0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుని యందు అహంకారం ఉండినంత వరకు ఎవ్వరూ తనను ప్రేమించరు.
1: సో లాంగ్ దేర్ ఇస్ ఈగో ఇన్ మ్యాన్, హీ విల్ నాట్ బి లైక్డ్ బై ఎనీబడి.
0: కట్టుకున్న భార్య అయినా కన్న బిడ్డలు కూడాను ఈ క్రోధం వల్ల, అహంకారం వల్ల ఎవ్వరూ మనల్ని పలకరించరు.
1: బికాస్ ఆఫ్ ది యాంగర్ ఇన్ ఈగో, హీ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు హిజ్ ఓన్ వైఫ్ అండ్ చిల్డ్రన్.
0: ఇంకా మానవుని యందు క్రోధమే ఆవిర్భవించినా ఈ క్రోధం ఉండినంత వరకు కూడాను మనకు ఏమాత్రము సుఖం లభ్యం కాదు.
1: యు కెన్ నెవర్ బి హ్యాపీ సో లాంగ్ దేర్ ఇస్ యాంగర్ ఫైండ్స్ ఎ ప్లేస్ ఇన్ యూ.
0: మితిమీరిన కోరికలు ఉండినంత వరకు కూడాను మతి తన స్వాధీనంలో ఉండదు.
1: వెన్ యూ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్ యూ విల్ టర్న్ మ్యాడ్.
0: ఏనాడు మానవుడు ఈ లోభము నుండి దూరమవునో ఆనాడే సర్వ సుఖములు కూడాను తాను పొందగలడు.
1: ద డే వెన్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ మైజర్లీనెస్ యూ విల్ బి హ్యాపీ.
0: ఈనాడు రామాయణం నందు ప్రధానమైనటువంటి ఘట్టము స్త్రీలకు అత్యంత ప్రియమైనటువంటి ఘట్టము.
1: The main episode of this evening from Ramayana, it will be so intimately connected to ladies.
0: Ramalakshmanulu Ayodhya nunchi Midhilapuram chellaru.
1: Ramalakshmana reached Midhilapura from Ayodhya.
0: Kani Shivadhanasu vicharane vishayam telisi Dasaratha Maharajun rammani vartha pampichadu Janakudu.
1: Janaka sent a message to Dasharatha asking him to go to Mithila.
0: నాలుగు దినములు అక్కడ వ్యవధి చిక్కింది.
1: They had 4 days of time.
0: ఈనాటి రాత్రికి తన తండ్రి, తమ్ములు, తల్లులు అందరూ కూడా వస్తారనే విషయం తెలిసింది.
1: They could come to know that night their parents would be arriving.
0: లక్ష్మణుడు నెమ్మదిగా గురువు దగ్గరికి వెళ్లి విశ్వామిత్రుని దగ్గరికి, స్వామి రేపటి దినం ఇంకా అందరు కూడాను తల్లిదండ్రులు వస్తున్నారు.
1: లక్ష్మణ వెంట్ సాఫ్ట్లీ టు విశ్వామిత్ర అండ్ సెడ్ స్వామి అవర్ పేరెంట్స్ విల్ బి కమింగ్ టుమారో.
0: మాకు ఒక దినము వ్యవధిస్తే ఈ జనకపురిని ఒక్కతూరి దర్శించాలని ఆశ కలుగుతుంది అన్నాడు.
1: ఇఫ్ యు గివ్ అస్ 1 డేస్ టైమ్ వీ వుడ్ లైక్ టు గో రౌండ్ దిస్ ప్లేస్.
0: సరే విశ్వామిత్రుడు అరుణ్ ఇచ్చాడు.
1: విశ్వామిత్ర గేవ్ పర్మిషన్.
0: మిథిలాపురం వీధుల లోపల వీరిద్దరును ప్రవేశించారు.
1: దే జస్ట్ గోయింగ్ రౌండ్ మిథిలాపుర.
0: కానీ ఈ దృశ్యమును చూసిన తక్షణమే ఒక పెద్ద పవర్ఫుల్ మ్యాగ్నెట్ మాదిరి అందరి దృష్టిని కూడా లాగుతూ వచ్చింది.
1: అట్ దిస్ మూమెంట్ దేర్ వాజ్ ఎ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్.
0: ఇంటిలో పనిచేస్తున్నటువంటి ఒక స్త్రీలు కూడాను అందరూ బయటకు వచ్చారు.
1: Women who are working at home, just they came out.
0: School lopala chadutunnatundi pillalandarkunu parigetti bayitiki vacharu.
1: The children came out of their school.
0: Andaru reppa vaachakunda ee iru brothers nu sodarulnu chustu nilchukunnaru.
1: Everybody started staring at these 2 brothers.
0: Emiti veeri andamu?
1: How handsome they are.
0: Suri chandradulu vale prakashistunnaru.
1: They are shining like the sun.
0: Ekkadi nunchi vacharu? Endukosam vacharu? ఎవరు వీరు అనేటువంటి ప్రశ్నలు తమలో తాము వేసుకుంటూ వచ్చారు.
1: దే హ్యాడ్ సో మెనీ క్వశ్చన్స్, వేర్ ఫ్రమ్ దే హావ్ కమ్, హూ ఆర్ దే, వాట్ ఫార్ దే ఆర్ హియర్.
0: ఎవరు సరైన జవాబు చెప్పలేదు.
1: నన్ కుడ్ గివ్ దెమ్ ప్రాపర్ ఆన్సర్.
0: ఒక ఆడపడుచు వచ్చి ఆ స్త్రీలతో అంతా చెప్తూ ఉండాలి.
1: వన్ హౌస్ వైఫ్ కేమ్ దేర్ అండ్ స్టార్టెడ్.
0: అమ్మా, మా పుట్టినిల్లు అయోధ్య.
1: She said, I belong to Ayodhya.
0: నేను ఈ గ్రామంలో వివాహం చేసుకోవటం చేత ఈ మిథిలాపురంలో వచ్చాను.
1: I am here in Mithilapura because this happens to be my in-law's house. దశరథ
0: కుమారులైనటువంటి యొక్క రామలక్ష్మణుడు చాలా గొప్ప అందగత్తుడు.
1: రామలక్ష్మణ, who happened to sons of Dasharatha, are very handsome.
0: వీరు బజారులో తిరుగుతూ ఉంటే కేవలం అయోధ్య ఎందుకు కూడాను అందరినీ కూడాను ఆకర్షించేటువంటి వారు.
1: They have drawn the attention of everybody even while they were in Ayodhya.
0: ఆ తల్లిదండ్రుల యొక్క విషయము, ఆ గ్రామం యొక్క విషయము, ఈ పిల్లల యొక్క ఆకర్షణ అంతా కూడా ఆమె చెప్పుకుంటూ వచ్చింది.
1: She explained in full the attraction, the power of attraction of these two boys and all that is related to that place Ayodhya.
0: కానీ వీరు ఇంతమంది వచ్చినప్పటికీ తల పైకెత్తలేదు.
1: But these boys didn't lift their heads.
0: కేవలం తల ఉంచుకొని కేవలం వీధులు చూసుకుంటూ వచ్చారు.
1: They were just proceeding ahead with their heads bent.
0: కొంతమంది స్త్రీలు ఇది సరైనటువంటి సమయం కాదు, మా వైపున చూడటం లేదు, ఇతని దృష్టి మా పైన పడటం లేదు అని కొన్ని పూలు తెచ్చి వారి నా దారి యందు పడివేశారు.
1: Some ladies felt, how is that these boys have not cared watchers? Therefore what they did was they
0: just
1: placed few flowers on their way.
0: వారి దృష్టి మా పైన పడుతుందో ఏమో అనేటువంటి ఆశ.
1: They wanted to draw their attention towards them.
0: చిన్నప్పటికీ తల పైకెత్తలేదు.
1: But these boys didn't lift their
0: కేవలం తల ఉంచుకొని కేవలం వీధులు చూసుకుంటూ వచ్చారు.

0: ఇతరుల పైన ప్రసరించే నిమిత్తమై అనేక అవస్థలు పడుతూ వచ్చారు.
1: దే మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు డ్రా దేర్ స్పెషల్ అటెన్షన్.
0: మంగళహారతులు కూడా ఇస్తూ వచ్చారు.
1: దే వర్ ఆల్సో గివింగ్ హారతి.
0: ఎవరిని చూడలేదు.
1: దే డిడ్ లుక్ ఎట్ ఎనీబడీ.
0: ఆనాటి యువకుల యొక్క దృష్టి ఇంతటి పవిత్రమైనటువంటి దృష్టి.
1: దట్ వాస్ ద సీక్రెట్ విజన్ ఆఫ్ ద లేడీస్ ఆఫ్ దోస్ టైమ్స్.
0: ఎవరిని ఆ వయసు లోపల స్త్రీలను చూచేటువంటి అలవాటే లేదు.
1: It was the habit in those days not look at the ladies at that age.
0: Kadapatiki gramam anta chuchi
1: they went around the whole place.
0: Tirigi intiki vachi cheraru.
1: They returned back to the palace.
0: Appatiki tandri tallulu vacharu.
1: By that time parents arrived.
0: Sodarulu kudalu vacharu.
1: So also brothers reached.
0: Ee naluguru sodarulu oka thori koodinappudu
1: when all the four brothers assembled.
0: చుక్కల మధ్యలో చంద్రులు వేసినట్టుగా నలుగురు కూడా ప్రకాశిస్తూ ఉన్నారు.
1: ఆల్ ఆఫ్ దెం వర్ షైనింగ్ గ్లిట్టరింగ్ లైక్ స్టార్స్.
0: వీరి అందమును వీరి యొక్క నడకలను వీరి యొక్క దృష్టిని చూచి జనకపురి వాసులందరూ కూడా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: ఆల్ ది ఇన్హాబిటెంట్స్ సిటిజన్స్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ బై దేర్ కాండక్ట్ ద స్టైల్ ఆఫ్ వాకింగ్ అండ్ దేర్ బిహేవియర్.
0: రెండవ దినమే శివధనస్సును ఎత్తారు.
1: The following day they are supposed to lift the bow shivadhanas.
0: Rendava dinam anta kudunu peddaga sabha erpaadu chesaru.
1: A big assembly was arranged.
0: Ravanu vachadu.
1: Ravana attended.
0: Vaaru sodarulanta vacharu.
1: Also his brothers.
0: Andaru inka goppa goppa rajulanta vacharu.
1: Big kings were there in the assembly.
0: Manchi balagyulanta cheraru.
1: Strong people came.
0: Meerandarni chustu undanga
1: as they were there around.
0: Janaka Maharaja yokka bharya,
1: the wife of King Janaka,
0: aame Sunetra.
1: Sunetra,
0: aame peru Sunetra Devi ani peru pettukunnaru.
1: Her name is Sunetra Devi.
0: Aame teralu nunchi chustu,
1: she was watching from behind the curtain.
0: Ilanti mahaneeyulainatunti yokka aakarshaneeyulainatunti yokka maha gunavantulainatunti yokka maha roopavantulainatunti yokka pillalu ikkada cheraru.
1: Boys were virtuous who are highly handsome.
0: Yavarkochi taralopani ee baadhyata mugichukunte manchidi kada.
1: It's high time to discharge one's own responsibility.
0: Ee Janaka Maharajuniki enduku pichi putti poyindi.
1: And this King Janaka is after all is not
0: proper. Ee manchinatunte variki maatrame isthan anetunte pratigni enduku cheyali.
1: How is that he has taken a vow that his daughter should be given in marriage to the person
0: goppa goppa veerulu soorulantaru vacharu.
1: Big kings came mighty.
0: Veeru cheyanatunte ee pillalu cheyagalra.
1: But those kings cannot do that.
0: Sukumaramain patnetramu,
1: they are so soft.
0: Intati pedda bharanni varu moyagalra.
1: Can they lift this very heavy bar?
0: Aneka rakamulga chelikattalato cheptu no lopala chaala baadha padutu untundadi.
1: They were feeling Sunetra. Sunetra was feeling very sad within.
0: Kani jarigindi evvaru daarini ettalekapoyaru.
1: None could lift this.
0: కడపటికి విశ్వామిత్రుడు రామును వెళ్ళమని చెప్పాడు.
1: ఫైనల్లీ విశ్వామిత్ర వాంటెడ్ రామా టు గో దేర్.
0: రాములు వెళ్లి
1: రామా వెంట్
0: ఆ యొక్క బాక్స్ యొక్క తెరను తీశాడు.
1: హి ఓపెన్డ్ ద బాక్స్.
0: తీసేటప్పటికి
1: బై దట్ టైమ్
0: కుర్చీల పైన కూర్చున్నటువంటి వారందరూ కూడా చాలా కదులుతూ మెదులుతూ వచ్చారు.
1: ఆల్ దోస్ హూ వర్ సీటెడ్ దేర్ ఆన్ ద చైర్స్ దే స్టార్టెడ్ మూవింగ్.
0: లక్ష్మణుడు మాత్రమే లేచి
1: ఓన్లీ లక్ష్మణ గౌడ
0: ఒక కాలితో భూమిని తొక్కుతూ ఉన్నాడు గట్టిగా.
1: అండ్ లక్ష్మణ వాస్ ప్రెసింగ్ ద ఎర్త్ విత్ వన్ లెగ్.
0: కానీ దేనికోసం ఈ విధంగా చేస్తున్నాడు లక్ష్మణుడు అని విశ్వామిత్రుడికి కూడా తెలియదు.
1: విశ్వామిత్రుడు ఆల్సో డజంట్ నో వై లక్ష్మణ వాస్ యాక్టింగ్ లైక్ దాట్.
0: లక్ష్మణ ఏమిటి నువ్వు చేసేటువంటి పని?
1: లక్ష్మణ వాట్ ఈస్ ద యు డూయింగ్?
0: అక్కడ జరిగేటువంటి పని ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ హ్యాపెనింగ్ దేర్
0: అని చెప్పేటప్పటికీ
1: బై ద టైమ్
0: తన తల కిందకు వంచుకున్నాడు.
1: And he just bent down his head.
0: Annagariki nenu cheyavalsina sahayam idiye.
1: This is the help that I'm supposed to do for my brother.
0: Anaga aa box yokka bharamu,
1: he meaning the weight of the box.
0: Aa shivadhanas yokka bharamu,
1: the weight of the shivadhanas.
0: Okka turi tokki pettesadu lakshmanudu.
1: Lakshmana kept it under check.
0: Annalante తమ్ముళ్ళంటే ఎంతటి ప్రేమ, ఎంతటి విజయాన్ని సాధించాలి అనేటువంటి ఆశ ఆనాటి సోదరుకు మాత్రమే తక్కుతుంది.
1: దట్ వాస్ ది బ్రదర్హుడ్, దట్ వాస్ ది లవ్ అండ్ అఫెక్షన్ దట్ ప్రివైల్డ్ అమంగ్ బ్రదర్స్ ఇన్ దోస్ డేస్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ పిల్లలు ఆడుకునే సమయం లోపల కూడాను
1: వెల్ దీస్ బాయ్స్ వర్ ప్లేయింగ్,
0: భరతుడు వచ్చి కౌసల్య వడిలో కూర్చొని

0: ఏడుస్తూ ఉన్నాడు.
1: భరత sat on the lap of Kausalya and
0: started crying. ఎందుకు ఏడుస్తున్నావు? అన్నగారు ఏమైనా తిట్టారా, ఏమైనా కొట్టారా అని ఈ రకంగా ఎన్నో ప్రశ్నలు వేస్తూ వచ్చింది.
1: She asked, why are you crying? Have your brothers have beaten you? Why do you cry?
0: అమ్మా, కొట్టే అన్నలు, నన్ను తిట్టే అన్నలు ఎవరు లేరు.
1: She said, mother, I don't have any elder brothers.
0: నన్ను ప్రేమించేటువంటి వారే అందరూ.
1: All my brothers love me.
0: కానీ
1: but
0: నేను గెలవాలని, రాములు ఓడిపోవాలని ఎన్నో విధమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ తాను ఓడిపోవటము, నన్ను గెలవనివ్వటము.
1: ఎవ్రీ టైమ్ ఐ వాంటెడ్ మై ఎల్డర్ బ్రదర్ టు విన్ బట్ యట్ ది ఎల్డర్ బ్రదర్ లాస్ట్ ది గేమ్ సో దట్ ఐ వుడ్ విన్.
0: తమ్ముడు గెలవాలి,
1: యంగర్ బ్రదర్ షుడ్ విన్,
0: నేను ఓడిపోవాలి
1: అండ్
0: అనేటువంటి సంకల్పము రాముల్లో అధికంగా వచ్చింది.
1: దట్ వాస్ ది విల్ ఆఫ్ రామ టు లూజ్.
0: ప్రతి సోదరుడు ఇదే మాటనే.
1: Every brother acted likewise.
0: Amma, mammalu gelipinche nimittamai taanu odipoyi aneka rakamulaga mammalu gelipistu vastunnadu.
1: In order to see that we win, mother, see this is how elder brother Rama acted.
0: Tammulu aanandanga untundi gelistinappude annaka aanandamu aneetundi athaniki telusunu.
1: He knows pretty well the elder brother would be happy if younger brothers win in the game.
0: Ee vidhamga kodanu tammulu entano paiki teyavalane uddesham cheta anna chaala ఇక్కడ గురి అవుతూ వచ్చాడు.
1: ఎల్డర్ బ్రదర్ వాస్ ప్రిపేర్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ ద గుడ్ ఆఫ్ హిస్ ఎల్డర్ బ్రదర్స్.
0: శివధనస్సు విరిచాడు.
1: అల్టిమేట్లీ బ్రోక్ ద శివధనస్.
0: దారము కట్టాడు.
1: అండ్ హి జస్ట్ టైడ్ అప్ ద నాట్.
0: కరధ్వజులంతా కూడా నిన్ను మిట్టిపోయినాయి.
1: అండ్ దేర్ ఇస్ లైట్నింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: ఈ లేత వయస్సునందు ఈ చిన్నపిల్లలు ఈ విధంగా శివధనస్సును విరిచటమా?
1: Is it possible that for these young boys could break its శివధనస్ which is so heavy in weight?
0: దేయి మందులు దాని ఎత్తినా కూడా ఎత్తలేరు.
1: Even thousand cannot lift that bow.
0: కొన్ని ఏనుగుల చేత కూడా కట్టించి తీసుకుని వచ్చారు ఆ యొక్క పెట్టెను.
1: And in fact some few elephants have to draw it.
0: ఇంతటి భారమైనటువంటి ఈ పెట్టెను,
1: such heavy box,
0: రాములు ఏ రీతిగా ఎత్తాడు?
1: How could Rama lift it up?
0: దీని దారం ఏ రీతిగా తుంచి కట్టాడు?
1: How could he tie it up?
0: అని ఈ విచిత్రమైనటువంటి వార్తలు ఈ జనకపురి అంతా ప్రాకిపోయింది.
1: All this news has spread all over.
0: కానీ
1: but
0: ఇది ప్రాకిపోవటమే కాకుండా
1: Not only this,
0: తక్షణమే వివాహమునకు సిద్ధం చేశాడు జనక మహారాజు.
1: జనక మేడ్ ఎవ్రీ అరేంజ్మెంట్ ఫర్ ది హోలీ వెడ్డింగ్.
0: కానీ వశిష్ఠుల వారు దగ్గర చేరి,
1: వశిష్ఠ వాజ్ దేర్ క్లోజ్ బై.
0: కుశధ్వజుడు అనేటువంటి రాజు జనక మహారాజు యొక్క సోదరుడు.
1: కుశధ్వజ ఇస్ యంగర్ బ్రదర్ ఆఫ్ జనక కింగ్.
0: జనకునకు ఇద్దరు బిడ్డలున్నారు, ఒకరు సీత, ఒకరు ఊర్మిళ.
1: Janaka has two daughters, one is Sita, the other one is Urmila.
0: Kaani nalugu biddalu untunnaru, nalugu ratnalu maadhiri kanipistunnaru.
1: Here we have four boys like precious gems.
0: Meeru chandradulu vale velugutu unnaru.
1: With all the shining and brilliant stars. Meeru
0: ee iddaru biddalaki em chesedi?
1: What is to be done now at this
0: moment? Ani nattaga Kushadvaja daggariki velli.
1: So he went to Kushadvaja.
0: Ayya, meeku iddaru kumartelu untunnaru.
1: You have two daughters.
0: Aa iruvuri kumartellu kudanu ee Bharata Shatrughnulu kuda ichi vivaham cheyannadu.
1: Better you give your two daughters in marriage to these two brothers.
0: ఎవరికి తెలియదు,
1: nobody
0: జనకుని కూడా తెలియదు.
1: జనక also doesn't know.
0: తక్షణమే అంగీకరించాడు కుశధ్వజుడు.
1: కుశధ్వజ accepted this proposal.
0: ఈ వార్తను అన్నగారికి చెప్పి,
1: this message was conveyed to brother.
0: జనక మహారాజు కంటిదారాలతో ఆనందం అనుభవించి,
1: జనక was shedding the tears of joy.
0: తిరిగి నలుగురిని సిద్ధం చేసి స్టేజ్కి తీసుకుని వచ్చాడు.
1: All four brothers are ready now and they're brought to the dais.
0: ఈ నలుగురు కుమారులు,
1: all the four,
0: ఈ నలుగురు బిడ్డల చేత ఆ యొక్క స్టేజ్ పైన కూర్చొని ఉండగా,
1: when they were there on the stage,
0: మిథిలాపురం అంతా ఇప్పుడు మెరిసినట్టుగా కనిపిస్తుండాలి.
1: Entire Mithila was shining.
0: చూసిన ప్రతి స్త్రీలు కూడాను,
1: every woman,
0: ఎంతటి ఆనందాన్ని అనుభవించారో చెప్పలేరు.
1: Everyone enjoyed the occasion.
0: మీరు భాగ్యమే భాగ్యము.
1: They were extremely lucky enough
0: to watch. ఒక సీతకు మాత్రమే కళ్యాణం అనుకుంటే కట్టగడపడికి ముగ్గురికి కూడాను కళ్యాణం అయిపోయింది.
1: It was not merely holy wedding of Sita. All the rest
0: ఇదే భగవత్ యొక్క సంకల్పము.
1: This is God's plan.
0: భగవంతుడు సంకల్పించుకుంటే దేన్నైనా కూడా నువ్వు ఒక క్షణంలో చేయగలడు.
1: God's will make anything possible within a moment.
0: ఎవరికి తరమవు, ఎవరికి వశమవు, ఎవరో పడగలిగినలో ఎవరికి తరమవుతుంది ఇది?
1: Well, none can accomplish it. Who can do like that?
0: ఎవరూ చేయలేరు.
1: None can do that.
0: ఇది కేవలం దైవ సంకల్పం మాత్రమే దీనికి సాక్షి.
1: It's only God's will that can accomplish.
0: అన్నారు.
1: Yes.
0: నలుగురు వివాహంలో కూర్చున్నారు.
1: All four boys sat there.
0: కూర్చున్నటువంటి పిల్లలు
1: the boys that sat there
0: ఎవ్వరిని చూడటం లేదు
1: they were not looking at anybody
0: ఈ మోడర్న్ ఏజ్ లోపల
1: in this modern age
0: పురమే మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఎన్నో విధమైనటువంటి వికారాలు జరుగుతూ ఉంటాయి
1: in this modern age they start conversing they start smiling at each other
0: కానీ రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు
1: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న
0: ఇక్కడ సీత ఊర్మిళ మాండవి శృతికీర్తి
1: సీత ఊర్మిళ మాండవి శృతికీర్తి
0: ఈ నలుగురు కూడా అందరు తలలు వంచుకున్నటువంటి వారు ఎవరిని చూడలేదు
1: దే ఆల్ బెండ్ దేర్ హెడ్స్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ
0: అన్ని బ్రాహ్మణులు చెప్పినట్టుగా చేతులు అందిస్తూ అర్చింతలు వేస్తూ ఈ విధంగా చేస్తూ వచ్చారు
1: దే వర్ ఆల్ యాక్టింగ్ యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ది ప్రీస్ట్
0: ఆనాటి గౌరవ మర్యాదలు ఆనాటి శీల సంపత్తులు ఎంతటి గొప్పవైనటువంటిది చెప్పే నిమిత్తమై దీన్ని ఉచ్చరించవలసి వచ్చింది
1: దీస్ థింగ్స్ హావ్ గాట్ టు బి స్టేటెడ్ టు యూ టు లెట్ యు నో ద మోడెస్టీ ద హ్యూమిలిటీ కర్టసీ అండ్ ద
0: జనకుడు రాముల ప్రక్కలో నిల్చుకున్నాడు
1: జనక
0: కన్యాదానం చేయాలి కదా
1: హి వాస్ టు ఆఫర్ హిస్ డాటర్
0: చెప్తున్నాడు
1: రామ
0: ఈమ్మయ సీత
1: హియర్ ఇస్ సీత
0: ఈమె నా సీత
1: She is my daughter.
0: నా కుమార్తె
1: మై మమ
0: పుత్రి సింహతి
1: షీ ఇస్ మై డాటర్ షీ ఇస్ హియర్
0: చూడలేదు
1: రామ డిడ్ లుక్ ఎట్ హర్
0: చూడమని చెప్పని చాలా బిరోధిస్తున్నాడు జనకుడు
1: జనక వాంటెడ్ హిమ్ టు సీ హియర్
0: కానీ చూడలేదు
1: బట్ హీ డిడ్ లుక్ ఎట్ హర్
0: ఎందుకంటే ఆ పద్ధతి మొట్టమొదట మంగళసూత్రం అయిన తర్వాతనే ఒకరినొకరు చూసుకోవటం
1: అంటిల్ దట్ సీక్రెట్ నాట్ ఈస్ దేర్
0: ఈ విధమైనటువంటి కఠిన చర్యతో వాళ్ళు కూర్చున్నారు
1: దట్ వాస్ ది డిసిప్లిన్ దే హ్యాడ్
0: ఆ డిసిప్లిన్ ఏంటువంటిది ఈనాడు కాదు ఏనాడు కాదు ఎప్పటికీ ఇంకా రాదు
1: ద డిసిప్లిన్ ఆఫ్ దోస్ డేస్ విల్ నెవర్ కమ్ బ్యాక్
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు చూపించినటువంటి ఆదర్శము ఎవరు కూడా ఆదర్శాన్ని చూపలేరు
1: ది ఐడియల్స్ డెమోన్స్ట్రేటెడ్ ఇన్ ద లైవ్స్ ఆఫ్ రామలక్ష్మణ భరత శత్రుఘ్న నన్ కెన్ ఈక్వల్ దెం
0: కళ్యాణం అయింది
1: The holy wedding is over.
0: మాలలు వేయాలి.
1: They are to be garlanded.
0: అందరూ ఈ స్త్రీలు మాలలు పట్టుకొని నిల్చుకున్నారు.
1: The brides were ready with garlands.
0: ఈ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడాను నిల్చుకున్నారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న also got up.
0: ప్రతి ఒక్కటి రామ కార్యం జరిగిన తర్వాతనే లక్ష్మణుడు లక్ష్మణ కార్యం జరిగిన తర్వాతనే భరత శత్రుఘ్నులు.
1: All the rest followed after Rama does it first.
0: వీళ్ళ నలుగురు వెంట కూడాను తల్లిదండ్రులు వెంటే కాచుకొని ఉంటున్నారు.
1: The parents also were there by their side.
0: ఎంతో బోధిస్తున్నారు.
1: They were teaching.
0: నాయన పిల్లలు ఎంతసేపని కాచుకోగలరు పిరిన వెయ్యి అని చాలా తొందర పెడుతూ వచ్చారు.
1: They were telling the brides, how long can you wait? Come on, garland them.
0: కాని రాములు సీత మెడలో హారం వేశాడు.
1: రామ గార్లెండెడ్ సీత
0: లక్ష్మణ భరత శత్రుఘ్నులు కూడా వారి వారి భార్యల మెడలో వేశారు
1: సో ఆల్సో లక్ష్మణ భరత శత్రుఘ్న
0: కానీ ఇంకా స్త్రీలు వెయ్యాలి
1: అండ్ దెన్ బ్రైడ్స్ హావ్ టు గార్లెండ్ గ్రూమ్స్ నౌ
0: ఈ సీత ఆ యొక్క బాలను పట్టుకొని ఉంటుండాలి
1: సీత వాజ్ హోల్డింగ్ గార్లెండ్
0: ఎంతసేపు పట్టుకున్నప్పటికీ రాములు తల వంచలేదు
1: రామ డిన్ బెండ్ డౌన్ హిస్ హెడ్
0: ఇంత శివధనుస్త్రం దర్చినటువంటి యొక్క వీర్యము ఇటువంటి శివధనస్సును సాధించినటువంటి యొక్క గౌరవమును నేను తల వంచి ఇంత ప్రజలోపల నేను లోపరుచుకోవటానికి నాకు ఇష్టం లేదు
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు బెండ్ మై హెడ్ బికాస్ అవుట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ వాలర్ ఐ కుడ్ బ్రేక్ ది శివధనుస్
0: నా గౌరవాన్ని నేను కాపాడుకోవాలి
1: ఐ షుడ్ హోల్డ్ మై రెస్పెక్ట్
0: నేను తల వంచను
1: ఐ డోంట్ బెండ్ మై హెడ్
0: అని చక్కగా నిల్చుకున్నాడు
1: అండ్ హీ స్టూడ్
0: రాములు ఆజానుబాహుడు
1: రామ ఇస్ సో టాల్ ఇన్
0: హెయిట్ ఎంతనో చాలా గొప్పవాడు
1: And is a great
0: చిన్న వయసు అయినప్పటికీ వీరు నలుగురు కూడాను చాలా గొప్ప దేహస్థితిలో ఉంటున్నారు
1: Though they were so young but they're so powerful and strong
0: కానీ జనమంతా చూస్తున్నారు
1: All people were watching the situation
0: అందరూ ఏదేదో ఒడుక్కుంటూ ఉన్నారు
1: They were just talking among themselves
0: రాముని ఎందుకు తల వంచకూడదు
1: Why not Rama bend his head now
0: అని కొంతమంది ఏదో గుసగుసలాడుతున్నారు
1: Some people started whispering among themselves
0: కానీ రాములు కూడా ఎంతసేపైనా నిల్చుకోవడానికి ఇష్టం కాలేదు
1: Rama also didn't want to stand like that for long
0: లక్ష్మణ్ వైపుని చూచాడు
1: He looked at Lakshmana
0: లక్ష్మణ్ చూస్తే లక్ష్మణుడు చాలా సూక్ష్మబుద్ధి గల భరతుడు
1: లక్ష్మణ
0: భరత శత్రుఘ్నులు కూడా చాలా సూక్ష్మ బుద్ధి గల వారే
1: లక్ష్మణ భరత శత్రుఘ్న ఆర్ హైలీ ఇంటెలిజెంట్
0: అందుకోసమని ఆనాడు కూడాను త్యాగరాజ్ చెప్పాడు
1: దోస్ డేస్ ఆల్సో త్యాగరాజ్
0: కపివారది దాటునా
1: విల్ ది మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్
0: కలికి రోటె గట్టి పెట్టునా.
1: Is it possible to tie it up with a rope?
0: లక్ష్మీ దేవి వలచునా.
1: Will concert Lakshmi love?
0: లక్ష్మణుండు కొలచునా.
1: Will Lakshmana serve?
0: సుప్రభ.

0: Gopar.
1: Out of all the people, do you expect Bharata, highly intelligent, to serve Rama? The devotion to Rama is noblest. Chagaraju went on describing
0: like that. Lakshmana
1: also gave signs that it's not possible.
0: Because
1: Lakshmana is Adishesha who bears the weight of
0: the earth.
1: If this part is to be lifted, everybody also will be equally lifted.
0: So Lakshmana
1: gave sign that it's not possible to act.
0: And then
1: Rama said, you find a device now.
0: Chuchi chuchi vakkaturi chara. ఆవేశంతో వచ్చి రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: After some time, out of all anxiety, eagerly,
0: పాదాలపైన పడినప్పుడు ఎంతసేపటికి లేయలేదు.
1: And he didn't get up, even after a long time.
0: అప్పుడు రాముడు వంగి లక్ష్మణ లెమ్ము అని చేశాడు.
1: Then Rama had to bend down to lift up Lakshmana. Lakshmana get up.
0: రాముడు వంగినప్పుడు సీత తక్షణమే మాల వేసేసింది.
1: That was the right moment that Sita could know and garland Rama immediately.
0: సీత వేసేటప్పటికే ఇంకా ఊర్మిళ శృతికీర్తి వీళ్ళందరూ కూడా వేసేశారు.
1: అండ్ షీ వాజ్ ఫాలోడ్ బై ది ఊర్మిళ మాండవి శృతికీర్తి.
0: ఈ విధంగా వారి యొక్క గుణములంతా కూడాను వారి యొక్క చేష్టలంతా కూడాను ఎంతటి గొప్పవో ఎంతటి మర్యాదవంతమో ఎంతటి కీర్తివంతను సాధించిందో ఇలా రీతిగా కూడా తెలుస్తూ వచ్చింది.
1: The world could know then the character, the virtue, the actions, the repute, the prestige and the dignity they
0: had. అయోధ్యకు వచ్చారు.
1: After the wedding they came to Ayodhya.
0: ఈ అయోధ్యలో కూడాను వైభవంగా అన్ని జరిగినాయి.
1: And then in Ayodhya also there is a good festivity.
0: కాని మనం ఇప్పుడు తలచవలసినటువంటి ఏమిటంటే,
1: what we have to think now is
0: కేవలం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల యొక్క గుణములు మాత్రమే మనం వర్ణించుకుంటూ కూర్చోవటం కాదు ముఖ్యం.
1: It's not that important to think of Rama Lakshmana Bharata Shatrughna alone.
0: సీత ఊర్మిళ మాండవి శృతికీర్తి వీరి గుణాలను కూడా మనం కొంతవరకు వర్ణించుకోవాలి.
1: We also must think of the noble character,
0: వీరు
1: కూడా
0: చాలా గుణవంతుడు.
1: సీత ఊర్మిళ
0: రాజస్థానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు.
1: దే ఆర్ ఫ్రమ్ రాయల్ ఫ్యామిలీ.
0: జనక మహారాజు అనేక రకములైనటువంటి ఒక కీర్తిని పొందినటువంటి వాడు.
1: కింగ్ జనక వాజ్ హైలీ రిప్యూటెడ్
0: ఇంద్రియ నిగ్రహంతో సాధించినటువంటి వాడు.
1: హెడ్ ఆల్ ద సెన్స్ కంట్రోల్
0: కర్మయోగములో మహావీరుడు.
1: అండ్ హిస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ కర్మయోగ
0: తానే భాస్కరుడు.
1: ఇన్ జ్ఞాన యోగ హిస్ అథారిటీ.
0: అలాంటి జనకుని యొక్క బిడ్డలు అతని సోదరుని యొక్క బిడ్డలు సామాన్యమైనటువంటి వారు కాదు.
1: దేర్ఫోర్ హిస్ డాటర్స్ అండ్ డాటర్స్ ఆఫ్ హిస్ బ్రదర్ ఆర్ నాట్ ఆర్డినరీ వన్.
0: అరణ్యానికి వెళ్లే సమయం లోపల
1: వైల్ గోయింగ్ టు ద ఫారెస్ట్
0: రాములకు మాత్రమే అరణ్యానికి పొమ్మడం చెప్పటం.
1: ఓన్లీ రామా వాజ్ ఆస్క్డ్ టు గో టు ఫారెస్ట్.
0: కానీ సీత ఆ మాటలు వినలేదు.
1: సీత డిడ్ కేర్ దిస్ కమాండ్.
0: తండ్రి దగ్గరికి వచ్చింది.
1: షి కేమ్ టు హర్ ఫాదర్.
0: తర్వాత ఈ తల్లి దగ్గరికి పోయాడు రాములు.
1: అండ్ రామా వెంట్ హిస్ మదర్.
0: తల్లి ఎంతో ఆనందంగా కొన్ని నిమిషాల్లో ఇంకా పట్టాభిషేకం జరుగుతుంది అనుకున్న సమయంలో ఇలాంటి వార్త వచ్చింది అని చాలా కృంగిపడిపోయింది.
1: At the time when the day of coronation was fast approaching, having come to hear that Rama was going to forest, she felt very sad.
0: నాయన నీవు తండ్రి మాటను అంగీకరించి నీవు మాత్రం అరణ్యానికి వెళ్లిపోతున్నావు, తల్లి మాటను ఏమి?
1: Look here, son, in obedience to the command of your father you are going, but how about me?
0: నేను కూడా నువ్వు అర్ధాంగినే కదా.
1: Am I not the better half
0: అతని దేహంలో నేను అర్ధ భాగం కదా.
1: I'm the half of your father.
0: కాబట్టి నా భాగాన్ని నీవు ఏం చేస్తున్నావు?
1: Therefore you have to follow this.
0: నేను కూడా నీ వెంట వస్తానని.
1: I will also follow you.
0: అప్పుడు బుద్ధులంతా చెప్తూ వచ్చాడు రాములు.
1: Then Rama went on telling.
0: పతియే దైవము.
1: పతికి
0: మించినటువంటిది మరొకటి లేదు.
1: హస్బెండ్ ఇస్ గాడ్.
0: ఇతను వయసు అయిపోయినటువంటి వాడు.
1: అండ్ హీస్ క్వైట్ ఏజ్.
0: అందులో ఈ విషాదములైనటువంటి విషయం లోపల కృంగిపోతున్నాడు.
1: ఇన్ దిస్ ట్రాజిక్ మూమెంట్ హీస్ వెరీ
0: మచ్. నీ ఈ సమయంలో అతన్ని వదిలి రావడానికి మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: అతని సేవలు చేయాలి.
1: యు హావ్ టు సర్వ్.
0: అతని ఓదార్చాలి.
1: అండ్ యు హావ్ టు కన్సోల్.
0: అతనికి ఎటువంటి ధైర్య సాహసాలు అందించాలి.
1: యు హావ్ టు గివ్ హిమ్ ఆల్ ది కరేజ్ ఇమిడియట్లీ. అని
0: ఏకంగా బోధ చెప్తూ వచ్చాడు తల్లికి.
1: అండ్ దట్స్ హౌ హి టోల్డ్ హర్ హిస్ మదర్ సాఫ్ట్లీ. And all this was heard by Sita.
0: తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత
1: నారవస్త్రములు
0: కట్టుకోవాలి. నారవస్త్రములు కట్టుకోవాలి.
1: And she has to wear the robes appropriately to the place she goes.
0: ఇష్టం.
1: And that was the thing that Kaika wanted.
0: కట్టుకుంది నారవస్త్రాలు.
1: And she wore the robe.
0: నేను కూడా రావాలి అనింది.
1: And she wanted to follow.
0: నువ్వు రావడానికి వీలు లేదు.
1: And Rama said, no, you cannot follow me.
0: అని చెప్పేటప్పటికి
1: Rama,
0: నీ తల్లికి ఒక నీతి నాకు ఒక నీతి, స్త్రీలు ఇద్దరు ఒకటే కదా.
1: What is it that you one rule applicable to your mother, another rule applicable to me?
0: పతిని సంతోషపెట్టడం అనేది సతి యొక్క లక్షణము.
1: And you set your mother that is the
0: పతి అనుకూలాలు చూడటము సతి యొక్క లక్షణము.
1: Happy. And husband also should act accordingly.
0: నా పతిని నేను సంతోషపెట్టడము అతని అనుకూలాలు చూడటము నాకు ధర్మమే కదా.
1: Is it not my responsibility to take care of my husband and serve him?
0: కాబట్టి నేను దీన్ని అంగీకరించనైంది.
1: సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు అక్సెప్ట్ దిస్.
0: ఎప్పుడు సీత ఆ విధంగా చెప్పిందో
1: వెన్ సీత సెడ్ సో
0: ఊర్మిళ మాండవి శృతికీర్తులు కూడాను మౌనం వహించారు.
1: ఊర్మిళ మాండవి శృతికీర్తి వర్ ఇన్ సైలెన్స్.
0: ఈ విధంగా జరిగి
1: దిస్ హ్యాడ్
0: హ్యాపెన్ ఎన్నో విధములుగా కూడాను ప్రాధేయ పడినప్పటికీ వీరెవరు వినలేదు.
1: దో ఇట్ వాస్ రిపీటెడ్లీ ప్లీడెడ్ ఇట్ వాస్ నాట్ కన్సెంటెడ్.
0: ఇది రేపటి దినమే ఇని వివాహం అని చెప్పిన అందరికీ తెలిసిపోయింది కనుకనే
1: ఎవ్రీ వన్ కుడ్ నో ద డిసిషన్ టు ఫాలో ద ఫాలోయింగ్ డే.
0: మాండవి మహా గొప్ప పెయింటర్ చేసేటువంటి ఆమె.
1: మాండవి ఇస్ ఎ గ్రేట్ పెయింటర్.
0: అంతేకాదు ఊర్మిళ కూడా గొప్ప పెయింటర్.
1: ఊర్మిళ ఆల్సో ఎ పెయింటర్.
0: రేపటి దినము వివాహం జరుగుతుంటాది శ్రీరామజుకు సీతమ్మకు.
1: నెక్స్ట్ డే ద హోలీ వెడ్డింగ్ ఇస్ టు టేక్ ప్లేస్.
0: ఈ వివాహ చర్యలంతా కూడాను ఒక దృశ్యంగా రాసి దీన్ని నా తండ్రికి పంపించాలి అనే సంతోషం చేత ఆమె ఒక రూమ్ లో కూర్చొని పెయింట్ అంతా వేస్తూ ఉండాలి.
1: ద హోల్ సీన్ హాస్ గాట్ టు బి పెయింటెడ్ ఆన్ ద క్యాన్వాస్ షీ వాంటెడ్ టు ప్రెజెంట్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు.
1: లక్ష్మణ
0: చూచాడు.
1: He saw what is
0: చాలా కోపంగా ఉంటున్నాడు.
1: He was very angry.
0: రాముని ఎంత చెప్పినా కానీ వినటం లేదు.
1: Rama was not
0: ఈ కైక మాటని ఆదర్శంగా తీసుకుంటున్నాడు.
1: He wanted to follow Kaika's command.
0: ఆ కోపంతో వచ్చేసేసాడు.
1: And he was so furious.
0: ఆమె దగ్గరకు వచ్చేటప్పటికి
1: when he came there
0: ఊర్మిళ అన్నాడు.
1: He said Urmila.
0: చూచింది.
1: She looked at him.
0: నేను అడవికి పోతున్నా అన్నాడు.
1: I'm going to the forest, he said.
0: ఆ పెయింట్ వేస్తున్నటువంటి ఆమె లేచేటప్పటికి ఆ పెయింట్ అంతా అక్కడికి కాలిపోయింది అన్నిటిపైన పడిపోయింది.
1: బై ది టైమ్ షీ గాట్ అప్ యాస్ షీ వాస్ జస్ట్ పెయింటింగ్ అట్ దట్ మోమెంట్ ఆల్ ద కలర్స్
0: రామల యొక్క కళ్యాణ పట్టు నేను వేస్తుంటే ఇదంతా కూడా చెడిపోయాయి అనింది.
1: షీ వాస్ ఫీలింగ్ సో సాడ్ ద హోల్ పెయింటింగ్ గాట్ స్పాయిల్డ్.
0: ఊర్మిళ
1: ఊర్మిళ
0: నీ పెయింట్ నేను చెడగొట్టాను. రాముల కళ్యాణాన్ని కైక చెడగొట్టింది. ఈ రెండు చెడగొట్టడమే కదా.
1: Kaika spoiled the whole scene then. I spoiled your painting. Anyhow, both have been spoiled.
0: నేను ఇక వెళ్తున్నాను.
1: Now I am going to forest.
0: ఆమె ఎంతటి గొప్ప సాహసవంతురాలో ఎంతటి ధైర్య సాహసమో ఎంతటి పవిత్రమైన హృదయంలో మీరు యోచించాలి.
1: You can think what nobility she had, what virtue she had.
0: సీత కూడా వస్తుండదని చెప్పాడు.
1: And he said Sita is also going to forest.
0: చాలా ఆనందపడి
1: చూసో హ
0: నేను కూడా వస్తానని చెప్పి మొండి పట్టలేదు.
1: ఊర్మిళ నెవర్ సెడ్ దట్ ఐ విల్ ఫాలో యు. నో
0: నాత, సీతారాముల యొక్క సేవలు మీరు ఎట్టి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేసుకోండి.
1: హి టోల్డ్ లక్ష్మణ యు మేక్ ఎవరి
0: మొదలుకొని రాత్రి పరుండంత వరకు సీతారాముల యొక్క సేవలు ఎందే మీరు నిమగ్నమై ఉండాలి.
1: బెటర్ యూ స్పెండ్ ద టైమ్ సర్వింగ్ సీతారామ.
0: నా పేరును కూడా మీరు స్మరించనక్కర్లేదు.
1: డోంట్ థింక్ ఆఫ్ మీ మై
0: నా విషయమై మీరు అయోధ్యలో ఉండాలి ఏమాత్రము చింతించనక్కర్లేదు.
1: నెవర్ థింక్ ఆఫ్ మీ ఇన్ దట్ ఐ మీన్ అయోధ్య.
0: మీరు అయోధ్యనే మర్చిపోండి.
1: ఫర్గెట్ ది అయోధ్య.
0: అరణ్యమే అయోధ్య.
1: అండ్ ద ఫారెస్ట్ ఇస్
0: నీవు లేని ఈ అయోధ్యనే అరణ్యము.
1: అండ్ దిస్ వెరీ అయోధ్య వితౌట్ యూ ఇస్ ద ఫారెస్ట్.
0: కాబట్టి నన్ను మీరు చింతించకండి.
1: సో డోంట్ థింక్ ఆఫ్ మీ.
0: నేను మీ చింత చేసుకుంటూ నా కాలాన్ని సంతోషంగా గడుపుతాను.
1: ఐ స్పెండ్ మై టైమ్ హ్యాపీలీ థింకింగ్ ఆఫ్ యూ
0: అని ఆమె ఊర్మిళ చాలా ధైర్యం బోధించింది భర్తకు.
1: ఊర్మిళ గేవ్ ఆల్ ది స్ట్రెంగ్త్ టు హర్ హస్బెండ్.
0: ఇంతేకాదు
1: నాట్ ఓన్లీ దిస్
0: ఈ విధంగా ధైర్యం బోధించి
1: గివింగ్ హిమ్ ఆల్ ది
0: నన్ను తలుచుకున్నప్పుడు వారి సేవకు ఏమైనా అభ్యంతరం అవుతుందో ఏమో.
1: As you think of me, well, it may come in the way
0: Nanni
1: of your service.
0: Nanni 14 samacharam kodunu oka nimishamaina talanchakudani maata teesukundi.
1: He wanted Lakshmana to make a promise that she will never think of her.
0: Aranyamlo Ramune meeku tandri, Sitani mee talli.
1: In fact, consider Rama as your father, Sita as your mother.
0: Atti maata pitrulu yokka sevane meeku pradhanamainatundi.
1: And it's very important for you to serve your parents.
0: Kabatti mammalni marchipondi.
1: So you forget us all.
0: He promised teesukundi.
1: And he made him promise.
0: ఆనందంగా లక్ష్మణ్ని పంపింది.
1: And he has sent him happily.
0: కౌసల్యైనా బాధపడింది కానీ ఈమె ఏమాత్రమో బాధపడలేదు.
1: కౌసల్య ఫెల్స్ దట్ నెవర్ ఊర్మిళ.
0: కోడలంటే ఈ విధంగా ఉండాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ.
0: పతికి తగినటువంటి ధైర్య సాహసాలు అందిస్తూ రావాలి.
1: A housewife should give all the encouragement to her.
0: ఆమె పేరు ఇల్లాలు, ధర్మపత్ని, గృహలక్ష్మి.
1: She has got all the titles, ఇల్లాలు, ధర్మపత్ని.
0: ఈ ధర్మపత్నిగా ఉన్నటువంటి ఆమె ధర్మాన్ని బోధించింది లక్ష్మణికి.
1: బీయింగ్ ధర్మపత్ని షీ షుడ్ అలౌ హిమ్ టు ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ.
0: కానీ ఇంకా భరత శత్రుకులు కానీ ఊరి మీద మాండవ శృతకీర్తులు కానీ ఇక్కడ లేరు.
1: భరత శత్రుల మాండవ శృతకీర్తి ఆర్ నాట్ హియర్.
0: వాళ్ళంతా కేకేయ రాజ్యంలో ఉంటున్నారు.
1: దే ఆర్ దేర్ ఇన్ కాశ్మీర్.
0: ఈ విధంగా జరిగి వాళ్ళని పంపించారు.
1: అండ్ లైక్ దిస్ ఎవ్రీథింగ్ హాడ్ హ్యాపెన్డ్ ఇన్ సీక్రెట్.
0: కానీ తల్లి అయినటువంటి కౌసల్య చాలా బాధపడుతూ వచ్చింది.
1: మదర్ కౌసల్య ఫెల్ట్ బ్యాడ్.
0: ఆ బాధపడుతున్నట్టు సమయం లోపల సుమిత్రి యొక్క గుణాలు కూడా మనం తలుచుకోవాలి.
1: వి షుడ్ ఆల్సో థింక్ అట్ దిస్ మూమెంట్ ద క్వాలిటీస్ ఆఫ్ సుమిత్ర.
0: ఆమె సుమిత్ర పేరుకు తగినటువంటి మిత్రురాలయ.
1: సుమిత్ర ఎ గుడ్ ఫ్రెండ్.
0: మంచి హృదయము.
1: ఎ గుడ్ హార్ట్.
0: హృదయం కలిపించలేదు.
1: And heart is
0: stable. కంటిదారాలు కార్చలేదు.
1: She never cried.
0: చాలా ఆనందంతో.
1: She was ecstatic.
0: అక్క మీరు ఎందుకు బాధపడుతున్నారు?
1: She says, sister, why do you feel
0: లోకోద్ధార నిమిత్తమై జన్మించినటువంటి శ్రీరామచంద్రుడికి ఎట్టి ఆపదలు జరగవు.
1: Rama is born for the emancipation of the humanity. He will not have any difficulty.
0: ఏదో ప్రపంచ దృష్టిలో నీవు ఈ మానవ దేహమని నీవు తలుచుకుంటే దాన్ని చూసుకోవడానికి నా కుమారుడైన లక్ష్మణుడు ఉంటున్నాడు.
1: If you just think Rama as a human being, my son Lakshmana is there to take
0: care of him. నా కుమారుడైన లక్ష్మణుడు రాముడికి సేవకుడే.
1: My son Lakshmana is a servant of Rama.
0: కాబట్టి లక్ష్మణ్ రాముల వెంట ఉంటున్నాడు.
1: So Lakshmana is always by his side.
0: నీ ఏమాత్రం కూడా నువ్వు భయపడనక్కర్లేదు.
1: So don't be afraid of anything.
0: కానీ తల్లి కన్న కడుపు కాబట్టి భరించుకోలేక చాలా బాధపడింది.
1: Mother is mother after all. She felt very bad.
0: ఇలాంటి బాధపడే సమయం లోపల సుమిత్రి ఎట్టి బోధలు చేసిందంటే అట్టి ఘనమైనటువంటి బోధలు చేసింది. కానీ రామాయణంలో ఈ సుమిత్ర బోధలు ఎవ్వరూ విచారించేటువంటి వారు లేరు.
1: వాట్ సార్ట్ ఆఫ్ గుడ్ వర్డ్స్ ఎంకరేజింగ్ వర్డ్స్ దట్ సుమిత్ర సెడ్ టు కౌసల్య దే ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
0: ఇది అంతా కూడా కేవలము దైవం యొక్క మాస్టర్ ప్లాన్ లే.
1: దిస్ ఇస్ ఆల్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు డివైన్
0: దైవం వేసేటువంటి ప్లాన్ లే.
1: దట్స్ ఆల్ గాడ్స్ ప్లాన్.
0: నీవు నేను వేసేటువంటి కాదు.
1: ఇస్ నాట్ హ్యూమన్.
0: లోకోద్ధార నిమిత్తమై ధర్మస్థాపన నిమిత్తమై ఈ విధంగా కూడా నువ్వు భగవంతుడే అన్ని నిర్ణయిస్తూ వచ్చావు.
1: ఇట్స్ ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ ది వరల్డ్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైచియస్నెస్.
0: కనుక
1: డివైన్ ప్లాన్.
0: నువ్వు ఏమాత్రం కూడా నువ్వు కంటిదారులు పెట్టవద్దు.
1: సో డోంట్ క్రై ఇన్ షెడ్ టియర్స్.
0: కుమారుడు అరణ్యవాసంగా పోతున్న సమయంలో నీవు కంటిదారులు పెడితే వారికి అంత అపశకునమవుతుంది.
1: వెల్ యాజ్ యూ క్రై యాజ్ యువర్ సన్స్ గో టు ద ఫారెస్ట్
0: నవ్వుతూ నవ్వుతూ ఆశీర్వదించు.
1: యూ సెండ్ దెమ్ స్మైలింగ్
0: అని చెప్పి
1: సో సేయింగ్
0: కౌసల్యకు చాలా ధైర్యాన్ని బోధిస్తూ వచ్చింది సుమిత్ర.
1: అండ్ సుమిత్ర గేవ్ ఆల్ ద కరేజ్ టు కౌసల్య.
0: కానీ విధి లేకుండా అంగీకరించింది. కొంచెం దూరం వెళ్ళింది.
1: హౌఎవర్ షీ యాక్సెప్టెడ్.
0: ఇక్కడ దశరథ కూడాను స్పృహ తెచ్చుకొని రామా వెళుతున్నావా వెళుతున్నావా అని కొంత వీధిలోకి వచ్చాడు.
1: దశరథ హూ ఫెయింటెడ్ గాట్ బ్యాక్ టు కాన్షియస్ స్టేట్ అండ్ స్టార్ట్ సేయింగ్ రామా ఆర్ యూ లీవింగ్
0: అస్. సుమంతుడు రథము తోలుతున్నాడు.
1: సుమంత వాజ్ ది చారిటియర్.
0: కానీ సుమంత రథము ఆపు ఆపు ఒక్కతూరి నేను చూడాలి అన్నాడు దశరథుడు.
1: దశరథ షౌటెడ్ సుమంత స్టాప్ ద చారియట్ ఐ వాంట్ టు సీ రామా వన్స్.
0: కానీ
1: బట్
0: రాములు ఆపవద్దు అని చెప్పలేదు.
1: రామ డిడ్ నాట్ సే డోంట్ స్టాప్.
0: వెళ్ళు అని చెప్పలేదు.
1: నాట్ డిడ్ హి సే ప్రొసీడ్.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించన్నాడు.
1: హి సెడ్ సుమంత డూ యువర్ డ్యూటీ.
0: అనేటప్పటికి దీనిని అనేక మంది దీన్ని ఒక పెద్ద అసత్యంగా భావించుకొని రాములు చెప్పినప్పుడు వద్దని చెప్పి తండ్రి మాట వినలేదని చెప్పినని అసత్యమాడమని చెప్పాడని చాలా మంది ప్రబోధిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ గేవ్ డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వర్షన్ దట్ హీ అటర్డ్ ఎ లై ఇన్ ఆర్డర్ టు అప్హోల్డ్ ద ప్రామిస్ గివెన్ టు ద మదర్.
0: మౌనం వహించాడు.
1: ఈ మెయింటైన్ సైలెన్స్.
0: ఈ విధమైనటువంటి యుక్తి ప్రవృత్తి లోపల రామలక్ష్మణులు చాలా గట్టివారు.
1: రామలక్ష్మణ వాస్ వెరీ స్ట్రాంగ్.
0: గొప్ప విజయాన్ని సాధించుకోవాలని తండ్రి ఆజ్ఞను నిలబెట్టాలని మాతృమనసును సంతృప్తిపరచాలని చాలా గట్టి స్థిరచిత్తులై నిలిచారు.
1: దే హావ్ డిటర్మిన్డ్ టు ఫుల్ఫిల్ అండ్ ఒబే ద కమాండ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ మేక్ మదర్ హ్యాపీ.
0: లక్ష్మణుడు ఈ 14 సంవత్సరములు కూడాను సీతారాములతో ఉంటున్నాడు.
1: లక్ష్మణ స్టేడ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ సీతారామ.
0: 14 సంవత్సరములు సీతారాములతో ఉన్నప్పటికీ సీతను ఎప్పుడు కూడా ఒక తలెత్తి చూడలేదు.
1: దో హీ స్టేడ్ దేర్ 14 ఇయర్స్ ఇన్ దేర్ కంపెనీ హీ నెవర్ లుక్డ్ ఎట్ ది ఫేస్ ఆఫ్ సీత.
0: ఆలయవంత పర్వతం పైన ఈ యొక్క సుగ్రీవులు వీళ్ళందరూ ఏదో మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి ఒక మూట వచ్చి పడిపోయింది.
1: When Rama was conversing with Sugriva, they saw a bundle being
0: Sita dropped. Sita var tanunnatundi nagalanta kuda oka moota madri katti vadali pettindi.
1: All the jewels were dropped in a bundle there.
0: Adi chuchadu సుగ్రీవుడు.
1: సుగ్రీవ నోటీస్ దట్
0: భద్రంగా పెట్టాడు.
1: అండ్ హీ కెప్ట్ ఇట్ ఇన్
0: సేఫ్టీ. సమయంలో రామలక్ష్మణుడు వెళ్లిపోయే సమయం లోపల
1: అట్ ద టైమ్ వెన్ రామలక్ష్మణ వర్ దేర్
0: ఈ యొక్క సుగ్రీవుని ఒకతూరి దర్శించి
1: అండ్ దే మెట్ సుగ్రీవ.
0: సుగ్రీవుడు కూడా ఈ యొక్క రామును దర్శించి
1: సుగ్రీవ్ ఆల్సో మెట్
0: కొంత సంభాషణ జరుపుతూ వచ్చారు.
1: దే వర్ టాకింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: సీతని ఈ విధంగా రామును తీసుకుని పోయాడు అని వార్త లక్ష్మణుడు చెప్పాడు.
1: The news was conveyed to Lakshmana that Sita was abducted by Ravana.
0: Vippi anta chupinchadu.
1: The whole bundle was opened.
0: Idi Sita kumari yokka nagalena?
1: Are they the jewels of Sita?
0: Lekapothe mari okkaru evaraina kuda rakshasulu evaraina vesara?
1: Or any demon might have dropped this bundle of jewels.
0: Chuchadu anni chuchadu. Ramuniki emi teliyadu.
1: They watched all these jewels. Rama doesn't know.
0: Inaati mana kaalam lopala chustamante variki ye nagalu undi ye idu undi anni list raasi pettukoni untuntaru.
1: But in the modern age everyone have list of the articles and the jewels of the wife. Rama doesn't know.
0: Lakshmaniki emi teliyadu.
1: Lakshmana also doesn't know.
0: కట్టగలప్పటికి చూచాడు.
1: అండ్ దెన్ ఎనీవే హీ వాచ్ ది జ్యువెల్స్.
0: కాలి అందరూ మాత్రమే ఇది వదిలిగారివి అని గుర్తుపట్టాడు.
1: హీ కుడ్ ఓన్లీ ఐడెంటిఫై ది యాంక్లెట్స్ యాజ్ హావింగ్ బిలాంగ్ టు సీత మదర్ సిస్టర్.
0: ఈ కాలి అందరూ నీకు ఎట్లా తెలుసును?
1: హీ సెడ్ హౌ డు యు నో దిస్ జ్యువెల్స్.
0: నిత్యము స్నానం చేసి వచ్చి నా తల్లిగారు నమస్కారం చేసుకునే సమయంలో కాలి అందరూ చూచాను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ బౌ డౌన్ టు ది ఫీట్ ఆఫ్ మదర్ సీత సో ఐ నో హర్ యాంక్లెట్స్.
0: 14 సంవత్సరములు ఒకే గృహములో ఉంటుంది ఒకే పర్ణశాలలో ఉంటుంది కూడా సీత వారిని కన్నెత్తి చూడలేదు.
1: దో హీ స్టేడ్ దేర్ ఫర్ లాంగ్ ఫర్ 14 ఇయర్స్ హీ నెవర్ లుక్డ్ ఇన్ ది ఫేస్. ఇంతటి
0: శ్రీమంతులు కలుకునే వీళ్లకు లావణ్యము అని పేరు వచ్చింది.
1: బికాస్ దే వన్ ఆఫ్ క్యారెక్టర్ దే హ్యాడ్ ఆల్ ద బ్యూటీ లావణ్య.
0: లావణ్యం అనగానే గొప్ప కీర్తి అది సంస్కృతం లోపల.
1: లావణ్య ఇన్ సంస్కృత్ మెంట్ రెప్యుటేషన్.
0: ఈనాడు ఒక పేర్ల కింద ఉపయోగ పెట్టుకుంటున్నారు.
1: వీ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ నేమ్ లావణ్య.
0: కఠినమైనటువంటి యొక్క శ్రద్ధతో కూడినటువంటి యొక్క పవిత్రత దీనికి లావణ్యం అనే పేరు.
1: లావణ్య ఇస్ ఆల్ స్టెడ్ఫాస్ట్నెస్ సిన్సెరిటీ క్యారెక్టర్.
0: ఈ విధంగా రామలక్ష్మణుడి యొక్క తత్వములు ఇంతటి గొప్ప పవిత్రంగా వచ్చాయి.
1: దాట్ వాస్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ.
0: తదుపరి
1: లేటర్
0: ఈ యొక్క మరణ వార్త విన్నారు.
1: అండ్ దిస్ న్యూస్ హస్ బీన్ నోన్.
0: భరించుకునలేక
1: హి కుడ్ నాట్ బేర్.
0: దశరథుడు ఈ శోకంలో ఉనే తన ప్రాణం వదిలాడు.
1: అండ్ దర్శదర్ left his body.
0: Kali dinik antikriyalu cheyali.
1: And the body has to be cremated. Who is to be done?
0: Ramalakshmana ikkada leru.
1: Ramalakshmana were not there.
0: Bharatashatrugnulu KKI rajyamlo unnaru.
1: Bharatashatrugna were there.
0: Vaadu raavalante kuda 10 dinamulu avutundi.
1: For them to come here to Ayodhya it takes 10 days.
0: Kabatti 10 dinamulu Dashratha yokka deham etta pettali.
1: The body cannot be kept there for 10 days.
0: Appudu Vasishtha Vishwamitrulanta kudanu.
1: Vasishtha Vishwamitra.
0: Deenu oka oorugaya maadri veyamani oka oil lo pettesaru.
1: The body was preserved.
0: Oil lo vesesaru.
1: It was kept in oil. Anadi
0: aisani ippudu డాక్టర్స్ అంతా ఏమేమో చెప్తారు చెడిపోకుండా ఉండేటువంటి అవన్నీ ఎప్పుడు లేవు.
1: దేర్ వాస్ నో మార్చరీ ఫెసిలిటీ ఇన్ దోస్ డేస్.
0: ఆయిల్ లో వేసేసారు.
1: ద బాడీ వాస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: ఈ 14 దినములు కూడా ఆయిల్ లోనే ఉంటున్నాడు దశరథుడు.
1: దశరథ్స్ బాడీ వాస్ దేర్ ఇన్ ఆయిల్ ఫర్ 14 డేస్.
0: వచ్చారు భరతశత్రుఘ్నులు.
1: ఇన్ ది మీన్ టైమ్ భరతశత్రుఘ్న కేమ్.
0: శత్రుఘ్న యొక్క విషయము చాలా గొప్పది.
1: శత్రుఘ్నస్ character is so great.
0: Lakshmanu elanti vaado Shatrughna kuda alanti vaade.
1: As is Lakshmana so also is Shatrughna.
0: Shatrughniki anna ainatunti vaadu tala yokka yuddhulo Bharatudu.
1: And Bharata is elder one.
0: Kaani Ramuluku tammudainatunti vaadu Lakshmanudu.
1: Lakshmana followed Rama who is elder brother.
0: Ee iruvuru kudanu iruvuru sevalu teesukunnaru.
1: Both is have been serving the other elder people.
0: Shatrughni aagnanu vahinchi Bharatudu nadchukuneetunti vaadu.
1: And Bharata
0: శత్రుఘ్నుడికి ఎందుకు ఇంత బలం ఉంటుందంటే శత్రునాశనము గావించేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: హిస్ నేమ్ ఇస్ శత్రుఘ్న హూ విల్ బి ఏబుల్ టు కిల్ ఆల్ ది ఎనిమీస్.
0: ఆ శత్రునాశనం లోపల ఆ శక్తి మరొకరికి లేదు.
1: అండ్ హి హస్ గాట్ దట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ టు కిల్ ఆల్ ది
0: శత్రుఘ్నుడు ఉండడం చేతనే రామలక్ష్మణ భరతులంతా కూడా ఎంతో సౌఖ్యాన్ని పొందుతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ దిస్ ఎబిలిటీ ఆఫ్ శత్రుఘ్న రామలక్ష్మణ భరత ఎంజాయ్డ్ ది టైమ్.
0: శత్రుఘ్నుడు నోరెత్తేటువంటి వాడు కాదు.
1: శత్రుఘ్న నెవర్ స్పోక్.
0: కానీ లక్ష్మణుడైనా కూడా కొన్ని కొన్ని సమయాల్లో సందర్భాల లోపల అధికంగా మాట్లాడేటువంటి వాడే.
1: లక్ష్మణ స్పోక్ ఎట్ టైమ్స్ in fury and anger.
0: అరణ్యములో సంచరించే సమయం లోపల
1: while spending time in the forest
0: అక్కడ ప్రవేశించారు.
1: They went there.
0: సరియు నది దాటి వెళ్లి
1: they crossed Sariyu river.
0: తిరిగి గంగలో పోతున్నారు.
1: And they were proceeding.
0: అప్పుడు ఒక పడవను తెచ్చి పెట్టారు.
1: Then they boat was
0: brought. ఆ పడవలో ఎక్కి గట్టుకు చేరారు.
1: They were just traveling to the other shore.
0: గట్టుకు చేరేటప్పటికి
1: having reached
0: ఒక అందమైనటువంటి ఆశ్రమం కనిపించింది.
1: They could see a beautiful ashram there.
0: లక్ష్మణుడు చూచాడు. అన్నా ఏమిటి ఈ పెద్ద ఆశ్రమము, ఇదో పెద్ద టౌన్ మాదిరి కనిపిస్తుందది.
1: లక్ష్మణ సా దట్ హెర్మిటేజ్ ఆశ్రమ్, బ్రదర్ వాట్ ఇస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: విశ్వామిత్రుడు
0: తొందరపడద్దు, తొందరపడద్దు,
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: ఇది కేవలము సామాన్యమైన వారి కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ హెర్మిటేజ్.
0: మన్మథుని యొక్క ఆశ్రమం ఇది.
1: ఇట్ ఈస్ ద వన్ బిల్ట్ బై మన్మథ.
0: మన్మథుడు అనేటువంటి వాడు చాలా అందమైనటువంటి వాడు.
1: మన్మథ ఇస్ వెరీ వెరీ హ్యాండ్సమ్,
0: అందరినీ ఆకర్షింపచేసేటువంటి వాడు.
1: హీ అట్రాక్ట్స్ ఎవ్రీబడీ,
0: అంతర్బహిశక్తిని కూడా పోషించుకునేటువంటి వాడు.
1: అండ్ హీ హస్ గాట్ ఇన్నర్ అండ్ ఔటర్ పవర్స్.
0: ఇలాంటి శక్తివంతుడైనటువంటి మన్మథుడు ఇతను.
1: సచ్ ఎ పవర్ఫుల్ వన్ ఇస్ మన్మథ.
0: ఇతను ఈశ్వరుని పైన కూడా తన యొక్క దృష్టిని ప్రసరింపచేశాడు.
1: హీ కుడ్ ఆల్సో అప్రోచ్ ఈవెన్ ఈశ్వర అండ్ ఇన్ఫ్లుయెన్స్ హిమ్.
0: ఆనాటి నుండి కూడాను అంగహీనుడైపోయాడు ఈ యొక్క మన్మథుడు.
1: సిన్స్ దెన్ మన్మథ ఇస్ ఫార్మ్లెస్.
0: అంగహీనుడు కావటం చేతనే దీనికి అంగదేశము అని పేరు వచ్చింది.
1: అండ్ సిన్స్ హి హస్ లాస్ట్ ఆల్ హిస్ ఫార్మ్ అంగ, ఇట్ ఇస్ కాల్డ్ అంగదేశ్.
0: ఇది అంగదేశం అని పిలుస్తున్నారు నాయన.
1: దిస్ ఇస్ కాల్డ్, దిస్ ప్లేస్ ఇస్ కాల్డ్ అంగదేశ్.
0: ఈశ్వరుడు సంచరించినటువంటి దినము.
1: దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఈశ్వర.
0: ఈశ్వరుని యొక్క ప్రసాదము.
1: దిస్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ ఈశ్వర.
0: ఈశ్వరుని యొక్క స్థానం ఇది.
1: ఇస్ ద ప్లేస్ ఆఫ్ ఈశ్వర
0: అని చెప్పి ఆనాడు ఆ ఆశ్రమం లోపల నిద్ర తీసుకున్నారు.
1: సో దే స్పెండ్ దట్ నైట్ దేర్ ఇన్ దట్ ఆశ్రమ్.
0: నిద్ర అయిన తర్వాత
1: ఆఫ్టర్ దాట్
0: తెల్లవారి తిరిగి పడవనెక్కించారు ఈ ఆశ్రమం వారందరూ చేరి.
1: నెక్స్ట్ మార్నింగ్ దే గాట్ ఇంటూ దట్ బోట్.
0: గొప్ప వెల్కమ్ చేశారు, సెండ్ ఆఫ్.
1: నౌ దే గేవ్ హిమ్ ఎ గుడ్ సెండ్ ఆఫ్.
0: దశరథుడి కుమారుడు,
1: దట్ ది సన్స్ ఆఫ్ దశరథ,
0: వీరికి తగినటువంటి గౌరవమే అందించాలి.
1: దే షుడ్ బి గివెన్ ఆల్ గుడ్.
0: మన్మథాశ్రమం వారందరూ కూడా చేరి వారికి గొప్ప అందమైనటువంటి పడవను పెట్టి దాని నుంచి దాటించారు.
1: All the residents of the place arranged a beautiful boat for them to travel.
0: అప్పటికి భయంకరమైనటువంటి ఒక అరణ్యం వచ్చింది.
1: By the time they reached the shore,
0: they could see the wild horses. భయంకరమైన మృగాలంతా ఉన్నాయి.
1: They could notice wild animals moving about.
0: గొప్ప శబ్దం వచ్చేసేసింది.
1: They heard loud sound.
0: రాముని అడిగాడు,
1: రామాస్
0: ఏమిటి గురుజీ ఈ శబ్దం అంతా ఎక్కడి నుంచి వచ్చింది?
1: He said, Master, what is this sound?
0: నాయన ఈ సరయు నది గంగానదిలో పడిపోయేటప్పుడు ఈ శబ్దం అంతా వస్తుంది.
1: దిస్ సౌండ్ ఇస్ బికాస్ యాజ్ సరయు మీట్స్ దిస్ గంజెస్.
0: గంగానది సముద్రం వంటిది.
1: గంగా ఇస్ ఎన్ ఓషన్.
0: సరయు నది నది వంటిది.
1: సరయు ఇస్ జస్ట్
0: నది. సముద్రంలో చేరేటప్పుడు ఈ విధమైనటువంటి శబ్దం అంతా వస్తుంది.
1: యాజ్ రివర్ మర్జెస్ ఇన్ ఎన్ ఓషన్ యు గెట్ ద సౌండ్.
0: అంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దాట్,
0: ఇది క్రూర మృగముల చేతను, క్రూరమైనటువంటి రాక్షసుల చేతను నిండినటువంటి అరణ్యం ఇది.
1: ఇస్ ఎ ప్లేస్ ఎ వైల్డ్ ఫారెస్ట్ ఫుల్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్.
0: ఈ అరణ్యంలో అడుగు పెట్టారు.
1: అండ్ దే వెంట్ టు దట్ ఫారెస్ట్.
0: అరణ్యంలో అడుగు పెట్టి నడిచేటప్పటికి ఎక్కడ పోయినప్పటికి భయమే, శబ్దములే, క్రూరమైనటువంటి శబ్దములు, భయంకరమైన శబ్దములు.
1: దే హర్డ్ లౌడ్ సౌండ్స్ ఆల్ ఓవర్ విచ్ ఇన్స్టిల్డ్ సెన్స్ ఆఫ్ ఫియర్ ఇన్ ఎవ్రీబడి.
0: ఇంత లోపలే ఒక పెద్ద రాక్షసు వచ్చింది.
1: ఎ బిగ్ డెమన్ కేమ్ ఇన్ ద మీన్ టైమ్.
0: ఆమె ఇతను రావణాసురుని చెల్లెలు.
1: అండ్ షీ ఇస్ వెరీ సిస్టర్ రావణాసుర.
0: ఆమె వచ్చేటప్పటికి మీరందరూ చాలా ఇది అయిపోయారు. శత్రుఘ్నుడు లేడు ఇక్కడ, కానీ లక్ష్మణుడు రాములే ఉంటున్నారు.
1: లక్ష్మణ రామ వర్ దేర్ ఎట్ దట్ టైం.
0: విశ్వామిత్రుడు భయపడిపోయాడు.
1: అఫ్రైడ్ ఆఫ్ సిచ్
0: కానీ చేయలేకపోయారు.
1: బట్ దే వర్ హెల్ప్లెస్.
0: విశ్వామిత్రుడు కూడాను రామా నీకు సుఖము కలుగుగాక, శుభం కలుగుగాక, శుభం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ వచ్చాడు.
1: విశ్వామిత్ర వెంట్ ఆన్ బ్లెస్సింగ్ రామా దట్ ఆల్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ టు యు.
0: కొంచెం దూరం పోయిన తర్వాత రాముని మాత్రమే తీసుకుని విశ్వామిత్రుడు ప్రయాణమవుతున్నాడు.
1: అండ్ విశ్వామిత్ర వాజ్ ప్రొసీడింగ్ విత్ రామ.
0: ఏదో కొంత కాలకృత్యం తీర్చుకునే నిమిత్తమైపోయి లక్ష్మణుడు కొంచెం ఆలస్యమైపోయింది.
1: లక్ష్మణ డిలేడ్
0: కొంచెం దూర ప్రదేశానికి వెళ్ళాడు.
1: పాస్డ్ బై టు సమ్ డిస్టెన్స్.
0: అక్కడ నుంచి వెళ్లి వచ్చిన తర్వాత లక్ష్మణుడి మనసే మారిపోయింది.
1: బై టైమ్ లక్ష్మణ రిటర్న్ హీ గాట్ హిస్ మైండ్ టోటలీ చేంజ్.
0: ఏమిటి ఈ అవస్థ?
1: బ్రదర్ వాట్ ఈస్ దిస్?
0: సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ యొక్క కారణముల లోపల పడి కఠినమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నావు. చీచి, ఇది మనకు మంచిది కాదు.
1: ఓ బ్రదర్, యు ఆర్ సపోజ్ టు ఎంజాయ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్. ఐ కాంట్ బేర్ ద సైట్ ఆఫ్ యువర్ సఫరింగ్.
0: నేను దీనికి తగినటువంటి అనుకూలములంతా చేస్తాను, మనం వెనక్కి వెళ్దాం అయోధ్యకు అన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్ టు అయోధ్య, ఐ విల్ ప్రొవైడ్ యూ ఆల్ కంఫర్ట్స్ దట్ యు రిక్వైర్.
0: ఈ క్రూరమైనటువంటి అరణ్యం లోపల మన జీవితాన్ని ఏ విధంగా గడపాలి?
1: హౌ కెన్ వీ స్పెండ్ టైమ్ ఇన్ దిస్?
0: ఆహార పదార్థములతో ఏ రీతిగా మనం పోషించుకోవాలి?
1: హౌ కెన్ వీ హ్యావ్ ఫుడ్ హియర్ దట్ వీ నీడ్?
0: క్రోధంగా మాట్లాడుతూ వచ్చాడు.
1: వాస్ వెరీ యాంగ్రీ ఎట్ దట్ మోమెంట్.
0: రాముని శాంతాన్ని వహించి,
1: రామ వాస్ పీస్ఫుల్,
0: చేయి పట్టుకుని కొంచెం దూరం తీసుకుని పోయాడు.
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ హ్యాండ్ అండ్ వాంటెడ్ హిమ్ టు మూవ్.
0: బార్డర్ దాటేంత వరకు ఈ యొక్క ఉద్రేకత ఉంటుంది.
1: అండ్ the agitated mind of Lakshmana persisted for some time.
0: కొంచెం దూరం పోయిన తర్వాత
1: after moving to some distance
0: కూర్చోబెట్టుకుని శాంతపరిచాడు రాముడు లక్ష్మణ్ని.
1: Rama made Lakshmana sit under a tree and pacified him.
0: అప్పుడు చెప్పాడు,
1: then he said,
0: ఇదంతా సూర్పణఖ యొక్క రాజ్యము.
1: This is all the kingdom of Surpanakha.
0: ఇదంతా సూర్పణఖ సంచరించినటువంటి ప్రదేశము.
1: This is all the place where Surpanakha moved about.
0: ఆ ప్రదేశంలో నువ్వు అడుగు పెట్టావు.
1: You are here in the place of Surpanakha.
0: స్థాన బలము కూడా ఉంటుండాలి.
1: The place also will have its
0: effect. ఆ సూర్పణఖ యొక్క గుణములంతా కూడా నీకు వచ్చేసేసినాయి.
1: Because of the effect of the place, you could have the qualities of Surpanakha.
0: ఈ స్థానం నుంచి మనం ఇంకొక ప్రదేశానికి వెళ్దామని.
1: Let's move to another place.
0: ఆ ప్రదేశం మార్చినారు.
1: They shifted to another place.
0: మార్చేటప్పటికి లక్ష్మణుడికి చాలా ఫీలింగ్ వచ్చేసింది.
1: లక్ష్మణ్ హ్యాడ్ ఎ ఫీలింగ్.
0: ఎందుకు నేను ఇంత కఠినమైనటువంటి మాటలు మాట్లాడాను?
1: Now it's what a shame it is.
0: ఈ మాటలు నా నుంచి వచ్చేటువంటివి కాదే.
1: I'm not supposed to. ఇదేదో
0: రాక్షస కృత్యం చేత లభించినటువంటి వైబ్రేషన్.
1: Maybe the vibration of the demons of the place.
0: కనుక ఇది నా భావం కాదు.
1: It's not my feeling.
0: రాముకు నమస్కరించుకొని
1: and he paid
0: నా దోషమును క్షమించమని
1: he sought his pardon.
0: చెప్పి ఈ రాక్షస కృత్యం లోపల ఈ అరణ్యం లోపల ఇంతకాలం మనం ఏ రీతిగా బ్రతకాలి?
1: How can we live, continue to live in the midst of the demonic atmosphere?
0: సంభాషణ జరుపుతూ ఉంటుండగానే సిద్ధాశ్రమం యొక్క వైబ్రేషన్ అంతా కూడా గుర్తించుకొచ్చి వచ్చాడు.
1: వైల్ దే వర్ టాకింగ్ దే వర్ రిసీవింగ్ ద వైబ్రేషన్స్ ఆఫ్ సిద్ధాశ్రమం.
0: ఆ చల్లని గాలులు,
1: కూల్ బ్రీజ్,
0: ఆ వేద పఠనములు
1: అండ్ ది చాంటింగ్ ఆఫ్
0: మంత్రముల యొక్క ఘోషలు
1: అండ్ ఆల్ మంత్ర,
0: ఈ విధంగా కూడా అంతా ఒక పవిత్రమైన వాతావరణంగా వచ్చింది.
1: ద ప్లేస్ వాస్ ఫుల్ ఆఫ్ బ్యూటిఫుల్ వైబ్రేషన్స్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు,
1: దెన్ విశ్వామిత్ర సెడ్,
0: ఇదే నాయన మన యొక్క సిద్ధాశ్రమము.
1: దిస్ ఇస్ సిద్ధాశ్రమ.
0: ఇక్కడనే వామనుడు పుట్టినటువంటిది.
1: అండ్ దిస్ ద ప్లేస్ వేర్ వామన వాస్ బోర్న్.
0: వామనుడు పుట్టినటువంటిది ఇదియే.
1: అండ్ దిస్ ద ప్లేస్
0: శివుడు నివసించినటువంటిది ఇదియే.
1: అండ్ దిస్ ప్లేస్ వేర్ శివ
0: అని శివుణ్ణి వామన్ని గురించి అనేక రకములుగా చెప్తూ వచ్చాడు.
1: సో విశ్వామిత్ర స్పోక్ అబౌట్ దిస్ శివ అండ్ వామన.
0: సిద్ధాశ్రమాన్ని చేరినారు.
1: దే రీచ్డ్ సిద్ధాశ్రమ.
0: సిద్ధాశ్రమం చేరిన తర్వాత
1: హావింగ్ రీచ్డ్ దేర్
0: వీరికి ఒక పని పెట్టేశాడు. విశ్వామిత్రుడు
1: విశ్వామిత్రుడు గేవ్ దెమ్ ఎ జాబ్.
0: నాయన యజ్ఞ సంరక్షణ కోసమని మీరు వచ్చిండేది.
1: యు ఆర్ హియర్ టు సేఫ్ గార్డ్.
0: ఈ బాధ్యత మీరు వహించండి.
1: టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ.
0: మీ తండ్రి గారి ఆజ్ఞ కూడా ఇదియే.
1: అండ్ దిస్ ఇస్ ది కమాండ్ ఆఫ్ యువర్
0: ఫాదర్. నేటి నుంచి ఈ నిమిషం నుంచి కూడాను మీరు ఆహారం మాత్రం ఏమాత్రము నిద్రాహారం వదిలిపెట్టాలి.
1: ఫ్రమ్ దిస్ డే యూ హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ స్లీప్.
0: ఇదే ఒక పెద్ద యజ్ఞము.
1: దిస్ ఇట్ సెల్ఫ్ ఇస్
0: ఈ యజ్ఞాన్ని మీరు సార్థకంగా గావించాలి అన్నారు.
1: అండ్ యూ షుడ్ సీ దాట్ sacred ritual will be performed successfully.
0: సిద్ధంగా ఉంటున్నారు.
1: రామలక్ష్మణ్ వర్ రెడీ.
0: ఏ అలసట గాని, ఏ శ్రమలు గాని, ఏ బలహీనత గాని వారి యందు ఏమాత్రం కనిపించలేదు.
1: They never had any strain or tiresomeness or any weakness, not even a trace.
0: ఈ విధంగా జరిగినప్పుడు
1: as things happened
0: క్రమక్రమేణ
1: gradually
0: తెల్లవారేటప్పటికి యాగం ప్రారంభించారు.
1: The sacred ritual started next morning.
0: ఆ మంత్రాలు ప్రారంభించిన తక్షణమే
1: యాజ్ వర్ చాంటింగ్ ఆ మంత్ర
0: రాముడు ఇటువైపున లక్ష్మణుడు ఇటువైపున ఈ విధంగా ప్రదర్శన చేస్తూ ఉంటున్నారు వారిని కాచుకొని.
1: రామ అండ్ లక్ష్మణ్ వర్ సేఫ్ గార్డింగ్ ది హోల్ ఆల్టర్ ద ప్లేస్ ఇన్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
0: పెద్ద భయంకరమైనటువంటి శబ్దం వచ్చేసింది.
1: దే కుడ్ హియర్ ఎ వెరీ లౌడ్ సౌండ్ విచ్ ఇస్ ఫియర్ఫుల్.
0: అప్పుడు చెప్పాడు గురువు,
1: దెన్ గురువు విశ్వామిత్ర సెడ్,
0: ఇదే రాక్షసి.
1: హియర్ లైస్ ది
0: చెండా అమార్కులు కూడా ఇందులోనే వస్తారు.
1: అండ్ హియర్ యూ ఫైండ్ దోస్ పీపుల్ కమింగ్ హియర్.
0: సిద్ధంగా ఉంటున్నారు.
1: బీ రెడీ హి సెడ్.
0: ఆహారం లేదు.
1: దేర్ ఇస్ నో ఫుడ్.
0: నీరు లేదు.
1: నో వాటర్.
0: ఏ దాహం వచ్చినా కూడా దానికి తీర్చుకోవడానికి అవకాశం లేదు.
1: ఈవెన్ ఇఫ్ దే ఆర్ థర్స్టీ దేర్ ఇస్ నో ఛాన్స్ టు డ్రింక్ వాటర్.
0: ఈ విధంగా దీక్షను పరిపూర్ణంగా వారు వహించి
1: విత్ ఆల్ ది డిటర్మినేషన్
0: ఆ రాక్షసులను హతమార్చి
1: దే కిల్డ్ ది డెమన్.
0: యజ్ఞమును పూర్తి పూర్ణావృతి గావించారు.
1: దే సా టు ఇట్ దట్ యజ్ఞ వాస్ ఓవర్ కంప్లీటెడ్.
0: ఈ రకమైనటువంటి ఒక స్థితి లోపల రామలక్ష్మణుడు విశ్వామిత్రుని యొక్క సేవ లోపల పూర్తి నిమగ్నులైపోయారు.
1: రామలక్ష్మణ సర్వ్డ్ విశ్వామిత్ర టోటలీ.
0: ఈ విధంగా జరిగి యజ్ఞం పూర్తి అయ్యేటప్పటికి ఒక పెద్ద సిపాయిలంతా వచ్చారు.
1: బిగ్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ కేమ్ ఓవర్ దేర్.
0: ఆ సిపాయిలంతా వచ్చి ఒక పెద్ద కరపత్రం తీసుకుని వచ్చి విశ్వామిత్రునికి ఇచ్చారు.
1: దే బ్రాట్ ఎ బిగ్ మెమోరాండమ్ అండ్ గేవ్ టు విశ్వామిత్ర.
0: ఏమిటి అది అంటే
1: వాట్ ఇస్
0: జనక మహారాజు పంపినటువంటి ఆహ్వానమే.
1: ఇట్ ఇస్ ది ఇన్విటేషన్ ఫ్రమ్ కింగ్ జనక.
0: ఈ శివధనస్సును ఎక్కువ పెట్టడం కోసమని అందరు రాజులు కూడా ఇలాంటి ఆహ్వానం పంపించాడు.
1: ఆల్ కింగ్స్ వర్ ఇన్వైటెడ్ టు లిఫ్ట్ దిస్.
0: ఈ సమయంలో మీరు గురువులైనటువంటి మీరు కూడా ఇందులో ప్రవేశించాలని ఆజ్ఞ చేశాడు.
1: ద గురు విశ్వామిత్ర వాజ్ ఆల్సో ఇన్వైటెడ్.
0: ఇది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ రామలక్ష్మణుకు ఉత్సాహకరమైనటువంటివిగా చెప్తూ వచ్చాడు ఇతను.
1: అండ్ ఆల్ దోస్ థింగ్స్ వర్డ్స్ వర్ స్పోకెన్.
0: విశ్వామిత్ర, మీ ధనస్సును చూచే తీరాలి.
1: Swamitra said, you should necessarily
0: ప్రపంచంలో
1: see
0: ఎక్కడ గుణం లేదు.
1: You don't find such anywhere in the world.
0: సాక్షాత్ వైకుంఠం నుంచినే వచ్చినటువంటిది ఇదంతాను.
1: It is right from paradise, Vaikuntha.
0: ఈ శివధనస్సు సామాన్యమైనటువంటిది కాదు.
1: శివధనస్సు is not ordinary.
0: దీన్ని చూచే తీరాలి.
1: You should necessarily
0: అని ఈ విధంగా చేసేటప్పటికి వీళ్ళకి చాలా ఉత్సాహం కలిగింది.
1: They were very much encouraged by these words.
0: గురుజీ, మా తండ్రి గారు యజ్ఞ సంరక్షణ కోసం మాత్రమే పంపించారు గాని ఈ యాగం చుట్టం కోసం పోలేదు.
1: They said, Guruji, we were sent here to safeguard yaga.
0: తండ్రి ఆజ్ఞను మేము ఏమాత్రం కూడా ఉల్లంఘించము.
1: We follow the norms and the command of our father.
0: అప్పుడు చెప్పాడు విశ్వామిత్రుడు.
1: Then Vishwamitra said,
0: విశ్వామిత్రుని ఆజ్ఞను శిరసావహించండి అని చెప్పాడా లేదా?
1: Has not your father told you to follow the command of your guru?
0: నా ఆజ్ఞను మీరు నడుచుకోవాలి.
1: Therefore you follow me, he said.
0: నోరు మూసుకున్నారు.
1: They kept their mouth shut.
0: ఆ నోరు మూసుకుని అక్కడ నుంచి ఇంకా విశ్వామిత్రునితో ప్రారంభమైంది యాత్ర.
1: They silently followed Vishwamitra.
0: ఈ విధంగా
1: like this
0: రాముల యొక్క తత్వము దేశంలో అభివృద్ధి కావాలంటే ప్రతి చిన్న పని ఎందుకు కూడాను రాములు ఎంత సూక్ష్మమైనటువంటి ఒక తెలివితేటను ఉపయోగపెట్టి ఈ రాక్షస కృత్యములంతా కూడా అణగదొక్కాడో మీరు చక్కగా అర్థం చేసుకోవచ్చు.
1: అండర్స్టాండ్ క్లియర్లీ విత్ షేర్ ఇంటెలిజెన్స్ హౌ రామ కుడ్ కిల్ ఆల్ ద డెమన్స్ వైల్ సేఫ్ గార్డింగ్ దట్ యజ్ఞ.
0: అసలు ఇవన్నీ కూడా పూర్వపు ఒక మాస్టర్ ప్లాన్.
1: ఎవ్రీథింగ్ హ్యాపెండ్ అకార్డింగ్ టు ది డివైన్
0: భరత శత్రుఘ్నను పుట్టాలని
1: and that all the four brothers should be born,
0: అటువంటి వారు రాక్షస సంహారం చేయించాలని,
1: and that the demon should be killed,
0: అదే ఒకటి లంకిణి కూడాను చెప్పింది.
1: The same thing was said by Lankini.
0: ఈశ్వరుడు బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు రావణుకు చెప్పాడట.
1: And it seems it was told to Ravana.
0: నీకేం కావాలి అన్నాడు.
1: He said, what do you want?
0: దైవ రాక్షస కించ చింతితుడు కూడాను ఎవ్వరు కూడా మిమ్మల్ని చావు లేకుండా ఉండాలి.
1: రావణ wanted this to be granted that he should not die at the hands of angels.
0: ఏ రాక్షసుల వల్ల కాని
1: కిన్నర కింపురుషాదుల
0: వల్ల కూడా మీరు చావు లేకుండా ఉండాలి.
1: That he should never die at the hands of కిన్నర కింపురుష.
0: అక్కడ రాముడు సూక్ష్మమైనటువంటి విషయాన్ని కనిపెట్టాడు.
1: And Rama could understand here a serious commission.
0: ఎవరెవరి వల్ల ఈ మరణం లేకుండా ఉండాలని చెప్పాడు బ్రహ్మ?
1: What is that Brahma exactly stated so as to make him deathless?
0: Rakshasa, Deva, Kinnara, Kimpurusha, ittadi devatala valla kudanu din yematram maranam chalakakoddu ani cheppadu.
1: He mentioned the list of the people in whose hands he is not supposed to die. The angels, the demons, Kinnara, Kimpurusha.
0: Navutu okkati matrame cheppadu.
1: But he forgot one.
0: Swamiji.
1: Swami.
0: Manavula valla ee okka maranam chalakakoddu ani cheppaledi.
1: He has not mentioned the name of a human
0: being. అది మెన్షన్ చేయలేదు కనుకనే మానవులే
1: సంబంధించాలి. As it's a serious omission,
0: నేను మానవాకారంలో ఉంటున్నాను.
1: I am in the form of a human.
0: నా నుంచి వానికి మరణం రావాలి.
1: So he is bound to die.
0: తప్పక మీరు చాటండి.
1: So let this.
0: రావణు వస్తున్నాడు, రావణ్ణి హతమారుస్తాడు అనేటువంటి చాటండి అని చెప్పాడు.
1: Therefore publicize, propagate to everybody, Rama is coming and he is going to kill Ravana.
0: కనుకనే ప్రతి మంత్రం నందు కూడాను, ప్రతి యాగం నందు కూడాను, ప్రతి విషయంలో కూడాను రాముడు ప్రతి సూక్ష్మమైనటువంటి విషయాలంతా గుర్తిస్తూ వచ్చాడు.
1: సో రామ కుడ్ నో ఆల్ దీస్ సటిలిటీస్ అండ్ సీక్రెట్స్
0: చెప్పాడు. విశ్వజ్ఞాన దయాసింధు రగాదస్య నగాగుణ సవితా మక్షయోధీరు శిశ్రీయచ్చామృత. అన్నింటి ఎందుకు దైవతత్వము చాలా ప్రధానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ డివినిటీస్ ది ఫండమెంటల్
0: అమరాని జలాదేవ త్రిదిశాసుర సుపర్వాణ సురవస త్రితివేశాది ఔకోషధ ఆదిత్య అధివిశదు ఏక ఆదిత్య నందన. ఆదిత్యుని యొక్క తత్వము ఈ యొక్క తత్వము ఇది సరైన మా సూర్యుడు మా యొక్క కులపతి.
1: సన్ ఈస్ ది హెడ్ ఆఫ్ దేర్ క్లాన్ సూర్యవంశ.
0: మా వంశం అంతా కూడా సూర్యవంశమే.
1: వి బిలాంగ్ టు ది క్లాన్ ఆఫ్ సూర్య.
0: కాబట్టి సూర్యరశ్మి లేకుండా ఈ జగత్తు ఉండటకు వీలు లేదు.
1: ది వరల్డ్ కెనాట్ సస్టైన్ విదౌట్ సన్ లైట్.
0: పూర్వం ఈ ప్రపంచం కూడా వెలుతురుకు రావాలనుకున్నప్పుడు
1: వెన్ ది లైట్ వాస్ టు బి దేర్ ఇన్ ది వరల్డ్
0: కొన్ని కోట్ల సంవత్సరములు పట్టింది.
1: ఇట్ టుక్ క్రోర్స్ ఆఫ్ ఇయర్స్.
0: అంతా చీకటే చీకటే చీకటే చీకటే.
1: ఎవ్రీథింగ్ వాస్ పిచ్ డార్క్ ఇన్ ది
0: బిగినింగ్. అదే విధంగానే రాముడు జననం అయిన తర్వాత
1: ఆఫ్టర్ బర్త్ ఆఫ్ రామ
0: 18 దినములు సూర్యోదయం లేదు.
1: And for 18 days there was no sunrise.
0: Suryodayam lekapovadam cheta chandrodayam kuda ledu.
1: As there is no sunrise you don't have moonlight as well.
0: Chandrodayam kuda lekapovadam cheta chala baadha padutunnaru suryachandradulu.
1: And because of this people have been suffering and feeling bad.
0: Suryuni daggara prarthana chesukunnadu chandrudu.
1: And then moon prayed to sun.
0: Nen ramachandruni chudali.
1: We want to see ramachandra.
0: Ee ramachandruni chuche kuda kaalam ledi.
1: But I don't have any time to
0: see Rama. When
1: I am going to see
0: Rama? చెప్పి చాలా తపస్సు మాదిరి చేశాడట.
1: And he did penance.
0: అప్పుడు రాము తిరిగి వచ్చి
1: Rama came and said,
0: చెప్పాడు సూర్యుడికి చంద్రుడికి.
1: And he told moon, Chandra,
0: నాయన ఈ 15 దినములు మాత్రమే నువ్వు నన్ను చూడలేదు కానీ
1: you have not seen me these few days.
0: నీకు వచ్చే జన్మం లోపల మొట్టమొదట ఎవరికి లేని దర్శనం నీకు మాత్రమే ఇస్తానన్నాడట.
1: The next incarnation you are the first one to see me.
0: ఎప్పుడు?
1: When?
0: రెండవది కృష్ణుడు అవతారం వచ్చినప్పుడు.
1: The time of Krishna's advent.
0: అర్ధరాత్రి సమయం లోపల తలపైన పెట్టుకుని పోతున్నప్పుడు.
1: In midnight when the father was carrying in a basket the child.
0: చంద్రుడు మొట్టమొదట చూచాడు.
1: It was moon who noticed the newborn.
0: ఎవ్వరూ చూడలేదు.
1: None ever noticed.
0: ఒక చంద్రుడికి మాత్రమే దర్శనం ఇచ్చారు.
1: ఓన్లీ మూన్ కుడ్ సీ ద న్యూ బోర్న్ బేబీ.
0: ఈ విధంగా అనేక విధమైనటువంటి రామాయణంలో అంతరార్థాలు చాలా గూఢమైనటువంటివి అంతా ఉన్నాయి.
1: దేర్ ఆర్ మెనీ హిడెన్ సీక్రెట్స్ ఇన్ దిస్ ఎపిక్.
0: ఈ విధంగా ఎన్నియో తలంపులను కూడాను రామచంద్రుని యొక్క తలంపులో చాలా వికారమైనటువంటివి కాకుండా విద్యుత్తమైనటువంటివి కాకుండా అనిపిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ స్టోరీ ఆఫ్ రామ యూ డోంట్ ఫైండ్ ఎనీ డిస్టార్షన్, యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ దట్ అగెన్స్ట్ ది కోడ్.
0: రామచరిత్ర
1: the story of the history of Rama
0: nityadutaramainatundi,
1: it's ever new.
0: Eppudu vinna kudanu tirigi vinalaneatundi aasthane kalipistundi.
1: We want to hear repeatedly.
0: Yetti kathalaina kudanu tirigi punarputti margam chuptundi.
1: In fact we want to hear every episode of the epic.
0: Rama charitramu maruvaraneatundi.
1: History of Rama is unforgettable.
0: Ramu yokka leelalu విడువరానటువంటివి.
1: యాక్షన్స్ ఆర్ అన్ఫర్గెటబుల్.
0: తాను చేసినవన్నీ కూడాను ధర్మ మార్గములే.
1: ఆల్ దట్ హి డిడ్ వాస్ అకార్డింగ్ టు
0: చెప్పినవన్నీ కూడాను ధర్మ సూత్రములే.
1: దే ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ.
0: ఆచరించినవన్నీ కూడాను ధర్మాచరణలే.
1: వాట్ ఆల్ హీ ప్రాక్టీస్డ్ ఈజ్ ఇన్ అకార్డెన్స్ టు ధర్మ.
0: అట్టి రామచరిత్రనందు అనేక మంది అనేక రకమైనటువంటి దోషములు కనిపెట్టి చాలా ఇది అపవిత్రమైనటువంటి జాతిగా కూడాను బోధిస్తూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ గేవ్ ఏ డిస్టార్టెడ్ పర్వర్టెడ్ వర్షన్.
0: ఇందులో ఏ కించిత్ కూడాను అపస్వరం అయ్యేటువంటిది కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ నాట్ ఎవరీ ట్రేస్.
0: ఏ కించిత్ అయినా కూడాను అసత్యమైనటువంటిది కాదు.
1: దేర్ ఇస్ నాట్ ఇన్ నో లై ఆర్ ఫాల్స్హుడ్.
0: మొదలుకొని కడపటి వరకు కూడాను సత్యమైనటువంటిది నిత్యమైనటువంటిది నిర్మలమైనటువంటిది.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ది ఎండ్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ ట్రూత్ అండ్ ట్రూత్ అలోన్.
0: కనుక ఈనాడు ఈ సిద్ధాశ్రమంతో మనం నిలబెడదాం.
1: Let's conclude this evening session with the Siddhashrama episode.
0: Kanuka ee Ramalakshmanulu Bharata Shatrughnulu naluguru cherinatvanti oka tattvamu chaala vichitramainatvanti tattvamu.
1: The nature of the four brothers is so mysterious and wonderful.
0: Dinne vasulavar cheppadu.
1: It's what my sister said.
0: Chitrambulu.
1: They're peculiar.
0: Trailoka pavitrambulu.
1: Secret to three
0: worlds. Manjalala vittambulu.
1: Sonia.
0: Sanmitrambulu.
1: They're so close.
0: Muni janavana pautrambulu.
1: It's very well appreciated by all sages and saints.
0: Vishnudevu charitrambulu annadu.
1: So endearing. So beautiful. Praise to all the three worlds. The story and the history of Vishnu.
0: Kani mukhulayinatti varu ee rahasyalu telisukokunda iniki aneka rakamainatti pelarthamulu bodhinchi anarthamulu penchi యథార్థములు మొదలు పెడుతూ వచ్చారు.
1: Fools and ignorant people do not know the reality. They go by all falsehood. They go by all lies and distorted version of Ramayana.
0: కనుక రామచరిత్ర చాలా పవిత్రమైనటువంటి చరిత్ర.
1: So history of Rama is so sacred.
0: ఆ చరిత్రను పూర్తి విన్నప్పుడే దీని యొక్క పవిత్రత కూడా మనకు అర్థమవుతుంది.
1: When you listen to that story in full, you can understand the sanctity behind it.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, if we want to undertake a journey, be it short or long, we have to make some preparation. The same principle applies to our journey on earth. Our life's journey too has to come to an end. If not today, at some point later. The body has to be abandoned eventually by everyone. While our travel plans today may get postponed or cancelled, our final journey can neither be postponed nor cancelled. So what preparation are we making for that inevitable final journey that no one can avoid? Bhagwan Baba lovingly guides us on this important preparation. Let us now listen to the divine discourse delivered to the Bal Vikas Gurus and office bearers of the Sri Satya Sai Seva organizations during the 6th All India Conference in Rajahmundry, Andhra Pradesh, in the evening on 3rd January 1974.
2: పవిత్రాత్మ స్వరూపులైన అధ్యాపకులారా, నేటి ఉదయం బాల వికాస్ యొక్క తత్వం అభివృద్ధి పరిచేటువంటి యొక్క విషయమునందు అనేక మార్గములు మనము నడుచుకోవలసినటువంటివి. నడిచిన మార్గములను బాలబాలికలకు అందించవలసినటువంటివి మనం అనేకంగా విచారించాం. కానీ ఉదయం తెలిపినటువంటి విషయములలో కొన్నింటికి అధ్యాపకులు వారి సందేహములను వారి హృదయ కల్లోలములను ఏదో ఒక రీతిగా వ్రాసి ఇప్పుడు అందించినటువంటి వాటిలో కొన్నింటిని మాత్రమే ప్రధానమైనటువంటివిగా తీసుకుని మీకు జవాబు ఇవ్వడానికి కొనుక్కున్నాను.
3: పవిత్రాత్మ స్వరూప టీచర్స్ ఆఫ్ బాల వికాస్, దిస్ మార్నింగ్ వీ హావ్ డిస్కస్ ది మెనీ వేస్ అండ్ ది వే ఇన్ విచ్ దే కెన్ హ్యాండ్ ఓవర్ ది ఐడియల్స్ విచ్ దే హ్యావ్ ఇన్ దేర్ మైండ్ టు ది యంగ్ స్టూడెంట్. We also talked of the many ways and the many channels by which our aspirations can be fulfilled. However, this morning, the teachers, having listened to what has been said, have now handed over some questions regarding their doubts, regarding what exists in their minds about the details of how to impart this education. We shall pick up some rather important ones from amongst these questions. And we shall clarify and give answers to these questions.
2: కొందరు అధ్యాపకులు తాము తెలుసుకోవలసినటువంటి విషయములు ఏవియో, తాము ఆచరించవలసినటువంటివి ఏవియో, తాము బోధించవలసినటువంటివి ఏవియో, వాటిని కూడాను అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారని ఈనాడు అందించినటువంటి యొక్క ప్రశ్నల ద్వారా తెలుస్తూ ఉంటుండాలి.
3: It has become known that some of the teachers, they do not know what they ought to know, that they do not know what they ought to put into practice, that they do not know what they really should teach.
2: దీనిని చక్కగా విచారించినప్పుడు ఇట్టి అధ్యాపకులు పిల్లల్ని ఏ రీతిగా తీర్చిదిద్దుతారు అనేటువంటి సందేహం కూడా వస్తుంటుంది.
3: If one enquires carefully into this situation, one gets the doubt how such teachers can teach properly and can set the children on the right path.
2: కొన్ని ప్రశ్నలకు తల పాదము రెండు లేకుండా ఉంటున్నాయి.
3: For some questions, there is neither the head nor the feet.
2: అయితే వారికి ఈ యొక్క టీచర్ స్థానంలో కొంతవరకును అలవాటు లేకపోవచ్చును, కానీ అంత మాత్రంతోనే వారిని వెనుకకు నెట్టకూడదు. అట్టి వారిని కూడాను తీర్చిదిద్ది అట్టి వారి ద్వారానే ఈ యొక్క బాల వికాస యొక్క సంస్థలను కూడాను అభివృద్ధిగా ఉంచడం కూడాను సాయి యొక్క సంకల్పం.
3: ఇట్ ఇస్ పాసిబుల్ దట్ సమ్ ఆఫ్ ది పర్సన్స్ హూ హ్యావ్ ఆస్క్డ్ దట్ క్వశ్చన్ హ్యావ్ నో ప్రాక్టీస్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ టీచర్. But merely by the fact that they have no experience as teachers, they should not be pushed aside. It is Sai's intention to put them also on the right path and tell them what they should do as teachers.
2: Lokamuna aneka matamulu, aneka tegalu, aneka aashramamulu, aneka vidhamulainatuvanti margamulu kudanu yerpadinatuvanti vishayam meeku telisinadi.
3: It is something which all of you know that in this world there are many religions, there are many sects, there are many paths and ways. This is something which you all know.
2: Aithe inni matamulu inni kulamulu inni margamulu inni aathmulu kudanu teliyinatvanti yokka bhagavantuni gurinchi maatrame tikamakala padutunnaru kaani telisinatvanti yokka satyamunu gurinchi kaani ahimsanu gurinchi kaani inke vidhamainatvanti daya premalanu gurinchi kaani ఎట్టి వారు కూడాను తికమకలకు ఏమాత్రం కూడాను స్థానం ఇవ్వటం లేదు.
3: బట్ ఇన్ ఆల్ దీస్ రిలీజన్స్ ఇన్ ఆల్ దీస్ సెక్ట్స్ అండ్ ఇన్ ది మెనీ డిఫరెంట్ పాత్స్ దట్ హావ్ బీన్ నోన్ ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ ఆర్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఓన్లీ అబౌట్ సంథింగ్ వెన్ దే వాంట్ టు నో రిగార్డింగ్ గాడ్. బట్ విత్ రిగార్డ్ టు ట్రూత్ విత్ రిగార్డ్ టు ప్రేమ విత్ రిగార్డ్ టు కైండ్నెస్ దేర్ ఇస్ నో కన్ఫ్యూజన్ అట్ ఆల్ ఇన్ ఆల్ దీస్ పాత్స్ అండ్ వేస్.
2: కనుక తెలిసినటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వం లోపల వాదోపవాదములకు ఎట్టి అవకాశములు కూడా లేవు.
3: దేర్ఫోర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ సో ఫార్ యాజ్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ కన్సర్న్ థింగ్స్ విచ్ వి నో ప్రెటీ వెల్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ ఎనీ కాంట్రవర్సీ ఆర్ ఆర్గ్యుమెంట్.
2: ఏ మతమైనా కూడాను అసత్యం ఆడమని కాని లేక అన్యాయం చేయమని కాని గురువులను విశ్వసించవద్దని కాని తల్లిదండ్రులను అగౌరవపరచమని కాని ఏ మతమును కూడా బోధించటం ఎప్పుడు చేయలేదు.
3: వాట్ ఎవర్ ది రిలీజన్ మే బి ఇన్ ఫ్యాక్ట్ నో రిలీజన్ హ్యాడ్ ఎవర్ టాట్ యూ టు స్పీక్ ఆన్ ట్రూత్ నో రిలీజన్ వుడ్ ఎవర్ టీచ్ యూ టు లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్ నో రిలీజన్ వుడ్ ఆస్క్ యూ టు షో నో రెస్పెక్ట్ టు యువర్ పేరెంట్స్ నన్ ఆఫ్ ది రిలీజన్స్ హ్యావ్ ఎవర్ టోల్డ్ యూ టు డూ దీస్ రాంగ్ థింగ్స్.
2: అయితే ఏ యొక్క తెలిసినటువంటి విషయములు యందు మనం ఆచరణ యందు ఉంచి తద్వారా బాలబాలికలకు అట్టి మార్గమును అవలంబింపచేయడానికి పూనుకుంటానికి మనము కొంత సంకల్పించటము అట్టి సంకల్పమునందే మన యొక్క సంకల్పము స్వచ్ఛమైనటువంటిది కాకపోవటము ఇది మరింత ఆశ్చర్యం.
3: బట్ వెన్ వి కన్సిడర్ దిస్ ఇన్ ది వెరీ థింగ్స్ దట్ వి నో వెల్ సచ్ యాజ్ ట్రూత్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ పేరెంట్స్ దట్ వి డు నాట్ పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్ అండ్ దట్ త్రూ ప్రాక్టీస్ we do not teach the boys and girls and create in them a determination to follow things which are well known, this in itself is surprising.
2: Kanuka manamu satya dharma shanti premalanu gurinchi prabodhanam cheseetunte samayamunandu ye matamu kaani ye tegalu kaani ye margamu kaani ye desamu kaani manam veruvunakkaraledaneetunte yokka dhairyamu mee yokka hriday sthanam nunchi erpadali.
3: Therefore, while teaching and communicating these principles of satya, dharma, shanti and prema, one does not have to fear the particular religion or one does not have to think of a particular sect or a particular path or even a specific country. This is something which you should establish in your own hearts and minds.
2: Kontamandi adhyapakulu rasinatvanti yokka jabulu yendu itara matamula variki లేక ఇతర తెగల వారిని మన యొక్క బాల వికాసంలో చేర్చుకోవచ్చునా మనము బాల వికాసకు గావించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క బోధనలు ఇతర మతీయులు కొంతవరకు కూడాను దాన్ని తిరస్కరించి దానిని కొంతవరకు కూడాను విరుద్ధమైనటువంటి మార్గం నందు తీసుకుని వారితో కొంతవరకు అలజడ కూడాను కలగటం కూడాను ఏర్పడుతుండదని కూడాను అందులో సూచించారు.
3: In the letters that have been handed over by some of the teachers, questions like, can we admit into our Balavikas classes people belonging to other religions? Because if people belonging to other religions come into our Balavikas classes, then the sacred teachings that are being given by us in these Balavikas classes may even be misunderstood, may be ridiculed by these people who belong to other religions. Can we permit such a thing to take place?
2: Mana balavikas yandu kani ఇంకే విధమైనటువంటి సత్యసాయి సమస్యలు ఎందు కాని జాతి మత భేదములకు ఏమాత్రము కూడా చోటు లేకుండా మనం చూసుకోవటానికి తగిన ప్రయత్నం కలపాలి.
3: Either in our Balavikas classes or in any of the Satya Sai organizations, we should make an effort that a particular religion or a particular sect or community has no place whatsoever by that denomination.
2: There is only one religion, religion of love. There is only one caste, caste of humanity. ఈ రెండింటిని మనం పెట్టుకున్నప్పుడు ఏ యొక్క దేశమునకు వెళ్లినా ఏ తెగలో మనం చూసినా ఏ మతమునందు ప్రవేశించినప్పటికీ మన సత్య ధర్మ శాంతి ప్రేమల యొక్క తత్వము ఒక్కటిగానే ప్రకాశించాలి.
3: There is only one religion and that is the religion of love. There is only one caste, that is the caste of humanity. If we bear these two statements in our mind, no matter to what country we go, does not matter what religion to which we belong, it does not matter to what sect we belong, it is quite possible and permissible that satya, dharma, shanti and prema can be taught with no reference to the country, religion or sect.
2: ఏ విధముగా భారతదేశమునందు కొంతవరకు విఖ్యాతి గాంచినటువంటి పరమ పురుషుల యొక్క చరిత్రములను బాల బాలికలకు మనం తెలుపుతున్నాము, అదే విధముగాని ఇతర దేశముల యందు కూడాను పవిత్ర పురుషులైనటువంటి చరిత్రములు కూడాను మనము బాల బాలికలకు చెప్పడంలో ఎట్టి సందేహం కూడాను ఉండదు.
3: ఇన్ ది సేమ్ మేనర్ ఇన్ విచ్ వి ఆర్ టీచింగ్ టు అవర్ చిల్డ్రన్ ది లైవ్స్ ఆఫ్ రెప్యూటెడ్ అండ్ గ్రేట్ మెన్ ఆఫ్ దిస్ కంట్రీ ఇండియా, హూ ఆల్సో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డిజైరబుల్ ఇన్ టీచింగ్ ది లైవ్స్ ఆఫ్ సేక్రెడ్ పీపుల్ హూ హ్యావ్ అటైన్డ్ రెప్యుటేషన్ ఇన్ అదర్ కంట్రీస్ యాజ్ వెల్.
2: ఏ విధముగా రామ కృష్ణ సాయి విష్ణు శివ దుర్గా లక్ష్మి గణపతి అని ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క దైవతత్వములను మనము ఈ బాలబాలికలకు ఉపదేశిస్తున్నాము, అదే విధముగాని క్రైస్టు అల్లా జీసస్ ఇంకా జోరాస్ట్ర ఇలాంటి వారందరూ కూడాను పవిత్రమైనటువంటి యొక్క మార్గములను మన బాలబాలికలకు అందించడం లోపల ఎట్టి ఆలోచన కూడా చేయని అవసరం లేదు.
3: As in the same manner in which in our country we are talking and teaching our children about great saints like Rama, like Krishna, like Sai, like Vishnu, like Lakshmi, like Ganapati and so on, in the same manner we can certainly talk about the great people of other countries like Christ, like Allah, like the leaders of other religions like Zoroastrianism, and in this way to teach the lives of sacred people to our children, there is nothing wrong.
2: Aneka samasthalu vari vari mata guruvulanu vari vari mata pracharakulanu maatrame ee yokka pracharam nandu cherchukoni aa vishayamulaku maatrame kontha prabodhalu gaavinchatamu kaddu, kaani satyasai samasthalu విశాలమైనటువంటి భావంతో విశ్వ ప్రేమను గురించి మనం చెప్పేటువంటి విషయంలో ఎట్టి రూప నామములకు కానీ ఎట్టి దేశ కాల పాత్రలకు కానీ భేదరహితమైనటువంటివిగా ఉంటుండాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
3: ఆల్దో మెనీ ఆర్గనైజేషన్స్ మేక్ ఇట్ ఎ ప్రాక్టీస్ టు ప్రీచ్ అండ్ టాక్ అబౌట్ దేర్ ఓన్ రిలీజియస్ లీడర్స్ అండ్ దేర్ ఓన్ రిలీజియస్ ఫౌండర్స్, so far as the Satya Sai organizations are concerned, it is my hope and desire that people will be so broad-minded and will talk about broad ideas, will talk about universal love and such things. This is what I hope will be done in Satya Sai organizations.
2: Kanuka daivatvam okkatiye.
3: Divinity is only one.
2: Adi okka pradeshamunandu maatrame addulo yerpadinatundidi kaadu. ఇది కేవలం ఒక విశాలమైనటువంటి సర్వత్రా సర్వకాలముల యందు కూడాను సర్వ దేశముల యందు కూడాను ఒక తేజస్సుగా ప్రకాశించేటువంటి యొక్క తత్వము.
3: The aspect of divinity is not something which is contained by limits in a closed place. This is something which is universal. This is present all through time and all through space, and it is not controlled in any particular country or for any particular time.
2: ఇది గొప్పది, ఇది చిన్నది, ఇది అధికమైనటువంటిది, ఇది అల్పమైనటువంటిది అని దైవత్వంలో ఏమాత్రం కూడా భేదం పెట్టడానికి వీలు కాదు.
3: ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు గాడ్ వన్ కెనాట్ టాక్ ఆఫ్ సంథింగ్ బీయింగ్ లార్జ్, సంథింగ్ బీయింగ్ స్మాల్, సంథింగ్ బీయింగ్ హై అండ్ సంథింగ్ బీయింగ్ లో. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు యూజ్ దీస్ వర్డ్స్.
2: రాముడు గొప్పవాడా లేక కృష్ణుడు గొప్పవాడా, అల్లా గొప్పవాడా క్రైస్ట్ గొప్పవాడా, ఇంకా విష్ణువు గొప్పవాడా శివుడు గొప్పవాడా అని ఈ రకమైనటువంటి వాదోపవాదములకు వేసే కొంతవరకు గురి అయ్యేటువంటి వారు కేవలం దైవత్వము తెలియనటువంటి శుద్ధ మూర్ఖులనే చెప్పవచ్చు.
3: పీపుల్ హు ఆర్గ్యూ అండ్ ఆస్క్ క్వశ్చన్స్ వెదర్ రామ ఇస్ గ్రేట్ ఆర్ కృష్ణ ఇస్ ది గ్రేటర్, వెదర్ అల్లా ఇస్ గ్రేట్ ఆర్ క్రైస్ట్ ఇస్ గ్రేటర్, ఆర్ వెదర్ విష్ణు ఇస్ గ్రేట్ అండ్ ఇంపార్టెంట్, ఆర్ శివ ఇస్ గ్రేటర్ అండ్ ఇంపార్టెంట్. పీపుల్ హు ఆస్క్ సచ్ క్వశ్చన్స్ అండ్ మేక్ సచ్ కంపారిజన్స్ ఇన్ రిగార్డ్ ఇస్ డివినిటీ ఆర్ పీపుల్ హు డు నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ అండ్ హు ఆర్ అటర్లీ ఫూలిష్ ఇన్ దర్ నాలెడ్జ్.
2: తనకు తాను ఎవరో తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, తాను గొప్పవాడా చిన్నవాడా, తాను అజ్ఞానియా లేక ప్రజ్ఞానియా లేక సుజ్ఞానియా అనేటువంటి విచారం తెలుసుకోలేనటువంటి యొక్క మూర్ఖుడు దైవత్వాన్ని నిర్ణయించడానికి కాని, దైవత్వం యొక్క హెచ్చు తగ్గులను నిర్ణయించడానికి కాని తాను ఎట్టి అధికారాన్ని ముందుకొస్తున్నాడో, ఇది కేవలం ఒక హాస్యాస్పదమైనటువంటి యొక్క భావం.
3: An individual who does not know his own self, who he is, whether he is a great person or a low person, whether he is an ignorant man or whether he is a knowledgeable person, such a foolish person who does not know himself, that he comes forward to decide in matters of divinity what is great or what is low, what is important or what is not important, how foolish he is something which you can yourself understand.
2: Anekamandi నాస్తిక అనేటువంటి యొక్క పేరును గురి అయినటువంటి వ్యక్తులు దేవుడు లేడని కాని, ఇతను దేవుడు కాదని కాని, దేవుడైతే ఇట్టి కార్యములు చేస్తాడా అని కాని ఇలాంటి ప్రశ్నలు వేస్తూ పోవటం కూడాను ఒక సామాన్యమైనటువంటి ఒక ఫ్యాషన్ గా ఉంటుండాలి.
3: It has become a common fashion that people who style themselves as disbelievers and who have no faith ask questions of this kind. God is not present. This person is not divine, he is not God. If he is divine and if he is God, does he do such things? They ask such foolish questions and this has become a fashion.
2: అదే విధంగానే ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణం.
3: There is a small example now in this context.
2: ఈ దేహము సత్య సాయి బాబా, ఆ దేహము భగవంతం, ఆ దేహమునకు భగవంతం అని పేరు, ఈ దేహమునకు సత్య సాయి బాబా అని పేరు కొంత పెద్దలు నిర్ణయించినటువంటి యొక్క స్థితి.
3: ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ బాడీ ఈజ్ సత్య సాయిబాబా, దట్ బాడీ ఈజ్ భగవంతం. దీస్ నేమ్స్ ఫర్ దిస్ బాడీ యాజ్ సత్య సాయిబాబా అండ్ ఫర్ దట్ బాడీ యాజ్ భగవంతం. దిస్ పర్సన్ ఈజ్ నాట్ డివైన్, హీఈస్ నాట్ గాడ్. ఇఫ్ హీఈస్ డివైన్ అండ్ ఇఫ్ హీఈస్ గాడ్, డస్ హీ డూ సచ్ థింగ్స్? దే ఆస్క్ సచ్ ఫూలిష్ క్వశ్చన్స్ అండ్ దిస్ హెస్ బికమ్ ఎ ఫ్యాషన్.

0: ఇప్పుడు నేను సత్యసాయి బాబా కాదని, అతను భగవంతము కాదని, లేక అతను భగవంతమని, లేక నేను సత్యసాయి బాబా అని నిర్ణయించడానికి కూనుకునేటువంటి వ్యక్తి, నన్ను భగవంతము ఇద్దరిని కూడా పూర్తి తెలిసినటువంటి వ్యక్తి అయినప్పుడే దీన్ని నిర్ణయించడానికి సాధ్యమవుతుంది.
1: If an individual wants to come forward and decide that either this body is Sathya Sai Baba or that body is Bhagavantam, or to the contrary that this body is not Sathya Sai Baba or that body is not Bhagavantam, so that he may come to such a decision and pronounce a judgment, that individual must be one who knows both of us fully and well.
0: మా ఇరువురి యొక్క రూపమునే చూడనటువంటి వ్యక్తి, మా ఇరువురి యొక్క నామములే వినటువంటి యొక్క వ్యక్తి, ఇతను సత్యసాయి బాబా కాదని, అతను భగవంతం కాదని నిర్ణయించేటువంటి అధికారం వానికి ఎక్కడ నుంచి ఉంటుంది?
1: Who has never seen our form, who has never heard about our name, decide and claim for himself the right to say that this body is not Sathya Sai Baba or that person is not Bhagavantam? How can he get this power, this right to say so, if he has not even seen us or learnt about our names?
0: Adhe vidhamugane Ravulnu chuchada, Krishnunu chuchada, leka Vishnuvu chuchada, Shivunu chuchada, Krishnunu chuchada, Allahnu chuchada, atanu itanu kaadu, itanu atanu kaadani ninnayinchatamu kevalam ajnanam yokka murkattam ane cheppavachu.
1: In the same manner, has this person seen Rama? Has he seen Krishna? Has he seen Vishnu? Or has he seen Shiva? Has he seen Christ? Or has he seen Allah? In that context, for him to decide that one is not Rama or one is Krishna, this is simply foolishness arising out of total ignorance.
0: Sadhu lenatundi vaadu gurdi vaadu ani oka delegate vachi kontha nimishamulu puramme telipadu.
1: One delegate came a few minutes prior and he stated that one who has no education is a blind person.
0: Aithe ee kaligam yokka prabhavanu puraskarinchukoni andudagu vaadu evadi avani endu ani prashninchinappudu chaduvu kaligiyu chedugunamu kalugu vaadu annaru.
1: But in the context of the present yuga, the Kali Yuga in which we are, and we ask a question, who is the blind man in this world? The answer comes that the blind man is one who is an educated person and yet has not got the necessary good quality.
0: Kanuka chaduvu ante kevalam oka vidhamainatvanti yokka gnanamunu prakashimpa cheseatvantidiga manam visheshinchali kani ఈ కాలమును పురస్కరించుకున్నటువంటి కొన్ని చదువులను మాత్రమే, ఒక తలభారమైనటువంటి యొక్క భిక్షా పాత్ర వంటి యొక్క డిగ్రీని మాత్రమే పొందినంత మాత్రం అతను చదువరి అని చెప్పడంలో ఏమాత్రం అర్థం లేదు.
1: Therefore, we have to understand education as something which is connected with effulgence and radiation of knowledge. There is no meaning in our regarding education as consisting of head loads of useless degrees and such knowledge that is being given today under the name of education. The degrees which are like begging bowls.
0: Andhuvalane, the end of education is character.
1: That is why in this context one has said that the end of education is character.
0: కనుక మన యొక్క గుణములను పోషించుకునేటువంటి యొక్క తత్వం లోపల, మన విద్యను మనం కొలతగా తీసుకోవటం లోపల అర్థం ఉంది కానీ, ఒక ఆధారం ఉంది కానీ, కేవలము గుణములు మాత్రమే విచారం చేయక తన యొక్క విద్యా బలమును మాత్రమే ఆధారం తీసుకోవటం చేత ఇది విద్యాస్థానంలో చేరటానికి ఏమాత్రం కూడా యోగ్యం కాదు.
1: Therefore, in order that we may protect the good qualities that we should have, to regard education as the measure by which to protect our good qualities, there is some meaning. But to take education not in this context, but merely to give you the strength of information, is not the right thing to do.
0: Kanuka kontamandi teachers ee Christian pillalu kaani leka Mohammedan pillalu kaani inke vidhamainatundi ichara tegalaku varu kaani memu ee bal vikasalo chertukoni variki maa yokka prabodhanalu కొంతవరకు అందించడానికి వీలవుతుందా అని సందేహపడుతున్నారు. అట్టి దీనికి మీరు సందేహపడనక్కర్లేదు. ఎవరు ఈ బాల వికాసంలో చేరి మా యొక్క జీవితమును పవిత్రం గావించుకోవాలని ఆశిస్తుంటారో అట్టి వారిని ఎవరినైనా సరే మనం చేర్చుకోవటం లోపల వెనుకంజ వేయకూడదు.
1: Some of the teachers are thinking whether it is right to have admit children, Christian children, Muslim children, other religion children into our

0: of us and teach them our ideals. There is no need for you to think so. Anyone who wants to improve his life by joining the Balavikas classes can be given these sacred teachings, and you need have no doubt about that at all.
1: Aa pillalaku kontha utsaahakaramainatuvanti vishayanga aa pillala talidandrulaku kuda nuvu kontha aanandamunu andinchetuvanti yokka margam nandu aa pillalu మతముల గురించి ఆ మతము యొక్క స్థాపకులైనటువంటి పెద్దల యొక్క ఆదర్శముల గురించి సూత్రములను గురించి ఆ పిల్లలకు బోధించడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి.
0: In order that we may give some encouragement and enlightenment to those children, and in order that we may cause some happiness to the parents of those children, we should make an attempt to talk to them about the founders of their respective religions and about the great things which their religious leaders had done.
1: ఆ విధమైనటువంటి మార్గమును మనం అనుసరించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎట్టి మతముల వారితో కాని ఎట్టి తెగల వారితో కాని మనకు సన్నిహిత సంబంధం అనేటువంటిది ఏర్పడటం లోపల ఏమాత్రము సందేహం ఉండదు.
0: If you can adopt these paths and these methods, there is no doubt whatsoever that you will be able to establish a close rapport with such religious leaders and with such sects as well.
1: ఇంకా మరొక క్వశ్చన్ ప్రశ్న, తాము బాల వికాస్ టీచర్ గా ఉంటుంది, తాము కొన్ని ఎలిమెంటరీ స్కూల్లో లేక మిలిటరీ స్కూల్లో లేక బోర్డు స్కూల్లో లేక హై స్కూల్లో ఏదో ఒక గవర్నమెంట్ స్కూల్ నందు తాను పని చేయొచ్చు. వ్యవధి చిక్కినప్పుడు ఏ సాయంకాలమో ఏ ప్రొద్దునో ఏ రాత్రో కొంతమంది బాలబాలికలను చేర్చుకొని ఆ పిల్లలకు ఈ బాల వికాస్ అనేటువంటి యొక్క నామముతో వారికి పవిత్రమైనటువంటి చరిత్రలు, కొన్ని శ్లోకములు, గీతా వాక్యములు, ఈ యొక్క ఆదర్శవంతమైనటువంటి పెద్దల యొక్క మార్గములను వారికి ప్రబోధిస్తూ ఉండినప్పుడు కొంతమంది గవర్నమెంట్ కాలేజీలో పనిచేసేటువంటి వారు, గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసేటువంటి టీచర్స్ కూడాను వీరిపైన కొంత విరోధాన్ని సాగిస్తూ కొంతవరకును వీరికి విరుద్ధమైనటువంటి మార్గ ప్రబోధనలు కూడాను తలుపుతూ ఉండటం, ఇది వారికి కొంత అసంతృప్తిగా కలుగుతున్నదని కూడాను సూచించారు.
0: One of the teachers in the question had asked that while functioning as a teacher in Balavikas, as a part-time work, also holding a position either in a government elementary school or a military school or some kind of an organization like that, in the spare time that is available besides doing their normal duties either in the morning or in the evening, while giving these sacred stories, these sacred verses or the stanzas from the Gita to these children, the managers and the owners of the government school, they develop a vengeful attitude to these teachers. They carry on a propaganda which is causing some harm to them. These teachers have expressed some dissatisfaction at this situation.
1: Kani ఇట్టిదానికి మనం ఏమాత్రం కూడాను అసంతృప్తి కానీ ఒక విధమైనటువంటి యొక్క భయభ్రాంతులకు కానీ చోటు ఇవ్వకూడదని కూడాను నేను చాలా ఆనందంగా వారికి అందిస్తున్నాను.
0: ఇన్ దిస్ రిగార్డ్ ఐ మోస్ట్ హ్యాపీలీ స్టేట్ దట్ దీస్ టీచర్స్ షుడ్ నెవర్ గివ్ రైస్ టు ఎనీ రూమ్ ఫర్ ఐదర్ డిసాటిస్ఫాక్షన్ ఆర్ ఫియర్ ఇన్ దిస్ రిగార్డ్.
1: డ్యూటీ ఈజ్ గాడ్. నీవు ఈ యొక్క ప్రభుత్వమునకు అనుసరించినటువంటి యొక్క స్కూల్ నందు నీవు పని చేస్తున్నావో ఆ పనికి ఎట్టి ఆటంకమును కలుగక నీ యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకుని తదుపరి నీ గృహమునందు నీవు ఎట్టి కార్యములు చేసుకోవటానికి కూడాను వారి యొక్క అభ్యంతరములకు ఏమాత్రం కూడా నీవు గురి కాక ధైర్యంగా నీ యొక్క కార్యములు సాధించాలని కూడాను నేను ఆశిస్తూ ఆమెను ఆశీర్వదిస్తున్నాను.
0: డ్యూటీ ఇస్ గాడ్. While fulfilling whatever duties have been assigned to you in the school in which you are employed by the management and the government which runs that school, in after fulfilling such duties in your spare time, in your own home, whatever kind of work you do, provided that is good work, there can be no objection at all. I am blessing you and I am conveying this happy message to you that you can certainly do without any objection from the authorities in your house in spare time after doing your duty in the school.
1: భూమి ఉన్నటువంటి వానికి అందరికి కూడాను గుత్త వేయటము గవర్నమెంట్ యొక్క అధికారం.
0: All who possess land, government has the right to impose a tax for that land on those individuals.
1: ఆ భూమిలో మనము పండించేటువంటి పంటను పురస్కరించుకొని ఆ యొక్క దీనికి కూడాను టాక్స్ వేయటం వారికి అధికారం ఉంటుంది.
0: They also have the right to take the context of the kind of crop which you are getting out of that land and determine the tax by the nature of the crop which you are getting.
1: Anta maatrame ee yokka prabhutvaniki adhikaram kaani nee bhoomilo ee panta pettakoodu ee panta pettakoodani sadhinchatamlo variki em adhikaram ledu.
0: That is all the right which the government has. The government has no right to say that in your land you should not cultivate or raise such and such a crop, you should raise only such and such a crop.
1: నీ భూమిలో నీవు ఉన్న వేసుకోవచ్చు మల్ల వేసుకోవచ్చు, కానీ వచ్చినటువంటి యొక్క దీనిని పట్టి ఇన్కమ్ ట్యాక్స్ ని వేయచ్చునే తప్ప ఈ యొక్క పదార్థమే వేయాలి, ఈ పదార్థమే వేయకూడదు అనేటువంటి యొక్క దీనిని శాసించే అధికారము వారికి లేదు. నీకు సర్వాధికారము ఉంటుంటుంది.
0: ఇన్ యువర్ ల్యాండ్ యూ కెన్ రేజ్ ఆనియన్, ఇన్ యువర్ ల్యాండ్ యూ కెన్ రేజ్ ది జాస్మిన్ ఫ్లవర్. ది గవర్నమెంట్ కెనాట్ సే దట్ యూ షుడ్ నాట్ రేజ్ వన్ క్రాప్ ఆర్ అనదర్ క్రాప్, బట్ ది గవర్నమెంట్ కెన్ ఓన్లీ పుట్ ఎ ట్యాక్స్, impose it on the basis of what you have raised, but they cannot ask you not to raise or raise a particular crop.
1: నీవు ప్రవేశించినటువంటి యొక్క పాఠశాల యందు నీ కర్తవ్యమును సక్రమంగా నిర్వర్తించినటువంటి సమయం లోపల నీవు ఇంటి యందు ఎట్టి కార్యంలో నీవు పాల్గొన్నప్పటికీ ఆ ప్రభుత్వానికి నీ ఎరువు నక్కర్లేదు.
0: While in the school where you are serving, you fulfill you satisfactorily. No one can ask you or has the right to question what you do in your home after the hours of the school.
1: ఈ విధమైనటువంటి ధైర్య స్థైర్యాలకంతా కూడా చక్కని విశ్వాసం కలిగి ఉంటుండాలి.
0: For getting this courage and this steadiness, you must have complete faith.
1: నేను చేసేటువంటి యొక్క కార్యము పవిత్రమైనటువంటిది, సార్థకమైనటువంటిది, ఉపకారమైనటువంటిది అనేటువంటి విశ్వాసం నీ అంటే గట్టిగా ఉండినప్పుడు ఇట్టి యొక్క చిన్న చిన్న విషయాలకంతా కూడా నీవేమాత్రం కూడా నువ్వు కదలక, మెదలక, కృంగక, పొంగక కూడా ఉండేటువంటి స్థితిని నువ్వు సాధించుకోవచ్చు.
0: If you have faith in the work that you are doing, and if you believe that the work you are doing is sacred, that that work is useful, and that work has a specific purpose, then you can be unshaken in your faith. You do not have to waver at all. You can have all the courage by which you can do such work.
1: Kanuka manamu chesetvanti yokka karyam lopala mottamota self confidence chala untundali.
0: Therefore, in the kind of work that you undertake, in the very first instance, you must have self confidence.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది.
0: ఇట్ ఇస్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ సచ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ గెట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసిందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తారు.
0: వన్స్ యూ గెట్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ యూ విల్ దెన్ అండర్టేక్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఎప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడో సెల్ఫ్ రియలైజేషన్ కలుగుతుంది.
0: The moment you make self-sacrifice, you will get self-realization.
1: కనుక self-realization అంతా కూడాను self-confidence పైన ఆధారపడి ఉంటుంది.
0: Therefore, the self-realization, which is the ultimate goal, depends upon self-confidence.
1: Self-confidence is the foundation.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction is the wall.
0: Self-satisfaction is the wall that you build on the foundation.
1: Self-sacrifice is the top.
0: Self-sacrifice is the top.
1: Self-realization is life.
0: Self-realization is the life.
1: Kanuka, భద్రమైన పునాదులతో, చుట్టూ భద్రమైన గోడలతో, భద్రమైనటువంటి యొక్క టాప్ లో మనం నివాసం చేసినప్పుడు ఎట్టి భయభ్రాంతులు కూడా మనం గురి కానక్కర్లేదు.
0: Therefore, if you have strong foundation, if you have strong wall, and if you live in a house with a strong top, there is nothing which you need fear about.
1: ఈ టాప్ లేనప్పుడు పుట్టిన సూర్యుని కిరణములంతా కూడా మన ఇంటిలోనే ఉంటుంటాయి, కుర్చిన వర్ష బిందువులంతా కూడా మన ఇంటిలోనే నిలిచిపోతుంటాయి. కనుక దీనితో చాలా శ్రమ ఏర్పడవలసి వస్తుంది. గోడలే లేకపోతే పెట్టిన సామాన్లంతా కూడా నువ్వు దొంగలు ఎత్తుకుని పోతుంటుంటారు. ఆ సామాన్లకు భద్రం ఏమాత్రం కూడా ఉంటుండదు. ఇంకా పునాదులే గట్టిగా లేకపోతే ప్రమాదం నీకే సంభవిస్తుంటుంది. కనుకనే తన యొక్క జీవితమునకు ఒక శాంతి భద్రతలు ఏర్పడాలనుకున్నప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాక్రిఫైస్ మూడు చేసినప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి జీవితం లోపల తగినటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవించుకోవటానికి వీలవుతుంది.
0: If there is no proper top in the house where you live, the sun's rays will be inside the house. When there is rain, rain will come into the house. On the other hand, if the walls are not securely built, then the thieves will enter the house and take away all your belongings and all your property. If there is no firm foundation, then your very self will be in danger and the house will not live. Therefore, with self-confidence, with self-satisfaction and with self-sacrifice, you will be able to right, put your life on the right side and you can get self-realization.
1: Kashta, nashta, dukkhamu, nindalu, nishturamlu anetvanti, ee yokka varshamulaku, ee yokka suryakiranamulaku, ee yokka dangala barikini, manam dooramuga ఉండాలనుకున్నప్పుడు ఈ అన్నింటి అందు కూడా నువ్వు కాన్ఫిడెన్స్ చాలా అవసరమైనట్టుగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: సో ఇఫ్ యూ వాంట్ టు కీప్ యువర్ సెల్ఫ్ అవే ఫ్రమ్ ట్రబుల్ ఫ్రమ్ ప్లెజర్స్ ఫ్రమ్ అబ్యూజెస్ ఫ్రమ్ ప్రైజెస్ ఆల్ కైండ్స్ ఆఫ్ సన్ షైన్ అండ్ రెయిన్ దెన్ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అవే బై హ్యావింగ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని, రెండు బాధల యొక్క మధ్యలోపల్ని సుఖం అనేటువంటిది మనకు లభిస్తుంది. అది నా సుఖార్ లభ్యతే సుఖం అని, సుఖం నుంచి మనకు సుఖం ఏమాత్రం కూడా లభించదు, దుఃఖం నుంచినే మనకు సుఖం వస్తుంటుందాది, కష్టం నుంచినే మనకు ఫలితం వస్తుంటుందాది, ఈ యొక్క విచారం నుంచినే మనకు ఆనందం లభిస్తుంటుంటాది. కనుక ప్రతిది కూడాను మనం కోరేటువంటి ప్రతి దానికి కూడాను విరుద్ధమైనటువంటి యొక్క స్థానం నుంచినే మనకు ఆ పదార్థం లభిస్తూ ఉంటుంది.
0: Pleasure is an interval between two pains. You cannot have pleasure unless it follows from pain. In fact, it's only from pain that you can get pleasure. It's only from sorrow that you can get happiness. You will always find that it is only from a source which is contrary to what you ultimately get that you get that particular thing.
1: Sai samasthale endu cherinatvanti prati vyakti kudanu mana hudayanni sakshiga teesukovalsinde kaani బయట ప్రకృతిని మనం ఏమాత్రం కూడా ఆదర్శంగా తీసుకోకూడదు.
0: ఆల్ ఇండివిజువల్స్ హూ హావ్ జాయిన్డ్ ది సాయి ఆర్గనైజేషన్ హావ్ టు లుక్ ఫర్ ఎవిడెన్స్ విద్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్. హీ షుడ్ నాట్ లుక్ ఫర్ ఎవిడెన్స్ అవుట్ సైడ్ ఇన్ ది ఎక్స్టర్నల్ అపియరెన్స్.
1: మనం ఎట్టి దానిని కూడా మనము ఇమిటేషన్ గా మనం చూసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ లుక్ ఎట్ థింగ్స్ అండ్ వాంట్ టు ఇమిటేట్ దెమ్.
1: మనము ఈ విధమైనటువంటి యొక్క అనుకరణను మనం అనుసరించడం చేత మనము కేవలం ఒక బానిసల కంటే హీనమైపోతున్నాము.
0: బికాస్ వీఆర్ ఫాలోయింగ్ దీస్ థింగ్స్ బ్లైండ్లీ, వీఆర్ ఇమిటేటింగ్ సర్టన్ థింగ్స్ విచ్ వి సీ, వి సింప్లీ బికమ్ స్లేవ్స్ టు సచ్ ఇమిటేషన్.
1: అనుకరణం అనేటువంటిదంతా కూడాను కేవలం శక్తిహీనులైనటువంటి బలహీనుడికే దక్కుతుంది కానీ సరి అయినటువంటి బలవంతుడు కానీ సరి అయినటువంటి గుణవంతుడు కానీ అనుకరణను మాత్రం ఏమాత్రం కూడా కలపడు.
0: To follow and copy other things is characteristic of weak people, people who have no strength of their own determination. But strong people and who have their own determination will never copy or follow things which they see.
1: Neeku oka hrudayam undi, neeku oka vaancha undi, neeku oka pranam undi, neeku oka aatma untundadi. అలాంటి సమయం లోపల ఇతరుల హృదయాన్ని ఇతరుల భావమును ఇతరుల ఇచ్ఛను నీవు అనుసరించడం లోపల నీ స్వాతంత్రం ఎక్కడ పోయింది?
0: You have a heart, you have a desire, you have your own life, you have your own atma. In that context, what has happened to you by which you want to follow others' ideas, you want to imitate others' hearts and others' minds, what has become to your own independence?
1: ఒకవేళ వారి యొక్క విషయములు వారి యొక్క మార్గములు ఉత్తమమైనటువంటివిగానే నీకుండెనా, నీవు కూడా నీ హృదయంతో చక్కగా విచారణ కలుపు. తదుపరి నీ హృదయం సంతృప్తినందున అప్పుడు నీవు దానిని అనుసరించడంలో ఎట్టి లోపము ఉండదు.
0: Otherwise, if you find that the ideas which emanate from others, that the paths which are being followed by others strike you as being good, then make an inquiry with your own mind. And if you come to the conclusion after that inquiry with your own mind that they are good paths and good ideas, then follow them by all means.
1: ఈ బయట జరిగేటువంటి విషయములను నీ హృదయం వరకును అంపక కేవలం పై పైని నీవు అనుసరించడానికి నీవు ప్రయత్నం చేయటం వల్ల ఏనాడైనా నీవు ఒక ప్రమాదానికి గురి కాక తప్పదు.
0: If you look at these external things and do not try to take them deep into your heart and make the necessary inquiry, but merely imitate them in a superficial manner, someday or other you are going to get into trouble.
1: కనుక మనము మానవత్వం నుంచి దైవత్వమునకు పోవడానికి తగినటువంటి ప్రయత్నం చేస్తున్నామే కానీ మనము దైవత్వం నుంచి ఒక పశుత్వానికి దిగడానికి మనం ప్రయత్నం చేయటం లేదు.
0: Therefore, we are making an attempt in this to rise from being human to being divine. We should not make an attempt to fall from being divine to being animal-like.
1: లేక మనము నిరంతరము కూడాను ఒక మానవత్వంగానే ఉంటుండాలని కూడాను మనం ఆశించటం లేదు.
0: We are also not wanting to remain perpetually in the state of human quality.
1: మనము ఈ మానవత్వం నుంచి ఒక దైవత్వం చేరుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే ఈ సమావేశములు ఈ సంస్థల యొక్క అంతరార్థము.
0: The inner meaning of all these organizations, all these conferences and meetings is to be able to rise above being human and reach the divine nature.
1: Imitation is human, creation is divine.
0: Imitation is human, creation is divine.
1: కనుక పశుత్వం కంటే మానవత్వం ఉత్తమమైనటువంటిది, మానవత్వం కంటే దైవత్వం మరింత ఉత్తమమైనది.
0: Human nature is something which is superior to the animal nature. Divine nature is something which is still superior to the human nature.
1: పశుత్వంలో మానవత్వం లేదు, కానీ మానవత్వంలో పశుత్వం కొంత శేషంగా ఉంటుందని.
0: In the animal nature, there is no human nature. But in human nature, there is a residuary animal nature.
1: కనుక మానవత్వంలో దైవత్వం ఉంది, కానీ దైవత్వంలో మానవత్వం మాత్రం ఉండదు.
0: In the same manner, in human nature, there is the divine nature. But in pure divinity, there is no human nature left.
1: కనుక మన మానవత్వంలో ఉన్నటువంటి దైవత్వాన్ని చక్కగా అభివృద్ధి పరుచుకుని మనము కేవలము ఆ మానవత్వమునే పూర్తి మరచి పూర్ణ దైవత్వంగా మనం మారిపోవటానికి తగినటువంటి ప్రయత్నం కలపాలి.
0: We should make all attempts to catch the spark of divinity that is present in human nature, promote it and become divine. This is what we should try and do and give up the human nature.
1: మన యందే దైవత్వమే లేకుండినా మనం ఎన్ని ప్రయత్నములు చేసి కూడా ప్రయోజనం ఉండదు.
0: If there is no element of divinity in us, there will be no use of making any kind of attempt.
1: ప్రయత్నం ద్వారా దైవత్వాన్ని అందుకోవడానికి సాధ్యమవుతుందనేటువంటి యొక్క విషయము ఇందులో దైవత్వం ఉండటం చేతనే మనం ప్రారంభిస్తున్నామే, కాని దైవత్వమే లేకపోతే ఇట్టి సాధనకు మనం పూనుకోము.
0: That we believe by attempts and by sadhanas we can reach divinity is based on the fact that in us there is present an element of divinity which has to be promoted.
1: Aithe atti daivathvanni manam pondadaniki konni prayatnamulu kudanu manam kalpali.
0: But to reach such divinity and to become divine we have to make some attempts.
1: Charakuru techi manam ittu vidilinchina darshaname ready made sugar manaku dakkadu.
0: If you bring sugar cane and just shake it, we are not going to get ready-made sugar out of the sugar cane.
1: Kani aayokka charakunu manamu oka mission lo petti dani rasamunu teesi daniki tirigi agni samskaram gaavinchi tadupari enno vidhamla entunte yokka samskaramulu jaripin tarvatane adi shashvatamainatvanti chakkaraga manaku chikkutu untundadi.
0: It is only when we get the sugar cane, put it in a machine, squeeze it, take the juice, purify it in many ways, and put it in fire, and get purified processes in several ways, we get sugar.
1: Aite, ayokka charakunandu, ee chakkera rasaroopamulo undatam chetane kada, ee naadu manam chakkeraga choodagalugutunnam.
0: But because in that cane, this sugar is present in the form of juice, we are able to see it today as sugar.
1: Ayokka charakunu ne rasaroopamainatvanti yokka chakkera egina lekunda pote ee naadu swaroopa siddhamainatvanti chakkeru manam andukolemu.
0: If in that cane sugar was not present in the form of juice, today we will not be able to get sugar in crystal form.
1: Konni vittanamulandu noone antarroopamuga imidi untuntadi.
0: In some seed oil is present as a latent oil.
1: కాని ఆ యొక్క విత్తనములు తెచ్చి ప్రమదలో పెట్టి దీపం వెలిగించడానికి ప్రయత్నం చేస్తే ఏమాత్రం కూడా దీపం వెలుగదు.
0: If you bring such seed and put it in a pot and try to light the lamp as if oil was there, you will not be able to light a lamp.
1: కాని ఆ విత్తనములను చక్కగా పిండి దాని యందు ఏర్పడినటువంటి యొక్క రసమును కూడాను చక్కగా అగ్ని సంస్కారం గావించిన తదుపరియే అది ఒక నూనెగా తయారై ఈ ఒత్తి లోపల చేరి తదుపరే ఇది ఒక జ్యోతి రూపంగా మనకు గోచరమవుతుంది.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యూ టేక్ దో సీడ్స్ ప్రెస్ దెమ్ స్క్వీజ్ దెమ్ వెల్ టేక్ అవుట్ ది ఆయిల్ ప్యూరిఫై ది ఆయిల్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఫైర్ దెన్ ఓన్లీ ది ఆయిల్ విల్ బి యూస్ఫుల్ యూ కెన్ పుట్ ఇట్ విత్ ఎ విక్ అండ్ లైట్ ది విక్ యాజ్ ఎ ల్యాంప్.
1: పూర్వము ఆ విత్తనములు యందు ఈ యొక్క తైలము అంతర్రూపములో ఉండటం చేతనే కదా ఈనాడు సాక్షాత్ రూపములో దానిని మనం అనుభవించుకోవడానికి వీలవుతుంది.
0: బికాస్ ది ఆయిల్ వాజ్ ఒరిజినలీ ప్రెసెంట్ ఇన్ ఎ లేటెంట్ ఫార్మ్ ఇన్ దోస్ సీడ్స్ టుడే వీ ఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఇన్ ఎన్ ఎక్స్ప్లిసిట్ ఫార్మ్ అండ్ గెట్ ది బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ దట్ ఆయిల్.
1: మనము భూమి యందు పైభాగమునందు మనం చూసినప్పుడు ఏమాత్రం కూడా ఒక్క చుక్క నీరైనా మనకు కనిపించదు.
0: When we see on the surface of the earth, we will not see even a drop of water.
1: Kani edaina oka borum teeskunu vachi aa borewell vesi aneka rakamulaga danini kontha varaku mission tho samskarinchatam cheta attadugunnatvanti oka jalamu pai bhagamunaku manaku gocharam avutundadi.
0: But if we get a bore and get a bore well and use a machine and do all the processes that are necessary, even water, which is at very great depth in the earth, comes out as water for us.
1: అది కూడాను అట్టడుగు భాగంలో ఉండటం చేతనే కదా ఈ యొక్క మిషన్ ఆధారం ద్వారా మనం పైకి తెప్పించుకోగలుగుతున్నాము.
0: ఇట్ ఈస్ బికాస్ వాటర్ ఇస్ ప్రెసెంట్ అట్ గ్రేట్ డెప్త్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది మెషిన్ అండ్ ది ప్రాసెసెస్ విచ్ వి ఎంప్లాయ్డ్ వి ఆర్ ఏబుల్ టు గెట్ దిస్ వాటర్ అవుట్.
1: అదే విధముగానే మనకు అగోచరము అగమ్యము అయినటువంటి యొక్క హృదయ స్థానమునందు దైవత్వము అనేటువంటి యొక్క పదార్థము అక్కడ ప్రకాశిస్తూ ఉంటుండాలి.
0: In the same manner, something which is not visible to us, something which is not understandable easily by us, in the place of our heart, there is the spark of divinity.
1: దానిని ఏదో ఒక జపమో తపమో ధ్యానమో యోగమో భజనయో లేక సత్కర్మలో సదాచారంలో సత్చింతనలో సత్ప్రవర్తనలో ఇలాంటి సాధనలనేటువంటి ద్వారా మనము పైకి తెప్పించుకోగలుగుతున్నాము. దాని ద్వారా మన జీవితం సార్థకం గావించుకోగలుగుతున్నాము.
0: It is this spark that is present in our innermost depth by some process. The process may be one of japa, of tapa, or yoga, or bhajan, or by good conduct, or by good deeds. We are able to bring it out and we are able to enjoy it.
1: Kanukane, aa leni padarthamunu manamu teppinchukuntunnamu anetamu lopala artham lenatte matalu. ఉన్నటువంటి దానిని మనం సాధించుకోగలుగుతున్నామే కానీ లేని దానిని సాధించటం అనేటువంటిది లేదు. దేనిని సాధించటం?
0: Therefore, it is meaningless to use words by which you say that you are getting something which does not exist. There is no meaning in saying that you are able to enjoy and take out something which did not exist. What you are enjoying is something which already exists in you and which you are able to take out by various sadhanas and practices.
1: Kanuka itti nitya satya nirmalamainatvanti yokka దైవత్వాన్ని మన హృదయ స్థానం నుండే ఉంచుకొని మనము ఏదో వెలుపల ప్రపంచం లోపల మనము ఎక్కడ దైవము ఎక్కడ దైవము అని కేవలం ఒక వృద్ధివారమనే మనం వెతుకుతానికి ప్రయత్నం చేస్తున్నాం.
0: Having this permanent, this truthful and this pure divinity in our own heart, like blind people, we go about searching in the entire world, where is divinity, where is God?
1: కనుక మనకు దైవత్వం ఎక్కడ ఉన్నదంటే సర్వత్రా ఉంటుండాలి దైవత్వం. కనుక ఎట్టి జాతి మత భేదములకు స్థానము లేక మనము బాల వికాసందు వారి వారి మతములకు సంబంధించినటువంటి యొక్క సూత్రములను ఒక విధమైనటువంటి మార్గములను వారికి ప్రబోధించి మెల్లమెల్లగా సర్వవ్యాపకమైనటువంటి యొక్క దైవత్వాన్ని కూడాను వారికి ప్రబోధించడానికి మనం ప్రయత్నం కలపాలి.
0: God is to be found everywhere. Therefore, in our Balavikas classes, there is no need to bear in mind the particular sect or the particular religion to which the children belong. We should base our teachings on the good ideas that are contained in their religion, thereby convey to the children that God is present everywhere, in every religion and in every sect.
1: Divyatma Swarupulara, chinna chinna bala balikalaku, ఈ మతము గొప్పది ఈ మతము చిన్నది ఈ దైవం గొప్పవాడు ఈ దైవం చిన్నవాడు అని ఈ విధమైనటువంటి యొక్క వ్యత్యాస భావములను వారి హృదయానికి ఏమాత్రం కూడాను తోకనివ్వక మీరు ప్రబోధన చేయటం లోపల ఎంతైనా కూడాను మీరు ఉన్నత స్థితిని అందుకోవటానికి కానీ అందించడానికి కానీ తగినటువంటి కృషి కలిపిన వారవుతారు.
0: So far as young children are concerned, for boys and girls, to teach them that one religion is great and another religion is not so great, or one God is great and another God is not so great, such things are most unwelcome. If you can teach them that there are no such differences, you will be raising yourself to a very high position.
1: నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి ఆ లేత హృదయాలకు ఇట్టి భేదభావములు ఏమాత్రం కూడా సోకనివ్వకుండా మీరు చూసుకోవాలి.
0: Such tender hearts of these children, which are pure, which are unwavering, and which are very receptive, you should take great care to see that these differences are not implanted into these tender hearts.
1: కేవలము దైవత్వమునందే కాదు వ్యక్తులు ఎందు కూడాను ద్వేషభావములు వారి లోపల ఏమాత్రం కూడాను కలుగనివ్వకుండా ఉండడానికి కూడాను తగిన ప్రయత్నం కలపాలి.
0: Not only in matters relating to divinity, but even in matters relating to individuals around them, you should see that they do not develop hatred, that they do not develop differences between individuals.
1: Bharatiya grandamalu puraskarinchukunnappudu ee yokka grandamulanta 18 puranamulu ga vrasinatvanti yokka vyasudu rendu vakyamullo prabodhinchadaniki poonukoni astadasa puraneshu vyasasya vachana dvayam పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. ఈ రెండింటి అంటే ఈ 18 పురాణములు చదివినటువంటి సారాన్ని కూడా ఈమిచ్చి ప్రబోధించాడు.
0: All Indian scriptures and Indian traditions and texts which are contained in the 18 Puranas, which 18 Puranas have been composed by the great Vyasa. This Vyasa, in 2 sentences, conveyed the essential contents of these 18 Puranas. The 2 sentences were Paropakaram Punyaya, Papaya Parapedanam. These are the 2 sentences in which Vyasa conveyed the entire essence of these 18 Puranas. To do good to others is punya, or is doing good thing.
1: నీవు ఉపకారం చేయుటకు వీలు లేకపోయినప్పుడు నీ ఊరికి కూర్చోవటం చాలా మంచిది. ఉపకారం చేయకుండా అపకారం చేస్తేవా అదే పెద్ద పాపమునకు గురి అయిపోతావు.
0: To do good is a great thing. But if you are not in a position to do good to others, it is better you sit quiet and do nothing. But if you attempt to do some wrong to others, then that will be the greatest sin.
1: కనుక పాపము గాని పుణ్యము గాని మన యొక్క ప్రవర్తన యందే ఇమిడి ఉంటుంటాది.
0: Whether it is sin or whether it is good, it is simply contained in our own conduct.
1: సుఖము గాని దుఃఖము గాని మంచి కాని చెడ్డ కాని మన యొక్క క్రియల యందే ఇమిడి ఉంటుండాలి.
0: Whether it is pleasure or pain, whether it is good or bad, it is all contained in our own action.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
0: Pleasure and pain are always together.
1: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు. దీని విడదీయ ఎవ్వరి వశము కాదు తరము కాదు.
0: Pleasure and pain always come together. It's not possible for anyone to separate them from each other.
1: Sukhamu pratyekamuga yendu chudabogu.
0: There is nothing which is an isolated pure pleasure and you cannot see.
1: Kashtamu palinchaneni sukham batandu.
0: It's only when pain fructifies we call it pleasure.
1: Kanuka sukhamu dukkhamu anetvantidi renduga levu. Ekam eva advitiyam brahma. ఒక్కటే ఒక్కటి రెండు కాదు అన్నాడు. నాట్ టూ ఓన్లీ వన్ అన్నాడు.
0: పెయిన్ అండ్ ప్లెజర్ దే ఆర్ నాట్ టూ సెపరేట్ థింగ్స్. ఏకం ఏవా అద్వితీయం బ్రహ్మ. దిస్ ఇస్ వన్ అండ్ వన్ విదౌట్ ఎ సెకండ్.
1: కనుక మనము రెండుగా విభజించుకోవటం చేత ఇది సుఖము ఇది దుఃఖము అని ఒక విధమైనటువంటి రూపాన్ని మనం సందర్శిస్తున్నాము. కానీ రెండుగా విభజించడానికి ఎవరికి వశము కాదు తరము కాదు.
0: Because in our mind we think we are separating these two things. We call something pain and we call something pleasure. It is not possible for anyone to separate pain from pleasure and regard them as two different things.
1: Aithe rendu kudanu rendu kalamulu yendu manaku gocharam avutundadi kanuka ivi rendu ga manam ninnayapachukuntunnamu. రెండు కాలములే గని లేకపోతే ఈ యొక్క రెండుగా ఉండడానికి వీలే కాదు. కనుక కాల మార్పు చేత ఇవి రెండుగా విభజిస్తున్నామే కాని ఇవి నిజముగా రెండు కాదు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: However, because pain and pleasure come to you at two different times, we are regarding them as two different things. That pain is different from pleasure is only a consequence of changing time, and because pain and pleasure occur at two different times.
1: కానా మనము ఈ సుఖ దుఃఖములకు కాని నిందా స్థుతులకు కాని లేక ఏ విధమైనటువంటి యొక్క తిరస్కార భావములకు కాని మన యొక్క సమస్యల లోపల ఈ యొక్క సభ్యుల యొక్క హృదయాల్లో ఏమాత్రం కూడా చోటునివ్వక ధైర్యముతో పూర్ణ విశ్వాసముతో దైవత్వాన్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకుని మన కార్యములు యందు ముందంజ వేయడానికి తగినటువంటి ప్రయత్నం సల్పాలి.
0: Should not give rise to these dual feelings, pain or pleasure. They should not submit themselves to either praise or abuse. They should have courage in their heart. With full faith and with divinity in their heart, they should proceed to do their work.
1: మంచిని మనం ఆచరించడానికి పూనుకున్నప్పుడు అనేక రకములైనటువంటి యొక్క ఆటంకములు మనకు కలుగుతూనే ఉంటుంటాయి.
0: When we want to put into practice some good things, it is always possible and to be expected that there will be many obstacles.
1: అందువల్ల మనం ఏమాత్రం కూడా వాటికి గురి కాక వాటిని ఏమాత్రం కూడా లక్ష్యం నందు ఉంచుకోలేక మన లక్ష్యాన్ని మనం వదలక మన మార్గమును మనం కొనసాగిస్తూ పోవాలి.
0: We should never lend ourselves to these obstacles and obstructions. We should not care for these obstacles and obstructions. With courage we should move on and we should have our objective in our view and reach the end.
1: భారతదేశమునందు జన్మించినటువంటి పవిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి మహాపురుషుల యొక్క జీవితముల లోపల అనేక రకములైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి అయినటువంటి వారు ఈ యొక్క భారతదేశమునందు చరిత్రలో మీరు చదివే ఉంటుంటారు.
0: ఇన్ ది హిస్టరీ ఆఫ్ అవర్ కంట్రీ ఆఫ్ అవర్ భారత్ యు వుడ్ హావ్ రెడ్ ది లైవ్స్ ఆఫ్ మెనీ గ్రేట్ మెన్. ది లైవ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ షో దట్ దే హాడ్ మెనీ ఆబ్స్టకల్స్ ఇన్ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు అచీవ్. యు నో దీస్ థింగ్స్.
1: సత్యమునే లక్ష్యమునందుంచుకుని తన జీవిత పర్యంతం కూడా కొనసాగించడానికి పూనుకున్నటువంటి హరిశ్చంద్రునకు అనేక విధములైనటువంటి బాధలు తనకు అడ్డు తగిలినాయి.
0: ట్రూత్ వాజ్ హిస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్. వన్ హూ హ్యాడ్ దిస్ ట్రూత్ ఎస్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ హరిశ్చంద్ర డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్ హీ హ్యాడ్ సెవెరల్ ఆబ్స్టకల్స్ అండ్ అబ్స్ట్రక్షన్.
1: భార్యను కూడాను అమ్ముకున్నాడు, కుమారుణ్ణి కూడాను అమ్ముకున్నాడు, కట్టకడపటికి తాను కూడాను ఇతరులకు అమ్మబడ్డాడు. కానీ ఇటువంటి దుస్థితులు ఎందుకూడను తన సత్యాన్ని మాత్రం వదలక కట్టకడపటకు పట్టిన పట్టును సాధించడానికి పూనుకున్నాడు. అందువలననే అతని యొక్క పేరు సత్య హరిశ్చంద్ర అనేటువంటి దీంట్లో యుగములు మారినా జగములు కదిలినా కూడా సత్య హరిశ్చంద్రుని యొక్క పేరును మాత్రం మార్చడానికి ఎవరికి వశం కానటువంటి స్థితిని అందుకున్నాడు.
0: హీ హాడ్ టు సెల్ హిజ్ వైఫ్, హీ హాడ్ టు సెల్ హిజ్ సన్, అల్టిమేట్లీ హీ హాడ్ టు సెల్ హిమ్సెల్ఫ్. Even under such difficult circumstances, he did not swerve from the path of truth because he adhered to the path of truth all through his life. In spite of these difficulties, he was called Satya Harishchandra. Times have changed, ages have gone, no one could change this name of Satya Harishchandra.
1: Sarana, kontavarakunu, ee yokka oddi janamunu chellinchadaniki anusarinchinatvanti nakshatrakudu kudanu Vishwamitra Maharshi daggariki velli, Swami, ఈ యొక్క భూమిని ఆకాశమును కూడాను రెండింటిని కట్టగా కట్టైనా కూడాను ఇతరులకు చూపడానికి సాధ్యమవుతుంది. అంతేకాదు చక్కగా కరిగించినటువంటి యొక్క ఇనుమును కూడాను దోశలలో పోసుకుని త్రాగడానికి కూడాను సాధ్యమవుతుంది. సముద్రమును కూడాను ఒక్క పాత్రలో నింపడానికి కూడాను సులభంగా మనకు ప్రయత్నం చేయవచ్చును. కానీ హరిశ్చంద్రుని మాత్రం బొంకించడానికి వీలు కాదు అని చెప్పి నిర్ణయం చేశాడు.
0: Nakshatraka, who was entrusted with the task of collecting the interest and the principal that was loaned to Harishchandra, he returned and went back to Vishwamitra, his master, and told him that it is possible to bring the sky and the earth together and bind them up. It is possible to take molten iron into one's own hand and drink it without injury. It is possible to take the entire water in the ocean into one vessel. It is not possible to make Harishchandra utter an untruth.
1: కనుకనే మనము పట్టిన పట్టును సాధించడానికి ఎట్టి ఇక్కట్లు మనకు వెంటగలిగినప్పటికీ కొన్ని అడ్డు తగిలినప్పటికీ మనము లక్ష్యం చేయక మన జీవితమైన కూడా త్యాగం చేసి ఫలాన్ని దీనికోసమే త్యాగం చేశాడంటే సార్థక నామాన్నైనా మనం అందుకోవచ్చునే కానీ మనం వెనుగంజ మాత్రం వేయడానికి పూనుకోకుండా ఉండాలని సత్యసాయి సభ్యులకు అతి కఠినమైన రీతిగా మీకు ప్రబోధించడానికి నేను ఊవెళ్ళూరుతున్నాను.
0: To attain our objective, we should never swerve from the path which we have laid for ourselves. If it is necessary to sacrifice your own life, the entire life to attain your objective, you should be prepared to do that. You should never go back. This is the harsh determination which I wish to members of the Satya Sai organization to make. This is what I am anxious to convey to you.
1: జీవితం అనేటువంటిది నేడు కాకపోతే ఇంక 10 సంవత్సరములకో లేక ఇంకొక 50 సంవత్సరములకో లేక 10 దినములకో ఎప్పుడో ఒకతూరి ఇది జీవితం అంత్యం కావటం తప్పదు. కానీ ఇట్టి అంత్యమయ్యేటువంటి యొక్క దేహాని కోసమై మనము కొంత సార్థకమైనటువంటి మార్గమును పెడమార్గం గావించటము ఇది సరి అయినటువంటి యొక్క వ్యక్తిత్వం కానేరు.
0: The life that is in earth has to end someday or other. If it is not ending today, it has to end 10 years later, maybe 50 years later, maybe 10 days later. This body has to be abandoned and it has to come to an end. For the sake of such a body, for us to swerve from the path of truth, for us to take the wrong path is not correct.
1: Divyatma Swarupulara, మనం ఈ ప్రపంచంలో ఏ చిన్న ప్రయాణానికి మనం పూనుకున్నా ఏ యొక్క చిన్న కొంత దగ్గర ప్రదేశములకు మనం ప్రయాణం సరిపినా మనం కొంత అంతో ఇంతోనైనా కానీ కొంత ప్రయాణానికి సిద్ధమవుతూ ఉండటము ప్రతి వ్యక్తికి కూడాను తెలిసినటువంటిది.
0: Divyatma Swarupa, in this world, if we want to undertake a journey, even if it's a small journey or a long journey, everyone knows that you have to make some preparation before you undertake this journey.
1: ఇప్పుడు ఈ యొక్క రాజమండ్రికి ఈ సత్యసాయి సమావేశములకు పాల్గొనడానికి కోసమని మీరు ఇక్కడ వచ్చే నిమిత్తమై అనేక రకములైనటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. ఎక్కడ ట్రైన్స్ లో బుక్ చేశారు, ఇంకా ప్లేన్ టికెట్ కొంతవరకు ప్రయత్నం చేశారు, ఎక్కడా చిక్కకపోతే బస్సులోనైనా పోదామని ప్రయత్నం చేశారు, ఎక్కడా చిక్కకపోతే ట్యాక్సీనైనా పెట్టుకుని పోదామనుకున్నారు. ఈ ప్రయత్నం లోపల అంతో ఇంతో కొంత సామాను కూడా సిద్ధపరచుకున్నారు. ఈ విధమైనటువంటి యొక్క ప్రయత్నములు కొంతకు పూర్వమే మనం గమనించుకుని ఆ ప్రయాణం లోపల మనం కొంతవరకు అనుభవించవలసినటువంటి సుఖాన్ని అనుభవించగలుగుతున్నాం.
0: For instance, for coming to Rajahmundry in this journey, so that you may have to attend these meetings here, all of you would have made some preparation, either to travel by a train. If you cannot get a ticket by a train, you must have tried to come by a plane. If neither of them was available, you might have traveled either by a bus or by a taxi. Some attempts would have been made by you early enough to gather the necessary luggage for making this journey. All these preparations, if made in sufficiently good time and early enough, you are able to enjoy and come for this particular conference.
1: Leka ye bandhumitrula yokka grahamulaku edo oka kalyana nimittamai manam povalanukunnappudu kodanu edo oka rendu moodu vasamulaina kodanu oka chinna bag lo naina pettukoni manam prayanam kalputunnam.
0: Or even if it is to go to your friend's house or to your relative's house for attending some kind of a ceremony, a marriage ceremony, then you collect a few clothes, put them in a bag and make the necessary preparation.
1: లేదా ఒక్క దినం ఏదైనా ఒక సినిమాకు మనం వెళ్లాలనుకుంటే కూడాను ఒక రెండో మూడో రూపాయలైనా జోబిలో పెట్టుకుని స్లిప్పర్స్ అయినా వేసుకుని ఆ సినిమాకైనా ప్రయాణం సిద్ధమవుతున్నాం.
0: Or if you want to attend a cinema on one day, you have to make the preparation of keeping 2 or 3 rupees in your pocket. You have to wear your shoes and you prepare yourself to go and see the picture.
1: అదే విధముగా కొన్ని ప్రయాణములు చేయడానికి మనము సిద్ధమవుతున్నాము, లేక మనకు ఇష్టం లేకపోయినా క్యాన్సిల్ చేసుకుంటున్నాము, ఇష్టం ఉండినా నేడు కాదు రేపటి దినం పోదాంలే అని పోస్ట్పోన్ చేసుకుంటున్నాము.
0: In the same manner, for several journeys of different types, we are preparing. If you do not like a particular journey or a particular engagement, we are cancelling it. On the other hand, if you would like to do it tomorrow, then you postpone this particular journey to tomorrow.
1: అయితే మన యొక్క అంత్య ప్రయాణం అనేటువంటిది పోస్ట్పోన్ చేసుకోవటానికి లేదు, క్యాన్సిల్ చేసుకోవటానికి లేదు. ఆ ప్రయాణం తప్పింది కాదు. ఆ ప్రయాణానికి మీరు ఏం సిద్ధమవుతున్నారో యోచించుకోండి.
0: బట్ Our end journey, the final journey, is something which can neither be postponed nor cancelled. For that journey, ask yourself, what preparation are you making so that you will undertake that journey?
1: Kanukane manamu aa antya prayanamulaku kalipetvanti yokka prayanamulopala ఈ సమస్య లోపల ఎన్నో అనుకూలమైనటువంటివి, ఎంతో పాస్పోర్ట్ సులభంగా చిక్కేటువంటివి కూడా ఉంటున్నాయి.
0: సో ఫర్ అండర్టేకింగ్ దట్ ఫైనల్ జర్నీ ఇన్ దీస్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ దీస్ సంస్థస్ యూ హ్యావ్ సో మెనీ డిఫరెంట్ మెథడ్స్ బై విచ్ యూ కెన్ అబ్టైన్ ది నెసెసరీ పాస్పోర్ట్.
1: కాన మనము ఈ యొక్క ప్రయాణమును లక్ష్యమునందు ఉంచుకొని మనము ఎప్పటికీ అప్పుడే ఉత్తమమైనటువంటి పలుకులతో, ఉత్తమమైనటువంటి దృష్టిలతో, ఉత్తమమైనటువంటి కార్యములతో, ఉత్తమమైనటువంటి హృదయాలతో మన జీవితాన్ని కొనసాగించడానికి తగినటువంటి సిద్ధంగా ఉంటుండాలి.
0: Therefore, you must have this final journey in your mind, the objective of this final journey. With good words, with good deeds, with good company and with good actions, you must prepare yourself for the final journey.
1: నిజంగా సత్య సాయి సంస్థల్లో చేరినటువంటి వ్యక్తులు ఏదో ఒకరిద్దరిగా ఉండవచ్చు, నూటికొకరు కోటికొకరుగా ఉండవచ్చును, కానీ ఈ సంస్థల్లో చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనటం చేత నా యొక్క స్వప్రయత్నంలో గావించుతున్నటువంటి పనులకంతా కొన్ని ఆటంకములు కలుగుతున్నాయే, నా యొక్క ఉద్యోగములకు కానీ, నా యొక్క ప్రాక్టీసులకు కానీ, నా యొక్క పనులకు కానీ కొంత ఆటంకములు కలుగుతుండదే అనేటువంటి దీంట్లో కూడాను వెనుకంజ వేసేటువంటి మూర్ఖులు కూడాను కొంతమంది తయారైపోతున్నారు.
0: In the Satya Sai organizations, there are people, it may be 1 in 100, it may be 1 in 1,000, who feel that their participation in the Satya Sai organization is causing some kind of obstruction to their job, to their normal work, or to their profession. Such people, though small in number, they are present in the organization.
1: Kani, atti murtha bhavamunu ఈ సత్యసాయి సంస్థల్లో చేరినటువంటి వ్యక్తులు సాధ్యమైనంత వరకు తాము చేర్చుకునేందుకు చూసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: Such people who have such foolish ideas and who have joined the Satya Sai organizations, we must see that they do not come in with such foolish ideas.
1: కనుక మనకు అట్టి లౌకికమైనటువంటి యొక్క ఆదర్శమునే ప్రధానమైనటువంటిగా మనం విశ్వసించడం చేతని మన జీవితము కేవలం నిరర్థకమైనటువంటి జీవితంగా కొంతవరకు సార్థం కాని జీవితంగా కూడా రూపొందుతూ ఉంటుండాలి.
0: It is because we are attaching such great importance to these worldly ideals, our own life is becoming to some extent purposeless and useless.
1: Kana satyasai samasthalo chernatundi sabhyulu kani bala vikasalo chernatundi adhyapakulu kani konni pradhanamainatundi lakshyalanu hrudayasthanam nundi chertukoni vaatini aadharanga teesukoni tana jeevithamunu saarthakam gaavinchukuneetundi yokka prayatnamu ee yokka sadhana ani bhavinchi ఏ పని చేసినా కూడాను అన్నీ కూడాను భగవత్ ప్రీత్యార్థంగా చేస్తున్నామనేటువంటి యొక్క హృదయముతో మీరు గావించడానికి పూనుకోవటంలో ఎంతవరకునైనా మీరు దిగ్విజయాన్ని సాధిస్తారు.
0: Those of you who have joined as members in the Satya Sai organization or as teachers in the Balavikas section, such of you must take to your heart the main and important objectives. And you must make your life purposeful by attaching yourself to these objectives with all this sadhana. Whatever work you do here, you should regard it as doing in God's pleasure. Thereby, you will get any amount of happiness.
1: రేపటి దినము ఈనాడు సబ్ కమిటీ నిర్ణయం చేసినటువంటి విషయాలను మీ అనుకూలం అనుసరించి కొంతవరకును మన యొక్క ఆచరణకు అనుగుణంగా ఉండేటువంటి మార్గమును పురస్కరించుకొని కొన్ని కొన్ని తీసివేయటము కొన్ని కొన్ని చేర్చటము ఈ యొక్క దీని ఎందు రేపటి దినము పూర్తి నిర్ణయపరిచి ఆ నిర్ణయించినటువంటి యొక్క మార్గములను కూర్చా మనము తప్పకుండా నడుచుకోవటానికి తగినటువంటి ప్రయత్నం కూడాను కలిపి తద్వారా స్వామి అనుగ్రహానికి పాత్రులై ఈ లోక కళ్యాణాన్ని మీరు చేకూరుస్తారని కూడాను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: The subcommittees have made several recommendations today. Tomorrow we will consider the recommendations made by these subcommittees in the context of your convenience and in the context of practicability of those recommendations. We will take decisions tomorrow. The decisions that are taken tomorrow should be observed by all of you in letter and in spirit. I hope that thereby you will get the grace of Swami, and I am now bringing this discourse to a close.

0: All the religions show him alone. All the forms are his own form. He is found in everything. That is the real meaning of the state of attainment of Brahmanhood. Open your eyes and see the Lord Sai. Wherever he is thought of, he is found there. It is said that he was the other day in Shirdi and now in Parthi. But truly speaking, wherever he is sought for and thought of, he is found there always and forever.
1: Vidyarthulara.
0: Dear students.
1: Manavudu. Deni sadhincha korinappatikini prakrutini aashrayinchavalasi vastundi.
0: Whatever man wants to attain, he has to take recourse to nature.
1: Prakriti yavari suttu kaadu.
0: Nature does not belong to any particular individual.
1: Idi paramatma yokka sattu.
0: This is the wealth and property of the Lord.
1: Paramatmani yokka anumati lekunda ee prakritini yavaru kodano anubhavinchutaku veelu kaadu.
0: No one can enjoy nature without the permission of the Lord.
1: Kaani ee satyanni gurtinchukolenatti vyaktulu deenini nenu sadhinchagalanu aneetuvanti dhimato ahankaram cheta prakritilo కొన్ని కార్యములను ప్రారంభిస్తారు.
0: బట్ పీపుల్ హూ డూ నాట్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండర్టేక్ టు కాంకర్ నేచర్ అండ్ రిసార్ట్ టు సమ్ యాక్టివిటీ ఇన్ దట్ డైరెక్షన్.
1: ఇది కేవలము శుద్ధ పొరపాటు.
0: దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్.
1: దైవాజ్ఞ లేక దైవ సమ్మతి కాక మానవుడు జగత్తులో ఎట్టి కార్యమును కూడాను సాధించలేడు.
0: Without the will and permission of the Lord and his consent and acceptance, man cannot achieve anything in this world.
1: దీనికి చక్కని ఉదాహరణను రామాయణమే.
0: The best example for this is Ramayana itself.
1: రావణుడు గొప్ప తపశ్శక్తి కలవాడు.
0: Ravana was one who had extraordinary power of tapas.
1: సమస్త విద్యలను నేర్చినటువంటి వాడు.
0: He had mastered all types of education.
1: అతను పరమ భక్తుడు.
0: He was a great devotee also.
1: అయినప్పటికీ
0: but then
1: ప్రకృతిని ఆరాధన చేస్తూ
0: worshipping nature
1: పరమాత్మ అయినటువంటి ఒక శ్రీరామచంద్రుని విస్మరిస్తూ వచ్చాడు.
0: He ignored పరమాత్మ who was రామచంద్ర.
1: ప్రకృతి స్వరూపమైనటువంటి ఒక సీతను మాత్రమే ఆశించి సీత పతి అయినటువంటి ఒక రాముడు మాత్రము ఆశించలేకపోయాడు.
0: He wanted to have Sita who was nature itself, but he did not aspire to have the Lord of nature and that is Ramachandra.
1: Amenu sadinche nimittamai aneka rakamulanti prayatnalu chesaru.
0: In order to get her, he did a number of efforts.
1: Kadapatiki emi gati pettadu.
0: But what happened to him at the end of it all?
1: Paramatmani visvarinchi prakrutini aashinchi manava shakti paina aadharapadi tama yokka deeshaktini పురస్కరించుకుని ప్రకృతిని సాధించటకై పూనుకున్నటువంటి రావణుని గతి ఏమైనది?
0: వాట్ హ్యాపెన్ టు రావణ హూ వాంటెడ్ టు అచీవ్ నేచర్ వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు అండ్ ప్రేయింగ్ టు ద లార్డ్?
1: తాను పతనమైపోవటమే కాకుండా తన వంశమును తన రాజ్యమును కూడాను భస్మం గావించుకున్నాడు.
0: నాట్ మెర్లీ వాజ్ హీ డిస్ట్రాయిడ్ హిజ్ ఎంటైర్ లీనియేజ్ హిజ్ కింగ్డమ్ కేమ్ టు రూయిన్.
1: ఇక్కడ మన యొక్క దేహమే ప్రకృతి.
0: అవర్ ఫిజికల్ బాడీ ఈజ్ నేచర్.
1: ప్రాణమే పరమాత్మ.
0: అవర్ లైఫ్ ఫోర్స్ ఈజ్ పరమాత్మ.
1: ప్రాణమును విస్మరించి దేహమును ప్రధానమని భావించేటువంటి వెళ్ళివాడు ఈ లోకంలో ఎవరైనా కలరా?
0: ఈజ్ దేర్ ఎ ఫూలిష్ వన్ హూ బిలీవ్స్ ఇన్ ద ఫిజికల్ బాడీ బట్ డస్ నాట్ బిలీవ్ ద లైఫ్.
1: ప్రాణము లేకపోతే ఈ దేహమును ఎవరు గౌరవించగలరు?
0: హూ విల్
1: ఎవరు ప్రేమించగలరు? ఎవరు అనుభవించగలరు?
0: హూ విల్ గివ్ రెస్పెక్ట్ హూ వుడ్ లవ్ అండ్ హూ వుడ్ ఆనర్ ఎ బాడీ వితౌట్ లైఫ్?
1: పోని ఈ దేహం ఎందుకున్నటువంటి యొక్క శక్తిని సమస్త శక్తిని నా యొక్క ప్రధానమైన ఆధారములు అని విస్తరించి తన యొక్క దేహమునందు ఏ అంగము చెడినప్పటికీ ఆ అంగమును సరిచేసుకోగలుగుతున్నాడా?
0: థింకింగ్ దాట్ ఇట్ ఈస్ ది వేరియస్ లిమ్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఇఫ్ హీ ప్రొసీడ్స్ హ్యాస్ బీన్ ఏబుల్ టు రెక్టిఫై ఎనీ పర్టికులర్ లిమ్.
1: ఈ ప్రకృతి అనేటువంటి దేహమే తన స్వాధీనమునందు ఉండినట్టయినా ఈ యొక్క అంగమును తాను సరిదిద్దుకోగలుగుతున్నాడా?
0: ఇఫ్ ఓన్లీ హీ హ్యాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ దిస్ బాడీ విచ్ ఈస్ నేచర్ ఇట్సెల్ఫ్.
1: లేదు లేదు. ఇది అసాధ్యము.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు హ్యావ్ సచ్ కంట్రోల్ ఓవర్ ఎనీ వన్ ఆఫ్ ద లింబ్స్ ఆల్సో.
1: అన్నింటికి అంతర్భూతమై అంతర్యామియే అంతర్తత్వమును ప్రబోధించేటువంటి యొక్క దివ్య శక్తి తన యందు ఉంటున్నదనేటువంటి యొక్క విశ్వాసాన్ని గాఢముగా విశ్వసించాలి.
0: వన్ హ్యాస్ టు ఫర్మ్లీ బిలీవ్ దట్ దర్ ఇస్ డివైన్ పవర్ ఇన్ హిమ్ విచ్ ఇస్ ది బేసిస్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఎవ్రీ యాక్షన్, ది ఫంక్షనింగ్ ఆఫ్ ఎవ్రీ లింబ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: అన్నింటికీ భగవంతుడే ఆధారం.
0: ఫర్ ఎవ్రీథింగ్ గాడ్ ఈస్ ద వెరీ బేసిస్.
1: జగత్తునందు మనం అనుభవించేటువంటి ఫలితములు కానీ, అనుభవించేటువంటి కష్ట సుఖములు కానీ, ఆనందించేటువంటి యొక్క సుఖ సంతోషములు కానీ, ఇవన్నీ ఇప్పుడు కేవలము భగవత్ అనుగ్రహం వరప్రసాదం చే అందుకున్నటువంటివే కానీ తాను సాధించినవి కాదు.
0: ఫర్ ఆల్ ది ప్లెజర్స్ అండ్ జాయ్స్ ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ ఓన్లీ ది గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
1: కానీ మానవుడు తాను సాధిస్తున్నానని, తాను జయిస్తున్నానని, తాను అన్ని విధములుగా కూడా దీనిని పోషిస్తున్నానని గర్వపడుతున్నాడు మానవుడు.
0: బట్ మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఈగో అండ్ ఆరోగెన్స్ దట్ హీ హాస్ బీన్ ఏబుల్ టు అచీవ్. ఆల్ ది
1: గర్వమే అపజయములకు మూల కారణము.
0: ఇట్ ఈస్ దిస్ ప్రైడ్ విచ్ వుడ్ బి రెస్పాన్సిబుల్.
1: ఈ గర్వమే అశాంతికి మూల కారణము.
0: దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వన్స్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: ఈ గర్వమే నిరాశ నిస్పృహలకు మూల కారణము.
0: దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెస్పెయిర్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇన్ లైఫ్.
1: కనుక ఒకటి ఆధారమైనటువంటిది ఉన్నది, దానిపైనే ఈ జగత్తంతా కూడా సంచరించున్నది అనేటువంటి ఒక విషయాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు రియలైజ్ ద ఫ్యాక్ట్ దాట్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ది నేచర్ ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ సమ్ బేసిస్ అండ్ హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్ బేసిస్ వన్ హ్యాస్ టు కండక్ట్ వన్ సెల్ఫ్.
1: మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే,
0: ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో దిస్,
1: సినిమాల యందు ఒక సత్యమైన నిత్యమైన ఒక తెర అనేటువంటి భగవంతుడు ఉంటాడు.
0: ఇన్ ఎవ్రీ సినిమా హౌస్ there is a screen which is permanent and which is the basis and that may be compared to God.
1: Terapaina aneka bommalu vastuntai potuntai.
0: On this screen a number of pictures appear and disappear.
1: Prati manavudu kudanu vachi poyetunte yokka bommalanu maatrame gurtistunnadu, bommala yokka anubhutini maatrame anubhavistunnadu, kaani ee yokka terani ee maatramo viswasinchatam ledu, terani ee maatramo gurtinchatam ledu.
0: Man is recognizing the passing pictures appearing on the screen and disappearing, but he is not able to recognize the screen which provides the basis.
1: ఈ పోయేటువంటి బొమ్మలన్నీ కూడాను తెరను ఆధారం చేసుకుని మనకు కనిపిస్తున్నాయి, కానీ తెర లేకపోతే మనకు కనిపించవు.
0: The pictures which appear and disappear are on the basis of the screen. Without the screen, these pictures cannot.
1: బొమ్మలు మాత్రమే విశ్వసిస్తూ పోయినప్పుడు తనకు ఏ విధమైనటువంటి అర్థం గోచరిస్తుంది?
0: What would he be able to understand if he does not have faith on the screen, but only thinks of only the pictures?
1: అదే విధంగానే ఈనాడు మానవుడు భగవంతుని విస్మరించి ప్రకృతిని విశ్వసించి తన యొక్క జీవితమును గడుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: టుడేస్ మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు స్పెండ్ హిస్ లైఫ్ గివింగ్ అప్ గాడ్ అండ్ బేసింగ్ హిస్ ఎంటైర్ ఫెయిత్ ఆన్ ద నేచర్.
1: ఇది చాలా పొరపాటు.
0: దిస్ ఇస్ ఎ వెరీ గ్రేవ్ మిస్టేక్.
1: ఆధారమైన యొక్క దైవత్వమును మనం ఆశ్రయించే ఆధేయమైనటువంటి ప్రకృతిని మనం అనుభవించాలి.
0: వీ హావ్ టు టేక్ షెల్టర్ in God who is the very basis and then enjoy the nature which is only based upon God.
1: Kanuka manavudu ee naadu visheshinchavalsinatundi bhagavantuni tappa anyamu kaadu.
0: Today man has to develop firm faith in God and not in others.
1: Kevalam bhakti bhakti bhakti annatundi oka vidhamainatundi dress kaadu.
0: Devotion is not something like a dress.
1: Leka idi oka vidhamainatundi vesham kaadu.
0: This is not a type of show.
1: ఈ వేషములు ఈ విధమైనటువంటి డ్రెస్సులు ప్రాకృతమైనటువంటివి.
0: The dress and the show are artificial.
1: ఈనాడు పెద్దలను దర్శించవలనన్నా, దేవాలయములకు పోవాలనన్నా, ఇంకా గురువులు వస్తున్నారు వారిని స్వాగతించవలనన్నా నూతనమైనటువంటి డ్రెస్సులు ధరిస్తారు.
0: Today, if they want to go to have darshan of great ones or the temples or to
1: ఏనాడు లేనటువంటి పట్టు వస్త్రములు ధరించటము, రుద్రాక్షలు వేసుకోవటము, విభూదులు పెట్టుకోవటము, పెద్దలను ఆహ్వానించడం కోసం బజారుకు రావటము.
0: ఇన్ ఆర్డర్ టు వెల్కమ్ దెమ్ వేర్ ది సిల్క్ రోబ్స్ వేర్ ది రుద్రాక్షాస్ విభూతి ఆన్ ఫోర్ హెడ్ అండ్ ట్రై టు కమ్ టు
1: దేవాలయం పోతున్నామంటే అన్ని చొక్కాలు వదటము, అంగవస్త్రాన్ని చుట్టటము అదొక ప్రత్యేకమైనటువంటి ఒక పనిగా తాను భావిస్తుంటాడు.
0: సిమిలర్లీ గోయింగ్ టు ద టెంపుల్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ అటైర్, రిమూవింగ్ ది షర్ట్ అండ్ వేరింగ్.
1: ఈనాడు సాధకులందరికీ కూడాను ఇది భగవంతుని పని, ఇది నా పని అనేటువంటి రీతిగా విభాగం చేస్తున్నారు.
0: టుడేస్ సాధకాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్లీ సెపరేటింగ్ దట్ దిస్ ఈజ్ మై వర్క్ అండ్ దిస్ ఇస్ గాడ్స్ వర్క్.
1: తన బిడ్డల పనులు, తన ఆఫీస్ పనులు, తన యొక్క వ్యాపార పనులు ఇవన్నీ నావి.
0: ది వర్క్ రిలేటింగ్ టు హిజ్ ఓన్ ఆఫీస్, హిజ్ చిల్డ్రన్, హిజ్ ఫ్యామిలీ,
1: దట్ ఇస్ హిజ్. ధ్యానము, పూజ ఇవన్నీ భగవంతునివి.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ వర్షిప్, జప, మెడిటేషన్,
1: ఈ విధంగా కూడా విభజిస్తూ పోతున్నారు భక్తులు.
0: డివోటీస్ ఆర్ డివైడింగ్ ది టోటల్ లైఫ్ ఇన్ టూ టూ పార్ట్స్ లైక్ దిస్.
1: భక్తి అనిపించుకోదు.
0: దిస్ కెనాట్ బి కాల్డ్ ట్రూ డివోషన్ అట్ ఆల్.
1: ఈ వేషం అనేటువంటిది కేవలం భగవంతుని కూడా మోసం చేసేటువంటి వృత్తులు.
0: దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్ ఈజ్ ఓన్లీ డిసీవింగ్ గాడ్.
1: సర్వత పాణిపాదం, అన్నింటి ఎందు ఉండేటువంటి ఒక దైవత్వాన్ని, ఇది నాది అది నీది అనేటువంటి యొక్క భేదములకు అవకాశం ఎక్కడుంది?
0: When divinity is present in everything, how can you distinguish like this is mine and this is God's?
1: ఇది విధంగానే ఇది ఒక డ్యూటీ కింద చేరుతుంది కానీ ఇది బాధ్యత కింద కానీ కర్తవ్యం కింద కానీ చేరటం లేదు.
0: బట్ దిస్ హెస్ బికమ్ మోర్ ఆర్ లెస్ ఎన్ ఆర్టిఫిషియల్ డ్యూటీ, బట్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ ఫర్ దెమ్.
1: డ్యూటీ అంటే ఏమిటి అనేటువంటి కొంత వీళ్ళకి విచారించాలి.
0: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఇన్ టు ది మీనింగ్ ఆఫ్ డ్యూటీ. వాట్ ఈస్ డ్యూటీ?
1: ఒక పోలీస్ ఉంటుంటాడు,
0: హియర్ ఇస్ అ పోలీస్ ఆఫీసర్.
1: అతను ఒక విధమైనటువంటి యొక్క తన డ్యూటీలో తన పోయేటప్పుడు కానీ లేక తన అధికారి వచ్చినప్పుడు కానీ ఈ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి డ్రెస్ అంతా వేసుకుంటాడు.
0: హీ వేర్స్ ద ప్రిస్క్రైబ్డ్ డ్రెస్ వెన్ హీ హాస్ టు గో టు ఆఫీస్ ఫర్ డ్యూటీ.
1: తన డ్యూటీ తాను అయిపోయినప్పటికీ ఈ ఆఫీసర్ వెనుక పోయేటప్పటికీ ఇంటికి వెళ్లి ఆ డ్రెస్ తీసి గూటానికి తగిలించి తన యొక్క బుష్ కోట్ ప్యాంట్ ధరిస్తాడు.
0: వన్స్ హీ గెట్స్ బ్యాక్ హోమ్ హీ రిమూవ్స్ దట్ ప్రిస్క్రైబ్డ్ డ్రెస్, హీ వేర్స్ అ బుష్ షర్ట్ అండ్ హీ విల్ బీ ఇన్ ఎ డిఫరెంట్ డ్రెస్.
1: అది ప్రభుత్వం యొక్క డ్రెస్, ఇది నా డ్రెస్ అని విభజించుకుంటాడు.
0: హి కన్విన్సెస్ హిమ్సెల్ఫ్ దట్ దిస్ ఇస్ ది గవర్నమెంట్ డ్రెస్ అండ్ దిస్ ది అదర్ వన్ ఇస్ మై
1: ప్రాకృతమైనటువంటి ధర్మములకు సరిగా తోస్తుంది.
0: దిస్ ఇస్ ఆల్ రైట్ సో ఫర్ యాస్
1: ఓన్లీ డ్యూటీ. ఈ విధమైనటువంటి యొక్క మార్పులు కూర్పులు ఏ మాత్రం కూడా నువ్వు చెల్లవు.
0: బట్ వెన్ యు ఆర్ అప్రోచింగ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిస్టింక్షన్స్ అట్ ఆల్.
1: భగవంతుని దగ్గర సతతం యోగినః, నిరంతరం కూడా నీవు భగవంతుని యొక్క కర్మని ఆచరించాలి.
0: But when you are approaching in terms of devotion, God must be recognized all the time.
1: నీవు ఆఫీస్ పోయి నీ పనులు నువ్వు చేసుకో, ఇది కూడా భగవంతుని పనులుగానే భావించాలి.
0: The work in the office must also be considered as the work of
1: నీవేదైనా ఒక వ్యాపారమునందు ప్రవేశించు, ఇది కూడా భగవంతుని అనుగ్రహించినటువంటి ఒక పనియే అని భావించు.
0: Even when you enter into business, you must consider that this is the work assigned to you by God.
1: ఇది భావాద్వైతము.
0: This is the advaita in terms of feeling.
1: దేహములు ఎన్నైనా ఉండవచ్చును,
0: దేర్ మే బి సో మెనీ ఫిజికల్ బాడీస్,
1: వాటికి నామములు ఎన్నైనా పెట్టుకోవచ్చును,
0: దేర్ కుడ్ బి సో మెనీ నేమ్స్,
1: కానీ ఎన్ని నామములు ఎన్ని రూపములు ఎన్ని యొక్క స్థితులుగా అతను అనుభవించినప్పటికీ అన్నింటి ఎందు ఉండినటువంటిది శబ్ద స్పర్శ రూప రస గంధమే.
0: దేర్ కుడ్ బి సో మెనీ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్, బట్ వాట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ దీస్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఈజ్
1: అందరి ఎందు ఉండినటువంటి యొక్క ఈ పంచభూతములు ఒక్కటే.
0: ఇట్ ఈస్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కామన్ ఫర్ ఆల్ ది పీపుల్.
1: పంచభూతములే పరమాత్మ అంశములు.
0: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్ ఆస్పెక్ట్స్ ఆఫ్
1: ఈ అంశములు. ఎందుకు ఈ విభాగం చేయటం?
0: వై టు బ్రింగ్ అబౌట్ ఎనీ డిస్టింక్షన్ బిట్వీన్ పర్సన్ అండ్ పర్సన్?
1: కనుకనే ఈ భావాద్వైతమునందు మనం చక్కగా క్రియాద్వైతాన్ని కూడా మనం విశ్వసించాలి.
0: అలాంగ్ విత్ ది భావాద్వైత వీ షుడ్ ఆల్సో అండర్టేక్ క్రియాద్వైత.
1: క్రియాద్వైతం అనగా ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై క్రియాద్వైత?
1: మనము ఏ పనులు చేసినప్పటికీ,
0: వాట్ ఎవర్ వర్క్ యూ డూ,
1: ఇది భగవద్ప్రీత్యార్థంగా అర్పితం గావించడం.
0: ఇట్ ఈస్ ఫర్ ద ప్లెజర్ ఆఫ్ ద లార్డ్ వీ డూ దిస్ పర్టికులర్ వర్క్.
1: భగవద్ప్రీత్యార్థంగా అర్పితం గావించి చేసినటువంటి కర్మలన్నీ కూడా భావక్రియలే అయిపోతుంది, అద్వైత క్రియలే అయిపోతుంది.
0: ఆల్ ఇట్ ఈస్ పర్ఫార్మ్డ్ ఫార్ ది ప్లెజర్ అండ్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్ వుడ్ ప్రూవ్ ది అద్వైత ది క్రియాద్వైత.
1: వస్తాద్వైతం, పదార్థాద్వైతం అనేటువంటిది మూడవది.
0: ద థర్డ్ వన్ ఈజ్ పదార్థాద్వైత.
1: ఈ పదార్థాద్వైతం అనగా ఏమిటి? పదార్థమును చక్కగా విచారించినప్పుడు అన్నింటి ఎందు ఒక్కటే మనకు తేలిపోతుంది.
0: వెన్ యూ ప్రాపర్లీ ఇన్క్వైర్ ఇన్ టు ది కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ వేరియస్ ఆర్టికల్స్ యూ ఫీల్ దట్ దే ఆర్ ఆల్ కామన్.
1: బట్ట,
0: దిస్ ఈజ్ క్లాత్.
1: ఈ బట్ట ఏమిటి? దేని వల్ల తయారైంది? దారం వల్ల తయారైంది.
0: దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ థ్రెడ్స్.
1: దారం దేని వల్ల తయారైంది? పత్తి వల్ల తయారైంది.
0: థ్రెడ్స్ ఆర్ మేడ్ అవుట్ ఆఫ్ కాటన్.
1: కాబట్టి పత్తి లేక దారం కాలేదు.
0: వితౌట్ కాటన్ దొరికిన
1: దారం లేక వస్త్రం కాలేదు.
0: వితౌట్ థ్రెడ్ దొరికిన
1: మూడు ఒక్కటే. ఇది పదార్థాద్వైతం.
0: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎసెన్షియలీ వన్. దిస్ ఈజ్ పదార్థ.
1: కానీ ఇది దారం వేరు, భక్తి వేరు, వస్త్రం వేరు అనేటువంటి విభజించడం చేతనే మన యొక్క మనస్సు తబ్బిబ్బైపోతుండాలి, సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
0: కన్సిడరింగ్ కాటన్ యాజ్ డిఫరెంట్, థ్రెడ్ యాజ్ డిఫరెంట్, క్లోత్ యాజ్ డిఫరెంట్, అవర్ మైండ్ ఈజ్ కన్ఫ్యూజ్.
1: మనము ఈ భావాద్వైతము, పదార్థాద్వైతము, క్రియాద్వైతాన్ని చక్కగా గుర్తించుకున్నప్పుడు ఎంతైనా మనకు సత్యం గోచరిస్తుంది.
0: ఇఫ్ వీ కెన్ రికగ్నైజ్ భావాద్వైత, పదార్థాద్వైత అండ్ క్రియాద్వైత, వీ కెన్ గెట్ ఎ విజన్ ఆఫ్ ట్రూత్.
1: ఒక తండ్రికి అనేక మంది పిల్లలు ఉంటుంటారు.
0: ఎ పర్టికులర్ ఫాదర్ హ్యాస్ నంబర్ ఆఫ్ చిల్డ్రన్.
1: ఈ పిల్లలకు పెళ్లి చేసేటప్పటికి కోడళ్ళు అల్లుళ్ళు కూడా వస్తుంటారు.
0: వెన్ దీస్ చిల్డ్రన్ ఆర్ మ్యారీడ్ టు యూ గెట్ డాటర్స్
1: అండ్ సన్స్. వేరు వేరుగా మనం భావిస్తూ ఉంటాము.
0: విల్ బి కన్సిడరింగ్ దెమ్ యాస్.
1: ఈ భావన యందు భేదములు మాత్రమే ఉంటుండాలి, కానీ
0: ఓన్లీ ఇన్ ఫీలింగ్ దట్
1: యజమానుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోక తప్పదు.
0: బట్ ది మాస్టర్ ఈజ్ ఓన్లీ వన్, దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్.
1: భార్య వచ్చి మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ అడ్రసెస్ హిమ్ యాజ్ ది హస్బెండ్.
1: కుమారుడు వస్తాడు, ఫాదర్ అంటాడు.
0: సన్ కమ్స్ అండ్ అడ్రసెస్ హిమ్ యాజ్ ది ఫాదర్.
1: గ్రాండ్ చైల్డ్ వస్తాడు, గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ చైల్డ్ అడ్రసెస్ హిమ్ యాజ్ ది గ్రాండ్ ఫాదర్.
1: సన్ ఇన్ లా వస్తాడు, అనగా అల్లుడు వస్తాడు, ఫాదర్ ఇన్ లా అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన సంబంధంతో వారు ఉచ్చరించినప్పటికి వ్యక్తి ఒక్కడే కదా.
0: ది రిలేషన్షిప్స్ ఆర్ డిఫరెంట్, ద మెథడ్స్ ఆఫ్ అడ్రసింగ్ ఇస్ డిఫరెంట్, బట్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హూ ఇస్ ది సెంటర్ ఆఫ్ ఆల్ దిస్.
1: అదే విధంగానే భావాద్వైతమైనటువంటి దాన్ని మనం ఊహించినప్పుడు ఈ దైవత్వం అనేది సర్వత్రా ఉన్నదనేటువంటి ఒక సత్యము మనకు అర్థమవుతుంది.
0: సిమిలర్లీ వెన్ వీ అండర్స్టాండ్ దిస్ భావాద్వైత దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్, దెన్ వీ రియలీ అండర్స్టాండ్ ది ట్రూత్.
1: రామాయణం యొక్క తత్వం అంతా కూడాను అద్వైత తత్వంగానే నిరూపిస్తూ వచ్చింది.
0: ది ఎంటైర్ ప్రిన్సిపల్ టాట్ ఇన్ రామాయణ ఈజ్ అద్వైత.
1: మానవ జీవితంలో సాధించవలసినటువంటివి ఏమిటి, వాటర్చించవలసినటువంటివి ఏమిటి అనేటువంటి సత్యాన్ని కూడాను రామాయణం చక్కగా ప్రబోధిస్తూ వచ్చింది.
0: రామాయణ ఆల్సో ఎక్స్పౌండ్స్ వాట్ హ్యావ్ టు బి అటైన్డ్ ఇన్ ది వరల్డ్ అండ్ వాట్ హ్యాస్ టు బి గివెన్ అప్ ఇన్ ద వరల్డ్.
1: స్త్రీ పురుషులు ఉపాధి భేదమనే తప్ప మానసిక సంబంధమైనటువంటి యొక్క పరిస్థితులకు ఇదూరుకు సమానమే.
0: The difference between man and woman is only with reference to the physical body, but mentally speaking it is one and they are one and the same.
1: Dukkhamaste veeru baadapadtaru varu baadapadtaru.
0: When sorrow is faced with, both men will
1: krodham cheta veeru ugrulu avtaru varu ugrulu avtaru.
0: When they are possessed by anger,
1: aakale vaste veeru tintaru varu tintaru.
0: When they are hungry, both of them eat.
1: Baadalu vaste veeru kudunu baadapadtaru varu kuda baadalapadtaru.
0: Faced with pain, both of them are hurt.
1: Indulo ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉన్నది?
0: వాట్ టైప్ ఆఫ్ డిఫరెన్స్?
1: ఒకరు నిగ్రహించుకోవచ్చు, ఒకరు నిగ్రహించుకోలేకపోవచ్చు.
0: వన్ మే బి ఏబుల్ టు కంట్రోల్, ది అదర్ మే నాట్ బి ఏబుల్.
1: గ్రహానుగ్రహములు రెండు కూడా మనస్సు యొక్క ప్రతిబింబములే కానీ అన్యము కాదు.
0: కంట్రోల్ ఆర్ ల్యాక్ ఆఫ్ ఇట్ ఆర్ ఓన్లీ ది రిఫ్లెక్షన్ ఆఫ్ వన్స్ ఓన్ మైండ్ అండ్ నథింగ్ ఎల్స్.
1: కనుక దివ్యత్వాన్ని సమత్వంగా భావించుకోవటమే అత్యవసరమైనటువంటి ఆధ్యాత్మికం.
0: బేసిక్ స్పిరిచువాలిటీ ఎక్స్పీరియన్సింగ్ డివినిటీ యాజ్ ఈక్వల్లీ.
1: వ్యక్తిత్వాన్ని ఆధారం చేసుకుని మానవులు కొన్ని విధమైన అహంకారంతో మిర్చిపోతుంటారు.
0: మ్యాన్ ఫీల్స్ ప్రౌడ్ అండ్ వెయిన్ బేస్డ్ అపాన్ హిజ్ ఓన్ ఇండివిజువాలిటీ.
1: ఇది సరికాదు,
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: ఒకనొక సమయంలో
0: వన్స్ అపాన్ ఎ టైం
1: పురుషులము అధికారులమని, పురుషులకు ఉన్నటువంటి శక్తి స్త్రీలకు లేదని, పురుషులు అన్నింటి ఎందుకు ముందంజ వేసేటువంటి యొక్క ధీరులని, వీరులని, గంభీరులని భావిస్తుంటారు.
0: వన్స్ అపాన్ ఎ టైం ఇట్ వాస్ థాట్ దట్ మెన్ హ్యావ్ గ్రేటర్ పవర్స్, గ్రేటర్ కెపాసిటీస్ అండ్ గ్రేటర్ అథారిటీ.
1: స్త్రీలు బలహీనులని, వారికి అధికారం లేదని, వారు దీనిని సాధించలేరని, వీరికి శక్తి సామర్థ్యం చాలవని మనం కూడా ఊహిస్తుంటారు.
0: అండ్ ఆల్సో ఇట్ ఈస్ థాట్ దట్ విమెన్ ఆర్ వీక్, విమెన్ డూ నాట్ హ్యావ్ అథారిటీ.
1: ఇవి కూడా వారి భావములోని భేదములే తప్ప అన్యములు కావు.
0: ది డిఫరెన్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ వన్స్ ఓన్ ఫీలింగ్.
1: కొత్తగా ఒక ఇంటికి అల్లుడై వచ్చాడు.
0: వన్ పర్సన్ came to a particular house as son in law of the house.
1: ఇంటిలో చక్కగా విందును ఆరగించి
0: after enjoying feast
1: తాంబూలములు వేసుకోవడానికి కూర్చున్నారు.
0: He was about to take the betel nut and leave.
1: అతను మహా తేజోవంతుడని, గొప్ప తెలివితేటలు కలవాడని, అతను మహా త్యాగి అని అనేక రకములుగా తాను వర్ణించుకుంటూ పోతున్నాడు.
0: He was describing himself as a person with a lot of power, with a lot of capacities, with a lot of
1: vedasikkinaatundi alludu tanaku labhinchadani maamukudanu konchi verravigutu vachadu.
0: The poor father in law was also thinking that he has got a son in law.
1: Ee vedasikki endu kavittam kudanu telisina kudanu tana yokka pittam tari prakatinchindi.
0: The son in law out of pride said that he also knows writing poems.
1: Tagineatundi padarthamulu anni tattalone unnai. తాంబూలం కావలసినటువంటి ఏమిటి? ఒక్క ఆకు సున్నము, ఈ మూడు కావాలి.
0: If one wants to have pawn, one should have the pawn, then the betel nut and also the chunam.
1: ఇవన్నీ ఉండినప్పటికీ తన యొక్క శక్తి సామర్థ్యం అహంకారం చేత ఏదో ఒకటి ప్రశ్నించాలని, ఆ మరదలు అనేటువంటి ఆమెను కొంచెం అగౌరవపరచాలని కొంచెం సంకల్పించుకున్నాడు.
0: Although everything was available in the play, this son-in-law thought that you should show his smartness, call his sister-in-law, younger sister-in-law, and he questioned her thus.
1: పర్వత శ్రేష్ఠ పుత్రి,
0: హీ అడ్రస్ ద్వారా
1: పతి విరోధి అన్న పెండ్లాము అత్తను అన్న తండ్రి, ప్రేమ మీరంగనాథని పెద్ద బిడ్డ, సున్నం ఇప్పుడు తీగదే సన్నుతాంగి అన్నాడు.
0: హీ అడ్రస్ హర్ ఇన్ ఏ నంబర్ ఆఫ్ వేస్ ఇన్ వెరీ పొయిటిక్.
1: దీని అర్థం ఏమనగా, పర్వత శ్రేష్ఠ పుత్రి పార్వతి,
0: పర్వత
1: సతి అన్న పెండ్లాము అత్తను అన్న తండ్రి, పతి విరోధి అన్న పెండ్లాము అత్తను తండ్రి, అనగా పతి ఎవరు? ఈశ్వరుడు. పార్వతి,
0: పార్వతి అండ్ పార్వతీస్ హస్బెండ్ ఈజ్ ఈశ్వర. దీస్ ఆర్ ద టూ వర్డ్స్ విచ్ వర్ యూజ్.
1: పర్వత శ్రేష్ఠ పుత్రి, పతి విరోధి, ఈ ఈశ్వరుడికి ఎవరి విరోధి? మన్మథుడు.
0: హి అడ్రస్ పార్వతి హూఈస్ హూస్ హస్బెండ్
1: అన్న బ్రహ్మ
0: అండ్ హూస్ ఎనిమి వాజ్
1: ఆయన పెండ్లాము అత్తను కన్న తండ్రి. ఆయన పెండ్లాము సరస్వతి
0: అండ్ బ్రహ్మాస్ వైఫ్ వాజ్ సరస్వతి.
1: ఆ సరస్వతి అత్త లక్ష్మి
0: అండ్ సరస్వతీస్ మదన్ లా వాజ్
1: ప్రేమ మీరంగా అతని పెద్ద బిడ్డ, ఆమె తండ్రి సముద్రుడు.
0: అండ్ హర్ ఫాదర్ వాస్ భూషణ్,
1: ఆయనకు పెద్ద బిడ్డ దరిద్ర దేవత.
0: పర్వత
1: సతి అన్న పెండ్లాము అత్తను అన్న తండ్రి, పతి విరోధి అన్న పెండ్లాము అత్తను తండ్రి, అనగా పతి ఎవరు? ఈశ్వరుడు. పార్వతి.

0: దరిద్ర దేవత సున్నం తీసుకుని రా అన్నాడట ఈ కవిత్వంలో.
1: ఇన్ దిస్ పోయట్రీ హి అడ్రెస్సెస్ యాస్ ఓ గాడెస్ ఆఫ్ పావర్టీ గెట్ చున్నం.
0: ఆమెకు కూడాను ఈయనకంటే గొప్ప తెలివితేటలు కలిగినటువంటి స్త్రీ.
1: షీ వాజ్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ అకాంప్లిష్డ్ లేడీ.
0: ఆమె లోపల పోయింది, సున్నం తీసుకుంది, వచ్చింది, చేతిలో పట్టుకుంది, బావగారికి అందించలేదు.
1: షి బ్రాట్ చున్నం అండ్ హెల్డ్ ఇట్ ఇన్ హర్ పామ్.
0: శతపత్రం మూలమిత్రుని శుతితంపిన వాణిభావ సూర్యుని భావం సతతం తలబ్రాసువతని శుతువాహన వైరి వైరి సున్నం విదిగో అనిందట ఆమె. శతపత్రంబుల మిత్రుని, శతపత్రం అనేటువంటి కమలము,
1: శతపత్రం రిఫర్స్ టు లోటస్.
0: ఈ కమలకు మిత్రుడైనటువంటి వాడు సూర్యుడు.
1: ఫ్రెండ్ ఆఫ్ ది లోటస్ ఇస్ సన్.
0: ఈ సూర్యుని చూస్తే ఈ కమలం విచ్చుతుంది.
1: ది లోటస్ బ్లాజమ్స్ వెన్ ఇట్
0: సూర్యుని కుమారు శుతి చంపిన వాణి భావ. శుతి ఎవడు? కర్ణుడు.
1: అండ్ హర్ సన్ ది
0: కర్ణుని చంపింది ఎవరు? అర్జునుడు.
1: అర్జున కిల్ కర్ణ.
0: సూర్యుని మామలు అతని యొక్క మా భావ కృష్ణుడు.
1: హిస్ బ్రదర్ ఇన్ లా కృష్ణ.
0: అతని కుమారుడు మన్మథుడు.
1: కృష్ణ
0: మదనో మన్మతో మార ప్రజ్యంలో మీనకేతన కందర్పో దర్పకోలంగా కామ పంచాని. ఈ యొక్క మన్మథునికి ఈ ప్రజ్యుమ్నుడు అని కూడా పేరు.
1: అనదర్ నేమ్ ఆఫ్ ప్రద్యుమ్న ఇస్ మన్మత. మన్మత హాస్ గాట్
0: ఈ మన్మథుడు కృష్ణుని యొక్క కుమారుడు.
1: దిస్ మన్మత వాజ్ సన్ ఆఫ్ కృష్ణ.
0: అతని మామ చంద్రుడు.
1: అండ్ హిస్ ఫాదర్ ఇన్ లా వాజ్ చంద్ర.
0: సతము తలదాచుడు అతని. ఆ చంద్రుడిని ఎప్పుడు కూడా తలపైన పెట్టుకునేటువంటి వాడు ఈశ్వరుడు.
1: The one who wears moon is head is
0: Asura. Sutuvahana vairi vairi. Atanike kumarudu evaru? Ganapati.
1: And who to? Ishwara's son is Ganapati.
0: Atani vahanam evati? Eluka.
1: The vehicle of Ganapati is
0: aa elukaku vairi evaru? Pilli.
1: And the
0: Sutuvahana vairi vairi aa pilliki vairi evaru? Kukka. Oh kukka idigo sunnam anindha.
1: And using so many words she addressed him as, oh dog, you have this chunam.
0: Chuchara bhagavari yokka ahankaram entatlo aligipoyindi.
1: Have you seen how the man who was suffering from kevalam
0: shakti samarthyam kalinatundi vyaktiga manam bhavistunnanu kani antakante shakti samarthyam kalinatundi stilu kudanu lekapoledu. Kevalam upadi bhedamal cheta jagattunandu stipulchuluga bhedamulu bhavinchavachune kani daiva tattvamulandu sarvulu okkate.
1: Man may be considering himself as a very great person compared to human. This is only difference based upon
0: ఈ దరిద్ర దేవత అని చెప్పని అక్కర్లేదు. చెప్పి లేకుండా పోయింటే కుక్క అని అనిపించుకొని అక్కర్లేకపోయింది.
1: He addressed her as the poverty, goddess of poverty, and he was called as dog.
0: ఇది మానవుడు ప్రాకృతమైనటువంటి భావములను అభివృద్ధి పరుచుకొని ప్రాకృత చర్యలు ఎందు మాత్రమే తన జీవితాన్ని కేవలం అర్థం లేనటువంటి జీవితంగా వ్యర్థం గావించుకుంటున్నాడు.
1: Man who is filled with this only ideas is wasting his time and life thus.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మనం చదవవచ్చు,
1: వి మే స్టడీ అండ్
0: గొప్ప గొప్ప డిగ్రీ సంపాదించవచ్చును,
1: వి మే ఆల్సో అక్వైర్ గ్రేట్
0: పదవులు నేలవచ్చును,
1: ఆల్సో గెట్ గ్రేట్
0: అధిక ధనమును కూడా ప్రోగు చేసుకోవచ్చును,
1: వి మే ఆల్సో ఆర్న్ వెల్త్.
0: కానీ చేసినటువంటి యొక్క ధనమును మనం ఏ రీతిగా దుర్వినియోగం చేస్తున్నాం?
1: బట్ హౌ ఆర్ వి మిస్యూజింగ్ ది వెల్త్ దట్ వి హావ్ అక్వైర్డ్.
0: ఈ యొక్క దీని లోపల దోషమును తప్పించుకోవడానికి కానీ లేక ప్రమాదమును తప్పించుకోవడానికి కానీ కొన్ని రకమైనటువంటి యొక్క యుక్తులు కూడా అత్యవసరం.
1: It is essential to follow a particular very careful policy in order to free oneself from the defects in earnings and in
0: spending. Yuktiye yogamu.
1: And that kind of yukti.
0: Dalini avataramulu rakapuramu yogamulu mundu pampi taruvatane shakti prarambham avutundi.
1: Before the descent of an avatar, the yoga is sent.
0: Devaki deviki yedava garbhamulopala yoga shaktiga balaramudu puttadu.
1: ఫర్ దేవకి దేవి అస్ ది సెవెంత్ చైల్డ్
0: యోగం అంటే పూర్వమైతే మాయాశక్తి అనేటువంటిది ఒకటి పుట్టింది.
1: యోగశక్తి ఈజ్ ఆల్సో బిఫోర్ దట్
0: మాయా ముందు ప్రయాణం అవుతుంది.
1: మాయా విల్ బి
0: తదుపరి యోగశక్తి వస్తుంది.
1: ఫస్ట్ మాయా దెన్ యోగ.
0: మాయాశక్తి ప్రపంచమును భగవంతుని మరిపించే నిమిత్తమై ముందు ప్రవేశిస్తుంది.
1: మాయాశక్తి గోస్ అహెడ్ ఇన్ ఆర్డర్ టు డెల్యూర్ ద వరల్డ్.
0: యోగశక్తి దివ్య శక్తికి సహాయకారిగా నిలుస్తుంది.
1: యోగశక్తి స్టాండ్స్ సైడ్ బై సైడ్ విత్ డివైన్ పవర్.
0: అష్టమ గర్భంలోనే కృష్ణుడు జన్మిస్తూ వచ్చాడు.
1: కృష్ణ వాజ్ బోర్న్ యాజ్ ది ఎయిత్ చైల్డ్ ఆఫ్ దేవకి.
0: కనుకనే యుక్తి కూడా ఒక యోగమేను అన్నారు.
1: దట్ ఈస్ వై యుక్తి ఆల్సో ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ టైప్ ఆఫ్ యోగ.
0: కానీ ఆ యోగమును అర్థం చేసుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యం కూడా వ్యక్తికి ఉండాలి.
1: బట్ ఇండివిజువల్స్ షుడ్ హ్యావ్ ది పవర్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ యోగా ఈజ్.
0: కానీ ఈనాటి మానవుడు కేవలము ఈ శక్తి సామర్థ్యములంతా కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క డాంబీకంగా ప్రదర్శనగా పాటిస్తూ వస్తున్నారు.
1: బట్ టుడేస్ మ్యాన్

0: is using all his powers and all his capacities only for show.
1: ఈ విధమైన ఆడంబరంతో మనం యుక్తిని ప్రవేశపెట్టకూడదు.
0: We should not waste our life by this.
1: సమయ సందర్భానుసారంగా యుక్తిని ప్రవేశపెట్టాలి.
0: We have to use this power of yukti depending upon the
1: పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని ఈ యుక్తిని ప్రవేశపెట్టాలి.
0: In the context of time, place and circumstances.
1: లేకపోతే ఈ యుక్తి కూడా ఆశాస్పదంగా రూపొందుతుంది.
0: Otherwise this yukti also will become a sort of fun.
1: గురునానక్ ఒకనొక సమయం లోపల ఋషికేశ్కి పోయాడు.
0: Once upon a time గురునానక్ went to
1: Rishikesh. అక్కడ నుంచి కూడా అందరూ దివ్యమైనటువంటి క్షేత్రం దర్శిస్తున్నారు. నేను కూడా బద్రికి పోవాలని వెళ్లాడు.
0: So many people were going to Badri from there. He also wanted
1: Badri lopala mana bharatiyullo undinatundi oka balahinata okati Badri lo talidandulu kaani inka peddala vaalla kaani pindam petti inka vaadi janmam undadu ani oka vishwasam.
0: There is a wrong belief in Bharatiyas that once they offer the last rites in Badri there is no need for doing it for their parents.
1: Akkada pandalandaru peraku tintaru vaalle pedda peenuluga untaru.
0: And those priests who perform this
1: poyina varandanni dabbu dabbu dabbu dabbu ani peedistu untaru.
0: They squeeze all these devotees out of
1: oka banda paina kurchoni andariki pindalu pettistunnaru pandalu.
0: This panda of these priests, they were making people perform this last rite.
1: Ikkada pettinatvanti pindamu swargamlono narakamlono inke lokamlono undetattu varikandarki idi poi cherutundi ani vaalla yokka bodhalu.
0: They would preach that if you offer food and other things to the parents who are no more and that would reach them in the heaven or hell.
1: Pindalu pettunte ఈ గురునానక్ అక్కడికి నీళ్లలోపై దిగాడు.
0: గురునానక్ వెంట్ ఓవర్ దేర్ అండ్ హీ గాట్ ఇన్ టు ద వాటర్.
1: తూర్పు వైపు తిరిగాడు, నీళ్లు ఊరికి చల్లుతున్నాడు.
0: హీ టర్న్ టువర్డ్స్ ఈస్ట్ అండ్ బిగాన్ థ్రోయింగ్ వాటర్ ఫ్రమ్ ద
1: రివర్. ఏంటి ఈ పిచ్చివాడు, నదిలో ఉన్న నీరంతా కూడా గట్టుకంతా ఊరికి చల్లేస్తున్నాడే అని అందరూ నవ్వుతున్నారు, హాస్యాస్పదంగా చూస్తున్నారు.
0: దీస్ పండాస్ లుక్డ్ అట్ గురునానక్ అండ్ దే బిగాన్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్. వై ఈస్ హి థ్రోయింగ్ వాటర్ ఆన్ ది బ్యాంక్?
1: వీరింకా హాస్యం చేసే కొలది అతను మరింత వేగంగా కూడా నీళ్లు చల్లుతూ వచ్చాడు, వీళ్లపై కూడా చల్లాడు.
0: ద మోర్ దీస్ పీపుల్ బిగాన్ మేకింగ్ ఫన్ ఆఫ్ హిమ్, ద మోర్ హీ బిగాన్ థ్రోయింగ్ వాటర్ ఆన్ ద బ్యాంక్.
1: వచ్చి ఇతనిపైన చాలా కోపంతో, పిచ్చివాడ ఎక్కడ నీళ్లు చల్లుతున్నావు అన్నారు.
0: పాండాస్ కేమ్ టు హిమ్ అండ్ అడ్రస్ హిమ్, ఓ మ్యాడ్ పర్సన్, వేర్ ఆర్ యూ థ్రోయింగ్ దిస్ వాటర్?
1: మా పంజాబ్ లోపల,
0: ఇన్ అవర్ పంజాబ్,
1: మూగా అనేటువంటి గ్రామంలో మాకు ఒక మామిడి తోట ఉంటుంది.
0: వీ హావ్ గాట్ ఎ మ్యాంగో గార్డెన్ ఇన్ ది
1: నీళ్లు చల్లుతున్నారు అన్నాడు.
0: ఐ ఆమ్ వాటరింగ్ ది ప్లాంట్స్ దేర్ ఇన్ దట్ గార్డెన్, హీ సెడ్.
1: పిచ్చివాడ ఉండేది బద్రి లోపల, అలకనది నీళ్లు ఇక్కడ ఉంటున్నాయి, అక్కడ మూగా అనేటువంటి పంజాబ్ లో ఉన్నటువంటి తోటకు నీళ్లు ఎట్ట చేరుతాయి అన్నారు.
0: సిమ్ టు బి వెరీ మ్యాడ్. How can the water thrown here reach the garden in Moga?
1: ఎక్కడో ఏ లోకములోనో ఎక్కడో ఉంటున్నటువంటి తల్లిదండ్రులకు ఇక్కడ పెట్టిన పిండాలు చేరుతుంటే నేను ఇక్కడ చల్లినటువంటి నీరు ఆ యొక్క మూగాకి ఎందుకు చేరకూడదు అన్నాడు.
0: ఇఫ్ ది ఫుడ్ ఆఫర్డ్ హియర్ కెన్ రీచ్ ది,
1: ఇది వాళ్ళ యొక్క భుక్తిని కదిలించేటువంటి యొక్క వ్యక్తులు అని.
0: దిస్ ఈస్ హౌ దిస్ గురునానక్ టాట్ దెమ్ ఎ లెసన్ ఇన్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాపర్ పర్స్పెక్టివ్.
1: రామకృష్ణుడు కూడా అట్టే చేశాడు.
0: రామకృష్ణ ఆల్సో డిడ్ ద సేమ్.
1: అనగా తెనాలి రామకృష్ణుడు.
0: This Ramakrishna is Tenali
1: Ramakrishna. Paramahamsa Ramakrishnudu kaadu.
0: Not Paramahamsa Ramakrishna.
1: Paramahamsa Ramakrishnudu amayakudu paapam. Otti prema tappa emi ledu.
0: Paramahamsa Ramakrishna was full of love.
1: Krishna, Krishna, Krishna, Krishna, Krishna, Krishna. Ee Krishnudu ee reethiga naaku chikkutadu, ee reethiga pattu padtadu aneetundi oka idi tappa inka ee yuktulu athaniki teliyu paapam.
0: He did not know any other trick excepting having full faith in Krishna. And as per
1: ee yuktulu kuyuktulu vidyavantulike chaala baaga telusu.
0: All these tricks are very common for educated people.
1: Raadu.
0: Others do not know much.
1: ఒకనొక సమయంలో విద్యావంతుడైనటువంటి వివేకానందతో నేను ఇంటికి పోవాలా అన్నాడు.
0: Once upon a time వివేకానంద టోల్డ్ రామకృష్ణ దట్ ఐ వాంట్ టు గో హోమ్.
1: సపోజ్ అంటే ఈ పొద్దు పెన్సిల్ తీసుకునేటువంటి తజినము అన్నాడు.
0: టుడే ఐ షుడ్ గెట్ పెన్సిల్, దేర్ ఫోర్ ఐ వాంట్ టు గో హోమ్.
1: ఏంటి పెన్సిల్ తీసుకునేటువంటి దినం ఏమిటి అన్నాడు ఈ వివేకానంద.
0: When Ramakrishna said I want to go to take pencil, Vivekananda
1: what was saying daniki ippudu nenu retired ayin tarvata koncham istuntaru annaru. Appudu Vivekananda chepparu pencil gaani swami pension annadu.
0: Vivekananda told Ramakrishna don't call that pencil, it is pension.
1: Ee bhashanu pettukoni aa bhashanadi,
0: you have
1: pencil.
0: You have your own language but I'll have my own language.
1: Ee bhasha nenu anusarinchakkaraledu.
0: I need not imitate your language.
1: Naaku oka hrudayam undi.
0: I have got my own heart.
1: నాకు ఒక మనసు ఉంది.
0: I have got my own mind.
1: నాకు ఒక నోరు ఉంది.
0: I have got a mouth.
1: నాకు ఒక భావం ఉంది.
0: I have got feeling.
1: నా భావాన్ని నేను అనుసరిస్తాను. ఇష్టమైతే అనుసరించు, లేకపోతే వెళ్ళు. అంటే నా యొక్క ఇది పెన్సిలే.
0: I follow my own feeling. In my own view, it is only pencil. Either you follow it or you don't follow it.
1: అమాయకుడు పాపం. కానీ భగవంతుని చేరాలనేటువంటిది యొక్క వివేకము అతను చాలా పెళ్ళుకు పోతుంటుండాలి.
0: బట్ హీ వాస్ ఓవర్వెల్మ్ విత్ ది విజ్డమ్.
1: మొదలుకుని రాత్రి కన్ను మూసేంత వరకు కూడాను ఎక్కడ కనపడతాడో కృష్ణుడు, ఎక్కడ కనపడతాడో కృష్ణుడిని ఒక్కొక్క క్షణం క్షణం కూడాను ఆ కృష్ణుని యొక్క దర్శనం కోసం కాచుకుని ఉండేటువంటి వాడు, ప్రేమించి ఉండేటువంటి వాడు.
0: ఫ్రమ్ ది డాన్ టు డస్ట్ హి వాస్ ఆల్వేస్ ట్రైయింగ్ టు లుక్ అండ్ లొకేట్ ఫర్ కృష్ణ. వేర్ కెన్ ఐ గెట్ మై కృష్ణ, వేర్ కృష్ణ వుడ్ బి విజిబుల్.
1: రాత్రి భుజించి పండుకునే ముందుగా ఒక్క నిమిషం ముందుగా కూడాను అటు ఇటు అన్ని వైపులా చూచేటువంటి వాడు. ఈనాడు కూడాను వ్యర్థమైపోయింది, ఈ దినమంతా కూడా వ్యక్తమైపోయింది, కృష్ణుడు కనిపించలేదు, ఒక్క దినం ఇందులో మాయమైపోయింది అని నిరాశగా పవడించేవాడు.
0: ఆఫ్టర్ డిన్నర్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ షుడ్ లుక్ ఆల్ సైడ్స్ అండ్ సే వెల్ వన్ డే ఈస్ గాన్, ఐ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ విజన్ ఆఫ్ కృష్ణ అండ్ యూ ఫీల్ సో సారీ అండ్ గో టు బెడ్ దట్ ఎ దేవ్ ఆల్సో ఇస్ లాస్ట్.
1: ఇన్ని రకములుగానో తను కృష్ణుని పొందేటువంటి నిమిత్తమై అనేక ప్రయత్నం చేసేటువంటి వాడు పాపం.
0: In order to attain Krishna, he used to do a...
1: ఇది కేవలం విచక్షణానం లేనటువంటి శూన్యత్వంలో ప్రవేశిస్తున్నాడని కూడా అందరు కూడా మధుర నాథుడు కూడా దూషించాడు.
0: మెనీ పీపుల్ యూస్ టు మిస్టేక్ అండ్ క్రిటిసైజ్ హిమ్ దట్ దిస్ పర్టికులర్ పర్సన్ ఈజ్ సర్చింగ్ ఫర్ కృష్ణ ఇన్ వాక్యూమ్.
1: ఒకనాడు కృష్ణుడు రాధకు సమీపంగా ఉంటాడట, కనుక నేనే రాధనకు అవుతాను అని మెత్తగా మధుర నాథుడి ఇంటికి వెళ్ళాడు.
0: On a particular day he thought, Krishna it appears would be with Radha, so I would like to be Radha.
1: నాకు కొన్ని గాజులు ఒక చీర నాకు కావాలి అన్నాడు.
0: He went to the house of Madhurnath and asked him, sir, I want a few bangles.
1: Madhurnath అనుకున్నాడు దేవికి ఏమైనా కట్టడానికి కావాలేమని మంచి చీర తన భార్యని ఇప్పించి పంపించాడు.
0: Madhurnath gave a good saree which was his wife's, thinking that it may be for the idol of Kali and sent it to Ramakrishna.
1: 10 గంటలకు వస్తాను నేను ప్రసాదానికి అని చెప్పాడు మధురనాథుడు రామకృష్ణతో.
0: మధురనాథ టోల్డ్ రామకృష్ణ బై 10 o'clock ఐ విల్ కమ్.
1: వాడు చీర కట్టుకున్నాడు, గాజులు వేసుకున్నాడు, ఆ కంపౌండ్ లోపల ఉన్నటువంటి పూల మొక్కల నుంచి పూలంతా కోస్తున్నాడు.
0: రామకృష్ణ ఓర్ ద బ్యూటిఫుల్ సారీ, ఓర్ ద బ్యాంగిల్స్ అండ్ యూ వాస్ ప్లకింగ్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ఫ్లవర్.
1: మధురనాథుడు 10 గంటలకు ప్రవేశించాడు.
0: మధురనాథ్ కేమ్
1: చూచాడు ఎవరు స్త్రీలు ఉంటున్నారు అని తాను వెనక్కి వెళ్ళాడు.
0: He came there, saw some lady there, he went back.
1: తాను లోపలికి వెళ్ళాడు, ఆ పూలంతా కూడాను కృష్ణునికి అలంకారం చేశాడు. అది పాదాల పైన ఆ యొక్క విగ్రహాన్ని కృష్ణాన్ని ఆలింగనం చేసుకుని పడ్డాడు, మయమర్చిపోయాడు.
0: రామకృష్ణ వెంట ది టెంపుల్ ఆఫర్డ్ ఫ్లవర్స్
1: అంతలో నీవు కృష్ణుడు, నేను రాధ, నీవు కృష్ణుడు, రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ. అతను కేవలం పిచ్చివాడు పాపం. ఒక చేతి లోపల మట్టి, ఒక చేతిలో బంగారు తీసుకునేది. ఇది బంగారు మట్టి, బంగారు మట్టి, బంగారు మట్టి, మట్టి బంగారు రెండు ఒక్కటే అనుకునేటువంటి వాడు. అదే రీతిగానే రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధాకృష్ణ రెండు ఒక్కటే అనేటువంటి భావంతో తాను లీనమైపోయాడు.
0: హి ఫిల్డ్ హిమ్సెల్ఫ్ విత్ ది థాట్ దట్ హీ వాజ్ రాధా అండ్ దట్ వాజ్ కృష్ణ అండ్ హీ జస్ట్ వెంట్ ఆన్ రిపీటింగ్.
1: ఇది ఈనాటి యొక్క విద్యావంతులకు కేవలం ఒక పిచ్చితనంగా ఉంటుంటుంది, హిస్టీరియా భావిస్తారు.
0: This may be considered by the educated people of today as something like
1: ee bhavam pondinappudiki ni ramakrishnudu aanandanni anubhavinchadu.
0: Whatever other people thought
1: anaku kavalsindi adi,
0: he enjoyed it and what he wanted was
1: yavaremaru utti naaki chaavuleti em chatravaiti nidra vaste chaalra annadata.
0: Whatever be the place, it doesn't matter, if I can get sleep it is okay, that is the feeling.
1: Aa divyattane pondatame manaku kavali.
0: What is required is attaining the divinity.
1: Ikkada vichakshana gnanam akkaraledu,
0: here discrimination is
1: ikkada pani cheyadu.
0: Discrimination doesn't work there.
1: తరువాత 11 గంటలకు మధురనాథ్ వచ్చాడు.
0: బై 11 o'clock మధురనాథ్ అరైవ్డ్.
1: రామకృష్ణ అన్ని విప్పివేసి ఆ ఆనందాన్ని అనుభవించి తిరిగి ముందు వెళ్ళాడు.
0: రామకృష్ణ వర్షిప్ ది లేడీ.
1: 10 గంటలకు వస్తానని చెప్తావే, ఎందుకు రాలేదు అని అడిగాడు రామకృష్ణుడు.
0: రామకృష్ణ వెంట మధురనాథ్ అండ్ ఆస్క్ యూ సెడ్ దట్ యుల్ బి కమింగ్ బై 10 o'clock, వై డి యు నాట్ కమ్.
1: 10 గంటలకు వచ్చాను రామకృష్ణ, ఎవరో ఆడవారు ఉంటున్నారు కంపౌండ్ లోపల, నేను వెళ్ళినాను అన్నాడు.
0: ఐ కేమ్ బై 10 o'clock, saw some ladies in the compound and he
1: ఆనందించాడు. ఓహో, ఆడవారు అనుకున్నావా నీవు, నిజంగా ఆడవారుగానే చూచావా అన్నాడు.
0: రామకృష్ణ సెడ్ డిడ్ యు థింక్ దట్ ఇట్ వాస్ ఎ లేడీ, డిడ్ యు రియలీ ఫీల్ సో.
1: ఈ పిచ్చి పట్టిందా రామకృష్ణ, ఆడవారు ఆడవారుగానే ఉంటుంటారు, ఆడవారు అనుకోకి ఇంకే మగవారు అనుకోవడానికి వీలవుతుందా అన్నాడు.
0: మధురనాథ్ సెడ్ వెల్ లేడీస్ విల్ హావ్ టు బి సీరియస్ లేడీస్.
1: ఆడవారు గాను నేను రాధ రాధ రాధ అదే రీతిగానే తన మయ మర్చిపోయాడు తిరిగి.
0: అగైన్ రామ
1: ఇలాంటి అమాయకత్వం లోపల కూడా దైవత్వాన్ని పొందినటువంటి వాడు రామకృష్ణుడు.
0: Ramakrishna was one extraordinarily innocent person.
1: కానీ తెనాలి రామకృష్ణుడు అలాంటి వాడు కాదు.
0: బట్ తెనాలి రామకృష్ణ వాజ్ ఎ డిఫరెంట్
1: అవసరాన్ని పట్టి యుక్తిని ప్రవేశపెట్టేటువంటి వాడు.
0: డిపెండింగ్ అపాన్ ద నీడ్ తెనాలి రామకృష్ణ వుడ్ యూజ్ ఆల్ హిస్ ట్రిక్.
1: ఒకనాడు కృష్ణదేవరాయల ఆస్థానం లోపల రామకృష్ణులకు గొప్ప బహుమతిని అందించాడు కృష్ణదేవరాయ.
0: కింగ్ కృష్ణదేవరాయ ఆఫర్డ్ ఎ గ్రేట్ గిఫ్ట్ టు తెనాలి రామకృష్ణ ఇన్ ద కోర్ట్.
1: ఆనాడు ఈ రూపాయి నోట్లు, 5 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు ఇవన్నీ నోట్లు ఒక్కటే లేదు, అంత కాయిన్సే, అంత వెండి ఇతో కూడినటువంటి యొక్క రూపాయలు.
0: ఇన్ దోస్ డేస్ దేర్ వర్ నో కరెన్సీ నోట్, దేర్ వర్ ఓన్లీ కాయిన్స్.
1: 3-4 మూటలు అంతా కట్టి బ్యాగులకు వేసి తన యొక్క సిపాయిలతో రామకృష్ణుని వెంట పంపారు.
0: పుటింగ్ ఆల్ ది కాయిన్స్ ఇన్ 3 or 4 bags, దే వర్
1: సెంట్ ఎట్లా రూపాయలు.
0: How are these rupees counted then?
1: Oka 10 rupees oka dani paina okati pettedi,
0: keeping 10 rupees one
1: apart, okati maatrame pettedi
0: one particular lot.
1: Ayattu anni samakurchedi,
0: and he would make all the other lots in the in terms of height.
1: Oka ettuga untunte oka dani scale antaru, aa yokka scale tisukuni atta kotteste anni oka samananga vachedi. Idi inni noodlu anukunnedi vaadu. Enchadaniki chaala kashtam avutundi.
0: Counting was rather difficult on the basis of some standard heights. They used to measure the number of the coins.
1: Samsulku vesi katti vesetuntaru biyamu bastaru oddu madri rupayalu.
0: In those days, like paddy and rice, they used to just put in bags.
1: Tisukuni poyetundi dongalu choocharu.
0: Some thieves noticed money being carried for Ramakrishna by soldiers.
1: Idi choochinatunte varu veeru sariga ardharatri samaya lopala nidrapothunte dongalu vachi paddaru.
0: On the way, when they were just taking rest,
1: ఇంటిలో భార్యాభర్తలు ఇద్దరే ఉంటుండేది తెనాలి రామకృష్ణ.
0: There were only తెనాలి రామకృష్ణ and his wife.
1: ముగ్గురు నలుగురు దొంగలు వచ్చారు, ఎందుకంటే ఇన్ని మూటలు ఉన్నాయి కదా, మోసుకుని పోవడానికి ముగ్గురు నలుగురు వచ్చారు.
0: 3 or 4 thieves came to his house. Where
1: వాళ్ళను ఒక్కడి ఏ రీతిగా పట్టగలడు?
0: How can తెనాలి రామకృష్ణ క్యాచ్ ఆల్ ది
1: వీళ్ళని పట్టేటువంటి విధానం ఏమిటి?
0: How to catch these?
1: మన డబ్బు పోకుండా చూసుకునేటువంటి యుక్తి ఏమిటి? ఈ రెండింటిని యోచించాడు.
0: He wanted to find out how to save the money.
1: దొంగలు దొంగలని అరిస్తే వాళ్ళు మనం మీద పడవచ్చును, మనల్ని బాధించవచ్చును.
0: If you cry out, thieves, thieves will run away or thieves may fall upon you.
1: రామకృష్ణ దొంగలు చూచాడు, భార్యను లేపాడు.
0: After seeing the thieves, తెనాలి రామకృష్ణ
1: broke
0: his wife up.
1: నాకు వాంతులు వచ్చినట్టుగా ఉంటుండాలి, కడుపులో తిప్పి వేస్తుండాలి, నువ్వు తక్షణం నీళ్లు తీసుకురా అన్నాడు.
0: He told his
1: wife, చెప్పాడు దొంగలు వినాలి.
0: He told his wife loudly, well, I am getting this
1: dongalu pattek ni lechadu anetundi bhavam dongallo raakudadu adarike edo kaduplo tipputundadata andukosam lechadu anukoni vaalu atanu lechetappudiki veella yokka doddi lopala bhaviki daggar lopala oka kaakar chettu undetundadi aa kaakar chettu baaga allukorukundadi thickga idanga allukundi.
0: In order to give the impression that he does not know about thieves having come, he wanted to just go out and go to a particular big bush where
1: బావి దగ్గరకు వచ్చాడు. వామిట్ చేసుకునేటట్టుగా చాలా బాధగా వచ్చినట్టుగా వచ్చాడు.
0: దెర్ వాజ్ ఎ వెల్, హీ కేమ్ టు ద వెల్. యాజ్ హీ
1: వాస్ అబౌట్ టు వామిట్ ఇద్దరు దొంగలు ఆ కాపర పొద లోపల, కాకరకాయ పొద లోపల దూరుకున్నారు.
0: దీస్ థీవ్స్ సా రామకృష్ణ కమింగ్ టు ది వెల్.
1: ఎక్కడ చేరినారు అది కూడా గమనిస్తూనే ఉన్నాడు.
0: రామకృష్ణ వాజ్ వాచింగ్ వేర్ ది థీవ్స్ ఆర్.
1: ఆ నోట్లో నీళ్లు పోసుకోవటము బా వాంతికి వచ్చినట్టున్నది. ఆ పొదల్లో ఉండేటువంటి వాళ్ళ మొఖాలు పడ్డ
0: He would put water into his mouth and go on spitting at the thieves at the place where they were hiding.
1: ఇంకా భార్య బావిలో నుంచి నీళ్లు చేదటము, చేసి చేతి నీళ్ళంతా కూడా నోట్లో పోసుకోవటము, వాళ్ళ ముఖాలపైన కొట్టడం, ఈ విధంగా అర్ధ గంట సేపు కొట్టాడు.
0: For about half an hour he went on spitting water on the faces of these thieves.
1: భార్య కోపం వచ్చింది. వైఫ్ తండ్రి, వార్తి వస్తే ఇన్ని పాత్రలతో ఇన్ని నీళ్లతో కడుపుకుంటారా, ఎందుకు ఇంత సెలవు పెడుతున్నారు అని అన్నాడు.
0: ఇఫ్ యు ఆర్ గెటింగ్ దిస్ వామిటింగ్, షుడ్ యూ వాష్ ఫర్ హాఫ్ ఎన్ అవర్ విత్ సో మచ్ ఆఫ్ వాటర్ డ్రాన్ ఫ్రమ్ ద వెల్? వై ఆర్ యు గివింగ్ మీ సో మచ్ ఆఫ్ ట్రబుల్?
1: నీకు ఇంత శ్రమ, కట్టుకున్న భార్యకి ఇంత శ్రమ అయితే కొత్త వాళ్ళు ఇంత చదువుతుంటే ఎంత ఓపిక్గా ఉన్నారు అన్నాడు.
0: యు ఆర్ మై వైఫ్, వై షుడ్ యూ ఫీల్ దట్ ఐఎమ్ గివింగ్ సో మచ్ ఆఫ్ ట్రబుల్?
1: వారి ఉండిన ఓపిక కూడా నీకు లేకపోయిందే అన్నారు. కనుక్కున్నారు అన్నారు, పరిగెత్తిపోయారు. ఈ విధంగా యుక్తి చేత మన విజయాన్ని సాధించడానికి ఇలాంటి పరిస్థితులు కొంతవరకు చక్కగా యోచించుకోవాలి. ఏదో జరిగేది జరిగిపోయింది.
0: విభీషణ టోల్డ్ రావణ, బ్రదర్, వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్.
1: ఇప్పటికైనా కూడా నువ్వు సీతను అప్పచెప్పి నీ యొక్క ప్రాణమును ఈ లంకను దక్కించుకో అని చెప్పాడు.
0: అట్లీస్ట్ నౌ go and follow the feet, return to Sita and save yourself.
1: ఇక్కడ హనుమంతుని యొక్క తత్వం నందు కూడాను సీత చక్కని ప్రబోధ చేసింది.
0: సీత ఆల్సో థాట్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్.
1: ప్రకృతిని మాత్రమే నీవు కదిలించి మెదిలించి తనను తీసుకుని పోవటం ప్రయత్నించవద్దు.
0: డూ నాట్ టేక్ అవే నేచర్ యాజ్ ఇఫ్ నేచర్ కెన్ బి
1: అశోకవనం లోపల హనుమంతుడు ప్రవేశించి
0: వెన్ హనుమాన్ ఎంటర్డ్ ఇన్ టు ది
1: సీత వినిపించుతున్నటువంటి బాధలంతా కూడా తాను చెవులారా విని కందారా చూచి చాలా బాధపడ్డాడు.
0: Hanuman personally saw and heard the type of difficulties that Sita was put to in Ashoka Garden.
1: Aane yokka paadala daggara dumkaadu chettu nunchi.
0: He jumped to the feet of Mother Sita.
1: Meerinte vilipinchanakkaraledu.
0: Mother, you should not cry
1: anymore. Nenu chaala shaktivantudanu.
0: I am having extraordinary capacity.
1: Naa vippai kuchunte nenu Sri Ramachandra daggara mimmalni cherustanu annadu.
0: If you can only sit on my shoulders, I can take you across the ocean and leave you at
1: Ramachandra. రామ భక్తుడు హనుమంతుడు ఇంతటి భక్తుడిగా తాను నిరూపిస్తున్నాడు కానీ ఇంకా పూర్తి రామతత్వాన్ని అర్థం చేసుకోలేదనుకుంది.
0: షీ థాట్ దట్ హనుమాన్ ఇస్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ బట్ స్టిల్ హీ హాస్ నాట్ అండర్స్టూడ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ రామ ఇన్ ఇట్స్ ఫుల్నెస్.
1: నేను ప్రకృతి స్వరూపుని, సీత భూమాత.
0: ఐఆమ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ నేచర్.
1: నీవు హనుమంత, నీవు ఈ విధంగా కూడాను నన్ను తీసుకుని పోయి ప్రపంచం లోపల నేను అపకీర్తిన పాలన నన్ను చేసేదానికంటే నీ వీపు పైన ఆ రామలక్ష్మణులే కూర్చోబెట్టుకుని తీసుకురాకూడదా?
0: ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ మీ ఓ హనుమాన్ టు రామ, వై డోంట్ యు బ్రింగ్ రామ అండ్ లక్ష్మణ హియర్?
1: రామును తీసుకుని ప్రకృతి దగ్గర రావాలి, కానీ ప్రకృతిని తీసుకుని రాముల దగ్గర పోవటం ఏంటి?
0: ఇట్ ఈస్ బెటర్ దట్ యు గెట్ రామ అండ్ బ్రింగ్ హిమ్ టు
1: మనం పరమాత్మని ప్రకృతి స్థాయికి మనం లాగాలి.
0: వీ హావ్ టు బ్రింగ్ డౌన్
1: గాడ్ భావాలు పెట్టుకుని మనం పరమాత్మ దగ్గర పోవడానికి వీలు కాదు.
0: It is not possible to approach God having the feelings associated
1: with it. Kalpi, prakriti nunchi paramatmane praveshistunnam, ide mukti margamani bodhinchadam chaala parapaatu.
0: Thinking that it is proper path to reach the goal of life.
1: Paramatma nunchi prakritiki vachane nimti bhavaru nevu abhiruddhi parchuko.
0: Develop the feeling that you have only come down from paramatma.
1: Ade paramatma bhavame niku labhyam avutundi.
0: Then only you can get the feeling of paramatma.
1: Kalpi, nenu aneka paryayalu cheptuntanu.
0: I tell you,
1: you may worship a picture as a god, but not God as a picture.
0: I tell you a number of times that you may worship picture as God, but not God as a picture.
1: Vidyarthulara, kotta mandi untuntaru. Ee kerchief bhagavantude ani paiki pampinchu.
0: The student, there are quite a few new students. Treat this kerchief as God and
1: bhagavantude. Dinni kuda paiki pampinchu.
0: This mic is also God and elevated.
1: Chair bhagavantude ani paiki pampinchu.
0: This chair is also God and elevated to the higher state.
1: Ayyaniki paddhati kani భగవంతుడి ఈ కర్చీఫ్, భగవంతుడి ఈ యొక్క మైకు, భగవంతుడి ఈ చేరు అని అతను కిందికి లాగవద్దు.
0: డూ నాట్ బ్రింగ్ డౌన్ గాడ్ టు ది లెవెల్ ఆఫ్ ది నేచర్ టెలింగ్ గాడ్
1: క్రింద ఉన్నటువంటి దానికి పైకి పంపించు.
0: ఎలివేట్ థింగ్స్ ఫ్రమ్ ద లోవర్
1: జీవతత్వంలో ఉండేటువంటి వాడిని పరమాత్మ తత్వంలోకి ప్రవేశపెట్టు.
0: మేక్ దిస్ జీవతత్వ బికమ్
1: పరాకృతమైన భావంలో ఉండేటువంటి వారు పరమాత్మైనటువంటి భావంలో ప్రవేశపెట్టు.
0: పీపుల్ హు ఆర్ ఫిల్డ్ విత్ ది ఫీలింగ్స్ ఆఫ్ నేచర్
1: ఉత్తమమైనటువంటి యొక్క తత్వం.
0: This is a sacred approach.
1: Kani ee satyanni gurtinchukolekapothunnaru manavulu.
0: But today's man has not
1: chanikamainatundi asthiramainatundi yokka apavitramainatundi yokka prakruti tattvanni manamu munigi munigi munigi marinta malinyanni manam kusukuntunnam.
0: Getting ourselves drowned in thinking about nature, we are also becoming a part of nature.
1: Idi satyame adi satyame.
0: This is truth, that is also truth.
1: అంతేగాని అంట్రూత్ టు ట్రూత్ ట్రావెల్ చేస్తున్నామనేటువంటి భావన పెట్టుకోకూడదు.
0: డూ నాట్ హ్యావ్ ది ఫీలింగ్ దట్ యుర్ ట్రావెలింగ్ ఫ్రమ్
1: లెసర్ ట్రూత్ టు హైయర్ ట్రూత్. రెండు ట్రూతే.
0: బట్ యుర్ ట్రావెలింగ్ ఓన్లీ ఫ్రమ్ లెసర్ ట్రూత్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్.
0: దర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూత్.
1: సత్యము సత్యమే.
0: ట్రూత్ ఈజ్ ట్రూత్.
1: ఆ సత్యమే జయతి. ఈ సత్యమే జయిస్తుంది.
0: దిస్ ట్రూత్ అలూన్ విల్ బి విక్టోరియస్.
1: ఈ సత్యాన్ని చేపట్టినటువంటి వ్యక్తులు మాత్రమే దివ్యత్వాన్ని చక్కగా అర్థం చేసుకోగలరు, కానీ బాహ్యమైనటువంటి ఒక దీంతో మాత్రమే మనం అర్థం చేసుకోవడానికి సాధ్యం కాదు.
0: పీపుల్ హూ అండర్స్టాండ్ ట్రూత్ ఇన్ ఇట్స్ ఎసెన్స్ కెన్ అలోన్ అండర్స్టాండ్ గాడ్, నాట్ అదర్వైజ్.
1: కనుక దేపో ఆకారములు కొంచెం చిన్నగా పెద్దవిగా ఉండవచ్చు.
0: ఇన్ ఫారం దేర్ కుడ్ బి సమ్ డిఫరెన్సెస్.
1: కానీ భావతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించండి.
0: బట్ రికగ్నైజ్ that the feeling is one.
1: Oka chinna zero undali.
0: There is a small zero.
1: Inkoti pedda zero untundali.
0: There is a bigger one.
1: Inka dalikante pedda zero untundali.
0: There is still bigger one.
1: Inka ee building anta zero untundali.
0: There is a zero.
1: Kaani ee zero lopala దాని ఆకారములు పెద్దవి చిన్నవే కానీ దాని వెల అంతా ఒక్కటే.
0: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్
1: జీరో.
0: దేర్ ఇస్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ సైజ్ బట్ వాల్యూ ఇస్ ది సేమ్.
1: కానీ దీనికంటే కూడా విలువ ఇచ్చేటువంటి వాడవుడు, అతనే హీరో, అతనే గాడ్.
0: But who is it that lends value for this?
1: Zero nu vadalipetti zero ku manam istunte mana jeevitham kuda zero aipothundi.
0: Giving up
1: prakrutamainatundi yokka anni upadeshamulu kuda nu zero gane manaku bodhisthu untunnayi.
0: All this nature is only teaching us about zero.
1: Bhoomi etta unnadi zero ga undi, gunduga undi.
0: The shape of earth is like the shape of zero.
1: Suryudu etta unnadu, gunduga unnadu, zero ga unnadu.
0: Sun also is a zero.
1: మూన్ ఎట్లా ఉంది? అది కూడా ఒక జీరోగా ఉంటుండాలి.
0: మూన్ ఆల్సో ఇస్ జీరో.
1: అన్ని జీరోగానే ఉంటున్నప్పుడు ఈ మన జీవితం జీరో కాదా?
0: ఇఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ జీరో, ఈజ్ నాట్ లైఫ్ ఇస్ జీరో?
1: కనుక ఈ యొక్క ప్రకృతి అంతా కూడా అంతా జీరో, నాస్తి నాస్తి నాస్తి అని బోధిస్తుంటుండాలి.
0: ది ఎంటైర్ నేచర్ ఇస్ టీచింగ్ వన్ థింగ్, అండ్ దట్ ఈస్ ఇట్ ఈస్ ఓన్లీ జీరో.
1: కానీ ఆస్తి ఒక్కటే, అదే దైవత్వమే.
0: అండ్ ది ఓన్లీ రియల్ ప్రాపర్టీ,
1: దైవమే మన ఆస్తిగా భావించుకుంటే ఇంకా నాస్తి అనేటువంటిది ఏనాడు కూడా మనకు చేరదు.
0: ఇఫ్ వి కన్సిడర్ డివినిటీ యాజ్ అవర్ ప్రాపర్టీ, దెన్ జీరో విల్ నాట్ కమ్ టు అస్.
1: విద్యార్థులారా,
0: దే ఆర్ స్టూడెంట్స్.
1: మన యొక్క విద్యా ప్రపత్తుల చేత దైవత్వాన్ని మనం వశం చేసుకున్నటకు ఏమాత్రం కూడా ప్రయత్నించకండి.
0: డూ నాట్ మేక్ ఎఫర్ట్స్ టు హ్యావ్ కంట్రోల్ ఓవర్ గాడ్ బై దిస్ ఎడ్యుకేషన్.
1: ప్రేమ ఒక్కటి మాత్రమే దైవత్వాన్ని వశం చేసుకోవడానికి వీలవుతుంది.
0: యూ కెన్ అటైన్ గాడ్ ఓన్లీ త్రూ లవ్.
1: కనుకనే దీనికి కూడా ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ అ స్మాల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒకానొక సమయం లోపల,
0: వన్స్ అపాన్ ఎ టైమ్,
1: యమునా తీరం పైన
0: ద బ్యాంక్స్ ఆఫ్
1: సంచరిస్తూ గోపికల యొక్క ఆనందమును, గోపికల యొక్క భావములను, గోపికల యొక్క ఉత్సాహములను గుర్తించి కృష్ణుడు తనలో తాను నవ్వుకుంటూ పోతున్నాడట.
0: కృష్ణ సా గోపికాస్ దేర్ ఫీలింగ్ దేర్ థాట్స్.
1: ఎంత చిన్నవారి గోపికలు.
0: What an amount of purity of heart these gopikas have.
1: Kevalam ye matram kudunu evarini kudunu lekka cheyaru.
0: They do not care for anyone at all.
1: Vaalla hrudayalanta kudunu naa chittam paine hattukoni poyinayi.
0: Their hearts are firmly established on my heart.
1: Attalu mottukunna,
0: the mothers in law may go on
1: shouting. Attalu kattulu nooruchunna,
0: the husbands may be threatened.
1: Nooretharu,
0: they do not raise their voice. They do not become angry.
1: Vechakeedaru,
0: they do not
1: beetle poru.
0: They are not afraid.
1: పొత్తములందు చిత్తరు బొమ్మల రీతిగా నుండి నాలుగు కృష్ణుడు ఉన్నాయట. పుస్తకంలో అతని కాగితం పైన ప్రింట్ వేస్తే ఆ ప్రింట్ కాగితం రెండు ఒకటి ఎట్లయిపోతుందో అదే విధంగానే గోపికుల యొక్క చిత్తము, భగవంతుని యొక్క రూపము రెండు ఒకటిగా అయిపోయినాయి.
0: జస్ట్ యాజ్ ద ప్రింట్ కెనాట్ బి సెపరేటెడ్ ఆన్ ది పేపర్ ఆన్ విచ్ ఇట్ ఇస్ ప్రింటెడ్, కృష్ణాస్ ఇమేజ్ ఈజ్ స్ట్రాంగ్లీ ఇమర్స్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ గోపికాస్, ఇట్ కెనాట్ బి సెపరేటెడ్.
1: ఇలాంటి పరమ భక్తులైనటువంటి యొక్క గోపికలు జగత్తులు ఎక్కడ కూడా కానరారు.
0: It is difficult to get people who are comparable to gopikas, such great
1: beings. Veer yokka aanandani taanu talchukuntu taralo unnatundi aanandam okati bayata padipindi.
0: When he was thinking of the delight which was there in the gopikas,
1: oka roopam unnadi.
0: That delight fell out of his mouth and it has a form.
1: Krishnudu ekkado, Radha akkade.
0: Where there is Krishna, there is Radha.
1: Radha Krishnudu rendu kudanu prakruti paramatma swaroopulu.
0: Radha Krishna are nature and paramatma.
1: Radha prakruti swaroopame.
0: Radha is the embodiment of nature.
1: Radha, da, da, ra. Adi dharane Radha.
0: If you reverse Radha, it becomes dara, and that is nature, that is the world.
1: Kanukane aa yokka prakruti tattvam ainatundi yokka Radha Krishnudu samipamlone undinadu.
0: The principle of nature which is Radha was always close
1: to Krishna. Krishnudu aanandam ainatundi premanu taanu లోపల చేర్చుకుందట.
0: షి టుక్ దిస్ డిలైట్ ఇన్ టు హర్ ఓన్ సెల్ఫ్, హర్ ఓన్ సిస్టమ్.
1: అప్పటి నుంచి కృష్ణుడికి ఆనందమే లేదట.
0: ఫ్రమ్ దట్ టైమ్ ఆన్వర్డ్స్ కృష్ణ డిడ్ నాట్
1: నా ఆనందం అంతా కూడా నువ్వు రాధలో చేరిపోయిందని చెప్పని అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు రాధ వెంటనే తిరుగుతూ ఉన్నాడట. నా ఆనందాన్ని నాకు ఇచ్చే, నా ఆనందాన్ని నాకు ఇచ్చే.
0: కృష్ణ కంటిన్యూస్లీ ఈజ్ ఆస్కింగ్ రాధా టు రిటర్న్ హిస్ ఆనంద విచ్ హాస్ టేకన్ అండ్ హీస్ గోయింగ్ ఆఫ్టర్ హర్ కంటిన్యూస్.
1: కనుకనే భగవంతుని యొక్క ప్రేమతత్వాన్ని మనం ఆరగిస్తే భగవంతుడు నీ వెంట వస్తాడు, కానీ నీవు భగవంతుడు వెంట పోనక్కర్లేదు.
0: ఇఫ్ ఓన్లీ యూ క్యాన్ ఫాలో ది డిలైట్ ఆఫ్ ద లార్డ్,
1: భక్తి,
0: దాట్ ఈస్ ట్రూ డివోషన్.
1: భగవంతుడు మన వెంట వచ్చేటట్టుగా ఉంటుండాలి.
0: గాడ్ షుడ్ కమ్ ఆఫ్టర్ హర్.
1: తల్లి కౌకిటకయ్యు తారాడి తారాడి ఎలుగెత్తి పసికూల ఏడ్చినట్టు.
0: To get the attention and embrace of the mother, just as the child goes on crying,
1: mandalo marigina matakai leduda amba amba ani archinattu,
0: just as the calf goes on crying for its mother cow amba amba,
1: bhartana basina vanta viraha vedana chokki moola moolana daagi moolginattu,
0: just as the one who lost సపరేట్
1: ఈ విధంగా అప్పుడు నువ్వు భగవంతుని వియోగమునకు తాళలేక ఆ భగవంతుని పైన అన్ని విధములైన చెప్పి దీంట్లో అర్పితం చేసి తాను జీవించాలి.
0: నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ ది సపరేషన్
1: అని ప్రబోధించాడు ఉద్ధవుడు.
0: ఉద్ధవ టాట్ దట్ దిస్ ఇస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ డివోషన్ ఆస్పైరింగ్ ఫర్ ద లార్డ్.
1: ఈ లోకంలో ఎట్టి వారికి కూడా నేను అనుభవించలేదు చూడలేదు అనుకున్నాడు.
0: He said that I have not seen such great devotees like Gopikas who had
1: karuna bhakti prapatra ante kevalam bhajan cheyatamu poojalu cheyatamu ivanni satkarmala kinda cherutayi maatrame kaani bhakti kinda cheravu.
0: Offering worship and such other things are only natural.
1: Bhagavantuni prema nimittamai manam praapulaadali.
0: We should aspire and yearn for the love of God.
1: Aa vidhangane manam mana kartavyalu nirvartinchukuntu mana chaduvulantha konasaginpa chesukuntu మనం చక్కని స్థాయిలో ఉత్తీర్ణులవుతూ
0: డిశ్చార్జింగ్ అవర్ ఓన్ డ్యూటీస్ క్యారింగ్ ఆన్ అవర్ స్టడీస్
1: ఇవన్నీ కూడా ప్రాప్తమైనటువంటి ఒక మార్గములు అయినప్పటికీ ఈ మార్గములన్నీ కూడా తిరిగి చేరేటువంటి గమ్యం ఒక్కటే నదీనాం సాగరోగతి. అన్ని నదులు చేరి సాగరంలో చేరిపోయినట్టుగా అన్ని మార్గములు చేరి అన్ని విద్యలు చేరి భగవద్గీత ఆధ్యాత్మిక విద్యలో లీనం కావటం. అందువల్లనే భగవద్గీత యందు విద్యానాం ఆధ్యాత్మిక విద్య అన్నారు.
0: జస్ట్ యాజ్ ఆల్ రివర్స్
1: ఆధ్యాత్మ విద్య విద్యానాం అదే నిజమైన విద్య అన్నారు.
0: ట్రూ ఎడ్యుకేషన్ ఇస్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అలోన్. జస్ట్ యాజ్ ఆల్ ది రివర్స్ రీచ్ అల్టిమేట్లీ ఓషన్ జస్ట్ యాజ్ ది ఆల్ ది ఎడ్యుకేషన్స్ షుడ్ అల్టిమేట్లీ కల్మినేట్ ఇన్ ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: ప్రతి దినం కూడాను ఈ విధంగా ప్రబోధించడం చేత మీకు కొంచెం శ్రమ కలిగిస్తున్నానేమో కనుక రేపటి నుంచి ఈ ప్రసంగాలు మానివేస్తాం.
0: డియర్ స్టూడెంట్స్ బై దిస్ కైండ్ ఆఫ్ డిస్కోర్సెస్ ఐ విల్ బి గివింగ్ యూ సమ్ ట్రబుల్ దేర్ ఫోర్ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ we will stop this kind of discourses.
1: Andaru angikarinchinatte
0: all of you have agreed for this, therefore there is silence.
1: Institute vidyarthulanta kuda nu chakkaga gamaninchavalsinatundi.
0: Institute students will have to recognize certain basic
1: high thing. Secondary school boys, primary school boys enta vidhanga hrudayapurukanga kuda nu vaaru enta chakkaga meeku vaari yokka aashiyalu vaari yokka bhavalu vaari yokka utrikalu vaari yokka bhakti prapattulu enta chakkaga andistunnaru meeru yochana chesukondi.
0: You can just see for yourself the students
1: inna pillalu yokka hrudayam nunchi chakkaga madhuramaina reetiga nirmala nishthiramaina yokka bhavamto ustunnayi parivaru.
0: The sweet thoughts are expressing themselves in terms of sweet words.
1: Daniki deeniki appude chakkaga vyathyasanga jarugutuntundadi adi art idi heart.
0: The one is art, the other is heart. These young students, it is coming from their heart.
1: Vila heart nunchi ostundadi.
0: Everything is coming from
1: chinna pillavadu enta hrudayapurukanga మనసును కరిగించి
0: స్మాల్ లిటిల్ బాయ్ హౌ హార్ట్
1: హృదయాన్ని మురిపించి
0: హీ గేవ్ సో మచ్ ఆఫ్ జాయ్ టు ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీవన్
1: ప్రేమాన్ని కరిగింపచేశాడు.
0: హీ మేడ్ ఎవ్రీవన్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ లవ్.
1: ప్రపత్తులు కూడా అంతే. అతను పాట పాడుతున్నప్పుడు ఎవరిని చూడలేదు, నేత్రములు మూసి హృదయపూర్వకంగా కూడాను ఆ విధమైనటువంటి దీంతో అన్ని సంగీత శాస్త్రం ఎందుకు కూడాను రవిడు అనేటువంటి ఒక తత్వాన్ని చక్కగా ప్రబోధిస్తూ వచ్చాడు.
0: వైల్ సింగింగ్ ఆల్సో హీ క్లోజ్ హిస్ ఐస్, హీ నెవర్ లుక్డ్ అట్ ఎనీవన్. He also demonstrated that he knows
1: Karnataka music telusu, Hindustani music telusu, Tamil music telusu, anni telusina pillavadu.
0: This boy, little boy knows the
1: Andavalle Jesus puram cheppetunti vadu. Chinna pillalaga manam dinamunaku okka thurayina chinna pillalaga manam tayarayite ento adrushtavantulam ani.
0: That was why Jesus used to say it would be fortunate to become a
1: chinna pillalaku ye matram kodanu ade ide anetunti oka bheda bhavam undavu.
0: Small children
1: నిశ్చలమైనటువంటి నిర్మలమైనటువంటి భావం ఉంటుంది వాళ్ళకి, ఏ రాగ ద్వేషాలు కానీ.
0: స్మాల్ చిల్డ్రన్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఎనీ హేట్రెడ్,
1: ఏ మంచి చెడ్డలు కానీ తారతమ్యమే వారికి తెలియదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్.
1: అలాంటి వాడే రామకృష్ణ పరమహంస.
0: సచ్ వాజ్ రామకృష్ణ పరమహంస ఆల్సో.
1: ఏ ప్రాప్తమైనటువంటి విషయాల్లో మనకు తెలివితేటలు ఎక్కువ ఉన్నాయని ప్రతి దానికి కూడా దాని ఎన్క్వైరీ ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈ యొక్క దీంట్లో మనం ప్రవేశిస్తూ కూర్చుంటాం.
0: We are undertaking to discriminate, is it bad or is it good?
1: ఈ కేవలం ప్రాకృతమైనటువంటి యొక్క గుణములు.
0: దిస్ ఆర్ ఆల్
1: ఈ ప్రాకృతానికి రజోగుణమే ప్రధానమైనటువంటిది.
0: రజోగుణ ఈజ్
1: ఈ రజోగుణానికి సందేహం అత్యవసరం.
0: ఫర్ దిస్ రజోగుణ నంబర్ ఆఫ్ డౌట్స్
1: సందేహాలనే రజోగుణం అంటారు.
0: దిస్ డౌట్స్ హ్యావ్ అనదర్ నేమ్ అండ్ దట్ ఈస్ రజోగుణ.
1: కానీ నిత్య సత్యమైనటువంటి యొక్క భగవతత్వాన్ని గుర్తించుకోవాలనుకుంటే నిస్సందేహము.
0: యు వాంట్ రియలీ
1: నిర్మల భావము,
0: ప్యూర్
1: నిస్వార్థ ప్రేమ,
0: సెల్ఫ్లెస్ లవ్.
1: కనుక అలాంటి పిల్లలతో ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క ఊహలను అందించుకుంటే మన హృదయాలు కూడా చక్కగా చేరిపోతాయి.
0: వెన్ వీ హియర్ సచ్ స్మాల్ చిల్డ్రన్ స్పీకింగ్ ఇన్నోసెంట్లీ దే గెట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అవర్ హార్ట్.
1: క్రమక్రమేణా మీ హృదయాల లోపల కట్టుకున్నటువంటి కరుడును తీసివేసి ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్, రిమూవ్ ఆల్ ద డర్త్ విచ్ హస్ అక్యుములేటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: అనవసరంగా దేశ దేశముల యొక్క వాత్రంతా కూడా తనలో మీరు చేర్చుకునే బదులు మీ హృదయంలో ప్రేమతత్వాన్ని నింపుకోండి.
0: ఇన్స్టెడ్ ఆఫ్ ఫిల్లింగ్ న్యూస్ రిలేటింగ్ టు వేరియస్ కంట్రీస్, ఫిల్ యువర్ హార్ట్స్ విత్ లవ్.

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from the state of Kerala have come to Prashanti Nilayam to celebrate the holy festival of Onam from 24th to 26th of August, which signifies the agricultural abundance with successful harvest and commemorates the annual spiritual homecoming of the legendary benevolent king Mahabali, whose golden rule witnessed equality, peace, unity and prosperity. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, an instrumental devotional music program titled Sai Bhavarasam, a violin duet, will be offered by Ms. Gayatri S. and Sri Vaidyanathan S. at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. Swamivari Divyanugraha Asasulato August 24th Tedi Nundi 26th Tedi Varaku Pavitramaina Onam Pandugan Jarupukunnataku కేరళ రాష్ట్రానికి చెందిన భక్తులు ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. వ్యవసాయ సమృద్ధికి ప్రతీక అయిన ఓనం పండుగ సమానత్వం, ఐక్యత, శాంతి సౌభాగ్యాలతో స్వర్ణయుగ పాలను అందించిన మహాబలి వార్షిక ఆగమనాన్ని స్మరించుకునే శుభ పర్వదినం. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 సాయి భావరసం పేరిట గాయత్రి ఎస్ మరియు వైద్యనాథన్ ఎస్ గార్లు స్వామివారి పాద పద్మాల చెంత వైలిన్ వాద్య సంగీత కార్యక్రమాన్ని సమర్పిస్తారు. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: With that, dear listeners, we have come to the end of this special series on the Satya Sai Aarti in Radio Sai Bhajan Classroom. Last 6 episodes have been very fruitful episodes where we have been spending time discussing the meaning of this most important part of every bhajan session, the integral part of any Sai Bhajan session anywhere in the world. We hope many of you found it useful and beneficial. As always, you can write to listener@radiosai.org if you have any thoughts, any feedback, any comments. The audio engineers for this program are Sunil and Abhishek, and the background score was done by another alumnus from Chennai, T.S. Ramakrishnan. With heart full of gratitude, we offer this endeavor at the lotus feet of our most beautiful, merciful Lord.
1: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on the 16th of June 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
2: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
3: Bhagwan Sri Satya Sai Baba ne sun 1984 ke August aur September mahino ke dauran Shrimad Bhagavad Gita par 34 mahatvapurn pravachan pradan kiye. Ye pravachan Gita ke saar ko vivid saral udaharanon ke madhyam se निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 6 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
4: भूमिका। अत्यंत प्रभावपूर्ण ढंग से हमारा मार्ग निर्देशन कराने वाले अपने इस मधुर प्रवचन में भगवान बाबा आत्म तत्व से अवगत होने से पहले हमें अपने व्यक्तित्व में अनिवार्यतः विकसित किए जाने वाले सद्गुणों का उपदेश देते हैं। सद्गुणों को अपनाने पर ही हम भगवद गीता के यथार्थ संदेश को आत्मसात कर सकते हैं। स्वामी का स्पष्ट कथन है कि हमारी आध्यात्मिक यात्रा में अड़चन डालने वाले दो बड़े बुरे गुण ईर्ष्या और द्वेष हैं। इनका लक्ष्य मानव को पतन की अथाह गहराई में गिरा देना ही है। पौराणिक एवं ऐतिहासिक दृष्टांतों के माध्यम से स्वामी यह निरूपित करते हैं कि इन गुणों को त्याग देना अनिवार्य है। ईर्ष्या इतनी शक्तिशालिनी है कि वह व्यक्ति को ईश्वर के संदर्भ में भी अहंकार करने को विवश करती है। जिस प्रकार जिस लकड़ी को आग पकड़ती है उसे वह राख कर देती है, उसी प्रकार जिस व्यक्ति को ईर्ष्या अपना शिकार बनाती है उसे विनष्ट कर डालती है। भगवान बाबा कहते हैं कि ईर्ष्यालु न तो स्वयं सुख और शांति से रह पाता है, न ही दूसरों को चैन से रहने देता है। अतः ईर्ष्यालु से दूरी बनाए रखने में ही सुरक्षा है।
5: सर्वत्र सर्वाणि भूताणि देहि सर्वभूतमुल यंदु सर्वत्र వ్యాపించినటువంటిది దేహి దేహము అనిత్యము అశాశ్వతము దేహి నిత్యము సత్యము కేవలం దేహమునందు మాత్రమే ఉండటం దేహి అనిపించదు విరాట స్వరూపం కూడాను దేహమే విశ్వం అనేటువంటి దేహమునందు దేహి అనేటువంటి ఆత్మ స్థిరమై ఉంటున్నది దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన సనాతనమై నిత్యమై సత్యమై ఉండినటువంటి
4: सर्वत्र सर्वाणि भूतानि देहि सभी भूतों में सर्वत्र व्याप्त तत्व देही है। देह अनित्य है, अशाश्वत है, देही नित्य है, सत्य है। मात्र देह में रहने वाले को ही देही नहीं कहा जा सकता है, विराट स्वरूप भी देह ही है। विश्वरूपी देह में देही रूपी आत्मा स्थिर है। देहो देवालय प्रोक्तो जीवो देवस सनातनः। सनातन नित्य और सत्य होकर जो विद्यमान है उसी का नाम देही है।
5: इति देहिनी गुर्तिंचुटकै शास्त्रमुलु प्रमाणमुलु। శాస్త్ర ప్రమాణం మాత్రమే చాలదు, శాస్త్రం వలనే ఇది మనకు లభ్యము కాదు. శాస్త్ర ప్రమాణమును ఆధారముగా తీసుకుని స్వప్రయత్నముతో స్వశక్తితో సాధించుటకై ప్రయత్నించాలి. శాస్త్రములు, ఉపనిషత్తులు, వేదములు, ఇతిహాసములు, పురాణములు ఇవన్నీ కూడాను కేవలము మార్గదర్శకమైనటువంటివి. ఇవి కేవలము ఒక గైడ్ పోస్ట్ వంటివి.
4: ఐసే దేహి కో పహచాననే కే లియే శాస్త్ర హీ ప్రమాణ హై, కింతు మాత్ర శాస్త్ర ప్రమాణ హీ కాఫీ నహీ హై. మాత్ర శాస్త్ర సే హీ యహ హమే ప్రాప్త హోనే వాలా నహీ హై. శాస్త్ర ప్రమాణ కో ఆధార్ బనాతే హువే స్వయం కే ప్రయత్న ఔర్ స్వయం కీ శక్తి సే ఇసే పానే కా ప్రయత్న కర్నా చాహియే. శాస్త్ర, वेद, उपनिषद, इतिहास, पुराण आदि मात्र मार्गदर्शक हैं। ये सब मात्र गाइड पोस्ट्स के समान हैं।
5: दिक्कुलनु चूपगलदु कानी नडिपिंचुटकु प्रयत्निंचदु। गम्यमुनु चेरगोरिनटुवंटि व्यक्तुलु दीनिनि आधारमुगोनि तम प्रयाणमु तामे सागिंचालि। भगवद्गीत समस्तमुनु बोधिंचिनदि। ఇది సెకండో అధ్యాయం లోపల నసోచ్య నవేశోచ హాని 11వ శ్లోకంతో ప్రారంభమవుతుంది గీత.
4: ఏ దిశా దిఖా సక్తే హై పరంతు చలానే కా ప్రయత్న నహీ కర్తే హై. గంతవ్య తక్ పహుంచనా చాహనే వాలే కో ఇన్కే ఆధార్ పర్ స్వయం కీ యాత్రా స్వయం హీ కర్నీ చాహియే. భగవద్గీతా నే సబ్ కుచ్ కా ఉపదేశ్ దియా హై. ద్వితీయ అధ్యాయ మే अशोच्या नन्व शोचस्तवम के 11वें श्लोक के साथ गीता का आरंभ होता है।
5: न सोच्य कानी एक्कडिकि अंत्यमवुतुंदि, इदि क्रमक्रमेण दुःख निवृत्ति मात्रमे कलिगिंपचेस्तुंदि। ई दुःख निवृत्तिकि मार्गमेमिटि? अनित्यमु अशाश्वतमैनटुवंटि ओक दीनिकि नीवु दुःखिंचडं मंचिदि कादु अन्नाडु. దుఃఖించదగినటువంటి దానికై నీవు దుఃఖిస్తున్నావు అర్జున.
4: నా శోచ్య పరంతు యహ కహా అంత హోతా హై. యహ ధీరే ధీరే దుఃఖ కీ నివృత్తి మాత్ర కరాతా హై. ఇస్ దుఃఖ నివృత్తి కా మార్గ క్యా హై? శ్రీకృష్ణ నే కహా కీ అనిత్య ఔర్ అశాశ్వత్ కే లియే తుమ్హారా దుఃఖీ హోనా అచ్చా నహీ హై. హే అర్జున్, जिसके लिए तुम्हें दुखी नहीं होना चाहिए उसके लिए तुम दुखी हो रहे हो.
5: इंदुलो प्रति पदार्थम नंदु कुडनु अस्ति भाति प्रियम रूपम नामम ई ऐदु योक्क तत्वमुलतो कूडी उंटुंडाली. ई अस्ति भाति प्रियम के संस्कृत पदमुलंदु सत्त चित्त आनंदमु अन्नारु. ई सत्त चित्त आनंदमु मोदटि मूडु सत्यमैनटुवंटिवि, ఇవి నిత్యమైనటువంటివి, ఇది దైవత్వంతో కూడినటువంటివి, దీనికి పుట్టుక చావులు లేవు, కనుక ఇవి ఏ దైవత్వమునకు తగినటువంటి చిహ్నములు.
4: ఇస్మే ప్రత్యేక పదార్థ అస్తి, భాతి, ప్రియం, రూప్ ఔర్ నామ్ ఇన్ పాంచ్ తత్వం సే యుక్త హై. ఇన్ అస్తి, భాతి, ప్రియం జైసే సంస్కృత శబ్దో కే అర్థ సత్, చిత్ और आनंद है. पहले के ये तीन सत, चित और आनंद सत्य हैं, ये नित्य हैं, ये दैवत्व से युक्त हैं, इनके लिए जन्म और मरण नहीं है, अतः ये ही दिव्यता के योग्य चिन्ह हैं.
5: रूप नामములు కల్పనలు, ఈ కల్పనతో కూడినటువంటి పదార్థములు ఒత్తుటకు ఎంత స్వతంత్రమున్నదో పోటుకుడును ఆ స్వతంత్రం ఉంటుంటాయి. ఇవి కేవలము బంధువుల వంటివి. బంధువులు వచ్చి పోయేటువంటి వారే కాని స్థిరంగా ఇంటూ నిలిచేటువంటి వారు కాదు. అదే విధంగానే సుఖములు దుఃఖములు కూడాను బంధువులతో చేరినటువంటివి. కనుక ఇట్టి బంధుత్వంతో కూడినటువంటి యొక్క రూపనామములను సత్యముగా భావించి నిత్యముగా విశ్వసించి దీనిని మనము ఇందులో ప్రవేశపెట్టకూడదు. ఇవి ఏనాటికైనా కూడాను వెళ్ళునవే, మార్పు చెందునవే, నశ్వరమైనవే.
4: రూప ఔర్ నామ్ కల్పిత హై, కల్పనా సే యుక్త్ ఇన్కే ఆనే మే జితనీ స్వతంత్రత హై, ఇన్కే జానే మే భీ ఉతనీ హీ స్వతంత్రత హై. యే మాత్ర బంధువో కే సమాన హై, రిష్తేదార్ ఆనే ఔర్ జానే వాలే మాత్ర హై. యే లోగ్ ఘర్ మే సదా కే లియే రహనే వాలే నహీ హై. ఇసీ ప్రకార్ సుఖ్ ఔర్ దుఃఖ్ రిష్తేదారో సే సంబద్ధ హై. అతః బంధుత్వ సే యుక్త్ इन रूप और नामों को सत्य मानकर इन्हें नित्य समझकर इसमें प्रविष्ट नहीं कराना चाहिए. ये कभी न कभी जाने वाले ही हैं, परिवर्तनशील ही हैं, नश्वर हैं.
5: अनंत स्थिति के नीवु सोकिंचटम इदि सरियैनटुवंटि तत्वं कादन्नाडु. అయితే ఇట్టి అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వమును గుర్తించుకున్నటకై ఏ జ్ఞాన్ని మనం ఆశ్రయించాలి? కొన్ని సద్గుణములను మనం ఆశ్రయించాలి. భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు అని.
4: ఐసీ స్థితి మే రహనే వాలే, ఇన్కే లియే తుమ్హారా దుఖీ హోనా సహీ నహీ హై. అతః ఇన్ అనిత్య అశాశ్వత और असत्य तत्वों से अवगत होने के लिए किस विधि का अनुसरण करना चाहिए? हमें कुछ सद्गुणों का आश्रय ग्रहण करना चाहिए. जैसे कि भक्ति योग में कहा गया है, 26 सद्गुणों से युक्त व्यक्ति ही भक्त है.
5: ప్రియో నరహ, ఇట్టివాడే నాకు ప్రియుడు అని కూడాను కృష్ణుడు చెప్పాడు. ఈ 26 గుణములు కూడాను మనకు ఉండనక్కర్లేదు. అగ్గిపెట్టె లోపల అనేక పుల్లలు ఉంటుంటాయి. అగ్ని కావాలంటే అన్ని పుల్లలను మనం గీయనక్కర్లేదు. ఒక్క పుల్లను గీసి కావలసినంత అగ్నిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు.
4: భక్తిమాన్ మే ప్రియో నరహ, శ్రీకృష్ణ కహా కి ఐసా భక్త హీ ముజే ప్రియ హై. इन 26 गुणों का भी हम में होना आवश्यक नहीं है. माचिस की डिबिया में कई तीलियां होती हैं. आग के लिए सभी तीलियों को जलाना आवश्यक नहीं है. एक ही तीली को रगड़कर आवश्यक अग्नि को प्राप्त किया जा सकता है.
5: ప్రధానమైనటువంటి యొక్క సద్గుణములను కొన్నింటినైనా కూడా మనం ఆధారం చేసి పెట్టుకున్నా ఇది ఎంతైనా కూడాను ఆత్మ మార్గమునకు అన్వేషణ సరిపోవచ్చు. నిన్నటి దినము ఓర్పుని గురించి మనం తెలుసుకున్నాం. ఈనాడు అసూయ ద్వేషం. ఈ అసూయ ద్వేషములు అనేటువంటివి తోడు దొంగలు. ఇది ఒకరిని ఒకరు వదిలిపెట్టి ఉండలేరు. ఇవి ఒకదానికొకటి అన్యోన్య ఆశ్రయము కలిగినటువంటివి. కొన్ని విషయంలో అవినాభావ సంబంధంతో కూడినటువంటివి.
4: విశేషత కుచ్ సద్గుణోకో వికసిత్ కర్ ఉన్కే సహారే ఆత్మ మార్గ మే అన్వేషణ కియా జా సక్తా హై. కల్ హమ్నే సంయమ్ కే బారే మే జానా థా, ఆజ్ ఈర్ష్యా ఔర్ ద్వేష్ కే బారే మే జానేంగే. యే ఈర్ష్యా ఔర్ ద్వేష్ దో చోర్ కే సమాన్ హై. యే దోనో ఏక్ దూసరే కో ఛోడ్ కర్ నహీ రహ్ సక్తే హై. ये दोनों परस्पर आधारित हैं. कुछ विषयों में एक दूसरे से बिछुड़कर न रहने वाले हैं.
5: ఇది ఒకటి అసూయ అనేటువంటిది వేరు పురుగు వంటిది, ద్వేషము అనేటువంటిది చీడ పురుగు వంటిది. ఒకటి వేరు పురుగు, రెండవది చీడ పురుగు. ఇవి రెండు కూడాను వృక్షమును నాశనము చేయనటువంటివి. నవనవలాడుతూ పువ్వులు పూచి కాయలు కాచి చూచుటకు అందముగా ఆకర్షణీయముగా ఉండినటువంటి చెట్టు లోపల చేరి వేరులో చేరి వేరు పురుగు కొట్టినప్పుడు రెండవ క్షణమునంది ఇది వాడిపోతుంది వృక్షం.
4: ఇన్మే ఈర్ష్య జడమే లగ్నే వాలా కీడా హై ఔర్ ద్వేష్ దీమక్ హై. ఏక్ జడ కా కీడా హై తో దూసరా దీమక్. యే దోనో वृक्ष को विनष्ट करने वाले ही हैं। खिले हुए फूलों और फलों से युक्त एक हरे भरे पेड़ की जड़ में जब यह कीड़ा लगता है तो देखने में अत्यंत सुंदर और आकर्षक पेड़ अगले ही क्षण में मुरझा जाता है।
5: ఈ వేరు పురుగు వృక్షం యొక్క వేరులో చేరుతుంది, ఒక వృక్షం యొక్క కుదురులో కూర్చుంటుంది. చీడ పురుగు పైభాగములో సంచరిస్తుంది. వేరును కొట్టడం వేరు పురుగు, అనగా ప్రాణమును తీవటమే వేరు పురుగు, అలంకారమును వినాశము చేయటమే చీడ పురుగు. ఇవి రెండు కూడాను ఒకదానికొకటి అనుసరిస్తూనే ఉంటుంటాయి.
4: దీమక్ పేడ్ కి జడమే ప్రవేశ్ కర్తా హై, पेड़ की तह में जा बैठता है। एक कीड़ा ऊपरी भाग में पैर जमाता है। दीमक सीधे जड़ को विनष्ट करता है। दीमक प्राण हर लेता है तो दूसरा शोभा को विनष्ट कर देता है। ये दोनों आपस में एक दूसरे की मदद करते ही रहते हैं।
5: ఎక్కడ అసూయ లేదో అక్కడ ద్వేషం కూడా ఉండదు. ఎక్కడ మనకు కనిపించేటువంటి ద్వేషం మనకు ఉంటుంటాదో అక్కడ కనిపించినటువంటి అసూయ కూడా లోపల ఉంటుంటాడు. అసూయకు రూపం లేదు, ద్వేషము ప్రవర్తన రూపంలో మనకు కనిపిస్తుంది. కనుకని ఈ అసూయ ద్వేషములు అనేటువంటిది కేవలము ఒక అంతర్భూతములో చేరినటువంటివి. ఈ అసూయ లేని మానవుడు జగత్తునందు కాలరాడని చెప్పవచ్చు. ఏదో ఒక చిన్న విషయం నందైనా కూడాను ఈ అసూయకు అవకాశం కల్పించుంటుంది.
4: జహా ఈర్ష్యా నహీ హోగీ वहां द्वेष भी नहीं होगा। जहां द्वेष दिखाई पड़ेगा वहां अदृश्य रूप में ईर्ष्या भी होगी। ईर्ष्या का कोई रूप नहीं है, परंतु द्वेष हमें व्यवहार में दिखाई पड़ता है। ये ईर्ष्या और द्वेष आंतरिक रूप में रहने वाले हैं। कहा जा सकता है कि संसार में ऐसा कोई व्यक्ति नहीं दिखाई पड़ेगा जिसमें की ईर्ष्या न हो। किसी छोटे से विषय में ही सही ईर्ष्या अपने लिए जगह बना लेती है।
5: కనుకనే ఇట్టి అసూయ ద్వేషములు మనలో ప్రవేశించకుండా ఉండే నిమిత్తమై మనము ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి. ఎక్కడ ప్రేమ ఉండునో అక్కడ అసూయ ద్వేషములు ప్రవేశించవు. ఎప్పుడు అసూయ ద్వేషములు ప్రవేశించవో అప్పుడు ఆనందం మన యొక్క స్వరూపమే. ఈ ఆనందములకు అందమనేటువంటిది దీని స్వభావం.
4: अतः हमें स्वयं में प्रेम को बढ़ाना चाहिए ताकि ये ईर्ष्या और द्वेष हम में प्रवेश न कर सकें। जहां प्रेम होगा वहां ईर्ष्या और द्वेष प्रवेश नहीं कर सकते हैं। जब ईर्ष्या और द्वेष प्रवेश नहीं कर पाएंगे तब आनंद ही हमारा स्वरूप होगा। इस आनंद का स्वभाव सुंदरता है।
5: इकड़ा ఎక్కడ అందముగా ఉంటున్నదో అక్కడ ఆనందం కూడాను మనకు లభిస్తుంది. ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్. ఏ పదార్థమునందు అందం ఉంటుంటారో అక్కడ ఆనందం మనలో ఉప్పొంగిపోతుంది. ఈ అందము ఏమిటి? పదార్థమా అందము? ఇవన్నీ మార్పు చెందినవే కదా. మార్పు చెందినది ఎంతకాలం అందము?
4: జహా సుందరత హై వహా హమే ఆనంద్ కి ప్రాప్తి హోతీ హై. ఎ థింగ్ ఆఫ్ బ్యూటీ ఇజ్ జాయ్ ఫర్ ఎవర్. जब हम पदार्थ में सुंदरता का दर्शन करते हैं तब हम में आनंद फूटने लगता है। यह सुंदरता क्या है? क्या पदार्थ सुंदर हैं? ये सब तो परिवर्तित होने वाले ही हैं। जो परिवर्तनशील है वह कितने समय तक सुंदर रह सकता है?
5: కనుక శాశ్వతమైనది ఏదో అదే అందం. కనుకనే శాశ్వతమైనటువంటి భగవంతుడు. భగవంతుడే సౌందర్యవంతుడు. కనుకని భగవంతుని కంటే అందమైనటువంటిది ఈ జగత్తులో కానరాదు. ఆ అందములో కలిగేటువంటి ఒక మకరందమనేటువంటి ఆనందమును కోరటమే భక్తుని యొక్క ప్రధాన కర్తవ్యం. ఈ ఆనందమయుడైనటువంటి యొక్క దైవత్వాన్ని కోరడానికి సద్గుణములు ఆధారం. ఈ సద్గుణములను మనం పెంపొందించుకున్నట్టుకై దుర్గుణములను మనం నాశనం చేసుకోవాలి.
4: అత జో శాశ్వత హై వహీ సుందర హై. ఈశ్వర్ హీ శాశ్వత హై, अतः ईश्वर ही सौंदर्यवान है। इसीलिए ईश्वर से बढ़कर कोई दूसरा इस संसार में सुंदर नहीं दिखाई पड़ता है। अतः उस ईश्वरीय सुंदरता में निहित आनंद रूपी मकरंद की अपेक्षा करना ही भक्त का परम कर्तव्य है। इस आनंदमय दिव्यता की अपेक्षा करने के लिए सद्गुण ही आधार हैं। इन सद्गुणों को विकसित करने के लिए हमें दुर्गुणों को विनष्ट करना चाहिए।
5: దైవత్వమునందుకూడను ప్రవేశిస్తుంది ఈ అసూయ అనేటువంటిది. అర్జునుడు రథములో కూర్చున్నాడు, కృష్ణుడు రథమును నడుపుతున్నాడు. కేవలము భగవంతుడనేటువంటి విషయము సంపూర్ణంగా అర్థము చేసుకునలేకపోయినప్పటికీ ఇతను గొప్పవాడు అనేటువంటి విశ్వాసము అర్జును ఎందుకుంటున్నది. కానీ కృష్ణుడు చెప్తున్నటువంటి ప్రతి విషయమును కూడాను వింటున్నాడే కానీ తింటం లేదు, అనగా ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించటం లేదు.
4: दिव्यता के संदर्भ में भी यह ईर्ष्या प्रवेश करती है। अर्जुन रथ में बैठे थे और श्री कृष्ण रथ हांक रहे थे। श्री कृष्ण की ईश्वरीयता पर पूर्ण विश्वास के न होने पर भी अर्जुन श्री कृष्ण को महान मान रहे थे। श्री कृष्ण का प्रत्येक शब्द अर्जुन सुन तो रहे थे परंतु उनका आचरण नहीं कर रहे थे।
5: ఆదర్శము ఒక ఉపమానము. యుద్ధము జరుగుతున్నది, మధ్యలో చాలా భయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఇతని పైన ప్రయోగిస్తున్నారు. ఆనాడు భీష్ముడితో యుద్ధం జరుపుటం, భీష్ముడు క్రింద కూలిపోయాడు. ఆనాడు మహాభయంకరమైనటువంటి అస్త్రములంతా కూడాను ఆ రథంలో ప్రవేశించాయి. ఈ అర్జునుడికు ఏమాత్రం కూడాను ఒక విధమైనటువంటి యొక్క భగవత్ విశ్వాసం ఉండినప్పటికీ ఆ యుద్ధమునందు సాధించినదంతా కూడాను నేనే అనేటువంటి అహంకారం ప్రవేశించింది.
4: इसके लिए एक छोटा सा दृष्टांत। युद्ध हो रहा था, अर्जुन पर अनेक भयंकर शस्त्रों का प्रयोग हो रहा था। उस दिन भीष्म के साथ युद्ध हुआ, भीष्म धराशायी हो गए। उस दिन अत्यंत भयंकर शस्त्र उस रथ में प्रविष्ट हो गए थे। ईश्वर पर आस्था के होने पर भी अर्जुन में अहंकार प्रविष्ट हुआ कि उस दिन युद्ध में सफलता उन्हीं का परिणाम है।
5: సూర్యాస్తమ జరిగింది, రథముతో పాటు ఇంటికి వచ్చి చేరారు. కృష్ణుడు కేవలం రథమును నడుపుతున్నాడే కాని యుద్ధంలో విజయాన్ని సాధించేటువంటిదంతా నేను అనేటువంటి అహంకారము ప్రవేశించింది అర్జునులో. తమ యొక్క దశకు వచ్చి చేరిన తక్షణమే అర్జున నీవు క్రిందికి దిగి లోపల వెళ్ళమన్నాడు కృష్ణుడు. ఈ అహంకారంతో ఉండినటువంటి అర్జునుకు నేను యజమానుడను, కృష్ణుడు డ్రైవర్, కనుక మొదలు డ్రైవర్ దిగి నా తలుపులు తెరిచినప్పుడే యజమానుడు దిగాలి. ఇది సరి అయినటువంటి పద్ధతి.
4: సూర్యాస్త హువా, రథ్ కే సాథ్ వే శిబిర్ మే పహుంచే, అర్జున్ మే అహంకార్ ప్రవిష్ట హువా कि श्री कृष्ण तो मात्र रथ हांक रहे हैं, युद्ध में विजय की प्राप्ति तो स्वयं की है। शिविर पर पहुंचते ही श्री कृष्ण ने कहा,
5: चेरन तक्षमे अर्जुन नीव क्रिंदिकि दिगि लोपल वेळ्ळुमन्नाडु कृष्णुडु. ई अहंकारंतो उंडिनटुवंटि अर्जुनुकु नेनु

0: अहंकार से मस्त अर्जुन ने विचार किया कि मैं तो स्वामी हूं, श्री कृष्ण मात्र ड्राइवर हैं। पहले ड्राइवर को उतरकर दरवाजा खोलना चाहिए, तभी स्वामी उतरेगा। यही सही ढंग है।
1: बाबा नीवु मुंदु दिगिपो अन्नाडु अर्जुनुडु कृष्णुण्णि। लेदु लेदु अर्जुन नीवु मुंदु दिगि वेल्लुमन्नाडु। ఈ విధంగా వాదోపవాదములు జరుగుతూ వచ్చాయి. కొంత కృష్ణుడి పైన అసూయ కూడాను వచ్చింది. తాను గొప్పవాడు గొప్పవాడు అనుకోవటం వల్ల కదా నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, నాకంటే నా గొప్పవాడు అని కొంత వచ్చింది ఇక్కడ. సరే,
0: అర్జున్ నే శ్రీకృష్ణ సే కహా, జీజా పహలే తుమ్ ఉతరో. శ్రీకృష్ణ నే కహా, నహీ నహీ పహలే తుమ్ ఉతరో. ఇస్ తరహ దోనో మే వాద వివాద హోతా రహా. अर्जुन को श्री कृष्ण पर जरा सी ईर्ष्या उभर आई। अर्जुन ने विचार किया कि श्री कृष्ण द्वारा स्वयं को बहुत महान मानने के कारण आज ऐसी स्थिति उत्पन्न हुई। क्या श्री कृष्ण मुझसे भी महान है?
1: इनका युद्ध जरगवल मोदले कृष्ण तो द्वेष भयपड़ी अर्जुन दिगा निचा रथम दर्जुन కృష్ణుడు మరింత ఒత్తిడి పెడుతూ వచ్చాడు. నీ వెళ్ళు లోపలికి వెళ్ళు అన్నాడు. చేయలేక వెళ్ళాడు లోపల. తక్షణమే కృష్ణుడు కుప్పించి ఎగిసి ఆ రథం నుంచి బయటకు దుమికాడు. కృష్ణుడు తక్షణమే రథం వశం అయిపోయింది.
0: ఆగే భీ యుద్ధ హోనా హై, యది ఆజ్ హీ శ్రీకృష్ణ సే ఝగడా హో జాయే తో, ఐసా విచార్ కర్ అర్జున్ రథ సే ఉతర్ కర్ ఖడే రహే. श्री कृष्ण ने और भी जोर देकर कहा कि तुम अंदर जाओ। विवश होकर अर्जुन भीतर चले गए। तब श्री कृष्ण उछलकर रथ से बाहर कूदे। बस अगले ही क्षण रथ भस्म हो गया।
1: इसे चूचने ट्वेंटी धर्मजुडु अर्जुनुडु आश्चर्यपोतू दीनिकि कारणम एमिटनि अडिगारु. अर्जुन దైవతత్వం గాని దైవ లీలలు కాని దైవత్వాన్ని ఎవరు కూడా అర్థం చేసుకునిలేరు. దైవమునకు స్వార్థం లేదు. భక్త రక్షణే అని అతని యొక్క ప్రతిజ్ఞ, భక్తోద్ధారమే అతని కర్తవ్యం.
0: ఇసే దేఖకర్ యుధిష్ఠిర్ ఔర్ అర్జున్ చకిత్ హో గయే ఔర్ పూచా కి ఐసా క్యో హువా. తబ్ శ్రీకృష్ణ నే కహా, హే అర్జున్, ఈశ్వర్ కి దివ్యతా, उसकी लीलाएं और दैवत्व को कोई समझ नहीं सकता है। ईश्वर में रत्ती भर भी स्वार्थ नहीं है। भक्तों की रक्षा ही उनकी प्रतिज्ञा है। भक्तों का उद्धार ही उनका कर्तव्य है।
1: కనుకనే ఆ అస్త్రములు నీపైన ఏమాత్రం కూడా పని చేయలేకపోయాయి. నేనే మొదలు దిగి ఉంటే ఈ అస్త్రములన్నీ కూడా పశువు చేసి ఉండేది. ఈ స్థితిలో నీవు కూడా పశువు అయి ఉండేటువంటి వాడు. ఈ సత్యాన్ని గుర్తించుకుని లేక నన్ను ముందు దిగమని ఒత్తిడి పెట్టావు. ఆ మాటలు విన్నంతనే అర్జునుడు తన యొక్క అహంకారమును చంపుకున్నాడు.
0: భీష్మనే జిన్ శస్త్రం ఔర్ బాణో కా ప్రయోగ్ కియా ఉన్ సబ్ కో మైనే అప్నే పైర్ కే తలే దబా కర్ రఖా, इसीलिए वे अस्त्र तुम पर कोई प्रभाव नहीं डाल सके। यदि मैं पहले उतरता तो ये अस्त्र रथ को भस्म कर देते और तुम भी उसी में भस्म हो जाते। इस सत्य से अवगत न होने के कारण मुझे पहले उतरने के लिए तुम जोर देते रहे। इन बातों को सुनने के बाद अर्जुन ने अपने अहंकार को त्याग दिया।
1: దైవమునందు కూడాను దోషములు కనిపెట్టడం కూడాను ఒక అసూయకు ఒక ప్రధానమైన గుణమన్నారు. ఈ అసూయకు ప్రధానమైనటువంటి గుణములు కొన్ని ఉంటున్నాయి. తమకంటే అధిక కీర్తిని సంపాదించేటువంటి వారిపైన అసూయ కలుగుతుంది. తనకంటే అధిక సంపద కలిగినటువంటి వానిపైన అసూయ కలుగుతుంది. అతని కంటే కొంత అందంగా ఉండేటువంటి వానిపైన అసూయ కలుగుతుంది. అతనికంటే అధిక మార్కులు తీసుకునేటువంటి విద్యార్థి పైన అసూయ కలుగుతుంది. ఇదే విధంగానే తనకంటే ఏ విషయం నందైనా కూడాను అందమునందు కాని అధికారం నందు కాని ఇంకే విధమైన సంపదలు ఎందు కాని గౌరవం నందు కాని ప్రతిష్టలు ఎందు కాని అధికంగా ఉంటుండేటువంటి వారిపైన అసూయ కలగటం ఇది మానవుల యొక్క బలహీనత.
0: ఈశ్వర్ మే భీ దోషో కే లియే స్థాన్ ఢూంఢనా ఈర్ష్యా కా హీ లక్షణ హై. ఇస్ ఈర్ష్యా కే కుచ్ ఔర్ లక్షణ హై. अपने से अधिक यदि

0: कोई यश प्राप्त करता है तो वह ईर्ष्या का कारण होता है। अपने से भी अधिक संपन्न व्यक्ति को देखने पर ईर्ष्या उत्पन्न होती है। यदि कोई अधिक सुंदर हो तो उसे देखकर ईर्ष्या होती है। अपने से अधिक अंक किसी छात्र को प्राप्त हो तो ईर्ष्या होती है। इसी प्रकार किसी भी विषय में, चाहे सुंदरता हो, अधिकार हो, जमीन जायदाद हो, यश एवं प्रतिष्ठा हो, ईर्ष्या का होना मानवों की एक दुर्बलता है।
1: అసూయనేటువంటిది మానవుని లోపల ప్రవేశించగానే ఎంతో కాలం నుండి సాధించి సంపాదించుకునేటువంటి సద్గుణములు కూడాను భస్మమైపోతాయి. ఈ అసూయ ఊరికి వదిలేటువంటిది కాదు, మానవుని ఎందున్నటువంటి సమస్త సద్గుణములు కూడాను నాశనం చేస్తుంది, రాక్షసత్వాన్ని అభివృద్ధి పరుస్తుంది, మానవత్వాన్ని మాయం చేస్తుంది, పశుత్వాన్ని బలపరుస్తుంది. ముందు వెనుక యోచన చేయదు. కనుక మొట్టమొదట అసూయ అనేటువంటిది మానవుని ఎందు ఉండకుండా చూసుకోవాలి.
0: ईर्ष्या के मानव में प्रवेश करते ही कई वर्षों के श्रम से संचित सारे सद्गुण क्षण में विनष्ट हो जाते हैं। यह ईर्ष्या आसानी से जाने वाली नहीं है। मानव में निहित समस्त सद्गुणों को विनष्ट कर डालती है, दानवता को बढ़ाती है, मानवता को गायब कर देती है, पशुता में वृद्धि करती है, आगे पीछे विचार करने नहीं देती है। अतः सबसे पहले ऐसे यत्न करने चाहिए कि मानव में ईर्ष्या न हो।
1: इतर युग का मंत्री चूची नीव आनंदु, इतर युग का अभिवृद्धि चूची नीव आनंदु, इतर युग का मेल चूची नीव आनंदु, इधे निजमेंट सद्गुण इति పరోపకారార్థం నిదం శరీరం. పరుల యొక్క మంచిని చూచి మంచిని కోరటమే సరి అయినటువంటి సద్గుణమని కూడాను భగవద్గీత బోధిస్తూ వచ్చింది. మానవుడు అనుభవించేటువంటి సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
0: దూసరం కి అచ్చాయి దేఖకర్ ఆనందిత హో, దూసరం కి ప్రగతి దేఖకర్ తుమ్ ఆనందిత హో, దూసరం కి భలాయి దేఖకర్ ఆనందిత హో, యహీ సచ్చా సద్గుణ హై. परोपकारार्थमिदं शरीरम, भगवद्गीता ने उपदेश दिया कि दूसरों की अच्छाई को देखना, दूसरों की भलाई की अपेक्षा करना, यही सच्चा सद्गुण है। मानव जितने भी दुखों का अनुभव कर रहा है उनका मूल कारण ईर्ष्या ही है।
1: अध्यायमनंदु भगवद्गीत यंदु अर्जुन नीवु अनसूयुडव कम्मु असूयुडव काकु. అనసూయ అనగా అసూయ లేనటువంటి వాడు. అనసూయ అనేటువంటి తత్వము దైవత్వాన్ని పసకాపలుగా కూడా చేసుకుంది. ఆమె అనసూయ. ఈ అనసూయను పరీక్షించుటకై వచ్చినటువంటి యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడాను పసిపాపలుగా చేసుకుంది. అనగా మన యొక్క గుణములను కూడాను మనం వశము చేసుకోవచ్చు, సత్వరజోతమ గుణములు కూడాను మనం జయించవచ్చు. ఈ అనసూయ వల్ల ఎంతైనా మనం సాధించడానికి వీలవుతుంది.
0: శ్రీకృష్ణ భగవద్గీత నవం అధ్యాయ మే కహా, హే అర్జున్, తెలుగు మే ఈర్ష్యా కో అసూయ కహతే హై. తుమ్ అనసూయ అర్థాత్ ఈర్ష్యా రహిత హో. అనసూయ కా అర్థ ఈర్ష్యా రహిత హోనా హై. అనసూయా నే దివ్యతా కో భీ శిశు బనా దియా. उस अनसुया ने परीक्षा लेने आए ब्रह्मा, विष्णु और शिव को शिशु बना दिया, अर्थात हम अपने गुणों को भी वश में कर सकते हैं। सत्व, रज और तमोगुण, इन तीनों पर भी विजय पाई जा सकती है। इस अनसुया अर्थात ईर्ष्या रहित स्थिति में बहुत कुछ पाया जा सकता है।
1: कनुक असूयने उंटे मन समस्तमनु कूडानु నాశనం చేస్తుంది. ఇది పరువులను నాశనం చేయటమే కాదు, తనను కూడా తాను నాశనం చేస్తుంది. అసూయాపరునకు సుఖముగా నిద్ర కూడా ఉంటుండదు. కంటి నిండుకు నిద్ర, కడుపు నిండుకు తిండి కూడా తినడు. ఈ అసూయ ఏ విధమైన రోగము లేకపోయినప్పటికీ మనిషిని క్షీణింప చేస్తుంది.
0: యది ఈర్ష్యా హీ హో తో హమారా సబ్ కుచ్ వినష్ట హో సక్తా హై. ఈర్ష్యా దూసరో కో హీ వినష్ట నహీ కర్తీ హై, बल्कि जिसमें रहती है उसे भी नष्ट कर देती है। ఈర్ష్యాలు చైన్కి నీంద్ భీ నహీ సో సక్తా హై, జీ భర్కర్ నా ఖా సక్తా హై నా సో సక్తా హై. కిసీ ఔర్ రోగ్ కే నా హోనే పర్ భీ ఈర్ష్యా మనుష్య కో దుర్బల్ కర్ దేతీ హై.
1: అంతర్ ఛయా అని చెప్పుకోవడం దీనికి ఒక పేరు. క్షయ రోగం అనేటువంటిది దేహాన్ని క్రమక్రమేణా కల్పించే రీతిగా తగ్గిస్తుంది, కానీ ఈ అసూయ అనేటువంటిది లోపల చేరి అనేక విధములుగా కూడాను అతన్ని భస్మం చేస్తుంది. ఇది మహాఘోరమైనటువంటి వ్యాధి అని కూడా చెప్తూ వచ్చారు.
0: ఇసీలియే ఇస్కా ఏక్ అన్య నామ్ అంతః క్షయ హై. క్షయ రోగ్ అర్థాత్ రాజ్ యక్ష్మా శరీర్ కో యూ దుర్బల్ కర్ దేతా హై కి దేఖనే పర్ హీ క్షీణ హోనా పతా చల్ జాతా హై. పరంతు యహ ఈర్ష్యా అందర్ ఘర్ కర్ అనేక ప్రకార్ సే ఉసే వినష్ట కర్ దేతీ హై. ఇసీలియే ఇసే ఏక్ భయంకర్ వ్యాధి కహా గయా హై.
1: మనం తక్కువ స్థాయిలో ఉండినా ఎక్కువ స్థాయిలో ఉండినటువంటి వారిని చూచి ఆనందపడితే దైవము మన యొక్క దీని కూడాను అనుగ్రహిస్తాడు. తనకు లేదని ఉన్నవారిని చూచి మనం అసూయ పడితే తన యొక్క స్థితి మరింత దిగజారిపోతుంది. ఇది ఈనాడు కలియుగములో సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి ఈ అసూయ. యోగియందు, భోగియందు, జోగియందు, విరాగియందు, వైరాగియందు, సర్వులు ఎందు కూడాను ఈ అసూయ అనేటువంటి వ్యాధి వ్యాపించి ఉంటుండాలి. కనుక ఈ అసూయ చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: నిచలే స్తర్ పర్ రహతే హువే భీ యది హమ్ ఊంచే స్తర్ పర్ రహనే వాలో కో దేఖ్ కర్ ఆనందిత హోతే హై తో ఈశ్వర్ హమే భీ అనుగ్రహ ప్రదాన్ కరేగా. యది అప్నీ అప్నీ స్థితి సే నిరాశ హో దూసరో కో దేఖ్ కర్ ఈర్ష్యా కరేంగే తో స్థితి ఔర్ భీ బిగడ్ జాయేగీ. ఇస్ కలియుగ్ మే యహ ఈర్ష్యా సర్వత్ర వ్యాప్త హై. ఈర్ష్యా రూపీ యహ వ్యాధి యోగీ మే, భోగీ మే, జోగీ మే, విరాగీ మే, వైరాగీ మే సబ్ మే సర్వత్ర వ్యాప్త హై. అతః ఇస్ ఈర్ష్యా కే కారణ హీ మనుష్య అశాంతి కా శికార్ హోతా జా రహా హై.
1: ఒకానొక సమయం లోపల బుద్ధుడు విచారణమై బయలుదేరి వెళుతున్నాడు. తాను చేరవలసినటువంటి గ్రామం సమీపిస్తుండాలి. ఆ గ్రామం లోపల అందరూ కూడాను బుద్ధుని పైన అమితమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు. అయితే గ్రామము సమీపిస్తూ ఉండగానే కొంతమంది ఈ రౌడీస్ దుర్మార్గులు చేరి ఇతన్ని అడ్డగించి అనేక విధములుగా అతన్ని దూషిస్తూ వచ్చారు. కానీ ఈ బుద్ధుడు ప్రయాణం చేయకుండా ఒక రాతి పైన కూర్చున్నాడు.
0: ఏక్ బార్ బుద్ధ భిక్షాటన్ కే లియే జా రహే థే. జహాం ఉన్హే జానా థా వహ గాంవ్ నికట్ మే హీ థా. ఉస్ గాంవ్ కే సభీ నివాసియోం కో బుద్ధ పర్ బడీ ఆస్థా థీ. జైసే హీ బుద్ధ గాంవ్ కే నికట్ పహుంచే తో కుచ్ గుండే ఉన్కీ రాహ్ టోక్తే హువే ఉన్హే అనేక్ ప్రకార్ సే భలా బురా కహనే లగే. బుద్ధ ఆగే బఢనే కే బజాయ్ ఏక్ పత్థర్ పర్ బైఠ్ గయే.
1: నాయనా, మీరు నన్ను దూషించటంలో ఉండినటువంటి ఆనందం మీకేమిటి అని ప్రశ్నించాడు. దీనికి కారణాలు వారు చెప్పకుండా మరింత హేయంగా అతన్ని దూషించడానికి ప్రారంభించారు. సరే, ఎంతసేపు మీకు ఇష్టంగా ఉంటుందో దూషించమని తాను కూర్చున్నాడు. సరే, వారు తిట్టి తిట్టి నోరు నొప్పి వచ్చేసింది. వారింకా వెళ్లిపోవటం సిద్ధంగా ఉంటున్నారు.
0: ఫిర్ ఉన్సే పూచా, వత్స్ మేరీ నిందా కర్నే మే తుమ్హే క్యా ఆనంద ప్రాప్త హోతా హై. కారణ బతానే కే బదలే వే ఉన్కీ ఔర్ భీ ఘృణాపూర్ణ శబ్దో మే నిందా కర్నే లగే. ఖైర్, జితనీ దేర్ చాహో నిందా కరో కహతే హువే బుద్ధ వహీ బైఠే రహే. గాలీ దే దే కర్ వే లోగ్ థక్ గయే ఔర్ జానే హీ వాలే థే.
1: అప్పుడు వారికి వెళ్లిపోయే ముందుగా బుద్ధుడు చెప్తున్నాడు, నాయన, రాబోయేటువంటి గ్రామం లోపల నాపైన అమితంగా ప్రీతి కలిగినటువంటి వారు అందరు. నేను ఆ గ్రామంలో చేరిన తర్వాత మీరు ఈ విధంగా ప్రవర్తిస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారు. కనుక మీ ప్రమాదమును తప్పించే నిమిత్తమై మీరు ఎంతవరకు నన్ను దూషించాలని ఇష్టం ఉంటుండాలో అంతవరకు దూషించడానికి మీకు అవకాశం ఇచ్చే కోసం ఇంతసేపు నేను ఇక్కడ కూర్చున్నాను.
0: తభీ బుద్ధనే ఉన్సే కహా, వత్స్, ఇస్ ఆనే వాలే గాంవ్ మే ముజ్ పర్ ప్రేమ్ దర్శానే వాలే బహుత్ హై. उस गांव में मेरे पहुंचने के बाद यदि तुम ऐसा व्यवहार करोगे तो लोग तुम्हारे टुकड़े टुकड़े कर देंगे। इसीलिए तुम्हें खतरे से बचाने के लिए, तुम्हें जी भरकर मेरी निंदा करने के लिए, तुम लोगों को अवसर देने के लिए ही मैं यहां बैठा रहा।
1: సంతోష పెట్టాలంటే మనం ఎన్నో విధములుగా శ్రమ పడాలి, ధనం వ్యయం చేయాలి. కనుక నేను ఈనాడు ఏ నయా పైసా ఖర్చు కాకుండా, ఖర్చు చేయకుండా, ఏ విధమైన శ్రమ పడకుండా మీకు ఇంతమందికి ఇంత ఆనందాన్ని నేను అందిస్తున్నాను, ఎంత హాయి నాకు ఈనాడు అన్నాడు.
0: దూసరో ఆనందిత్ కర్నా హై తో బహుత్ కష్ట ఉఠానే పడతే హై ఔర్ ధన భీ ఖర్చ్ కర్నా పడతా హై. ఆజ్ మైనే ఏక్ భీ పైసా నహీ ఖర్చ్ కియా, न ही कोई श्रम उठाया, लेकिन इतने लोगों को इतना आनंदित किया, आज मुझे बड़ा आनंद हो रहा है।
1: నన్ను దూషించడం మీకు ఆనందంగా ఉండాలంటే ఆ ఆనందానికి నేనే కదా కారణం. ఏదో వీరికి విధముగా నీకు తృప్తి కలిగించాను, కాబట్టి ఈ తృప్తి కలిగించడం చేత నాకు చాలా ఆనందం అనుకున్నాడు. స్వరులు సంతృప్తి పెట్టే కోసమని అనేక మంది చక్రాలు కట్టిస్తారు, చావులు కలిగిస్తారు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క ఉపకారమైన కర్మలు ఆచరిస్తారు. కానీ ఇంత శ్రమ లేకుండా ఈ విధంగా ఈ దుర్మార్గులను సంతోష పెట్టినంటే నేను ఎంతో గొప్ప పని చేసినటువంటి వాడిని అన్నాడు.
0: మేరీ నిందా కర్నే సే తుమే ఆనంద హో రహా హై तो इसका मतलब तुम्हारे आनंद का कारण मैं ही हूं। किसी न किसी रूप में मैंने तुम्हें संतुष्ट किया, यही मेरे लिए बड़ी संतुष्टि है। दूसरों को आनंदित करने के लिए कुछ लोग सराय बनाते हैं, कुएं खुदवाते हैं, अनेक प्रकार के परोपकार संबंधी कार्य करते हैं, लेकिन इतना श्रम उठाए बिना तुम्हें मैंने आनंदित किया तो मैंने बहुत बड़ा कार्य किया।
1: మరి ఇంకా ఒక విషయం ఏంటంటే దీనిని వారికి చక్కగా హృదయానికి హత్తుకునేటట్టు బోధించాడు. నీ ఇంటికి ఒక పిచ్చిగాడు వచ్చాడు, భవతి పిచ్చాంతేహి అని అడిగాడు, నీ బిచ్చం తీసుకుని వచ్చావు, కానీ నేను అడిగిన బిచ్చం కాలేదు, మరొక బిచ్చం తెచ్చావు. అప్పుడు నేను ఆ బిచ్చం తీసుకోకపోతే నీవు ఆ బిచ్చాన్ని ఏం చేస్తావు అన్నాడు.
0: ఇతనా హీ నహీ, బుద్ధనే హృదయ కో ఛూ జానే వాలీ ఏక్ ఔర్ బాత్ కహీ, वत्स, एक भिखारी तुम्हारे द्वार पर आया और भवती भिक्षान दे ही कहा, तब तुम कुछ भिक्षा लाए, परंतु मैंने जो भिक्षा मांगी उसके बदले कुछ दूसरी भिक्षा लाए, तब यदि मैं वह भिक्षा नहीं लेता तो तुम उस भिक्षा को क्या करते?
1: నీవు తీసుకోకపోతే నేను వెనుకు తీసుకుని పోతాను, అది బిచ్చం నాకే చెందుతుంది అన్నాడు. అదే విధంగానే నన్ను నీవు దూషణ అనేటువంటి బిచ్చం తెచ్చి నాకు ఇవ్వడానికి ప్రయత్నించావు, దాన్ని నేను తీసుకోలేదు. అప్పుడు ఈ బిచ్చం ఎవరికి చేరుతుంది? రీడైరెక్ట్ నీకే చేరుతుంది. కనుక నిన్ను నీవే దూషించుకుంటున్నావు, కానీ నన్ను కాదు.
0: తబ్ ఉస్నే కహా, యది తుమ్ వహ భిక్షా నహీ లేతే తో మై ఉసే వాపస్ లే జాఊంగా, वह मेरा ही होगा। बुद्ध ने कहा, इसी प्रकार तुम मुझे निंदा रूपी भिक्षा देना चाह रहे थे, परंतु मैंने उसे नहीं स्वीकारा, अतः वह किसका होगा? रीडायरेक्ट तुम्हें ही प्राप्त होगा, अतः तुम स्वयं की निंदा कर रहे हो, मेरी नहीं।
1: मन वो रजिस्टर कवर की राशि वो मित्र की पोस्ट भेजते, ఆ ఫ్రెండ్ ఆ రిజిస్టర్ కవర్ తీసుకోకుండా పోతే పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఏమవుతుంది ఆ కవర్? అది రీడైరెక్ట్, ఎవరు పంపించారో వాళ్ళకి చేరుతుంది. అదే విధంగానే నీవు ఒకరిని దూషిస్తూ వచ్చావటంటే, లేక ఒకరిని విమర్శిస్తూ వచ్చావంటే, వారు దానిని లక్ష్యం చేయకపోతే ఆ విమర్శ నీకే రీడైరెక్ట్ అయిపోతుంది. కనుక ద్వేషం అనేటువంటిది, అసూయ అనేటువంటిది తమను తాము బాధించుకోవటమే తప్ప అన్యులను బాధిస్తున్నామనుకోవటం కేవలం అల్పతృప్తి.
0: यदि हम एक रजिस्टर कवर लिखकर एक मित्र के नाम पोस्ट में डालते हैं और यदि वह मित्र उस रजिस्टर पोस्ट को नहीं लेता है तो पोस्टल डिपार्टमेंट में क्या होता है? वह रीडायरेक्ट होता है, लिखने वाले को ही प्राप्त होता है। यदि तुम किसी की निंदा करते हो या आलोचना करते हो और यदि वह उसकी उपेक्षा करता है तो वह निंदा रीडायरेक्ट होकर तुम्हें ही प्राप्त होती है। यदि ईर्ष्या और द्वेष युक्त व्यक्ति समझता है कि दूसरों को कष्ट दे रहा है तो वह अल्प तृप्ति ही है, वास्तव में स्वयं को कष्ट देना ही है।
1: कनुक ఈ అసూయ అనేటువంటిది మానవుణ్ణి అనేక విధములుగా తనంతానే హింసిస్తుంది. ఒక మహర్షి అనేక ఫలపుష్పములతో కూడినటువంటి యొక్క వనమును పెంచుకుంటూ ఉన్నాడు. కానీ అతని ఎందుకును ఒక విధమైనటువంటి యొక్క అహంకారం బయలుదేరింది. అహంకారం బయలుదేరేటప్పటికే అసూయ కూడా ప్రవేశించింది. ఈ అహంకార అసూయలు రెండూ చేరేటప్పటికే ద్వేషం అనేటువంటిది అక్కడ అటెండ్ అయింది, చేరిపోయింది.
0: यह ईर्ष्या अनेक प्रकार से मानव को कष्ट देती है। एक महर्षि कई प्रकार के फल और फूलों से युक्त एक बगीचे को पोस रहा था। उस महर्षि में एक प्रकार का अहंकार आरंभ हुआ। जैसे ही अहंकार आरंभ हुआ, ईर्ष्या भी उसमें प्रविष्ट हुई। जैसे ही अहंकार और ईर्ष्या प्रविष्ट हुए तो वहां द्वेष भी उपस्थित हो गया।
1: ఒకనొక సమయం లోపల భగవంతుడు ఇతను ఋషిగా ఉంటున్నాడు, సన్యాసి వస్త్రము ధరించాడు, వేషము చూస్తే కాషాయము, హృదయం చూస్తే కషాయము. దీన్ని ఏదైనా మార్చాలి అని ఉద్దేశంతో ఒక ముసలి బ్రాహ్మణు వేషంతో ఆ తోటలో ప్రవేశించాడు భగవంతుడు. ఒక చెట్టు దగ్గరికి పోయాడు ఈ ముసలి బ్రాహ్మణుడు. ఆహా, ఈ వృక్షం ఎంత అభివృద్ధి అయిపోయింది, ఈ ఫలపుష్పం ఎంత ఆనందంగా ఉంటున్నాయి చూడటానికి, దృశ్యంలో ఎంతైనా ఆకర్షణీయంగా ఉంటుండాలి, ఈ తోటను పెంచిన వారు ఎవరు అని ఈ ముసలివాడు ఆ సన్యాసిని ప్రశ్నించాడు.
0: ఏక్ బార్ ఈశ్వర్ నే దేఖా, యహ్ తో దేఖనే మే ఋషి హై, గేరువే కపడే పహనా హై, వేష్ సన్యాసి కా హై, లేకిన్ వ్యవహార్ కసాయి కా. ఐసా విచార్ కర్ इसे सुधारने के लिए ईश्वर एक बूढ़े ब्राह्मण के वेश में उस बगीचे में पहुंचे। बूढ़ा ब्राह्मण एक फले फूले पेड़ के पास पहुंचा और उस सन्यासी से पूछा, वाह, ये पेड़ कितने अच्छे ढंग से बढ़ा है, इसके फल फूल देखने में कितने आनंद प्रदान कर रहे हैं, दृष्टि के लिए अत्यंत आकर्षक हैं, इस बगीचे को पोसने वाले कौन है?
1: గోళాసి వచ్చి అయ్యా బ్రాహ్మణోత్తమ, రాత్రింబవులు బిడ్డలను పెంచినట్టు పెంచినాను, కంటిరెప్పవలే కాపాడుతూ వచ్చాను, ఈ మొక్కను నాటింది నేను, ఇది అభివృద్ధి పరిచింది నేను, నేను చీడబడితే తీసేసింది నేను, వేరు పురుగు కొడితే కొట్టేసింది నేను, ఈ రోడ్లు వేసింది నేను, ఈ అలంకారం చేసింది నేను, కటింగ్స్ చేసింది అన్ని నేను నేను నేను అనుకుంటూ వచ్చాడు పాప.
0: సన్యాసినే కహా, हे ब्राह्मणोत्तम, दिन रात एक कर बच्चों की भांति इन्हें मैंने पोसा है। जैसे पलक आंख की रक्षा करती है, वैसे ही मैंने इनकी रक्षा की। इस पौधे को मैंने रोपा है, इसे मैंने ही बढ़ाया है, इसमें कीड़े मकोड़े लगे तो मैंने ही हटाया, ये रास्ते मैंने बनाए, ये साज सज्जा मैंने की, पेड़ पौधों को मैंने ही तराशा। इस तरह हर बात के लिए वह मैं ही कहता रहा।
1: ఈ తోటనే నా ప్రాణంగా చూసుకుంటున్నాను, ఒక్క తోటమాలి లేడు, నీరు తోడటం నేనే, ఎరువు వేయటం నేనే, రోడ్డంతా క్లీన్ చేయటం నేనే, ఈ ఫలపుష్పాలను పరల కోసమే నేను పెంచుతున్నానన్నాడు. సరే, కొంతసేపు అయినప్పటికీ ఆ యొక్క బ్రాహ్మణుడు బయట వెళ్లిపోయాడు. కొంతసేపట్లో ఒక గోవు వచ్చింది. ఆ గోవు వచ్చి ఈ పుష్పములుగా విచ్చినటువంటి దీన్నంతా తాను తొక్కి అన్ని విధాల చిన్న భిన్నం చేస్తుంటుండాలి.
0: ఉస్నే ఆగే కహా, ఇస్ బగీచే కో ప్రాణ సమాన్ దేఖ్ రహా హూ, ఏక్ మాలీ భీ నహీ హై, పానీ మై హీ ఖీంచతా హూ, ఖాద్ మై హీ డాల్తా హూ, రాస్తే మై హీ సాఫ్ కర్తా హూ, ఇన్ ఫల్ ఔర్ ఫూలో కో दूसरों के लिए ही मैं उगा रहा हूं। इसके बाद ब्राह्मण चला गया। थोड़ी देर के बाद एक गाय आई, वह फूलों की क्यारियों को पैरों से रौंदने लगी।
1: ఈ పుష్పగుచ్చలంతా కూడా చిన్న భిన్నం చేస్తున్నటువంటి దృశ్యాన్ని చూచి సన్యాసి దూరం నుంచి కోపంతో ఒక కర్ర విసిరాడు. ఆ కర్ర తగిలినో లేదో ఆ గోవు క్రింద పడి మరణించింది. సరే, గోహత్యా పాపం ఈ సన్యాసి చుట్టుకుంటుందేమోని లోపల భయపడుతున్నాడు. మరి కొంతసేపటికి ఈ ముసలి బ్రాహ్మణుడు వచ్చాడు. అదే దారి నడుచుకుంటూ వచ్చి, అయ్యో పాపం, గోవును చంపినటువంటి వారెవరో ఏమిటో అని ప్రశ్నిస్తూ వచ్చాడు. అప్పుడు ఈ సన్యాసి దగ్గరకు వచ్చి, ఎవరయ్యా, ఈ గోవును చంపినారే ఎవరు ఇది అని చెప్పి ప్రశ్నించాడు.
0: ఇస్ దృశ్యకు దూర్ సే సన్యాసి నే దేఖా ఔర్ క్రోధిత హోకర్ ఏక్ డండా ఫేంకా. డండే కే లగ్తే హీ గాయ నీచే గిర్కర్ మర్ గయి. గో హత్యా పాప్ కే బారే మే విచార్ కర్ సన్యాసి భీతర్ హీ భీతర్ డర్నే లగా. థోడీ దేర్ కే బాద్ యహ బూఢా బ్రాహ్మణ ఫిర్ లౌట్ ఆయా. ఉసీ రాస్తే సే ఆయా ఔర్ పూచ్నే లగా, హాయ్, ఇస్ గాయ కో కిస్నే మార్ డాలా? వహ సీధే సన్యాసి కే పాస్ ఆయా ఔర్ పూచా, క్యో జీ, ఇస్ గాయ కో కిస్నే మార్ దియా?
1: అంతా దైవేచ్ఛ. దైవేచ్ఛని లేకపోతే ఒకరు చంపితే ఈ ప్రాణం పోతుందా? ఆ మాట విన్న తక్షణమే ఈ బ్రాహ్మణుడు చెప్పాడు, తోటను పెంచింది నువ్వు, పువ్వును విప్పించి చేసిందేది నీవు, గోవును చంపిండేది మాత్రం దైవం. కనుక మంచివంతా నేను నేను అని అహంకారంతో చెప్పుకుంటున్నావు, చెడ్డను మాత్రం దైవం పైన వేస్తున్నావు.
0: సన్యాసి నే కహా, సబ్ ఈశ్వర్ కి ఇచ్ఛా హై, యది ఈశ్వర్ కి ఇచ్ఛా హీ నా హోతీ తో క్యా కిసీ కే మారనే మాత్ర సే ప్రాణ చలే జాతే? తబ్ బ్రాహ్మణ నే కహా, వాహ్, బగీచే కో తుమ్నే ఉగాయా, ఫూలో కో తుమ్నే ఖిలాయా, లేకిన్ గాయ కో ఈశ్వర్ నే మార్ దియా. సారీ అచ్చాయి కో స్వయం పర్ డాల్ రహే హో ఔర్ బురాయి కో ఈశ్వర్ పర్ థోప్ రహే హో.
1: ఈ అహంకారం కూడాను కేవలం అసూయం యొక్క ప్రథమ భాగం అన్నాడు. అప్పుడే చెప్పాడు, అయ్యా, నేను ఒక బ్రాహ్మణుడు కాదు, నీ అహంకారం హతమార్చే నిమిత్తమై నేను ఈ వేషంతో వచ్చాను, నేను భగవంతుణ్ణి అని అతని తెలుపుకున్నాడు. కనుక ఏ సమయంలో ఎక్కడ అసూయ అహంకారం అనేటువంటిది ఉంటుందో అక్కడ ఏ రూపంలో దైవం వచ్చి ఇతనికి సరిదిద్దడానికి ప్రయత్నిస్తాడో చెప్పటకు సాధ్యం కాదు.
0: యహ అహంకార్ ఈర్ష్యా కా హీ ప్రథమ భాగ్ హై. తబ్ బ్రాహ్మణ్ నే కహా, అజీ, మే బ్రాహ్మణ్ నహీ హూ, తుమ్హారే అహంకార్ కో దూర్ కర్నే ఆయా హూ, మే హీ ఈశ్వర్ హూ. అతః కిస్ సమయ కహాం పర్ ఇస్ ఈర్ష్యా ఔర్ అహంకార్ కో సుధారనే కే లియే ఈశ్వర్ స్వయం ఆయేంగే యహ బతానా కఠిన్ హై.
1: కనుక మొట్టమొదటినే మనం అసూయ ద్వేషము అహంకారములకు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ఈ అసూయ అనేటువంటిది కేవలం గ్రంథపఠనం చేత లభించేటువంటిది కాదు, నాశనం చేసుకోవటానికి ఈ స్వప్రయత్నంతో సాధనలు సలిపి హృదయమునందు పరివర్తనలు గావించుకుని పరిపూర్ణమైనటువంటి ప్రేమను పెంచుకుని దైవార్పితమైనటువంటి బుద్ధితో ఈ అసూయను హతమార్చుకోవాలి. అసూయ మనయందు ఉండినంత కాలం కూడాను మనల్ని ఏమాత్రం కూడా రాణింప చేయదు, మనలో సమస్త సద్గుణములు కూడాను అది హతమార్చి వేస్తుంది.
0: అతః సబ్సే పహలే ఇన్ ఈర్ష్యా ద్వేష్ ఔర్ అహంకార్ కో పనపనే కే అవసర్ నహీం దేనే చాహియే. గ్రంథో కో పఢనే మాత్ర సే ఈర్ష్యా కో వినష్ట నహీం కియా జా సక్తా హై. అతః స్వయం కే ప్రయత్నో సే సాధనాయే కర్కే హృదయ మే పరివర్తన్ కర్ దైవార్పిత బుద్ధి కే సహారే ఇస్ ఈర్ష్యా కో సమాప్త కర్నా చాహియే. ఈర్ష్యా కే రహనే తక్ హమ్ జరా భీ ప్రగతి నహీం కర్ సక్తే హై. ఇతనా హీ నహీ, వహ హమారే సారే సద్గుణో కో భీ సమాప్త కర్ దేతీ హై.
1: కాన మానవుని యందు అసూయ లేకుండా చేసుకోవటం ఇది ప్రధానమైనటువంటి సద్గుణము అని బోధించింది భగవద్గీత. నిత్య జీవితం లోపల ఆదర్శవంతమైనటువంటి గుణములతో అనుకూలమైన వాతావరణాన్ని కల్పించుకుని ఆనంద జీవితాన్ని గడిపినప్పుడే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. మన నిత్య జీవితంలో ఇలాంటి సద్గుణములనే మనం పోషించుకోనకుండా మనం అగమ్యము అగోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని అర్థము చేసుకోలేము.
0: ఇసీలియే భగవద్గీతనే ఉపదేశ దియా కే ఈర్ష్యారహిత స్థితి కో ప్రాప్త కర్నా హీ ప్రధాన సద్గుణ హై. ఐసే జీవన్ మే ఆదర్శ పూర్ణ సద్గుణో కే సహారే అనుకూల వాతావరణ కా నిర్మాణ కర్తే హువే ఆనందపూర్ణ జీవన యాపన కర్నే పర్ హీ హమే ఆత్మతత్వ సమజ్ మే ఆతా హై. అప్నే దైనందిన్ జీవన్ మే ఐసే సద్గుణో కో వికసిత్ నా కర్ సక్నే పర్ హమ్ అగమ్య एवं अगोचर आत्मतत्व को समझ नहीं सकते हैं।
1: आत्म యొక్క ప్రకాశం సర్వత్ర ఉండాలి। ఇది కేవలం వ్యక్తిత్వంతో కూడినటువంటిది కాదు। ఇది ప్రకాశంగా ఈ హాల్ అంతా కూడాను వెలుతురుగా ఉండాలి। ఈ వెలుతురుకు కారణం ఏమిటి? ఎక్కడో ఒక జ్యోతి ఉండటం వల్లే వెలుతురు మనకు కనిపిస్తుంటాది। జ్యోతికి ఆకారం ఉన్నది కానీ వెలుతురుకు ఆకారం లేదు।
0: ఆత్మా కా ప్రకాశ సర్వత్ర వ్యాప్త హై। यह मात्र व्यक्तित्व से युक्त नहीं है, यह प्रकाश के रूप में पूरे हॉल में व्याप्त है। इस प्रकाश का कारण क्या है? कहीं ज्योति के होने के कारण ही हमें प्रकाश दिखाई पड़ रहा है। ज्योति का एक आकार है, परंतु प्रकाश का कोई आकार नहीं है।
1: కనుకనే ఆత్మనేటువంటి ప్రకాశం వంటిది। ఈ ప్రకాశమునకు ఒక రూపము ఒక నామము లేదు। ఏ రూపమైనా ఏ నామమైనా ధరించవచ్చు। ఉపాధిని ఆధారం చేసుకుని రూపనామములు దాన్ని పోషిస్తూ వస్తున్నాయి। బల్బ్ లో లైట్ వస్తుండాలి, ఫ్యాన్ లో గాలి వస్తుండాలి, స్టవ్ లో వంట చేస్తుండాలి, మిషన్ లో పని చేస్తుండాలి। మిషన్ చేసే పనికి ఫ్యాన్ చేసే పనికి విరుద్ధంగా ఉంటుండాలి। బల్బ్ ఇచ్చేటువంటి లైట్ కును స్టవ్ చేసే వంటకు వ్యత్యాసం ఉంటుండాలి।
0: అత ఆత్మా ఏక్ ప్రకాశ్ కే సమాన్ హై। इस प्रकाश का कोई रूप या नाम नहीं है। यह कोई भी रूप और कोई भी नाम धारण कर सकता है। उपाधि के आधार पर ही रूप और नाम निश्चित किए जा रहे हैं। देखिए, बल्ब से लाइट आ रही है, फैन से हवा आ रही है, स्टोव पर खाना पक रहा है, मशीन काम कर रही है। मशीन के काम और फैन के काम में अंतर है। बल्ब द्वारा दिए जाने वाली लाइट और स्टोव द्वारा पकाए जाने के काम में अंतर है।
1: ఈ మిషన్ల యొక్క ఇది వ్యత్యాసం వేరువేరుగా ఉంటుండాలి। ఈ యంత్రములు వేరువేరుగా ఉంటుండాలి। యంత్రముల యొక్క ఫలితం వేరువేరుగా ఉంటుండాలి, కానీ కరెంట్ ఒక్కటిగానే ఉంటుంది। అదే విధముగానే భిన్న భిన్న ఉపాధులు యందు భిన్న భిన్న రూపమును ధరించి ఈ ఆత్మతత్వము అనేకత్వాన్ని నిరూపించేస్తుంటుండాలి, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని కూడాను బోధిస్తుంటుండాలి।
0: मशीन के काम भिन्न भिन्न हैं, यंत्रों के काम भिन्न भिन्न हैं, यंत्रों के कामों के परिणाम भिन्न भिन्न हैं, परंतु बिजली एक ही है। इसी प्रकार भिन्न भिन्न उपाधियों में भिन्न भिन्न रूप धारण कर यह आत्मतत्व अनेकता का निरूपण कर रहा है, अनेकता में निहित एकता का भी उपदेश दे रहा है।
1: बल्ब इदी చాలా ఇదిగా కనిపిస్తుంటుంటాది, ట్యూబ్ లైట్ ఇంకొక రీతిగా కనిపిస్తుంటాది, డైనింగ్ రూమ్ బల్బ్ అనేటువంటిది చాలా బ్రైట్ గా ఉంటుంది, బెడ్రూమ్ బల్బ్ చాలా డిమ్ గా ఉంటుంది, కానీ అంతా ఒకే కరెంట్ అయితే అక్కడ డిమ్ ఏమిటి ఇక్కడ బ్రైట్ ఏమిటి, ఈ వ్యత్యాసం ఎందుకు ఉండాలని మన అజ్ఞానంతో వాదిస్తాం। ఈ బల్బుల్లో వ్యత్యాసం ఉంటుంది కానీ కరెంట్ లో వ్యత్యాసం లేదు।
0: బల్బ్ బహుత్ ప్రకాశమాన్ దిఖాయి దే రహా హై, ట్యూబ్ లైట్ కుచ్ ఔర్ ఢంగ్ సే దిఖాయి దే రహీ హై। डाइनिंग रूम का बल्ब बहुत ब्राइट होता है, बेडरूम का बल्ब बहुत डिम होता है, परंतु हम अज्ञानवश विवाद करते हैं कि जब सब जगह एक ही बिजली है तो वह डिम और यह ब्राइट, ऐसी भिन्नता क्यों है? यहां अंतर बल्ब में है, बिजली में नहीं।
1: నీ యొక్క హృదయం యొక్క ప్రేమతత్వమైనటువంటి యొక్క కెపాసిటీ డిఫరెన్స్ ఉంటుండాలి। పరిపూర్ణమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది ప్రకాశవంతమైనటువంటిగా రూపొందుతుంది, సంకుచితమైనటువంటి ప్రేమగా ఉంటుంటే ఇది బెడ్రూమ్ బల్బ్ మాదిరి డిమ్గా ఉంటుంది। కనుక నీవు బల్బ్స్ మార్చుకో, కానీ కరెంటును మార్చడానికి వీలు కాదు।
0: తుమ్హారే హృదయమే నిహిత్ ప్రేమ తత్వకి కెపాసిటీ మే డిఫరెన్స్ హై। యది వహ ప్రేమ పరిపూర్ణ హో तो वह अत्यधिक प्रकाशमान रूप में रूपायित होगा। यदि वह संकुचित प्रेम हो तो बेडरूम बल्ब की भांति डिम ही होगा। अतः चाहो तो बल्ब्स बदल सकते हो, परंतु बिजली को बदलना संभव नहीं है।
1: కనుకనే అసూయ అనేటువంటిది పెట్టుకుంటే ఇక్కడ చాలా డిమ్ గా ఉంటుంటారు, ప్రేమతత్వం అనేటువంటి ప్రకాశం ఉంటే థౌజండ్స్ ఆఫ్ వోల్ట్స్ గా ఈజీగా ఉంటుంటాది। కనుక నీవు ప్రేమతత్వాన్ని పెంచుకో, ఈ ప్రేమ చేతనే దైవత్వాన్ని నువ్వు గుర్తించడానికి వీలవుతుంది। నిన్న చంద్రుణ్ణి నీవు చూడాలంటే ఒక టార్చ్ లైటో పెట్టమాక్స్ లైటో అరికెన్ లైటర్ను తీసుకుని రానక్కర్లేదు, చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి। కనుక ప్రేమస్వరూపుణ్ణి నువ్వు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే ప్రేమస్వరూపుణ్ణి చూడాలి. ద్వేషముతో ప్రేమస్వరూపుణ్ణి చూడటానికి వీలు కాదు.
0: అత ఈర్ష్యాకే హోనే పర్ యహా డిమ్ ప్రకాశ హీ హోగా, లేకిన్ ప్రేమ తత్వకే హోనే పర్ వహ థౌజండ్ వోల్ట్స్ ప్రకాశ హోగా. ఇస్లియే స్వయం మే ప్రేమ తత్వ కో బఢాఓ. ఇస్ ప్రేమ కే సహారే హీ తుమ్ దైవత్వ సే అవగత హో సక్తే హో. యది తుమ్ చంద్రమా కో దేఖనా చాహతే హో తో ఏక్ టార్చ్ లైట్ యా పెట్రోమాక్స్ లైట్ యా హరికేన్ లాంటర్న్ లానే కీ జరూరత్ నహీ హై. చంద్రమా కే ప్రకాశ కే ద్వారా హీ చంద్రమా కో దేఖనా చాహియే. యది ప్రేమ స్వరూప్ కో దేఖనా చాహతే హో तो प्रेम के द्वारा ही प्रेम स्वरूप को देखना चाहिए. द्वेष के सहारे प्रेम स्वरूप को देखना असंभव है.
1: ब्लाइंडनेस कन्नु लेने गुड्डीवाणी వంటిది. గుడ్డివాణి ఎదురుగా ఎంత పవర్ఫుల్ అయిన లైట్ పెట్టినప్పటికీ వీళ్ళకి చీకటే గాని వెలుతురు కాదు.
2: అట్టి గుడ్డివాడు తన ప్రక్కనే ఉండేటువంటి యొక్క పదార్థాన్ని కూడా ఎక్కడెక్కడో ఎదుగుతాడు. అతనే అజ్ఞాని, అతనే అసూయవంతుడు, అతనే ద్వేషి, అతనే అహంకారి.
1: ఈ విధమైనటువంటి యొక్క గుణములు ఉండినంత వరకు కూడాను సమీపమునందున్నటువంటి దైవత్వాన్ని కూడాను తాను గుర్తించలేడు.
0: ద్వేష్ కిస్ ప్రకార్ కా హై? బ్లైండ్నెస్. आंखों से वंचित एक अंधे के समान है. अंधे के सामने चाहे कितनी ही पावरफुल लाइट क्यों न रखी जाए, परंतु इसके लिए सब अंधेरा ही है, उजाला नहीं. ऐसा अंधा बगल में रखी वस्तु के लिए भी इधर उधर ढूंढता है. वही अज्ञानी है, वही ईर्ष्यालु है, वही द्वेषी है, वही अहंकारी है. ऐसे गुणों के होने के कारण दैवत्व के निकट में होने पर भी वह उसे पहचान नहीं पाता है.
1: यवड़ सत्यमतो प्रेमतो अनसूयतो నిరహంకారంతో జీవిస్తున్నాడో అలాంటి వాడు ఆ పదార్థం పైన ఎతకడానికి కూడా ప్రయత్నం చేయకుండా డైరెక్ట్ గా దానిని పట్టేస్తాడు. జ్ఞానం నేత్రములు తెరిచినటువంటి వాడికి ఇట్టి పదార్థం లభ్యమవుతుంది. అజ్ఞానం అనేటువంటి నేత్రములు మూసుకున్నటువంటి వాడికి ఏమాత్రం కూడా కనిపించదు. కన్నే నేను మూసుకుంటే టవల్ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఇటు ఇటు తిరుగుతాను, కన్ను తెరుచుకుంటే డైరెక్ట్ గా దాన్ని తీసుకుంటాను. కనుక జ్ఞాని డైరెక్ట్ గా దైవం చేరుతాడు. ఇదే సద్గుణము కలిగినటువంటి వాడు.
0: जो सत्यवान, प्रेमी, ईर्ष्या रहित, निरहंकारी होकर जीवन यापन करता है, वह उस पदार्थ के लिए अन्वेषण किए बिना सीधे उसे पकड़ लेता है. जिसके ज्ञान नेत्र खुले रहते हैं उसे ही यह पदार्थ प्राप्त होता है. ज्ञान के नेत्र बंद किए व्यक्ति को यह बिल्कुल दिखाई नहीं देगा. आंखें बंद रखने पर तौलिए के लिए इधर उधर घूमता रहेगा, आंखों के खुले रहने पर सीधा उसे ले लेगा. अतः ज्ञानी सीधे ईश्वर के पास पहुंच जाता है, वही सद्गुण संपन्न है.
1: దుర్గుణములతో సంశయాలతో అనుమానాలతో అలమటించేటువంటి మానవులకు ఏమాత్రం కూడా ఒక్కటి కూడా కనిపించదు. కనుకనే డెత్ ఈజ్ సీటర్ దాన్ ది బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నరెన్స్ అన్నారు. మనము ఆ విధమైనటువంటి అజ్ఞానంలో ప్రవేశించరాదు. ఈ అజ్ఞానం అనేటువంటి దానిని అభివృద్ధి పరిచేటువంటిదే అసూయ. కనుక విద్యార్థులైనటువంటి మీరు, లేత హృదయులైనటువంటి మీరు, ముందుకు ఎంతనో అభివృద్ధి కావాల్సినటువంటి మీరు ఈ అసూయకు ఏమాత్రం కూడాను లోపల అవకాశం ఇవ్వకుండా చూసుకోండి.
0: దుర్గుణం, సంశయం ఆర్ శంకాం సే యుక్త మానవ్ కో కుచ్ భీ దిఖాయి నహీ దేతా హై. ఇసిలియే డెత్ ఇజ్ స్వీటర్ దాన్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ కహా గయా హై. हमें ऐसे अज्ञान में नहीं पड़ना चाहिए. ईर्ष्या ही इस अज्ञान को बढ़ाती है. अतः जो तुम छात्र हो, अत्यंत कोमल हृदय वाले हो, भविष्य में बहुत प्रगति करने वाले हो, इस ईर्ष्या को कदापि स्वयं में पनपने के अवसर मत देना.
1: ఎవరైనా మీ క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినారంటే వాడిని చూచి మీరు చుప్పనాతి బుద్ధిని పెంచుకోకండి. నా క్లాస్ లో ఎవరో ఒక నా సోదరుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నీవు ఆనందపడు, రేపటి రోజు సంవత్సరం నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. లేక నేను కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి నా సోదరుతో పాటని, నీవు కష్టపడి చదువు.
0: अपनी कक्षा में यदि किसी को प्रथम श्रेणी आती है तो ईर्ष्या करने के बदले तुम विचार करो कि मेरे एक भाई को ही प्रथम श्रेणी आई है और आनंदित हो. कल तुम्हें भी प्रथम श्रेणी आ सकती है. मुझे भी मेरे भाई के साथ प्रथम श्रेणी आनी चाहिए, ऐसा विचार करके मेहनत करो.
1: నీవు చదవకుండా చదివిన వాడు ఫస్ట్ ర్యాంక్ వచ్చినాడంటే వాడిపైన అసూయ పట్టము, చదవకుండా పోవటం ఒక తప్పు, అసూయ పట్టడం రెండవ తప్పు, నాకు రాలేదే అని ఏడ్చడం మూడవ తప్పు. కనుక వచ్చిన వారిని, బాగున్న వారిని, సుఖపడేటువంటి వారిని, ఆనందంగా ఉన్న కుటుంబాలను, పచ్చగా అభివృద్ధి అయ్యేటువంటి ఒక కుటుంబాలను చిన్నా భిన్నం చేసేటువంటి ఈ దుర్గుణాలు మాత్రము మనలో ఉంచుకోరాదు.
0: బినా మెహనత్ కియే ప్రథమ శ్రేణి పానే వాళ్ళకు దేఖకర్ ईर्ष्या करना गलत है. मेहनत न करना पहली गलती है, ईर्ष्या करना दूसरी गलती है और अपनी स्थिति पर रोना तीसरी गलती है. अच्छी तरह से जीवन बिताने वालों को, सुखी लोगों को, सानंद रहने वाले परिवारों को, भरे पूरे परिवारों को विनष्ट करने वाले इन दुर्गुणों को हमें స్వయం మే నహీ రహనే దేనా చాహియే.
1: అదే విధంగానే దుర్యోధనుడు గుణాల గురించి అర్జునుడు చెప్పుకుంటూ కృష్ణుడు పచ్చని రాజవంశమును పాండవులింప జనించినారు. ఎంతో పచ్చగా పెరుగుతున్నటువంటి యొక్క పాండవుల యొక్క కుటుంబాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కౌరవులు. పాండవులింప జనించినారు, కార్చిచ్చే రేడు సూత సుత స్నేహము దానికి తోడు. ఈ కౌరవులకు తగినట్టుగా వాడు కర్ణుడు ఒక సహాయం. ఈ అసూయ పరులకు దుర్మార్గుడు తోడునీడవుతారు. దానిపై కచ్చిలు రేపి ఆ శకునిగాడు, వాడు కూడా అసూయ పరుడే. ఈ గుడ్డివాళ్ళు గుడ్డివాళ్ళందరూ చేరి గుంతలో పడిపోయారు. ఈ పాండవులకు కలిగిన నష్టం ఏమిటి? ఎవరి అసూయ వారిని హతమార్చింది, ఎవరి దుర్గుణమును వారిని అన్ని విధాలు క్షీణింపజేసింది.
0: ఇసీ ప్రకార్ దుర్యోధన్ కే దుర్గుణో కే బారే మే అర్జున్ కో బతాతే హువే శ్రీకృష్ణ నే కహా, हरे भरे राजवंश को कौरव विनष्ट करना चाह रहे हैं, जंगल की आग के समान इस राजा को कर्ण भी मदद कर रहा है, दुष्ट लोग इन ईर्ष्यालुओं का साथ देते रहते हैं, इनके साथ ईर्ष्यालु शकुनि भी जुड़ गया, अंधे सभी इकट्ठे होकर गड्ढे में गिर पड़े, इसमें पांडवों को क्या हानि हुई? जिनकी ईर्ष्या थी उन्हीं को समाप्त कर गई, जिनके दुर्गुण थे उन्हीं को विनष्ट कर गए.
1: కనుక మొట్టమొదట మనం భగవద్గీతను అర్థం చేసుకోవాలంటే సద్గుణాలను కూడా మనం పెంచుకోండి. సద్గుణములను మనం పెంచుకున్నప్పుడే భగవద్గీత సలక్షణంగా మనకు అర్థమవుతుంది. లేకపోతే ఒక్క శ్లోకమైనా కూడా మనం అర్థం చేసుకోలేము. ఇది అనంతమైన అర్థాలతో కూర్చున్నటువంటిది ఈ భగవద్గీత. ఇది కల్పవృక్షంతో సమానమైనటువంటిది భగవద్గీత. ఎవరు కోరిన అర్థాన్ని వారికి అందిస్తూ వస్తుంది. కానీ ఈనాడు మనం అనర్థాలు తీసుకొని యథార్థాన్ని కప్పివేస్తున్నాం. పోయిన అనర్థాన్ని ఒకటి తీసుకున్నా పర్వాలేదు, అనర్థానికి నానార్థాలు పెంచుతున్నాము. కనుక నీ భగవద్గీత వ్యర్థమైపోతుండాలి. కనుక అర్థం చేసుకోవాలంటే సద్గుణాన్ని పెంచుకోవాలి.
0: అతః ప్రథమతః भगवत गीता को समझना है तो हमें स्वयं में सद्गुणों को विकसित करना चाहिए. सद्गुणों को विकसित करने पर ही भगवत गीता हमें अच्छी तरह से समझ में आएगी, वरना हम एक भी श्लोक समझ नहीं पाएंगे. भगवत गीता अनंत अर्थों से युक्त है. यह कल्प वृक्ष के समान है, जिसको जैसा अर्थ आवश्यक है उसे वैसा अर्थ प्रदान करती है. परंतु आज हम अर्थ के बदले अनर्थ को लेकर यथार्थ को ढकते जा रहे हैं. एक अनर्थ को लेने के साथ उसके अनेक अर्थ भी लगा रहे हैं. अतः भगवत गीता व्यर्थ सी होती जा रही है. अतः इसे समझने के लिए सद्गुणों को विकसित करना चाहिए. उपसंहार. भगवान बाबा ने अपने इस मधुर प्रवचन में मानव जीवन को सार्थक करने के मार्ग का अत्यंत प्रभावपूर्ण उपदेश दिया है। यद्यपि जीवन नश्वर है, परंतु इसके समाप्त होने से पूर्व इसका सदुपयोग करना हमारा कर्तव्य है। जीवन की सार्थकता अथवा निरर्थकता का आधार गुण ही है। एक सामान्य व्यक्ति को भक्त बनाने वाले सद्गुणों की चर्चा करते हुए स्वामी ने कहा कि ईर्ष्या और द्वेष ऐसे दो बुरे गुण हैं जिनके कारण मानव जीवन पूर्णतः विनष्ट हो जाता है। अतः कदापि इन्हें हमारे व्यक्तित्व में विकसित होने के अवसर नहीं देने चाहिए। स्वामी ने अर्जुन के उदाहरण के माध्यम से निरूपित किया कि ईर्ष्या किस कदर अहंकार को जन्म देती है। स्वामी का उपदेश है कि जीवन में शांति पाने हेतु व्यक्ति को ईर्ष्या और द्वेष से रहित हृदय में प्रेम स्वरूप को प्रतिष्ठित करना चाहिए। स्वामी ने कहा कि भगवद गीता के अनंत अर्थ हैं, जिनमें से हमें अपने जीवन को सार्थक करने वाले तत्वों को चुनकर उनके आचरण के द्वारा सफल होना चाहिए। अस्तु।
3: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 6 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
4: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: പ്രാപ്താനുസാരമൈ അലർമുക്തി.
1: The rain water is absorbed in sandy soils. Well, the rain water will remain quite sweet on fertile soil. The same rain water on pearl oyster converts into a beautiful pearl and shines forth. Similarly, liberation also shines based on the deservedness.
0: Yadeva idayat mantra tat mantrani anu iha. Idi kathopanishattu okka వేదాంతం. యదేవ ఇది యత్ మంత్ర, ఇక్కడ ఉన్నది ఏదో అక్కడ ఉన్నది అది, అక్కడ ఉన్నది ఏదో ఇక్కడ ఉన్నది అది.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ హియర్ ఇస్ ప్రెసెంట్ ఓవర్ దేర్, దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ దేర్ ఇస్ ఈక్వల్లీ ప్రెసెంట్ హియర్.
0: ఇక్కడ ఉన్న దానిని ఇహమని, ఎక్కడో ఉన్నదానిని పరమని ప్రబోధిస్తుంది.
1: ఇట్ టీచెస్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ హియర్ యాజ్ ఇహ, దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ దేర్ యాజ్ పర.
0: సృష్టి కల్పితమైన జగత్తంతా ఇహము, దృశ్యమునకు అగోచరమైనటువంటిది పరము.
1: దట్ వాట్ ఇస్ సీన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ ఇస్ ఇహ, దట్ విచ్ ఇస్ బియాండ్ ఇస్ పర.
0: కానీ పరమనందున్నదే ఇహమునందు, ఇహమునందున్నదే పరమనందు ఉన్నది.
1: When there's no difference as such between the two, why do you aspire for para?
0: అయితే మానవుడు దేహాభిమాని కావటం చేత ఇహమే సత్యమని, ఇహమే ప్రధానమని, ఇహమే నిత్యమని భావించి పరమును అలక్ష్యం చేసుకున్నాడు.
1: Because of his body attachments, he forgets this truth and he takes all this ephemeral world as the main thing and truth and forgets the spiritual aspect.
0: Kantiki kanipinchanadi, manasuku anipinchanadi, hrudayanni muripinchanadi manakenduku. Kantiki kanipinchi, manasuku anipinchi, hrudayanni muripinchi, mai maripinchetuvantidi ee ihamu.
1: In fact, the scenario in front of us is quite apparent to the naked eye and it will delight us in our hearts and also we feel in our minds.
0: Pratyakshanubhuti ihamu.
1: The direct experience is iha.
0: Anumananubhuti paramu.
1: That which is out of benefit of doubt is para.
0: Idi manavuni yokka prakrutamainatuvanti bhavam.
1: This is the general physical feeling of man.
0: Kani dinini కఠోపనిషత్తు సమన్వయపరుస్తుంది, సందేహాన్ని తీరుస్తుంది, సత్యాన్ని బోధిస్తుంది.
1: ది కఠోపనిషత్ ఇంటిగ్రేట్స్ దీస్ టూ, క్లారిఫైస్ ఆల్ డౌట్స్ అండ్ ప్రూవ్స్ ద ట్రూత్.
0: దీనికి కఠోపనిషత్తు అని ఎందుకు పేరు వచ్చింది?
1: హౌ ఇస్ ఇట్ ఇట్ హస్ గాట్ ద నేమ్ కఠోపనిషత్?
0: కృష్ణ యజుర్వేదములో కఠశాఖము నుంచి రావటం చేతనే దీనికి కఠోపనిషత్తు అన్నారు.
1: As it is derived out of Krishna Yajurveda, the Katha branch, it is called Kathopanishad.
0: Ante kaka, deenini rachinchina chunti vadu Kathikudu.
1: The one who composed this is Kathikuda.
0: Kanukane, aa maharshi perunu indulo Kathopanishattu ani pilavabadutu vachindi.
1: Hence, the name of the saint is here in Kathopanishad.
0: Manava jeevitamulo అత్యంత కఠినమైనటువంటి వార్త మరణం.
1: ఇన్ హ్యూమన్ లైఫ్ ద వెరీ టఫ్ న్యూస్ ఈజ్ రిలేటింగ్ టు డెత్.
0: ఈ మరణ వార్తకు మించినటువంటి కఠినమైనటువంటి వార్తలు ప్రపంచంలో కానరావు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో అదర్ న్యూస్ దట్ సాడెన్స్ అస్ అదర్ దాన్ డెత్.
0: కనుకనే మరణం యొక్క మీమాంసను బోధించినటువంటిది కనుకనే దీనికి కఠోపనిషత్తు అని వరకు.
1: As it has gone deep into the inquiry of the death, It is called Kathopanishad.
0: మానవుడు పరమును ఆశిస్తున్నాడు.
1: Man wants the spiritual advantage.
0: ఈ పరమ మనకు ఎట్ల లభ్యమవుతుంది?
1: How can we accomplish it?
0: ఇహమును వదిలిన తర్వాతనే కదా పరము.
1: It's possible if only we leave the present.
0: ఇహమును వదలటమే మరణము.
1: Leaving the present is death.
0: కానీ ఇది అతి కష్టమైనటువంటిది అయినప్పటికీ, ఇది తప్పినది కానప్పటికీ మనం దీనిని ఆశించక ఉండలేము.
1: Though it is tough and is a must someday, we cannot keep quiet without aspiring for it.
0: ఎంతకాలమైనా జీవించాలని ఆశిస్తాం కాని మరణాన్ని ఆశించం.
1: However long it might be, we want to live. We don't want to die.
0: వృద్ధాప్యము పొందినప్పటికీ ఇంకా కొంతకాలమైనా జీవించాలని ఆశిస్తాడు మానవుడు.
1: The man wants to live in spite of the old age.
0: ఎంతకాలం జీవించినా ఇది తప్పినది కాదు.
1: However long he might live, he cannot escape.
0: కనుకనే ఎప్పుడు పరమ సంగతి నీకు అర్థమవుతుంది?
1: When can you understand that the life after?
0: ఇహమును మరచినప్పుడే పరమ యొక్క సత్యము గుర్తించడానికి వీలవుతుంది.
1: When he forgets the life sojourn, he can understand the thereafter.
0: కనుకనే పరమును గుర్తించే నిమిత్తమై
1: to understand that spiritual,
0: ఇహమును ఆధారముగా చేసుకుని
1: basing on the present,
0: కట్టగలప్పటికి ఇహమ దీనిని విసర్జించి
1: ultimately leaving the present,
0: పరతత్వాన్ని స్వీకరించి
1: accepting the life thereafter,
0: పరమ పవిత్రమైన భావాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand that supreme sacred feeling.
0: అయితే ఇహము సత్యమని భావిస్తున్నాడు మానవుడు.
1: However, man considers the present as true.
0: పరము కనిపించినటువంటిదని, పరము మనకు ఏదో ఒక భ్రమను కల్పించేటువంటిదని,
1: the life beyond is full of illusion which is not apparent,
0: ఈ పరము అనుభూతికి అతీతమైనటువంటిదని,
1: that it is beyond experience,
0: సామాన్య మానవుడు సాధించలేడని,
1: that ordinary one cannot achieve,
0: మానవుడు సందేహించి ఈ నిత్య సత్యమైనటువంటి పరతత్వాన్ని ప్రయత్నించడానికి ఊరుకోవటం లేదు.
1: Man doubts this aspect and is not making any effort to understand this permanent truth.
0: దీనిని కఠోపనిషత్తు సులభంగా బోధిస్తుంది.
1: This is easily explained by Kathopanishad.
0: ఓ మూర్ఖుడా,
1: ఓ ఫూలిష్ మ్యాన్,
0: నీవు చూచినదంతయును, చూచుతున్నదంతయును కేవలము భ్రమనే.
1: What all that you see is merely an illusion.
0: ఇది అంతయును ప్రతిబింబమే.
1: All but a reflection.
0: ఇది కేవలం అంత కూడాను రియాక్షనే.
1: It's all merely a reaction.
0: మానవుడు గమనిస్తాడు, ఏమిటి ఈ కఠోపనిషత్తు యొక్క బోధ?
1: Man delusions and wants to know the teaching of Kathopanishad.
0: పొదలో ఉన్నటువంటి పిచ్చను పట్టుకోవడానికి చేతిలో ఉన్న పిచ్చను వదులుకుంటాడా ఎవరైనా?
1: To catch hold of the bird in the bush, will anyone drop the bird on hand?
0: కనుక చేతిలో ఉన్న పిట్టను వదులుకోవటము ఇది అజ్ఞానం. పొదలో ఉన్న పిట్ట చిక్కుతుందో చిక్కదో మనకు అర్థం కాదు.
1: ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ టు డ్రాప్ ది బర్డ్ ఆన్ హ్యాండ్ బికాజ్ వీఆర్ నాట్ షూర్ ఆఫ్ క్యాచింగ్ హోల్డ్ ఆఫ్ ద బర్డ్.
0: సామాన్య మానవుని యొక్క బలహీనతా భావం.
1: దిస్ ఇస్ ది వీక్ ఫీలింగ్ ఆఫ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: కానీ కఠోపనిషత్ అంటే చెప్పటం లేదు.
1: బట్ కఠోపనిషత్ డస్ నాట్ అడ్వకేట్
0: దట్. నీ చేతిలో ఉన్నటువంటి పిట్ట పొదలో ఉన్నటువంటి పిట్ట యొక్క ప్రతిబింబమే కాని ఇది బింబం కాదు అని చెప్తుంది.
1: కఠోపనిషత్ టెల్స్ ఓ మ్యాడ్ మ్యాన్ ద బర్డ్ అండ్ హ్యాండ్ ఇస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ దట్ ప్రెసెంట్ ఇన్ ద బుష్.
0: కనుక నిజమైనటువంటి పిట్ట పొదలో ఉంది.
1: ద ట్రూ బర్డ్ ఈజ్ ఇన్ ద బుష్.
0: ఆ పొదలో ఉన్నది ఎదలో చేరి
1: దట్ ప్రెసెంట్ ఇన్ ద బుష్ గౌన్స్ ఇన్
0: ఆ భ్రమ నీ చేతిలో ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు.
1: అండ్ యు ఆర్ డెల్యూటెడ్ కన్సిడరింగ్ దట్ ఇస్ ఆన్ హ్యాండ్.
0: కాబట్టి నీ వదిలేదంతా ప్రతిబింబాన్ని.
1: వాట్ యు లీవ్ ఇస్ జస్ట్ రిఫ్లెక్షన్.
0: బింబాన్ని పట్టు, ప్రతిబింబం నీ వెంటనే ఉంటుంది.
1: ఫాలో ది ఆబ్జెక్ట్ అండ్ దిస్ రిఫ్లెక్షన్ విల్ ఫాలో యూ.
0: బింబాన్ని పట్టక ప్రతిబింబంను ఆశించేటువంటి వాడు మూర్ఖుడు కాక మరొకడు అవుతాడా?
1: హీ ఈస్ జస్ట్ ఎ ఫూలిష్ వన్ ఇఫ్ హీ ఫర్గెట్స్ ది ఆబ్జెక్ట్ అండ్ క్యారీడ్ అవే బై ది ఇమేజ్.
0: కనుక ఈ ఇహమునందున్నటువంటి యొక్క సర్వస్వము పరమనందున్నటువంటి యొక్క ప్రతిబింబమే.
1: Therefore, what all that we find here in this life is but a reflection of the life thereafter.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ప్రతిబింబాన్ని ఆశించి రమించి మోసపోతున్నాడు.
1: Therefore, every man wants to have this image, the reflection, and deceives himself.
0: కనుక నిత్య సత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము నీ అంతర్భావములో ఉంటున్నది.
1: The permanent truth, the self, is in you, in our feeling.
0: దానిని పట్టుమన్నాడు.
1: You catch hold of it.
0: అయితే ఏ విధంగా దీనిని ఆశ్రయించి దేనిని ఆశ్రయించి దేని ద్వారా మనము ఈ పిట్టను పట్టడానికి వీలవుతుంది?
1: బై వాట్ వే, బై త్రూ వాట్ యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ దాట్?
0: దీనికి శరీరము అత్యవసరం.
1: ఫర్ దిస్ బాడీ ఇస్ వెరీ ఎసెన్షియల్.
0: ఈ శరీరం ఉండినంత వరకు ఈ శరీరాన్ని మనం పోషించాలి.
1: సో లాంగ్ ద బాడీ లాస్ట్ ఇట్ హ్యాస్ టు బి కెప్ట్.
0: శరీరాన్ని ఆశించాలి.
1: వే వి మస్ట్ కీప్ ఇట్ అప్.
0: శరీరాన్ని ప్రేమించాలి.
1: వి షుడ్ లవ్ దిస్ బాడీ.
0: కారణం,
1: ద రీజన్,
0: ఆ శరీరం నందు ఉండినటువంటి యొక్క విలువైన నిత్యమైన సత్యమైన అందులో అమరత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వం అక్కడే ఉంటుందని.
1: బికాస్ ద వాల్యుబుల్ పర్మనెంట్ ట్రూత్, ద ఇమ్మోర్టల్ సెల్ఫ్ ఈజ్ ఇన్ ద బాడీ.
0: విలువలేని ఇనుప పెట్టెయందు,
1: ఇన్ దట్ ఐరన్ సేఫ్ విచ్ హాస్ నో వాల్యూ,
0: విలువలేని ఇనుప పెట్టె ఈ దేహము.
1: దిస్ బాడీ ఈజ్ జస్ట్ ఎన్ ఐరన్ సేఫ్ దట్ హాస్ నో వాల్యూ.
0: పెట్టెలోన నగలు పెట్టినట్టు,
1: యాజ్ జ్యువెల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ద ఐరన్ సేఫ్,
0: ఆత్మమందు అనగా హృదయమందు ఆత్మ దేవుడు ఉండెను సుమా.
1: ఇన్ ద హార్ట్ గాడ్ ద సెల్ఫ్ ఈజ్ ప్రెసెంట్.
0: మనం విలువైనటువంటి నగలన్నీ కూడాను విలువలేని ఇనుప పెట్టిలో పెట్టి బీగం వేస్తున్నాం.
1: ఆల్ వాల్యుబుల్ జ్యువెల్స్ ఆర్ కెప్ట్ ఇన్ ఎ వాల్యూలెస్ ఐరన్ సేఫ్ అండ్ లాక్.
0: అదే విధంగానే విలువలేనటువంటి ఇనుప పెట్టె ఈ దేహము.
1: సిమిలర్లీ బాడీ ఈజ్ అన్ ఐరన్ సేఫ్ దట్ హ్యాస్ నో
0: వాల్యూ. దీనిని ఎందుకోసం కాపాడాలి?
1: Why should we safeguard it?
0: విలువైనటువంటి నగలు ఇందులో ఉంచినాము.
1: ద రీజన్ ఇస్ వాల్యుబుల్ జ్యువెలరీ.
0: ఆ విలువైన నగలను రక్షించుకునే నిమిత్తమై విలువలేని పెట్టెని కూడా రక్షించుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ద వాల్యుబుల్ జ్యువెలరీ ఇన్ సైడ్, వీ హావ్ టు ప్రొటెక్ట్ ద ఐరన్ సేఫ్ ద బాడీ.
0: అయితే ఈ దేహతత్వము ఎంతకాలమని మనం భ్రమించాలి?
1: హౌ లాంగ్ షుడ్ యూ బి క్యారీడ్ అవే బై ద బాడీ?
0: సచ్చిదానందం చెప్పాడు, సమస్త అనర్థములకు కూడాను మూల కారణము అభిమాన మమకారములే.
1: సచ్చిదానంద సెడ్, ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద ట్రబుల్స్,
0: దేహాభిమానము,
1: బాడీ అటాచ్మెంట్,
0: ఈ గుణాభిమానము,
1: అటాచ్మెంట్ టు క్వాలిటీస్,
0: ఈ భ్రమాభిమానము,
1: అటాచ్మెంట్ టు డెలిషన్,
0: ఈ వాసనాభిమానము,
1: ఆల్సో ద ట్రేట్స్,
0: ఇవన్నీ కూడాను మానవుని బంధించి వేస్తున్నాయి.
1: ఆల్ బైండ్ ద మ్యాన్.
0: అయితే ఈ భ్రమలు ఏ రీతిగా మనం తొలగించుకోవాలి?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు గెట్ అవే ఫ్రమ్ డెలిషన్?
0: ఇది మనం పెంచుకున్నవే కానీ ఉంచుకున్నవి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ వి హావ్ డెవలప్డ్ ఆన్ అవర్ ఓన్, దే ఆర్ నాట్ నేటివ్లీ ప్రెజెంట్.
0: ఈ మనమే మనం పుట్టించుకున్నవే కానీ పుట్టినవి కాదు.
1: దే ఆర్ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్, దే ఆర్ నాట్ దేర్ రైట్ ఫ్రమ్ బర్త్.
0: ఇవన్నీ కూడా పెట్టినవే కానీ ఉంచుకున్నవి కాదు.
1: దే ఆర్ ఆల్ జస్ట్ కెప్ట్ దేర్ బట్ దే ఆర్ నాట్ దేర్ ప్రిజర్వ్డ్ ఒరిజినలీ.
0: ఇలాంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: దిస్ ఫ్యాక్ట్ హాస్ టు బి రియలైజ్డ్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: పుట్టిన బిడ్డకు ఎట్టి భ్రమలు ఉండవు.
1: ద చైల్డ్ జస్ట్ బోర్న్ హ్యాస్ నో డెలిషన్.
0: ఎట్టి రాగద్వేషములు కూడా ఉండవు.
1: హ్యాస్ నో హేట్రెడ్.
0: ఎట్టి అభిమాన మమకారములు కూడా ఉండవు.
1: నో అటాచ్మెంట్ అండ్ పొజెసివ్నెస్.
0: స్వప్నమునందు కూడా తాను నిద్రలో కూడా నవ్వుతూ ఉంటాడు ఆ బిడ్డ.
1: ద చైల్డ్ స్మైల్స్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ద రీజన్?
0: గుణములు లేవు.
1: బికాస్ నో అట్రిబ్యూట్.
0: భ్రమలు లేవు.
1: నో డెలిషన్.
0: వాంఛలు లేవు.
1: నో డిజైర్.
0: కనుకనే ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు.
1: Therefore, child spends time blissfully.
0: పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ,
1: as the child grows further,
0: పెద్ద బావ కోత అయినాడు అన్నట్టుగా వీనికి వాంఛలు పెరుగుతూ వస్తాయి.
1: He will develop desires more and more.
0: తన ఆట బొమ్మను ఎవరైనా అపహరిస్తే వాడి పైన జగడ వేసి కోట్లాడి దాన్ని పెరుగుకోవడానికి ప్రయత్నిస్తాడు.
1: If anyone takes away the toy from hand, he fights with him.
0: ఒక పెన్సిల్ ఎవరైనా ఇంకో పక్కనవాడు తీసుకుంటే వాడితో జగడమాడి ఇది నా పెన్సిల్ అని వాదిస్తుంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ టేక్స్ అవే ద పెన్సిల్ హి స్టార్ట్స్ ఫైటింగ్.
0: వస్తువుల యొక్క వాంఛతో క్రమక్రమేణ ఈ గుణములు పెరుగుతూ వస్తాయి.
1: బికాస్ ఆఫ్ ద డిజైర్ టువర్డ్స్ ద ఆబ్జెక్ట్ హి డెవలప్స్.
0: ఇంకా చదువులో మనం ప్రవేశించేటప్పటికి,
1: బై ద టైమ్ హి ఎంటర్స్ ఇన్ స్టడీ,
0: చదువు కంటే ముందుగానే
1: ప్రయర్ టు ఎడ్యుకేషన్
0: రాగద్వేషములు నకసిక పర్యంతము సంచరిస్తూనే ఉంటాయి.
1: Right from top to toe, the attachment and hatred would travel.
0: కనుక ఈ గుణములన్నీ కూడాను మనము ప్రకృతితో ప్రాకృతమైనటువంటి భావములతో వాంఛనతో పెంచుకున్నవే కాని మన నుండి ఆవిర్భవించినవి కాదు.
1: All these qualities we have developed over time because of the world. They are not natively born.
0: కనుక ఈ వాంఛలన్నీ కూడాను కేవలము దేహమే ఆధారమని దేహమే నిత్యమని దేహమే ప్రమాదమని మనం విశ్వసించి దీనిని అనేక విధములుగా ఆత్మతత్వాన్ని అలక్ష్యం చేసుకున్నాం.
1: We take the body as the truth, as permanent, as standard, and we forget the nature of the self.
0: కనుకనే ఇది ఆత్మనే ప్రధానము ప్రమాణము దేహతత్వము కేవలము ఆధారము మాత్రమే అని కఠోపనిషత్తు బోధిస్తూ వస్తుంది.
1: The Kathopanishad teaches clearly, emphatically, that the self is truth, the body is just the base.
0: ఈ నశించేటువంటి దేహం పైన
1: ద బాడీ దట్ ఇస్ పెరిషబుల్
0: నశించని భావాన్ని నీవెందుకు ఇమిడ్చుకుంటున్నావు?
1: వై డూ యూ హ్యావ్ ద నాన్ పెరిషబుల్ ఫీలింగ్ ఇన్ సైడ్?
0: నశించినటువంటి ఆత్మ పైన
1: దట్ సెల్ఫ్ విచ్ ఇస్ నాన్
0: చలించేటువంటి భ్రాంతిని నీవెందుకు పెంపొందించుకుంటున్నావు?
1: వై డూ యూ హ్యావ్ దిస్ డెల్యూషన్ మోర్ అండ్ మోర్?
0: ఇది కేవలము జన్మ జన్మాంతరముల యొక్క వాసనా ప్రభావమే.
1: దిస్ ఇస్ ఆల్ ది ఎఫెక్ట్ ఆఫ్ పాస్ట్ లైఫ్.
0: కనుకనే మనం సత్యాన్ని అసత్యంగా అసత్యాన్ని సత్యంగా మనము భ్రమిస్తున్నాము.
1: For that reason we are carried away by the delusion. Take the truth as a falsehood. We take this reaction as action.
0: Resound nu sound ga visvasistunnamu.
1: We believe that the resound is the sound.
0: Satyamaina dani kalpitanga bhramistunnamu.
1: We take the truth as artificial.
0: Oka chinna udaharanam.
1: A small example.
0: ఇది సినిమా అని మనకు తెలుసు.
1: వి నో దట్ దిస్ ఇస్ సినిమా.
0: దీంట్లో యాక్టర్స్ అంతా కూడాను డబ్బు కోసం ఏడుస్తున్నారు, డబ్బు కోసం నవ్వుతున్నారు, డబ్బు కోసం బాధపడినట్టుగా అనే విధంగా యాక్ట్ చేస్తున్నారు.
1: ద యాక్టర్స్ ఫర్ మనీ దే క్రై అండ్ దే యాక్ట్ అండ్ స్మైల్.
0: కానీ నిజంగా ఆ యాక్టర్ ఏడుస్తున్నాడా? లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ డస్ ద యాక్టర్ క్రై? నో.
0: ఆ యాక్టర్ నిజంగా తన యొక్క దీంట్లో దుఃఖాన్ని అనుభవిస్తున్నాడా?
1: డస్ హి ట్రూలీ సఫర్?
0: లేదు.
1: నో.
0: కానీ అది కూడా మనకు తెలుస్తుంది.
1: వీ నో దట్ ఫ్యాక్ట్ ఆల్సో.
0: అనేక మంది సినిమాకు వెళ్ళినప్పుడు
1: వెన్ మెనీ గో టు సినిమా
0: అక్కడ సినిమాలో ఎవరో పడరాని బాధలు పడుతూ దుఃఖిస్తుంటుంటే చూసేటువంటి వాడి కంటి నీరు కూడా కారుతుంది.
1: When anyone there in cinema, he passes through so many problems and
0: troubles. వాడు కూడా దుఃఖిస్తాడు పాపం.
1: The viewers also cry.
0: కారణమేమిటి?
1: వాట్ ద రీజన్?
0: భ్రాంతిని చూచి రియల్ అయినటువంటి యాక్టర్ కూడా దుఃఖించడం లేదు, కానీ చూచేటువంటి ఈ చూపరుడు దుఃఖిస్తున్నాడు.
1: వాచింగ్ ద డెల్యూజన్ ది యాక్టర్ ఈస్ నాట్ క్రయింగ్, వేర్ ఆస్ ద వ్యూయర్ ఈస్ క్రయింగ్ హియర్.
0: అదేవిధంగా నిజమైనటువంటి జీవునికి కూడా దుఃఖం లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ది ఇండివిజువల్ హ్యాస్ నో మిజరీ.
0: కానీ జీవభావం భ్రమించినటువంటి యొక్క మనసు దుఃఖిస్తాం.
1: ఇట్ ఈస్ ఓన్లీ మైండ్ దట్ ఈస్ డెల్యూటెడ్ క్రై.
0: కనుక ఈ మనస్తత్వాన్ని మనము చక్కగా సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make our mind step into proper path.
0: ఈ మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టే నిమిత్తమై
1: to make the mind travel along the right way.
0: అంతర్ముఖముగా వించమని చెప్తారు.
1: It is said that mind should be inward.
0: కేవలము బాహ్య దృష్టి మాత్రమే సత్యము కాదు.
1: Merely outward is not fact.
0: ఈ దృష్టి అంతే కూడాను సృష్టికి సంబంధించినది.
1: All this vision relates to creation.
0: నీ అంతర్భావము సృష్టికర్తకు సంబంధించినటువంటి.
1: The inner feeling relates to creator.
0: సృష్టి కంటే సృష్టికర్త అధికుడు.
1: Creator is much more than the creation.
0: కనుకనే మూలాధారమైనటువంటి తత్వాన్ని ప్రబోధించేటువంటిదే ఈ యొక్క కఠోపనిషత్తు.
1: కఠోపనిషత్ టీచర్స్ దిస్ ప్రైమల్ బేసిస్.
0: లోక సంబంధమైనటువంటి సుఖ సంతోషములు ఎన్ని అనుభవించినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ ద వరల్డ్లీ ప్లెజర్ అండ్ హ్యాపీనెస్
0: ఏనాటికి సత్యం కాదనేటువంటిది ప్రతి వ్యక్తికి తెలుసు.
1: ఎవ్రీ ఇండివిజువల్ నోస్ దట్ ఇట్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఇది క్రమక్రమేణ ఎక్కడ ప్రారంభమైంది?
1: వేర్ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: నచికేతుడు చిన్న పిల్లవాడు.
1: నచికేత వాజ్ యంగ్.
0: అతని తండ్రి ఉద్ధారకుడు.
1: His father is Uddhalaka.
0: ఈ ఉద్ధారకుడు అనేక యజ్ఞయాగాది క్రతువులు ఆచరించినటువంటి వాడు.
1: ఉద్ధాలక కండక్టెడ్ మెనీ యజ్ఞాంగ్యాగాస్.
0: జన దానాది లోపల మహాప్రసిద్ధుడు.
1: హీస్ హైలీ రెప్యూటేటెడ్ ఇన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: ఈ విధంగా ఉండినటువంటి యొక్క ఉద్ధారకుడు యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తూ అనేక రకమైనటువంటి గోవులను దానం చేస్తూ వచ్చాడు.
1: While conducting the యజ్ఞయాగా, he was just offering the cows to many.
0: కానీ అన్ని గోవులు చేసిన తర్వాత మిగిలిన కొన్ని పక్క గోవులు కూడా ఉంటున్నాయి.
1: After all of them are offered, then, and there is a certain weak left behind.
0: వాటిని మాత్రం నేను పెట్టుకుని ప్రయోజనం ఏమిటి? అవి కూడా దానం ఇస్తామని చేసి దానం చేస్తూ వచ్చాడు.
1: Why should I keep these weak cows with me? Let me also offer.
0: చూచాడు నచికేతుడు.
1: నచికేత watched it.
0: నచికేతుడు అమాయకుడు.
1: నచికేత was innocent.
0: కానీ మహా తెలివితేటలు గలవాడు.
1: But he is highly intelligent.
0: మహా మేధాశక్తి.
1: An intellectual.
0: నెమ్మదిగా తండ్రి దగ్గరికి వెళ్లి
1: softly approached the father.
0: నాన్న, ఈ దానదాన యజ్ఞాలంతా ఎందుకోసం చేస్తున్నారు?
1: ఫాదర్, వై డూ యూ డూ దీస్ యజ్ఞాస్ అండ్ యాగాస్?
0: స్వర్గ ప్రాప్తి నిమిత్తమే చేస్తున్నాను ఆయన.
1: He said, I want heaven. For that reason I am doing this.
0: స్వర్గం అంటే ఏమిటి అన్నాడు.
1: Then he asked, what do you mean by heaven?
0: సుఖ సంతోషంతో జీవితాన్ని గడపటమే స్వర్గము అన్నాడు.
1: The life spent in pleasure and happiness is heaven.
0: ఆ సుఖ సంతోషములు ఎంతవరకు ఉంటాయి?
1: How long the pleasure and happiness lasts?
0: ఈ అమాయకుడైనటువంటి నచికేతుడు కూడాను క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. నాన్న, ఆ స్వర్గములో నీ పుణ్యం ఉండినంత వరకు మాత్రమే నీవు జీవించగలవు. పుణ్యం నశించగానే తిరిగి మత్స్యలోకం రాక తప్పదు.
1: ఇన్నోసెంట్ చైల్డ్ లైక్ నచికేత సెడ్ ఫాదర్, యు విల్ బి దేర్ ఇన్ హెవెన్ అంటిల్ యూ హ్యావ్ గాట్ ద మెరిట్ దేర్. దేర్ ఆఫ్టర్
0: ఆ స్వర్గంలోనే నీవు శాశ్వతంగా ఉంటానని భ్రమిస్తున్నావా?
1: Are you going to be deluded that you'll be permanently staying in heaven?
0: అయితే ఈ బక్క గోవులను దానం చేయటం వల్ల నీకు స్వర్గం ఎట్లా లభిస్తుంది?
1: How do you expect to reach heaven by donating or offering these weak cows?
0: గడ్డి నమలడానికి కూడా శక్తి లేదు ఆ గోవులకు.
1: They don't have strength even to chew the grass.
0: నీరు త్రాగడానికి మింగడానికి కూడా శక్తి లేదు ఆ గోవులకు.
1: They don't have even strength to swallow.
0: అలాంటి గోవులను దానం చేసి ప్రయోజనం ఏంటి?
1: By offering such cows in charity, what is the use?
0: ఇలాంటి దానం వల్ల నీకు స్వర్గం ప్రాప్తిస్తుంది అనేటువంటి నమ్మకం ఏమిటి?
1: What faith you have that you'll reach heaven by such acts?
0: అని ఈ విధంగా వాదన వేస్తూ వచ్చాడు తండ్రితో.
1: Like that he was arguing with father.
0: ఒకవైపున తండ్రి చాలా నా కుమారుడు మేధావి శక్తి కలవాడని నీ లోపల ఆనందిస్తున్నాడు.
1: On one hand father was very happy thinking of the son who was very intelligent.
0: కానీ మరొక వైపున తండ్రితో వాదన వెతుకుతున్నాడే, వీడు ఎంత మూర్ఖుడు అని అతని పైన కొంత విసుక్కుడను పుడుతుంది.
1: On the other hand, he was also disgusted because his very son was arguing with him.
0: కానీ ఆ కుమారుడు కూడాను చేసే వాదన కూడాను చిరునవ్వులతో అనేక విధములైనటువంటి యొక్క ఆధారముల చేత తాను వాదనకు దిగినాడే కాని అజ్ఞానం చేత కాని ఇంకే విధమైనటువంటి యొక్క క్రోధం చేత కాని అయిష్టం చేత కాని తండ్రితో వాదన వేయలేదు.
1: The son argued with a smiling face with certain proofs and basis, not out of ignorance or anger or otherwise.
0: Poni ani vadana valane pettadu.
1: Then he dropped the argument there.
0: Nanna, nenante neeku chaala ishtame kada?
1: Father, you like me most.
0: Ore Nachiketa, naa prana samanamura neevu annadu tandri.
1: What Nachiketa, you are my life, he said.
0: నా ప్రాణం కంటే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాను అన్నాడు.
1: ఐ లవ్ యూ మోర్ దాన్ మై లైఫ్.
0: తాను వాదనకు దిగినాడే కాని అజ్ఞానం చేత కాని ఇంకే విధమైన క్రోధం చేత కాని అయిష్టం చేత కాని తండ్రితో వాదన వేయలేదు.

0: దానిని దానం చేయాలి, కానీ ప్రేమించినటువంటి దానిని దానం చేయటము ఇది దానమవుతుందా అన్నాడు.
1: యు షుడ్ ఆఫర్ దట్ యు లవ్ మోస్ట్, దట్ ఈ చారిటీ, నాట్ ఆఫరింగ్ దట్ యు ఇస్ లైక్.
0: ఏదో నాకు ప్రేమించినటువంటి దాన్ని దానం చేస్తున్నాము, గాలికి పోయినటువంటి పల్లె పిండంతా కూడా కృష్ణార్పణం అన్నట్టు మనం కృష్ణార్పణం చేయటము నిజంగా మనము చేతులారా చేయాలి, కానీ గాలికి పోయినంత కృష్ణార్పణం అంటే అది అర్పితం చేసినట్టు అవుతుందా?
1: ఆల్ ద ఫ్లోర్ లెఫ్ట్ ది గస్ట్ ఆఫ్ ద విండ్ కెనాట్ బి ఆఫరింగ్ అవర్ చారిటీ టు గాడ్, నో.
0: కనుక దానం చేస్తున్నానంటే ఈ బక్క గోవును దానం చేయటం కాదు, ఇష్టమైనటువంటి నన్ను దానం చేయి, అప్పుడు నిజమైన దానం అవుతుందన్నాడు.
1: చారిటీ డస్ నాట్ మీన్ ఆఫరింగ్ ది వీక్ హౌస్, ఆఫర్ మీ నౌ.
0: చేస్తానురా అన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: మరీ మరీ అడిగాడు, నాన్న నన్ను ఎవరికి దానం చేస్తావు అన్నాడు.
1: రిపీటెడ్లీ ఆస్క్డ్, ఫాదర్ టు హూమ్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ మీ?
0: తండ్రి రెండు మూడు మాటలకంతా నవ్వుకొని తన్నో తాను సమర్పించుకొని పోతున్నాడు.
1: ఫాదర్ వాజ్ మియర్లీ సపోర్టింగ్ హిస్ హ్యాండ్ స్మైలింగ్లీ.
0: కానీ పట్టిన పట్టు వదిలేటువంటి వాడు కాదు నచికేతుడు.
1: నచికేత ఇస్ నాట్ ద వన్ టు లీవ్ హిస్ డిటర్మినేషన్.
0: వయస్సు చిన్నది కానీ పట్టు పెద్దది.
1: దో ఇస్ క్వైట్ యంగ్ ఇన్ ఏజ్, హీ స్ట్రాంగ్లీ డిటర్మిన్డ్.
0: విచారం చిన్నది కానీ విషయం చాలా పెద్దది.
1: దో ఇస్ ఎంక్వైరీ ఇస్ లిటిల్ బట్ డిటర్మినేషన్ ఇస్ స్ట్రాంగ్.
0: మీద మీద అడుగుతూ వచ్చాడు, నాన్న నన్ను ఎవరికి దానం చేస్తావు, ఎవరికి దానం చేస్తావు అని.
1: హీ వెంట్ ఆన్ ఆస్కింగ్, ఫాదర్ టు హూమ్ ఆర్ యూ గోయింగ్ టు గివ్ మీ?
0: తండ్రికి విసుగు పుట్టింది.
1: ద ఫాదర్ వాజ్ డిస్గస్టెడ్.
0: ఆ విసుగు లోపల కోపం వచ్చింది.
1: అవుట్ ఆఫ్ డిస్గస్ట్,
0: కోపంలో మానవుడు మంచి చెడ్డలు విచారించడు.
1: ఇన్ యాంగర్ మ్యాన్ డజంట్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్.
0: నోటికి వచ్చిన మాటలు పలుకుతాడు.
1: హీ స్పీక్స్ యాజ్ హీ లైక్స్.
0: కనుక ఆ క్రోధం చేత నిన్నరా ఆ ఎవడికి దానం చేస్తానరా అన్నాడు కోపంతో.
1: అట్ ఎ బిట్ ఆఫ్ యాంగర్ హీ సెడ్, ఐ విల్ గివ్ యూ టు దట్ గాడ్ ఆఫ్ డెత్ యమ.
0: విన్నాడు.
1: హీ హెర్డ్ దట్.
0: నన్ను యముడికి దానం చేస్తాను, నాన్న నేను ఇల్లు వెచ్చి పెట్టుకోండి వెళుతున్నాను, యముని దగ్గరికి వెళుతున్నాను, యముడికి దానం చేశావు కదా నీవు ఇంకా.
1: ఫాదర్ యూ హ్యావ్ గివెన్ మీ టు ద గాడ్ ఆఫ్ డెత్ యమ, దేర్ఫోర్ ఐఎమ్ లీవింగ్ హోమ్.
0: కానీ తండ్రి చాలా విచారించాడు.
1: ఫాదర్ వాజ్ వెరీ మచ్ వరీ.
0: క్రోధం చేత పలికినటువంటి పరుపు ఇది చాలా ప్రమాదం కలిగించింది.
1: ద వర్డ్ దట్ హీ సెడ్ అవుట్ ఆఫ్ బిట్ ఆఫ్ యాంగర్ లెడ్ టు డేంజర్.
0: తన కోపమే తన శత్రువు.
1: The anger is one's own enemy.
0: Tana shantame tanaku raksha.
1: His peace will protect him.
0: Daya chuttambo.
1: The compassion is relief.
0: Tana santoshame swargamu.
1: His happiness is heaven.
0: Tana dukkhame narakamu.
1: His misery is hell.
0: Naa kopame naaku shatruga maaripoyindi.
1: My anger has become my enemy.
0: Ani aneka vidhamulaga Nachiketunni chaala pradeyapaddadu.
1: He went on pleading with Nachiketa repeatedly.
0: Nayana ninnu vadalu nenu undalenu annadu.
1: Son, I can't live believing you.
0: Dakkinchuko.
1: Keep up your word.
0: ఇచ్చిన మాటను నిలబెట్టుకు.
1: Keep up your promise.
0: యమధర్మరాజుకు నిన్ను దానం చేస్తానన్నాడు.
1: You said that you have given me to Yama.
0: సత్యము తప్పరాదు.
1: Never go back to truth, you said.
0: కనుక నేను వెళ్ళుతున్నానన్నాడు.
1: Therefore I am going.
0: తాను వెళ్ళాడు.
1: He went.
0: ఎక్కడికి వెళ్ళాడు?
1: Where has he gone?
0: యమలోకము అంటారు.
1: He has gone to that place, Yamaloka.
0: Yamaloka is particularly కట్టినటువంటి ఒక పెద్ద ఒక కుగ్రామం కాదు, లేక పెద్ద టౌన్ కాదు.
1: Yamaloka, the world of God of death, is not a village or anything constructed.
0: అనగా మంచి చెడ్డల యొక్క ఫలితమును అనుభవించేటువంటి ప్రదేశమే.
1: It is a place where the consequences of good and bad are experienced.
0: దేవుడు అనగా వేరు దేహమందును లేడు. దేవుడు అనగా తనదు దేహమంది.
1: God is not present in a foreign land. He is present in one's own body.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు, తాను చేయు పనులు తగిలియుండు.
1: Sin is not present in a foreign country. It is attached to one's own action.
0: ఈ సుఖ దుఃఖములకు హృదయమే స్థానం.
1: The pleasure and pain are present in one's own heart.
0: అనగా ఉపనిషత్తు లోపల యమధర్మరాజు గ్రామానికి వెళ్ళటము, ఆయన ఆ గ్రామంలో లేక ఎక్కడో క్యాంపు వేసి ఉండటము, ఆయన తిరిగి క్యాంపు నుంచి ఇంటికి రావడానికి 3 దినాలు టైం పట్టడము, ఈ 3 దినాలు ఈ యొక్క యమధర్మరాజు గేటు దగ్గర నచికేతుడు కాచుకున్నట్టుగా కొన్ని కథలుగా చెబుతారు.
1: సర్టన్ స్టోరీస్ ఆర్ గివెన్ దేర్ యాజ్ ఇఫ్ యమ హాస్ గాన్ టు సమ్వేర్ టు సమ్ ప్లేస్ అండ్ హీ వైల్ ఇన్ క్యాంప్
0: ఎక్కడో లేదు.
1: హీ వాజ్ నాట్ సపరేట్లీ ప్రెసెంట్.
0: ఇతను ధర్మరాజు.
1: హీ ఈజ్ ద వెరీ వన్ ఆఫ్ ధర్మ.
0: దేవుడు సర్వాంతర్యామి అయినట్టుగా యముడు కూడా సర్వాంతర్యామి.
1: As God is in dweller everywhere, Yama is also present everywhere.
0: కనుక యమ పట్టణం అనగా సర్వత్రా ఉండేటువంటి యొక్క ఇది యమ పట్టణం.
1: The city of Yama is present all over.

0: యమము అనగా చాలా మంది భయభ్రాంతులకు గురి చేసేటువంటిదని, అనేక కఠినమైనటువంటి చర్యలకు పాల్పడించేటువంటిదని భావిస్తుంటారు.
1: మెనీ కన్సిడర్ యమ ఆఫ్ కంప్లీట్లీ ఫియర్ స్ట్రికెన్.
0: యమ అనగా ఇంద్రియ నిగ్రహమే యమం.
1: యమ మెంట్ ద కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
0: యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహారం ధారణ ధ్యానం సమాధి అంటారు చూడండి. ఈ అష్టాంగ యోగంలో యమం ప్రధానమైనటువంటిది.
1: ఇన్ దీస్ అష్టాంగ యోగా ది యమ ఇస్ ద చీఫ్ వన్.
0: అంతర్ బహిర్ంద్రియములను అరికట్టడమే యమలోకము.
1: ఎక్సర్సైజింగ్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ అండ్ ఇన్నర్ సెన్సెస్
0: అరికట్టాడు.
1: హి హాడ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ బోత్.
0: మూడు రాత్రులు గడిచాడట.
1: హి స్పెంట్ 3 నైట్స్.
0: ఏమిటి ఈ మూడు రాత్రులు?
1: వాట్ ఆర్ దీస్ 3 నైట్స్?
0: సత్వ రజో తమో గుణములు మూడింటిని దాటాడు.
1: హి హాస్ గాన్ బియాండ్ ద పైయెస్ క్వాలిటీ ఎమోషనల్
0: తమో గుణాన్ని దాటాడు.
1: ఫస్ట్ హి క్రాస్ ది డల్నెస్.
0: యముడు కనిపించలేదు, అనగా ధర్మం కనిపించలేదు.
1: హీ కుడ్ నాట్ సీ ధర్మ యమ.
0: రెండవది రజోగుణాన్ని దాటాడు.
1: హీ క్రాస్డ్ దిస్ రజస్ ఎమోషన్.
0: ధర్మజుడు కనిపించలేదు.
1: హీ కుడ్ నాట్ సీ ధర్మ.
0: సత్వగుణాన్ని దాటాడు, ధర్మరాజు కనిపించాడు.
1: హీ క్రాస్డ్ దిస్ టాపిక్ పైయెస్ క్వాలిటీ దేర్ హీ సా ద ధర్మ.
0: ఇంద్రియ నిగ్రహ స్వరూపుడైనటువంటి యొక్క ధర్మరాజు కనిపించాడు.
1: ధర్మరాజు స్టాండ్స్ ఫర్ ద కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
0: అప్పుడు ధర్మజుడు ప్రశ్నిస్తున్నాడు.
1: నాయన
0: ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎందుకోసం వచ్చావు? ఈ మూడు దోవలు దాటి ఎంత ఎప్పుడు నీవు ఇందులో ప్రవేశించావు?
1: హీ స్టార్టెడ్ పుట్టింగ్ క్వశ్చన్స్. హూ ఆర్ యూ? వై హావ్ యూ కమ్? వై హావ్ యూ క్రాస్డ్ ఆల్ దీస్ 3 అండ్ రీచ్డ్ హియర్?
0: ఈ యొక్క నచికేతుడు సామాన్యుడు కాదు.
1: నచికేత ఇస్ నో ఆర్డినరీ పర్సన్.
0: పిట్ట చిన్నది, కూత గొప్పది అని.
1: హూ ఇస్ సో యంగ్? హీ స్పీక్స్ ఎంఫెటికలీ.
0: ధర్మరాజా, నీవు సర్వాంతర్యాన్ని, సర్వజ్ఞుడము, సర్వవ్యాపకుడము, నేను ఎందుకోసం వచ్చాను? ఎప్పుడు వచ్చాను? దేని కోరుతున్నాను నీకు తెలియదా?
1: ఓ కింగ్ ఆఫ్ ధర్మ, యు నో ఎవ్రీథింగ్. యువర్ ఆమ్నిషియంట్, ఆమ్నిప్రెసెంట్. డోంట్ యు నో వెన్ ఐ కేమ్, వాట్ ఫర్? ఐ హావ్
0: బీన్ శిరసావహించి నీ దగ్గరికి వచ్చాను.
1: ఫాలోయింగ్ మై ఫాదర్స్ కమాండ్ ఐ హావ్ కమ్ టు యు.
0: నీకు దానం ఇచ్చాడు నా తండ్రి.
1: మై ఫాదర్ ఆఫర్ మీ టు యు.
0: లోకములో స్త్రీలను కన్యాదానమని చేస్తుంటారు.
1: ఇన్ దిస్ వరల్డ్ విమెన్ ఆర్ ఆల్సో గివెన్.
0: కానీ నన్ను నీకు దానమిచ్చాడు.
1: బట్ మై ఫాదర్ హాస్ గివెన్ మీ టు యు.
0: నేను కన్యని కాను, బాలుడను.
1: ఐ యామ్ నాట్ ఎ వుమన్, ఐ యామ్ ఎ బాయ్.
0: బాలుడు దానమిచ్చేటువంటి ఒక్క వాడు, ఒక్క ఉద్ధారకుడు తప్ప మరొకడు లేడు లోకములో.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ ఎక్సెప్టింగ్ ఉద్ధారక. హూ హాస్ గివెన్ హిస్ సన్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: నా తండ్రి నన్ను నీకు దానమిచ్చాడు.
1: సో మై ఫాదర్ హాస్ గివెన్ మీ టు యు.
0: సరే, నీకేం కావాలి?
1: Then he said, what do you want?
0: నీవు ఏమి ఇవ్వాలని కోరుతున్నావు? ఈ ప్రశ్న వేశాడు నచికేతుడు.
1: Again asked, what is it you want to give?
0: నాయన, నీవు మూడు దినములు అనగా ఏమి? తమో, రజు, సాత్వికము, ఈ మూడింటి యొక్క తత్వమును నీవు దాటించడం కనుక నీకు మూడు కోరికలు ఏమైనా కోరుకో ఇస్తాను.
1: సిన్స్ యూ పాస్ 3 డేస్ మీనింగ్ 3 క్వాలిటీస్ ద డల్నెస్ ఎమోషనల్ ఫైర్ క్వాలిటీ, ask for 3 boons, I'll confer them.
0: అప్పుడు నచికేతుడు చెప్తున్నాడు, యజ్ఞములు 4 విధములు.
1: Then Nachiketa said, there are 4 types of yajna.
0: మాతృ యజ్ఞము, పితృ యజ్ఞము, ఋషి యజ్ఞము, దైవ యజ్ఞము.
1: He said there are 4. One is the mother, the father, the one of the saints and that of divine.
0: నా తండ్రి యొక్క దీనిని నేను రక్షించాలి.
1: I have to uphold the word given by my father.
0: తండ్రి యొక్క దుఃఖాన్ని నేను నివారణ చేయాలి.
1: I should give relief to my father.
0: కుమారుడు పుట్టాడంటే ఎందుకోసమని?
1: Why the son is begotten?
0: తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకునే కోసమని.
1: He has to clear out the debts of the parents.
0: తల్లిదండ్రులకు సంతృప్తిని ఇచ్చే నిమిత్తము.
1: To give satisfaction to parents.
0: కొడుకు పుట్టాడంటే చక్కెర పంచటము, తీపులు పంచటము కాదు గొప్పతనము.
1: There's nothing great in distributing the sweets when son is born.
0: కొడుకు సత్కీర్తి చెప్పించినటువంటి దినమే కొడుకు పుట్టినందుకు గుర్తు.
1: When the son brings reputation, that is only the day of his birth.
0: కనుక నేను నా తండ్రికి సత్కీర్తిని తెప్పించాలి.
1: I should bring good name to my father.
0: పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు, పుట్టదు, పుట్టదు.
1: Father will not have jubilation, joy the moment he begets his son.
0: ఎప్పుడు పుడుతుంది? ఆ పుత్రుడి యొక్క ఘనతను తెలుసుకుని పొగడినప్పుడు జనులంతా అప్పుడు పుత్రోత్సాహం కలుగుతుంది.
1: He will be very happy about his son when people recognize his greatness and start speaking about him.
0: నీ కుమారుడు గొప్పవాడయ్యా అని లోకమంతా వర్ణించినప్పుడు అప్పుడు తండ్రికి ఆనందం కలుగుతుంది.
1: And the whole world extols him that your son is great, then father will be happy.
0: కనుక నా తండ్రికి తగినటువంటి ఆనందాన్ని నేను అందించటము నా కర్తవ్యము.
1: So it's my responsibility to give happiness to my father.
0: ధర్మరాజ మొదటి కోరిక నాది ఒక్కటి.
1: He said, Dharmaraja, this first
0: నా వియోగంతో నా తండ్రి చాలా బాధపడుతున్నాడు.
1: Because of this separation, my father is feeling sad.
0: నా బాధ తండ్రికి లేకుండా చేయి.
1: See that my father will not be sad.
0: నా పైన వాత్సల్యం అనేటువంటిది క్రమక్రమేణా తగ్గిపోయి ఆ వాత్సల్యము ఆ ప్రేమ సర్వము దైవం పైన మారేటట్టుగా చేయి.
1: See that all the affection and love he has towards me be diverted towards divine.
0: కనుక నా చింతను నా తండ్రికి లేకుండా చేయటము మొట్టమొదటి ఒక కోరిక అన్నాడు.
1: ఫస్ట్ డిజైర్ ఈజ్ టు సీ మై ఫాదర్ విల్ నాట్ హావ్ ఎనీ వరీ.
0: నేటి నుంచి నీ తండ్రి నిద్రాహారములంతకులను ఆనందంగా అనుభవిస్తూ నీ చింతన లేకుండా హాయిగా తాను జీవించగలడు, నేను దీనికి వరం ఇచ్చాను అన్నాడు.
1: Then he said, I have conferred this boon, from this day your father will not have any anxiety worry, he will enjoy from this day.
0: నచికేతుడు చెప్పాడు, థ్యాంక్స్ నీకు యమధర్మరాజా, నీకు చాలా వందనము అన్నాడు.
1: Then నచికేత said, యమధర్మరాజ థ్యాంక్ యూ.
0: ఇంకా రెండవ కోరిక ఏమిటి?
1: What is the second desire?
0: ఏం కోరుతావు కోరమన్నాడు. తాను తన యొక్క మానవత్వం అనేటువంటి దాన్ని తెలుసుకునే నిమిత్తమై ఈ దేహము నాకు ధరింపబడింది.
1: This body is gifted to know the secret of human nature.
0: అయితే ఈ దేహమును సార్థకం సాధించుకునేటువంటి మార్గం ఏమిటి?
1: What is the true path to redeem this life with this body?
0: ఏ విధమైనటువంటి కర్మను ఆచరించినప్పుడు ఈ దేహము సరి అయినటువంటి ఒక స్థితిని పొందగలుగుతుంది?
1: What sort of action should I do to reach the correct position in this
0: world? ఎందుకోసం శరీరం వచ్చింది? శరీర మాధ్యం కరుధర్మ సాధకం, ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: Body is given to perform dharma.
0: కనుక దీనికి ఏదైనా ఒక ఈ శరీరాన్ని కూడా నువ్వు పవిత్రం చేయడానికి ఒక మార్గం చూపించమన్నాడు.
1: He wanted him to show the path, sacred path for this body.
0: తాను అనేక రకములుగా యోచించి అగ్నిని అగ్నోపాసన చూపిస్తూ వచ్చాడు.
1: He thought, inquired deeply and has shown him the path of fire.
0: ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య, ఈ మూడు కాలములు ఎందుకును భగవంతుని ఎడబాటు లేకుండా ఎడతగల కలుపుకుండా నిరంతరము స్మరించడానికి తగినటువంటి ఒక ఉపాయం బోధించాడు.
1: He has given him a device to think of the Lord during the twilight, the morning, midday and the evening.
0: దీనిని నచికేతాగ్ని అని కూడా పేరు వచ్చింది.
1: This is also called నచికేతాగ్ని.
0: ఈ అగ్ని అనేటువంటిది ఏమిటి?
1: What is this fire?
0: జ్ఞానాగ్ని.
1: It is the fire of knowledge.
0: ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది ఏ విధంగా మారింది?
1: In what form has it been
0: converted? సర్వదా సర్వకాలేషు సర్వత్ర దైవ చింతనం.
1: At all times, at all places, all the time thinking of Lord.
0: ఇది తనకు అనుగ్రహించాడు.
1: This he has given him.
0: మూడవది ఏమిటి?
1: What is the third one?
0: అడిగాడు, నాకు ఆత్మ జ్ఞానం కావాలి అంట.
1: He asked for the knowledge of the self.
0: పిచ్చివాడా, నీ పిట్టవంటి వాడవు.
1: Oh madman, you're so young.
0: ఈ గుట్టవంటి జ్ఞానాన్ని నీవు ఎట్ట భరించగలవు?
1: Why do you want that mountainous knowledge? How can you bear?
0: కనుక ఈ జ్ఞానం అనేటువంటిది వీలు కాదు.
1: It's not possible to acquire that knowledge.
0: నాకు కాదు, నా తాతకు కాదు, నా ముత్తాతకు కాదు, ఎవరికి తెలియదు ఈ జ్ఞానం.
1: Not only to me, to my father, grandfather, great grandfather cannot understand.
0: కనుక నేను ఈ విధంగా నీకు ఏ విధంగా చెప్పగలను?
1: So one, what way can I tell?
0: అని అనేక రకములుగా తప్పించుకోవడానికి యమధర్మరాజు, నాయన నీకు కావలసినటువంటి భోగ భాగ్య సౌఖ్యములంతా ఇస్తాను.
1: Escape from this? He said, I'll give you all the pleasures.
0: దనకరికి వస్తువాహనాదులు ఇస్తాను.
1: I'll give you all the coins and the gold.
0: గొప్ప రాజ్యాన్ని నీకు అందిస్తాను.
1: I'll give you the kingdom.
0: నిన్ను గొప్ప రాజుగా చేస్తాను.
1: I'll make you the king.
0: నీకు పుత్రమిత్ర పౌత్రాభివృద్ధులు కలిగేటట్టుగా చేస్తాను.
1: I'll see that you have sons and
0: grandsons. ఎన్ని ఆశలు పెట్టాలో, ఎన్ని ఆశలు పెట్టి అన్ని ఆశలు చెప్పాడు యమధర్మరాజు.
1: He deluded him. He made several of the promises.
0: దేనిని తాను ఆశించలేదు.
1: He did not expect any.
0: ధర్మరాజా, నీకు తెలియని కాదు.
1: ధర్మరాజా, యు నో ఎవ్రీథింగ్.
0: ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో కదిలిపోయేటువంటి మాత్రమే.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్.
0: ఏ ఒక్కటైనా ఈ జగత్తులో స్థిరంగా ఉండేటువంటిది ఉన్నదా మీరు చెప్పండి.
1: ఇన్ దిస్ వరల్డ్ ఇస్ దేర్ ఇస్ ఎనీ వన్ పర్మనెంట్ క్లౌడ్? టెల్ మీ.
0: మా తాతలు, మా ముత్తాతలు, మా తండ్రులు అందరూ కూడా ఎంతమందో పోయినారు.
1: The father's, grandfather's, grandfather's, great-grandfather's, they died.
0: కానీ నేడు ఉన్నటువంటి వారు రేపు ఏమైపోతారు?
1: Those who are alive today, what will happen to them tomorrow?
0: శాశ్వతము కాదు.
1: Nothing is permanent.
0: ఇలాంటి అశాశ్వతమైనటువంటివన్నీ కూడా నాకు అందించడానికి మీరు ఎందుకు సంకల్పించుకున్నారు?
1: Why have you determined to give me these temporary things?
0: నాకు ఈ ఆశలు లేవు.
1: I don't have those desires.
0: మీరు ఏమిచ్చినా నేను దీన్ని ఏమాత్రం కూడా అంగీకరించను.
1: Whatever you may give, I am not going to accept.
0: కావలసినది ఒక్కటే, అదే ఆత్మజ్ఞానము.
1: I want only one, that is the knowledge of the self.
0: అట్టి ఆత్మజ్ఞానాన్ని బోధించమన్నాడు.
1: Teach me that knowledge of the self.
0: ఈ ఇరువురికి, నచికేతునికి, యమునికి చాలా వరకు వాదన జరిగింది.
1: There's a lot of argumentation between
0: ఎంత కాలమో ఈ విధమైన రీతిలో ఈ నచికేతుని తృప్తిపరిచే నిమిత్తము ఈ ధర్మజుడు చాలా ప్రయత్నించాడు.
1: They discussed an argument for a long time and he tried to elude it.
0: నచికేతుని యొక్క పట్టు ఒక్కటే.
1: But Nachiketa had got one determination.
0: నేను సాధించవలసినది దైవాన్ని.
1: What I should accomplish, that is divinity.
0: నేను అనుభవించవలసినది ఆత్మజ్ఞానాన్ని.
1: What I should experience is the knowledge of the self.
0: నేను ఆనందించవలసినటువంటిది ప్రేమానందమును.
1: What I should delight myself is the bliss of love.
0: నాకు ఇంతకంటే మరొకటి అక్కర్లేదు.
1: I don't want anything more than this.
0: ఏమైనా సరే,
1: let anything happen.
0: నాది నాకు ఇవ్వవలసినది.
1: If you mean what I want,
0: నాకు బోధించవలసినది.
1: You must teach.
0: అప్పుడు చెప్తాడు యముడు, నాయన ఇది బోధించేటువంటిది గ్రంథ పఠనము కాదు.
1: He said, it is not something we taught.
0: ఒక గురువుల చేత బోధింపబడేటువంటిది కాదు.
1: It is not to be taught by a teacher.
0: గ్రంథముల చేత చదివేటువంటిది కాదు.
1: It is not to be gone through in sex.
0: లేక ఫ్రెండ్స్ చేత గిఫ్ట్ంచుకునేటువంటిది కాదు.
1: It is not the one to be gifted by friends.
0: కంపెనీలు సప్లై చేసేటువంటిది కాదు.
1: It is not to be supplied by company.
0: షాపులో కొనేటువంటిది కాదు.
1: It cannot be purchased from a shop.
0: ఇది తనలో తానే ఆవిర్భవింప చేసుకోవాలి.
1: One has to see that it originates within.
0: ఇలాంటి దానిని నన్ను ఎందుకు బాధిస్తున్నావు?
1: Such a thing, why do you make me suffer?
0: కఠినమైనటువంటి పదకులను ప్రవేశపెట్టాడు యమధర్మరాజు.
1: యమధర్మరాజా యూజ్ హార్ష్ వర్డ్స్.
0: నీవు చిన్నవాడవు.
1: యువర్ యంగ్.
0: పెద్దల ఆజ్ఞను మీరిపోతున్నావు.
1: యువర్ డిసోబేయింగ్ ద కమాండ్ ఆఫ్ ఎల్డర్స్.
0: అన్ని నీవు ఖండిస్తున్నావు.
1: యువర్ కాంట్రడిక్టింగ్ మీ.
0: ఇది నీకు న్యాయం కాదు అన్నాడు.
1: దిస్ ఇస్ నాట్ జస్టిస్ ప్రాపర్ ఫర్ యూ.
0: అప్పుడు నచికేతుడు చెప్పాడు.
1: దెన్ నచికేత సే,
0: ధర్మరాజా,
1: ధర్మరాజా,
0: నీకు అన్ని తెలిసి కూడాను,
1: డో యు నో ఆల్,
0: దేహానికి పోలిక పెట్టుకుని నీవు పెద్దవాడు, నేను చిన్నవాడిని భావిస్తున్నావు. దేహము బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము.
1: ఇట్స్ ఓన్లీ బాడీ దట్ హస్ గాట్ ద చైల్డ్ హుడ్ దట్ ఆల్సో హాస్ ద రోల్.
0: వార్ధక్యం లేదు.
1: ద సెల్ఫ్ ఇస్
0: ఆత్మలో యవ్వనము కాదు.
1: ద ఓల్డ్ ఏజ్
0: కౌమారము కాదు.
1: ద సెల్ఫ్ ఇస్ నాట్.
0: అలాంటి వయస్సహితమైనటువంటి యొక్క ఆత్మకు నీవు ఎందుకు ఈ విధంగా భావిస్తున్నావు?
1: వై డూ యూ ఫీల్ లైక్ దట్? దట్ సెల్ఫ్ విచ్ ఇస్
0: లోపల యవధర్మరాజు చాలా ఆనందిస్తున్నాడు.
1: యమధర్మరాజా వాజ్ వెరీ హ్యాపీ.
0: ఇంత చిన్నపిల్లవారికి ఇంత గొప్ప జ్ఞానం ఏదైతే కలిగింది, నిజముగా ఈ జ్ఞానానికి వీడు తప్పక అర్హుడే అనుకున్నాడు.
1: He was feeling so happy because such a young boy could ask those questions. He really deserves this supreme knowledge.
0: పుట్టేది దేహము.
1: It's the body that's born.
0: పెరిగేది దేహము.
1: That which grows is the body.
0: జీవించేది దేహము.
1: That lives is the body.
0: జీవించేది దేహము.
1: That which dies is the body.
0: ఆత్మకు పుట్టుక లేదు.
1: The self has no
0: జీవము లేదు.
1: No growth.
0: వృద్ధి లేదు.
1: No development.
0: నాశము లేదు.
1: And no death.
0: ఇలాంటి నాశరహితమైన యొక్క ఆత్మతత్వాన్ని ఈ రీతిగా బోధించటము మంచిది కాదు అని కూడా నచికేతుడు యమధర్మరాజుకు నచ్చ చెప్తూ వచ్చాడు.
1: He also said this self which is deathless is not good to be taught about.
0: అనగా ఎవరికి నచ్చ చెప్పాడంటే యమధర్మరాజుకు చెప్పాడు.
1: He wanted to convince యమధర్మరాజా.
0: అనగా ధర్మమునకు బోధిస్తూ వచ్చాడు.
1: Meaning he started teaching dharma.
0: ధర్మమా? నీవు సత్యాన్ని ఆధారం చేసుకునేటువంటిది.
1: ఇట్స్ ధర్మ, యు హావ్ గాట్ ది ట్రూత్ ఎస్ ది బేసిస్.
0: కనుకనే నీకు సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ఫోర్ దేర్ ఇస్ నో అదర్ ధర్మ దెన్ ట్రూత్.
0: ధర్మము అనేటువంటిది ఆధారము సత్యంగా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ధర్మ ది సత్య షుడ్ బి ది బేసిస్.
0: సత్యం సత్యం పైన ఆధారపడినటువంటి దాని నీవు ధర్మము.
1: ధర్మ హ్యాస్ గాట్ ది సత్య ఎస్ ది బేసిస్.
0: నీకు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడవు.
1: యు ఆర్ ద వన్ విత్ కంట్రోల్ ఓవర్
0: ది యమము. అంతర్బహిర్ ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు.
1: యు ఆర్ ద వన్ హూ హస్ కంట్రోల్ ఓవర్ ది ఎక్స్టర్నల్ ఇన్నర్ సెన్సెస్ యమ.
0: ఇలాంటి నీవు నన్ను కేవలము వంచడానికి ప్రయత్నిస్తున్నావు.
1: సచ్ ఎ పర్సన్ యు ఆర్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్
0: మీ. నన్ను పరీక్షించడానికి ప్రయత్నిస్తున్నావు.
1: యు ఆర్ ట్రైంగ్ టు టెస్ట్ మీ.
0: పరీక్షించదు, పరీక్షించదు, పరీక్షించదు.
1: డోంట్ టెస్ట్ మీ ఎనీ లాంగర్.
0: నేను పరీక్షకు అర్హుడను కాను.
1: ఐ డోంట్ డిజర్వ్ ఎనీ టెస్ట్.
0: ప్రార్థనకు అర్హుడను అన్నాడు.
1: ఐ డిజర్వ్ ద ప్రేయర్.
0: నేను ప్రార్థనే నా యొక్క అర్హత.
1: మై క్వాలిఫికేషన్ ఇస్ ప్రేయర్.
0: దానికి మించినటువంటిది మరొకటి లేదు.
1: నథింగ్ ఎల్స్ బియాండ్ ద ప్రేయర్.
0: తప్పక నీవు అనుగ్రహించమని కోరాడు.
1: కన్ఫర్మ్ మీ డెఫినెట్లీ ప్రే.
0: అప్పుడు ఇంకా తప్పినది కాదని యముడు ఇంకా ఆత్మబోధకు ప్రారంభిస్తూ వచ్చాడు.
1: As there is no way of escape, Yama started teaching about this self.
0: Nayana, Atma anetvantadi, kevalamu agocharam anetvantadi.
1: He said, this self is non-apparent.
0: It is nirgunamu.
1: It is attributeless.
0: Nirakaramu.
1: Formless.
0: Niranjanamu.
1: It is permanent.
0: Ilanti sattvamu, neeku artham kavadaniki, konta puravu daniki konni punadulu iyyali.
1: To understand all this, you must lay the foundation prior to the understanding.
0: Enta pedda bhavanam manu kattal anukuntamo anta pedda punadi manu veyali.
1: If you want to construct a big mansion, you should have strong foundation.
0: Atma gnanam anetundi anantamainatundi.
1: The knowledge of the self is infinite.
0: Apramanamainatundi.
1: It has no parallel.
0: Kanukode bhagavantuniki aprameyudu ani peru vachindi.
1: For that reason God has no parallel. Aprameya.
0: Aprameya anaga pramanamulaku chikkinatundi vaadu.
1: Meaning you cannot compare him with anyone.
0: ఏ విధమైనటువంటి ప్రమాణానికి చిక్కడతాను.
1: యు కెనాట్ కంపేర్ హిమ్ విత్ ఎనీవన్.
0: కంపేర్ చేయడానికి వీలు కాదు.
1: ఇంపాసిబుల్ టు కంపేర్ హిమ్ విత్ ఎనీ.
0: అలాంటి దైవత్వానికి కొంతవరకు కాలం తీసుకో.
1: యు టేక్ టైమ్ టు అండర్స్టాండ్ ది డివినిటీ
0: అని చెప్పి
1: సేయింగ్ సో
0: ఈ నచికేతునికి బోధించినటువంటి ఒక జ్ఞానమే యావత్ ప్రపంచమునకు వ్యాపించిపోయింది.
1: ద నాలెడ్జ్ టాట్ నచికేత హాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: నచికేతుడనగా ఎవరు? కేవలం ఒక విద్యార్థి కాదు, ఒక బారుడు కాదు, ఒక విధమైనటువంటి అమాయకుడు కాదు.
1: హూ ఇస్ నచికేత? ఈజ్ నాట్ బాయ్, ఈజ్ నాట్ ఇన్నోసెంట్.
0: ఆత్మజ్ఞానాభిరుచి కలిగినటువంటి వాడు.
1: డీప్ ఇంట్రెస్ట్.
0: ఆత్మాభిమానము కలగాదు. ఆత్మజ్ఞానాభిమానము కలవాడు.
1: యూ షుడ్ హావ్ అటాచ్మెంట్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: తెలుసుకోవాల్సినది ఆత్మజ్ఞానమే కాని అన్యము కాదు.
1: వాట్ ఈస్ టు బి నోన్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: తెలుసుకోవటం ఈ దేహము లోపల.
1: వై షుడ్ యూ డెవలప్ ద బాడీ? నథింగ్ వాట్స్ ఎవర్.
0: దేహం పంచభౌతికము.
1: బాడీ హెస్ గాట్ ది సెన్స్.
0: ఇలాంటి దాన్ని మనం తెలుసుకోవటమా?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ నోయింగ్ దిస్ బాడీ?
0: మలమూత్ర దుర్గంధ మాంస రక్తమే.
1: ఇట్ ఇస్ ది ఫుల్ ఆఫ్ ది ఫేసెస్ అండ్ యువర్ ఇన్ ద మసల్.
0: దినదినములకు నీచుదూరినటువంటిదే కాని మంచితనం అనేటువంటిది ఇందులో లేదు.
1: మినిట్టు మిన్ పౌ
0: పదార్థముల యొక్క సంయోగమే ఈ యొక్క దేహం.
1: ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ద మ్యాటర్.
0: కనుక ఈ దేహభ్రాంతిని క్రమక్రమేణా తగ్గించుకుని
1: therefore reduce the body attachment.
0: ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: మనం ఎంత కాలం నుండినో ఆత్మజ్ఞాన విషయం మనం తెలుసుకుంటున్నాము.
1: వీ హావ్ బీన్ ట్రైయింగ్ టు నో ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ సిన్స్ లాంగ్.
0: కానీ నచికేతునికి మిగిలినటువంటి లోక జనులకు కంపేర్ చేసుకుంటే నచికేతుడు ఒక్క మాటతో అర్థం చేసుకున్నాడు.
1: బట్ వెన్ వీ కంపేర్ నచికేత విత్ అదర్ పీపుల్ ఇన్ ద వరల్డ్,
0: రెండో పర్యాయం చెప్పించుకోలేదు తాను.
1: He never heard repeatedly.
0: అంతటి గాఢ విశ్వాసము నచికేతునకు.
1: నచికేత హ్యాడ్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: నచికేత ఇది చేయవద్దు, ఇంకా చేయదు.
1: నచికేత డోంట్ డూ ఇట్, హీ విల్ నాట్ డూ ఇట్.
0: ఇది చెయ్యి అంటే ఇంకా చేయటమే.
1: యూ డూ ఇట్, హీ విల్ ఇమ్మీడియట్లీ డూ ఇట్.
0: ఈ విధమైనటువంటి ఆజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ ద కమాండ్
0: మనసా వరించి
1: యాక్సెప్టింగ్ విత్ ఫుల్నెస్
0: హృదయపూర్వకంగా కార్యరూపంలో దిగేటువంటి వాడు నచికేత.
1: హీ డిడ్ ఇట్ హోల్ హార్టెడ్లీ.
0: కనుక ఆ నచికేతుని యొక్క తత్వాన్ని
1: ద నేచర్ ఆఫ్ నచికేత
0: గొప్ప ఆత్మజ్ఞానంగా ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఈ స్టార్ట్ అట్ సుప్రీం నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అయితే మనం ఎంతకాలం నుంచి ఈ జ్ఞానాన్ని వింటున్నాం? ఆత్మజ్ఞానం వరకు మనం పోనక్కర్లేదు.
1: వీ నీడ్ నాట్ గో దట్ ఫార్.
0: లౌకికమైనటువంటి విషయాలంతా కూడా మనం ఎంతవరకు పాటిస్తున్నాం?
1: ఈవెన్ ది వరల్డ్లీ అఫైర్స్ హౌ లాంగ్ వీ ఫాలో, హౌ ఫార్.
0: ఎక్కువ మాట్లాడద్దండి అంటున్నాను, మనం పాటిస్తున్నామా?
1: మామీ సేస్ డోంట్ టాక్ టూ మచ్, ఆర్ వి ఫాలోయింగ్ దట్?
0: ఎప్పుడు చూసినా కానీ ఆడవాళ్ళ వైపున పెద్ద గోడగా ఉంటుంటాది.
1: ఆన్ ది విమెన్ సైడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ నాయిస్.
0: కానీ ఏమాత్రమైనా ఒక్కటైనా ఆచరణలో పెడుతున్నారా?
1: ఆర్ వి ప్రాక్టీసింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
0: ఆశ్రమంలో ఎందుకు ప్రవేశించారు?
1: వై హావ్ యూ కమ్ టు దిస్ ఆశ్రమం?
0: ఆశ్రమవాసం ఎందుకు చేస్తున్నారు?
1: వై షుడ్ వి లివ్ హియర్ ఇన్ దిస్
0: ఆశ్రమం? యొక్క నిబంధనలు ఎంతవరకు పాటిస్తున్నారు?
1: హౌ ఫార్ ఆర్ వి అబ్జర్వింగ్ ది రూల్స్ ఆఫ్ ఆశ్రమం?
0: ఇలాంటి వాళ్ళు ఆశ్రమంలో ఎందుకు ఉండాలి?
1: వై షుడ్ దే స్టే ఇన్ దిస్ ఆశ్రమం?
0: ఇలాంటి దానిని మనం చిన్న చిన్న దానిని మనం పాటించలేని వారు పెద్ద పెద్ద జ్ఞానాన్ని మనం ఎట్లా పాటించగలం?
1: వెన్ వీ కెనాట్ ఫాలో దీస్ సింపుల్ రూల్స్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు ఫాలో బిగ్గర్?
0: నిశ్శబ్దమే బ్రహ్మ.
1: సైలెన్స్ ఇస్ బ్రహ్మన్.
0: నిశ్శబ్దంలోని శబ్దమే బ్రహ్మ.
1: సౌండ్ ఇన్ ద సైలెన్స్ ఇస్ బ్రహ్మన్.
0: ఈ బ్రహ్మతత్వాన్ని గుర్తించడం నిశ్శబ్దంతోనే గుర్తించాలి.
1: ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ బి నోన్ త్రూ సైలెన్స్.
0: కనుక వీరి మాటలు వారి మాటలు వారి మాటలు వీరి మాటలు మనకి ఎందుకు అవసరం?
1: వై షుడ్ వి బాదర్ అవర్ సెల్వ్స్?
0: ఎందుకు మనం ఇక్కడికి వచ్చాము?
1: వై వాట్ ఫర్ హావ్ వి కమ్?
0: మన బిడ్డలు మన తల్లులు మన తండ్రులు మన మిత్రులు మన పుత్రులు సర్వస్వాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి కూర్చోరు, ఇతరుల బంధుత్వం మనకి ఎందుకు?
1: Leaving all the children, the parents, everybody who have come here, why should we bother about it?
0: Vidhana bojinchinappatikini ikkada ashram vasulu emaina kontha varaku marpu kaligara?
1: Though it is not repeatedly, is there any change?
0: Ye matramu marpu ledu.
1: There's no change. What
0: bhajanlo kurchindi kudanu kurchukuntuntaru maatladukuntuntaru.
1: Even in while in bhajan they go on conversing.
0: Ilanti kotu puttulu valiki enta gnanam bojinchi prayojanam emundi?
1: What is the use in teaching of gnana to these monkey minded people?
0: Monkey mind, bad monkeys.
1: Mad monkey minded people.
0: అలాంటి వారికి ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చోవాలి హాల్లో మీరు?
1: Why should such people sit in this hall?
0: ఎందుకు దీని ప్రయోజనం ఏమిటి?
1: What is the use in listening to that?
0: నాకు గొంతు నొప్పి మీకు కాలవ్యర్థము.
1: It's only the pain of the throat. And
0: నడుచుకునేటువంటి ఒక దీక్షను పూనినటువంటి వాడే నిజమైన భక్తుడు.
1: You have got a wholehearted determination, you are a true devotee.
0: నచికేతుడు ఎన్ని బాధలకు గురి అయిపోయినాడు?
1: నచికేత suffered a lot.
0: ఎన్ని విధమైనటువంటి దీక్షను పట్టాడు?
1: యు హావ్ ఎ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: దాంట్లో కోటిలో ఒక భాగమైన మనం పెట్టుకుంటున్నామా?
1: వి హావ్ అట్లీస్ట్ ఎ పార్ట్ ఆఫ్ దట్ క్రో.
0: ఇతరుల విషయాల్లో మనం ఎందుకు ప్రవేశించాలి?
1: వై షుడ్ వి బాదర్ అబౌట్ అదర్స్?
0: ఇతరులు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళని ఎందుకు మనం విమర్శించాలి?
1: వై షుడ్ వి క్రిటిసైజ్ అదర్స్?
0: ఇలాంటి పవిత్రమైన ఆశ్రమంలో వచ్చి కూర్చొని మనం పాపాన్ని ఒరిగట్టుకోవటమే కానీ పుణ్యాన్ని సంపాదించుకోవటం కాదు.
1: ఇన్ ది సీక్రెట్ ఆశ్రమ్ వి ఎర్న్ ఓన్లీ ద సిన్ బట్ నాట్ ద మెరిట్.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: వి షుడ్ డు అవర్ డ్యూటీ.
0: మనం ఏ పని చేసినామో ఏ పని ఒప్పుకున్నామో ఆ పని మనం సాధించాలి.
1: వి షుడ్ సర్టన్లీ పర్ఫార్మ్ ద డ్యూటీ అసైన్ టు us.
0: కనుకనే ఈ విధమైనటువంటి యొక్క కఠిన దీక్ష అనేటువంటిది ఈ నచికేతుడు యావత్ భక్తులకు సరైన ఆదర్శంగా నిరూపిస్తూ వచ్చాడు.
1: నచికేత హాస్ సెట్ హింసెల్ఫ్ ఇస్ ఎ వెరీ గుడ్ ఐడియల్ ఇన్ హావింగ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్.
0: కనుక రేపటి నుంచి ఈ యొక్క నచికేతునికి చెప్పినటువంటి జ్ఞాన బోధ అనేటువంటిది చాలా గొప్పది.
1: From tomorrow the knowledge taught Nachiketa is free.
0: Nischala hrudayulai,
1: steady mind,
0: nisvartha manasulai,
1: selflessness,
0: kevalam poorna vishwasamato,
1: full faith.
0: దీనిని మీరు వినేటట్టుగా ఉంటే హాల్లో రాండి, లేకపోతే బయట కూర్చోండి.
1: If you are prepared to listen, sit in the hall or sit outside.
0: ఎవరి విషయంలో కూడా ఎవరు పాల్గొనకూడదు.
1: నో బడి షుడ్ బాదర్ అబౌట్ అదర్స్.
0: కాలం ఏమైనా చిక్కితే సంతోషంగా ఏదో భగవత్ నామస్మరణ చేసుకోండి.
1: ఇఫ్ యు ఫైండ్ టైం థింక్ ఆఫ్ ద లార్డ్.
0: అనవసరమైన మాటలకు చోటు ఇవ్వద్దండి.
1: డోంట్ యూ స్కోప్ టు అన్నెసరీ
0: టాక్. గుంపులు చేరి మాట్లాడద్దండి.
1: డోంట్ గ్యాదర్ ఇన్ గ్రూప్స్.
0: బయట వచ్చినటువంటి గార్డులు వంటి వాళ్ళు కూడా ఒకరికొకరు మాట్లాడుకుంటూ కూర్చోవటం.
1: దే గో ఆన్ టాకింగ్ లైక్ స్ట్రీట్ డాంకీ.
0: ఆ డాంకీనైనా కొంచెం గట్టిగా అరుస్తుంది, సైలెంట్ గా నిలుస్తుంది.
1: ఇన్ ద డాంకీ షౌట్స్ అండ్ రిమైన్స్ సైలెంట్.
0: కానీ ఈ డాంకీస్ అరచటం కాదు, గుట్టుగా మాట్లాడుతుంటారు.
1: బట్ దీస్ డాంకీస్ గో ఆన్
0: డాంకీస్ కంటే హీనమైపోతుంది.
1: వర్స్ దాన్ డాంకీస్.
0: కనుక మనం డాంకీస్ కాకూడదు.
1: సో వీ షుడ్ నాట్ బి డాంకీస్.
0: మనము డియర్స్ కావాలి.
1: వీ షుడ్ బి డియర్.
0: అదే మనలో నేర్చుకోవాల్సినటువంటి ఒక జ్ఞానం.
1: దాట్ ఈస్ ద ట్రూ నాలెడ్జ్ యూ హావ్ టు లెర్న్.
0: ఎన్ని మాటలు చెప్పినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ఇస్ సెడ్,
0: ఎవరు కూడా ఒక్కరైనా ఒక్కటి రెండు విషయాలైనా ఆచరణలో పెట్టడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ ఇస్ ప్రాక్టీసింగ్ వన్ ఆర్ టూ.
0: కానీ నచికేతుడు తూచా సర్వమును ఆచరణలో పెట్టవచ్చు.
1: నచికేత ప్రాక్టీస్ ఇన్ టోటో.
0: ఎన్ని పుస్తకములు చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ గోయింగ్?
0: ఎన్ని నామలిఖితములు రాసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ఫన్ ఆఫ్ రైటింగ్ లాస్ నే?
0: ఎన్ని పూజలు చేసి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వర్షిప్?
0: చెప్పిన మాటలు వినప్పుడు ఇవన్నీ వ్యర్థమే అయిపోతాయి.
1: వి డోంట్ పే హీడ్ టు వాట్ ఈ స్టడీడ్.
0: అది యమధర్మరాజు చెప్పినటువంటిది.
1: దట్స్ వాట్ యమధర్మ చేస్తే.
0: నచికేత నీవు సాధించగలవా? తప్పక సాధించగలవు.
1: నచికేత కెన్ యూ అకంప్లిష్? సర్టెన్లీ ఐ కెన్.
0: దేనికైనా సిద్ధమేనా? సిద్ధమే.
1: ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్? ఎస్ ఐ.
0: దేనికి సిద్ధము?
1: వాట్ ఈస్ దట్ రెడీనెస్?
0: నా ప్రాణాయినైనా అర్పితం చేస్తాను.
1: ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్.
0: ఆ సత్యాన్ని నేను గుర్తించాలి.
1: దట్ ట్రూత్ ఐ మస్ట్ నో.
0: ఆ విధమైనటువంటి పట్టు పట్టాలి.
1: That determination one should have.
0: Alanti pattu pattinatundi nachiketunaku.
1: That nachiketa with that determination.
0: Atma jnanamu prarambhistadu.
1: The knowledge of the self started.
0: Aa atma jnanamu repati nunchi manamu chakkaga vini aanandinchi aacharinchi andariki andinchetuvanti oka margamlo meeru praveshinchalani nenu aashistunnanu.
1: From tomorrow we should listen to the knowledge of the self given to Nachiketa. We should learn, listen to that, experience.
0: Nachiketa anetunte vaadu inkoka Nachiketudu maropadu ledu.
1: There is no other separate Nachiketa.
0: Nachiketuniki pochadaniki Nachiketude saakshi.
1: There is no comparison. Nachiketa himself.
0: Vivekani telusukodaniki vivekudi ravali.
1: To know the intellect, an intellectual should be there.
0: Anvivekudiki vivekam teliyadu.
1: An ignorant one cannot
0: understand. Prapanchavanchamlone munigi unte
1: all the time we are deep in worldly desire.
0: Eppudu bhagavantuni vishayamlo manu praveshinchedi.
1: Then when do you know God?
0: Vachindi denikosam vachavu.
1: Why have we come?
0: Mana puttindi denikosam puttavu.
1: Why are we born?
0: మన యొక్క జీవిత తత్వాన్ని గుర్తించాలి.
1: నో ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: రహస్యాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: అండర్స్టాండ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్.
0: ప్రాణం అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ లైఫ్?
0: ఆత్మ అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ ఆత్మ?
0: ప్రకృతి అంటే ఏమిటి?
1: వాట్ ఇస్ నేచర్?
0: అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ అండర్స్టాండ్ దిస్.
0: ఇది గుర్తించేటువంటి యొక్క వ్యక్తియే నిజమైన వ్యక్తి.
1: ద వన్ హూ అండర్స్టాండ్స్ దిస్ ఇస్ వ్యక్తి, ది ఇండివిజువల్.
0: లేకపోతే వ్యక్తిత్వాన్ని నాశనం చేసే యుక్తి.
1: Or else it destroys individuality is the nakti yukti.
0: Ee yukti lopala rakti.
1: In this yukti there should be that
0: rakti lo anurakti.
1: There should be interest.
0: Ee anurakti lo jeevitam vyaktam.
1: In this anurakti interest the life is a waste.
0: Karukane mana vachinatvanti deni kosamu aneikunte satyanni gurtinchandi.
1: Therefore we should realize the truth why you have come.
0: Swami cheppina aadyanu sirasavahinchi naa nimittame nenu cheptam ledhu.
1: We should follow Swami's command. He is not telling
0: you. Naa parijayamani meeru evarini aashinchatam ledhu.
1: Swami will never ask you to do his
0: will. Vachina palini sadhinchandi.
1: You accomplish the purpose for which you have come.
0: Nee janmam ettinanduku nee saarthakam gaavinchuko.
1: You redeem your life for having been born.
0: అవి రెండింటిని నువ్వు చేస్తే తప్పక నీవు ధనుడు అయిపోతావు.
1: యు డూ దీస్ టు యువర్ లైఫ్ ఇస్
0: ఈ ఆత్మజ్ఞానం అంటే ఏదో పెద్ద కొండ వంటిదని కాదు.
1: నాలెడ్జ్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎ మౌంటైన్.
0: సూక్ష్మలో మోక్షం ఉంటుంది.
1: ఇన్ ఆల్ సటిలిటీ
0: అత్యంత సూక్ష్మమైనటువంటిది ఈ జ్ఞానం.
1: ఇట్ ఈస్ వెరీ సటిల్.
0: దానివల్లనే అనోరణీయాన్ మహతో మహనీయాన్.
1: It is smaller than the microcosm, bigger than the macrocosm.
0: చిన్న రావి చెట్టులో విత్తనాలు చాలా చిన్నదిగా ఉంటాయి.
1: It is smaller than the seed of banyan tree.
0: కానీ విత్తనం చాలా చిన్నది.
1: ఇట్ ఇస్ వెరీ టైనీ.
0: ఆ విత్తనంలోనే ఉంటుంది మహా పెద్ద వృక్షము.
1: ఇన్ దట్ టైనీ సీడ్ దేర్ ఇస్ జైజాంటిక్
0: ట్రీ. మహా పెద్ద వృక్షంలోనే ఉన్నది చిన్న విత్తనము.
1: ఇన్ దట్ హ్యూజ్ ట్రీ దేర్ ఇస్ ఎ టైనీ సీడ్.
0: కాబట్టి ఆ సూక్ష్మంలోనే ఉంటుంది పెద్ద మోక్షము.
1: దేర్ఫోర్ ఇన్ ద సటిలిటీ ఇస్ ప్రెజెంట్ లిబరేషన్.
0: ఆ పెద్ద మోక్షంలోనే ఉంటుంది చిన్న సూక్ష్మము.
1: ఇన్ ద లిబరేషన్ ఇస్ ప్రెజెంట్ ద సటిలిటీ.
0: ఆ సూక్ష్మత్వాన్ని ఈ యొక్క ఘనత్వాన్ని రెండింటినీ సమన్వయపరిచేటువంటి జ్ఞానము.
1: The subtlety and deliberation are coordinated by knowledge.
0: ఆ సమన్వయ పరిచేటువంటి యొక్క తత్వము సత్యము రేపు వినండి.
1: The integration, the truth, you will hear tomorrow.

وَلِيٌّ